శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026 జూన్ 18వ తేదీ గురువారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 43 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

0: మీరు ఇంతవరకు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్త ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: The news read by Shagun Chopra. Prime Minister Narendra Modi arrived in Paris last night for the final leg of his visit to France. Upon his arrival in the French capital, Mr. Modi received a warm welcome from members of the Indian community gathered at his hotel. In Paris, PM Modi will attend the Viva Tech 2026 alongside French President Emmanuel Macron. The Viva Tech

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పరోపకారం అనే అంశంపై శ్రీ ఎంవి సుబ్బారావు గారి వ్యాఖ్యానం వింటారు.

0: ఇదం శరీరం. మానవుడు తన చుట్టూ తాను ఉండే విషయాలను ప్రాధాన్యతనివ్వకుండా కేవలము స్వార్థమే పరమార్థముగా జీవిస్తూ చివరకు మరణిస్తే అతని జన్మకు సార్థకత లభించదు. అలా కాకుండా తనతో పాటు జీవించే అనాథలకు, అభాగ్యులకు ఆపన్న హస్తం అందించి వారి హృదయ పీఠాలపై శాశ్వత స్థానాన్ని పొందితే అతని జన్మ ధన్యమవుతుంది. ఆపన్నలకు, అనాథలకు సహాయపడుట అనేదే పరోపకార గుణం. నిస్వార్థమైన పరోపకారం సత్ఫలితాన్నిస్తుంది. స్వార్థపూరితమైన పరోపకారం పతనానికి నాంది. ప్రకృతిలో పశుపక్ష్యాదులు, వృక్షాదులు కూడా నిస్వార్థంగా మానవులకు సహాయపడుతున్నాయి. ప్రకృతి సహాయం లేకుండా మానవుడి జీవితం దుర్భరమవుతుంది. ప్రకృతి నుండి మానవుడు గుణపాఠాలు నేర్చుకోవాలి. ఈ విషయాన్ని భర్తృహరి సుభాషిత త్రిశతిలో పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ చరంతి గావః పరోపకారార్థం ఇదం శరీరం. పరుల కొరకు వృక్షాలు ఫలిస్తున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, గోవులు పాలిస్తున్నాయి. ఈ శరీరం కూడా పరోపకారం కొరకే ఉపయోగపడాలి అని చెప్పాడు. పరోపకారం కొరకు సర్వస్వాన్ని త్యాగము చేసిన వారిలో శిబి చక్రవర్తి ముఖ్యుడు. ఆయన హృదయం కరుణతో నిండినది. ఆ కరుణామూర్తి పావురంను, వేటగాని భార్య నుండి రక్షించడానికి తన శరీరము నందలి మాంసమును ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇంద్రాది దేవతల చే శ్లాఘింపబడినాడు శివి చక్రవర్తి. ఆయన చరిత్ర ఆచంద్ర తారాకముగా చరిత్ర పుటల్లో నిలిచి ఉంటుంది. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ గోపకుల రక్షణార్థమై గోవర్ధనగిరి ఎత్తడం కూడా పరోపకారమే. ఆ విషయాన్ని భాస్కర శతకకర్త అయిన మారద వెంకయ్య పరహితమైన కార్యము అతి భారముతోడిది అయిన పూను సత్పురుషుడు లోకముల్పగడ్డ పూర్వమునందొకరలవర్షమున్ కురియగజొచ్చినంగది గొబ్బున గోజన రక్షణార్థమై గిరినొక కేల ఎత్తినట కృష్ణుడు చత్రము భాతి భాస్కర అనే పద్యంలో వివరించాడు. అదే విషయాన్ని అల్లంరాజు రంగశాయి అనే కవి తన రఘురామ శతకంలో తన యుధకమ్ములున్నదులుంద్రావవు స్వీయ ఫలంబులెల్ల వృక్షముల్ భుజయింపవభ్రముల్ సస్యముల్దిన నట్లు మహోత్తమ పురుషార్జిత విత్తంబైన ద్రవ్యమహర్నిశము పరోపకారమునకయౌను సుమ్ము రఘురామదయా హృదయా శుభోదయా. చీమా పావురం కథ కూడా పరోపకార ప్రాశస్యాన్ని ఉగడిస్తుంది. మానవుని జన్మ సార్థకతను పొందాలంటే పరోపకారము పరమోత్కృష్ట సాధనము. పరోపకారాన్ని గురించి ప్రస్తావిస్తూ భర్తృహరి మరొక చోట రత్నాకరః కిం కురుతే స్వరత్నైః వింధ్యాచలం కిం కరిభిః కరోతి శ్రీఖండఖండైః మలామలయాచలం కిం పరోపకారాయ సతాయ విభూయ. సముద్రుడు తన రత్నరాసులను ఏమి చేసుకుంటాడు? వింధ్యాచలము తన ఏనుగుల గుంపును ఏమి చేసుకుంటుంది? మలయాచలము చందన కాష్టరాసులను ఏమి చేసుకుంటుంది? ఇవన్నీ పరోపకారమునకే కదా. కాబట్టి పరోపకారము మహోత్కృష్టమైనటువంటి గుణము. పరులకు నుపకారము నిరతము చేయంగనే చులిచ్చలమతికి నరణిని యశమది గల్గును సరిహద్దులు లేక నిజము సారసహృదయ.
1: మీరు ఇంతవరకు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పరోపకారం అనే అంశంపై శ్రీ ఎంవి సుబ్బారావు గారి వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చేను ముచ్చట్లు. ఈనాటి చేను ముచ్చట్లు కార్యక్రమంలో వర్మీ కంపోస్ట్ తయారీ మెలకువల గురించిన వివరాలు వింటారు.
2: వర్మీ కంపోస్ట్ తయారీలో మెలకువల గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుత విస్తృత వ్యవసాయ సాగు విధానంలో నేల నాణ్యతను, భూ ఫలదతను కాపాడడానికి సేంద్రియ ఎరువుల వాడకాన్ని పునరుద్ధరించటం ఎంతో అవసరం. పశువుల ఎరువు, సేంద్రియ ఎరువుల లభ్యత నానాటికి తగ్గిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో

కొని వేసుకోవటం లాభదాయకం కాదు. కనుక ప్రత్యామ్నాయంగా కంపోస్టు ఎరువులను సులభ పద్ధతుల్లో తయారు చేసుకుని వేసుకోవటం ఎంతో అవసరం. దీనివల్ల పరిసరాల పరిశుభ్రత మరియు పర్యావరణానికి మంచి వస్తుంది. సాంప్రదాయ వ్యవసాయంలో ఒకప్పుడు నేలలో విరివిగా కనిపించే వానపాములు నేటి ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం వలన వానపాముల సంఖ్య గణనీయంగా తగ్గడం జరిగింది. వానపాములు నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర వహిస్తాయని ప్రముఖ శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ మొట్టమొదటిసారిగా 1881లో ప్రపంచానికి తెలియజేశారు. వర్మీ కంపోస్టుకు అనువైన వానపాములు రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వానపాములు వెన్నెముక లేని జీవులు. ఇందులో 3600 రకాలు ఉన్నాయి. వీటిలో సగం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయి. వీటిని 2 రకాలుగా విభజించటం జరిగింది. ఇందులో 1 బరోయింగ్ అనగా బొరియలు చేయు రకము. నేలను గుల్లచేసి భూమి లోపలి పొరలో ఉంటుంది. మన దేశంలో ఈ రకమే ఎక్కువగా ఉంది. నీటి ఎద్దడిని బాగా తట్టుకొని 90% మట్టిని 10% వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుంటుంది. 8 నుంచి 10 అంగుళాల పొడవు ఉండి సుమారు 15 సంవత్సరాలు జీవిస్తుంది. అయితే ఈ రకం వానపాము వర్మీ కంపోస్టు తయారీకి అంతగా పనికిరాదు. ఉదాహరణకు ఫెరిటిమా ఎలాంగేటా, ఫెరిటిమా ఎసియాటికా మొదలగునవి. ఇక 2వ రకం విషయానికి వచ్చినట్లయితే నాన్ బరోయింగ్ అనగా బొరియలు చేయని రకము. భూమి పై పొరలలో ఉంటూ బొరియలు చేయని రకము ఇది. ఇది వర్మీ కంపోస్ట్ తయారీకి బాగా అనుకూలంగా ఉండి మట్టిలో గల సేంద్రియ పదార్థాలను తునాతునకలు చేసి జీవన ఎరువును తయారు చేస్తాయి. ఇవి 90% వ్యర్థ పదార్థాలను 10% మట్టిని ఆహారంగా తీసుకొని నాణ్యమైన కంపోస్టుగా మారుస్తాయి. వీటిలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ. కనుక రైతులు ఇటువంటి రకాలను ఎంచుకోవటం మంచిది. వీటి జీవితకాలము సుమారు 2.5 సంవత్సరాలు. ఉదాహరణకు ఐసీనియా, ఫోయిటెడ్, యుడ్రులస్ యూజిని మొదలగునవి. ఇక వానపాములను ఉపయోగించి సేంద్రియ వ్యర్థ పదార్థాల సద్వినియోగం గురించిన విషయానికి వచ్చినట్లయితే వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మీ కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలను వర్మీ క్యాస్టింగ్ అని, వానపాములను ఉపయోగించి సేంద్రియ వ్యర్థ పదార్థాలతో విలువైన సేంద్రియ ఎరువులను తయారు చేయడాన్ని వర్మీ కంపోస్ట్ అని అంటారు. వీటి ద్వారా తయారయ్యే ఎరువును వర్మీ కంపోస్ట్ అని అంటారు. మానవునికి ఉపయోగం లేక వదిలివేసిన కుళ్ళిన కూరగాయలు, పండ్లు, ఆకులు, చెత్త చెదారం, కొబ్బరి పీచు, పశువుల పెంట మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పర్యావరణంలోని వ్యర్థ పదార్థాలను తిని కాలుష్య నివారణకు తోడ్పడమే కాక విలువైన ఎరువును రైతుకు అందిస్తాయి. వానపాములు తీసుకున్న ఆహారం జీర్ణ వ్యవస్థలో అనేక రూపాంతరాలు చెంది అనేక రసాయనాలతో మిళితమైన పదార్థాన్ని విసర్జించటం వల్ల ఆ పదార్థంలో పోషకాలతో పాటు అనేక రకాల విటమిన్లు, ఎంజైములు ఉండటం వల్ల వర్మీ కంపోస్టు విలువ ఎక్కువ. వానపాముల ఉనికి, కదలిక వల్ల నేల గుల్లబారుతుంది. ఫలితంగా నేలలో గాలి, నీరు చొరబడి మరియు నిలుపుకునే శక్తి పెరుగుతుంది. ఇక వర్మీ కంపోస్టు తయారీ విధానం విషయానికి వచ్చినట్లయితే కుండి సైజు సుమారు 15 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు. కుండి తయారీ విధానం సిమెంటు కుండీలను 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తులో వీలైనంత పొడవుగా తయారు చేసుకోవాలి. సిమెంటు వరలను కూడా ఇందుకు వాడుకోవచ్చు. ఈ సిమెంటు కుండీల అడుగు భాగం నున్నగా గట్టిగా ఉండేటట్లు ప్లాస్టింగ్ చేయాలి. నీరు కుండీలో నిలబడకుండా కుండీకి ఒకవైపు చిన్న రంధ్రం ఏర్పాటు చేయాలి. సిమెంటు కుండీకి ఎండ తగలకుండా చల్లటి పందిరి నీడను కల్పించాలి. ముందుగా వర్మీ కంపోస్టు తయారు చేయవలసిన వ్యర్థ పదార్థాలన్నింటినీ, అంటే చెత్త, ఆకులు, పంట కోత తరువాత మిగిలిన పంట అవశేషాలు, పిచ్చి మొక్కలు, పశువులు తినగా మిగిలిన గడ్డి మొదలైనవి సుమారు 1

0: నెల రోజుల పాటు ఒక గొయ్యిలో వేసి అవి ఒక మాదిరిగా కుళ్ళే వరకు కుళ్ళబెట్టాలి. ఆ తరువాత పాక్షికంగా కుళ్ళిన వ్యర్థ పదార్థాలను తెచ్చి వర్మీ కంపోస్ట్ కుండీలో వేసి కంపోస్టు చేసుకోవాలి. అయితే కుండీలో వీటిని వేయబోయే ముందు కుండీ అడుగున బెడ్డింగ్ మెటీరియల్ సుమారు 15 సెంటీమీటర్ల మందాన తయారు చేసుకోవాలి. చివికిన కొబ్బరి పీచు లేదా కొద్దిగా చివికిన చెరుకు పిప్పిని ముక్కలుగా కొట్టి లేదా కుళ్ళిన చెత్తను సమానంగా కుండీ అంతా పలచగా పరిచివేయాలి. బెడ్డింగ్ మెటీరియల్ వేశాక దానిమీద పాక్షికంగా కుళ్ళబెట్టి ఉంచుకున్న వ్యర్థ పదార్థాలను వేయాలి. తరువాత పేడ నీళ్లు చిలకరించాలి. కొద్దిగా చివికిన పేడను, అంటే 10 సెంటీమీటర్ల మందాన ఈ వ్యర్థ పదార్థాలను వేసిన పొరపైన వేయాలి. పచ్చిపేడను వేయకూడదు. పచ్చిపేడ లేదా చివకని వ్యర్థ పదార్థాలు వేయడం వలన వేడి ఉద్భవించి వానపాములు చనిపోయే అవకాశం ఉంది. వానపాములను వర్మీ కంపోస్టు కుండీలోకి వదలాలి. వర్మీ కంపోస్టుకు అనువైన వానపాములు బొరియలు చేయని రకాలు, అంటే ఐసీనియా, ఫొటేడా, యూడిలస్, యూజిని ముఖ్యమైనవి. పాత గోనె సంచులను లేదా వరిగడ్డిని కుండీపైన కప్పాలి. ప్రతిరోజు పల్చగా నీరు చిలకరిస్తూ ఉండాలి. నీళ్లు ఎక్కువగా పోయకూడదు. 2-3 నెలల్లో మంచి సస్య పోషణ గల వర్మీ కంపోస్టు తయారవుతుంది. సిమెంటు కుండీ నుండి తయారైన వర్మీ కంపోస్టును తీయడానికి 4-5 రోజుల ముందు కుండీలో నీరు చల్లకూడదు. ఇలా చేయడం వల్ల వానపాములు తేమను వెతుక్కుంటూ కుండీ అడుగు భాగానికి చేరతాయి. కనుక తయారైన కంపోస్టు పై నుండి తేలికగా తీసుకోవచ్చు. కుండీలో నుండి కంపోస్టును బయటకు తీసి శంఖాకారం గుట్టలు గుట్టలుగా పోసి ముతక జల్లెడతో జల్లించి పంట పొలాలకు వేసుకోవాలి. బాగా తయారైన వర్మీ కంపోస్టు పొడిపొడిలాడుతూ కాఫీ రంగులో ఉంటుంది. సంవత్సరానికి ఈ విధంగా ఒక కుండీ నుండి 4 సార్లు కంపోస్టు చేసుకోవచ్చు. దీనివల్ల సుమారు 3 టన్నుల కంపోస్టు లభిస్తుంది.
1: మీరింతవరకు చేను ముచ్చట్లు కార్యక్రమంలో వర్మీ కంపోస్టు తయారీలో మెలకువలు గురించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత

లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. రాష్టంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరి

0: ముఖ్యమంత్రి మాట్లాడుతూ జూలై నెల నుంచి ప్రతి అధికారి వారానికి 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. అలాగే వ్యవసాయ ఉద్యాన ఆక్వా రంగాలపై జరిగిన సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని అన్నారు. ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తరించడంతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న పప్పుదినుసుల సాగును ప్రోత్సహించాలని సూచించారు. ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేలా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర కార్యక్రమ ఏర్పాట్లపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో సంబంధిత అధికారులతో నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంజీవని కార్యక్రమంతో అనుసంధానం చేసి యోగాను ఇంటింటికీ తీసుకువెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ నెల 20న ఉండవల్లి గృహాల సమీపంలో నిర్వహించే యోగా కార్యక్రమంలో ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే 21వ తేదీన విజయవాడలో జరిగే రాష్టస్థాయి యోగాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అత్యధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే పైవంతెన ఆర్ఓబీ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఉండి రైల్వే స్టేషన్లో మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్ రైలుకు హాల్ట్ కల్పించేందుకు కృషి చేస్తామని అన్నారు. పీఎం గతిశక్తి పథకం కింద నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఇప్పటికే 4 ఆర్ఓబీలు మంజూరయ్యాయని వివరించారు. అనంతరం ఉండి బస్టాండ్ వద్ద అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కను నాటారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత నిన్న పరామర్శించారు. పాప తల్లిదండ్రులను కలిసి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా చిన్నారి అదృశ్యమైన కేసు పురోగతిపై హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. అన్ని కోణాల్లో దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. సాంకేతిక ఆధారాలతో పాటు ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఈ సందర్భంగా అనిత తెలియజేస్తూ
1: ఒక చెంటబిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర దగ్గర ఆ కొండని 2-3 సార్లు ఎక్కి దిగారు. NDRF స్టీము థర్మల్ డ్రోన్స్ ను కూడా యూజ్ చేస్తున్నాం, CDRలు తీసాం. అంటే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఇన్ని టూల్స్ ఉపయోగిస్తారో అన్ని టూల్స్ ఉపయోగించారు. ఇక్కడ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తే కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. కాకపోతే దురదృష్టం ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం, కొంత మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం.
0: తెలంగాణలో రానున్న 10 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్దికి కార్యాచరణ రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని విద్యుత్ సౌదాలో సంబంధిత ఉన్నతాధికారులతో విద్యుత్ రంగ పనితీరుపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలు ఈదురుగాలుల కారణంగా సమస్యలు ఏర్పడితే వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఋషికొండలో నిర్మించిన భవనాల వినియోగంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఋషికొండలోని నిర్మాణాలను పర్యాటక రంగ అభివృద్దికి వినియోగించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రజల సూచనలు తీసుకుని ఈ అంశంపై ఒక నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు పేర్కొంటూ
2: మ్యూజియం గా మార్చండి అని చెప్పి చాలా మంది చెప్పారు, కల్చరల్ హెరిటేజ్ సెంటర్ గా మార్చండి అని చెప్పారు. 2-3 ఒపీనియన్స్ లో తీసుకున్నప్పుడు మనం బెటర్ ఇట్ వాజ్ ఎ రిసార్ట్, ఇట్ షుడ్ కంటిన్యూ యాజ్ ఎ రిసార్ట్ అనేటువంటి ఒపీనియన్ ఇస్ ఎ బెటర్ థింగ్ అనేటువంటిది ఒకటి అనిపించింది. ఎవరికి ఇచ్చినా కూడా ప్రైవేట్ యాక్సెస్ అనేటువంటిది కూడా ప్రజల సందర్శనార్థం కూడా ఉంచాలి. అవసరమైతే దాంట్లో ఒక బ్లాక్ ని కల్చరల్ బ్లాక్ కింద మార్చడమా, హెరిటేజ్ బ్లాక్ కింద మార్చడమా, ఏదో ఒకటి యాక్సెస్ టు ది పబ్లిక్ కూడా కంటిన్యూ అయ్యేలాగా చేయాలి అనేటువంటి దాన్ని తీసుకుని ఈ 2-3 డేస్

0: ఒక రిపోర్ట్ ఫార్మాట్ ని సబ్మిట్ చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది.
1: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. మే 21 నుంచి జూన్ 5వ తేదీ వరకు నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ పరీక్షల ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తామని ఇంటర్మీడియట్ విద్యామండలి వెల్లడించింది. ఈ ఏడాది నుంచి ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థులకు కూడా మార్కుల మెరుగుదల కోసం ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్మీడియట్ విద్యామండలి అధికారిక వెబ్సైట్ bie.ap.gov.in లో పరిశీలించవచ్చని అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మార్కాపురంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ది సంక్షేమం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: వెలుగొండ ప్రాజెక్టు కి మేము వెళ్ళి అడిగాము. ఆ రోజు మనం ఇట్లా చెప్పామని చెప్పగానే మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, ఆ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు 550 కోట్ల రూపాయలు ఇచ్చి సప్లై ఛానల్ ప్రారంభించడం జరిగింది. 980 కోట్ల రూపాయలు ఇచ్చారు, నెల్లి గారు వచ్చారు. ఇది కాకుండా కొత్తగా ఏర్పడిన మార్కాజ్పురం జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్ గా చేరుస్తున్నారు. కోకోను మన పామాయిల్ పంట, ఎకరానికి 100,000 రూపాయలు వాళ్ళ రైతులు లాభం పొందుతుంటే మనం పంట పండితే వర్షం కోసం ఎదురు చూస్తాల్సిన పరిస్థితి మనకు వచ్చింది అనమాట. ఇక్కడ కూడా మనం హార్టికల్చర్ తీసుకుంటాం, రాబోయే రోజులు
1: వాతావరణం. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే తెలంగాణలోనూ పలు జిల్లాల్లో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఎన్నికల సంఘాన్ని కోరారు. అనంతపురం జిల్లా సింగనమలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఎస్ఐఆర్పై కొన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల వివరాలను సేకరిస్తున్నాయనే ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించాలని డిమాండ్ చేశారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. గత 12 ఏళ్లలో దేశంలో మౌలిక వసతుల అభివృద్దికి అధిక ప్రాధాన్యత లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారం కారణమా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం, 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికనలో వేదం వెంకటరాయ శాస్త్రి గారి వర్ధంతి కావున వారి గురించిన కొన్ని విశేషాలు విందాం. అనంతరం ఆరోగ్య జ్ఞానామృతం యోగా ఈ అంశం గురించి శ్రీ ఎం రమాసత్యమూర్తి గారి ప్రసంగం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీత మంజరీ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. రచన శ్రీ భీ శేఖర్. 8:35 హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393. ఈ నెంబర్ ఎస్టీడి కోడ్ 0859. 9:30 మహిళా భారతి స్త్రీ

కార్యక్రమంలో పాఠశాల విద్యలో యోగా విద్య ఆవశ్యకత ఎంసెం గురించి శ్రీమతి కె రోజారాణి గారి ప్రసంగం, అనంతరం లలిత గీతాలు వింటారు. 10 గంటలకు, 12 గంటల 40 నిమిషాలకు, 1 గంట 30 నిమిషాలకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 1 గంట 20 నిమిషాలకు ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఇక ఈ సాయంత్రం ప్రసారంలో 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి, 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 6 గంటల 30 నిమిషాలకు ప్రసార విశేషాలు వింటారు. 6 గంటల 35 నిమిషాలకు రంగస్థలి కార్యక్రమంలో రామాంజనేయ యుద్ధ నాటకం నుంచి యుద్ధఘట్టం పద్యాలు వింటారు. పాడినవారు శ్రీయుధులు శ్రీ గాయం రామిరెడ్డి శ్రీరాముని పాత్రలో, శ్రీ గుంటగ వెంకటేశ్వర రెడ్డి ఆంజనేయ పాత్ర, హార్మోనియం శ్రీ బి పెద్ద అంకయ్య. ఏడు గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 7 గంటల 15 నిమిషాలకు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం, వేసవిలో పశు సంరక్షణ గురించి పెద్దారవీడు పశు వైద్యాధికారిణి డాక్టర్ ఎం నందన గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు, అనంతరం జానపద గేయాలు వింటారు. 7 గంటల 45 నిమిషాలకు వికసిత భారత్ ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలీవ్ అవుతాయి. 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, సినిమా పాట, అనంతరం యోగాతో వెలిగే బాల్యం ఈ అంశం గురించి శ్రీ పచ్చవ రామకృష్ణ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత, అనంతరం తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో. ఈనాటి అంశం భారతదేశ వారసత్వ సంపద. 8 గంటల 15 నిమిషాలకు 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎన్టీఏ ప్రభుత్వం కర్నూలు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుండి రిలీవ్ అవుతుంది. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి, 8 గంటల 40 నిమిషాలకు చిత్రమంజరి సినీ గీతాలు వింటారు. 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలీవ్ వింటారు. 9 గంటల 30 నిమిషాలకు మళ్లీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు, తస్మాత్ జాగ్రత్త నాటిక వింటారు రచన జంధ్యాల. 10 గంటలకు మధుర గీతాలు వింటారు. 11 గంటలకు హిందీలోను, 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. మీరింతవరకు ప్రసార విశేషాలు విన్నారు.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం కార్యక్రమం ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

0: మీరు ఇంతవరకు దేశభక్తి గీతం విన్నారు.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్మూజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్నారు. ప్యారిస్ చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో

గౌరవించి చెందుతున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. మధ్యప్రదేశ్లోని బేతుల్లో గిరిజన సమాజ సాధికారత కార్యక్రమానికి ఈరోజు రాష్ట్రపతి హాజరవుతారు. రేపు ఓంకారేశ్వర్లో జరిగే అంతర్జాతీయ సికిల్ సెల్ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఒడిశాలో రైరంగ్పూర్లో ఎయిమ్స్ భువనేశ్వర్ ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారు. కుసుమి బ్లాక్లో గనుల ప్రభావిత గ్రామాల కోసం ఉద్దేశించిన భారీ గ్రామీణ పైపుల నీటి సరఫరా ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తారు. శనివారం పహాడ్పూర్లో స్కూల్, స్కిల్ సెంటర్తో పాటుగా పలు సౌకర్యాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి రాష్ట్రపతి సందర్శిస్తారు. లబ్దిదారులు పిల్లలతో సంభాషిస్తారు. అనంతరం రైరంగ్పూర్లో జరిగే బహిరంగ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ నెల 21న మధ్యప్రదేశ్లో జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అదేరోజు రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కన్వకేషన్ వేడుకకు అధ్యక్షత వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెరోజర్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్న లక్షలాది మంది భారతీయ నావికుల భద్రతే తమకు అత్యంత ప్రాముఖ్యమని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు ట్రంప్ను అభినందిస్తూ భారత్, అమెరికా వాణిజ్య చర్చల పురోగతిపై మోదీ సంతోషం వ్యక్తం చేశారు. భారత్, యూకే దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం పెట్టుబడులు గణనీయంగా పెంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఒప్పందం ఈ ఏడాది జూలై 15 నుంచి అమల్లోకి రానుంది. భారతీయ రైతులు, కార్మికులు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలకు అనేక అవకాశాలకు ఈ ఒప్పందం కలిగిస్తుందని, అలాగే వికసిత్ భారత్ 2047 సాకారానికి గణనీయమైన సహకారం అందిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులు పేర్కొన్నారు. ఫ్రాన్స్లో ఏవియాన్లో జరిగిన G7 సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో నిన్న సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో భారత్, ఉక్రెయిన్ దేశాలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అలాగే యుద్దానికి పూర్వం ఉన్న వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు అంగీకరించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు దోహదపడతాయని, భారత్ ఎల్లప్పుడూ శాంతిపక్షానే ఉంటుందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. సమాజానికి మేలు చేసేలా మానవ కేంద్రిత విధానంలో కృత్రిమ మేధస్సు అభివృద్ది చెందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. G7 సదస్సులో మాట్లాడుతూ AI కేవలం యంత్రాల శక్తి చాటేందుకే కాకుండా సామాన్య ప్రజలను సాధికారత వైపు నడిపించేలా ఉండాలని స్పష్టం చేశారు. అయితే ఈ సాంకేతికతను బాధ్యతాయుతమైన డిజైన్, సమర్థవంతమైన పాలన, నైతిక విలువల ఆధారంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. డిజిటల్ యుగంలో పిల్లల రక్షణ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. AI వల్ల సృజనాత్మకత పెరిగినప్పటికీ సరైన రక్షణ చర్యలు లేకపోతే పిల్లలు డీప్ ఫేక్స్, తప్పుడు సమాచారం, దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. సైబర్ స్పేస్ అనేది ప్రపంచ ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలని, సాంకేతికత అందరికీ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సాంకేతిక ప్రయోజనాలు కేవలం ధనిక దేశాలకు పరిమితం కాకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలకు చేరాలని, తద్వారా సమ్మిళిత వృద్ధికి సాధనంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HOD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. G7 సదస్సులో నాయకులు 3 కీలక ప్రకటనలు ఆమోదించారు. ప్రపంచ స్థిరత్వం, భద్రతా సహకారం, అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాలు ఎదుర్కొనే ప్రయత్నాలపై దృష్టి సారిస్తూ G7 దేశాల నేతలు ఈ ప్రకటనలో ఆమోదించారు. హర్ముజ్ జలసంధి ద్వారా సురక్షిత నౌకాయానం పునరుద్ధరించడం, పెరుగుతున్న ప్రపంచ ఆర్థిక అసమతుల్యతలు పరిష్కరించడం వంటి వాటి ప్రాముఖ్యత తెలిపారు. అలాగే మైనర్ల కోసం సురక్షితమైన డిజిటల్ స్పేస్ సృష్టించడంపై దృష్టి సారించిన ప్రకటనను నాయకులు ఆమోదించారు. ఈ పిలుపుకు మద్దతు ఇవ్వడంలో బ్రెజిల్, ఈజిప్ట్, కెన్యా, దక్షిణ కొరియాలతో భారత్ చేరింది. బాలల లైంగిక దుర్వినియోగం, ఆన్లైన్ గ్రూమింగ్, దోపిడీ పట్ల జీరో టాలరెన్స్ G7 పునరుద్ఘాటించింది. కీలకమైన ఖనిజాలపై చేసిన ప్రత్యేక ప్రకటనలో ఇంధన పరివర్తన, డిజిటల్ పరిశ్రమల కోసం లిథియం, నికెల్ వంటి ఖనిజాల ప్రాముఖ్యతను G7 నాయకులు చెప్పారు. భారత్ ఒక ప్రధాన ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా ఎదిగిందని, ప్రస్తుతం ప్రపంచంలోనే 6వ అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ ఎగుమతి జరిగింది.

0: పిలిచిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పూణేలో రంజన్ గావ్ ఎంఐడిసిలో అమెరికాకు చెందిన జాబిల్ సంస్థ కొత్త తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం ప్రపంచస్థాయి ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్కెట్లకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని తెలిపారు.
1: Today we have electronics manufacturing industry worth 13 lakh crore rupees in our country. Electronics export was considered unthinkable. Last year 2025 electronics as an export category became third largest export category in the country. But now we must take the target. Second largest exported category banna hai.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 ఏళ్లుగా జాతీయ భద్రత, స్వయం సమృద్ధికి అత్యంత ప్రాధాన్యమిచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. సైనిక సంసిద్ధత పెంపొందించడం, స్వదేశీ తయారీపై దృష్టి పెట్టడం ద్వారా దేశ రక్షణ రంగంలో అద్భుత మార్పులు వచ్చాయని సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. రక్షణ బడ్జెట్ దాదాపు 3 రెట్లు పెరిగి 8 లక్షల కోట్లకు చేరిందని, మందుగుండు సామగ్రి ఉత్పత్తిలో స్వయం సమృద్ధి 32% నుంచి దాదాపుగా 90% పెరిగిందని పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తి 1.5 లక్షల కోట్ల రూపాయలు దాటిందని, ఇది దేశీయ రక్షణ పరిశ్రమ పెరుగుతున్న బలాన్ని చూపిస్తుందని తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో అనుసంధానం మెరుగుపరిచేందుకు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 6800 కిలోమీటర్ల కంటే ఎక్కువ మేర రహదారులు నిర్మించిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. అలాగే బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 4 నుంచి 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్లో మరికొన్ని ప్రాంతాలకు, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింతగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఈరోజు జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అండమాన్, నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో మధ్య భారతదేశంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత్ జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేసింది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరుగుతుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ఈరోజు ప్యారిస్లో వివాటెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 5 రోజుల పాటు మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచడం, సురక్షిత నౌకాయానం చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమంలో ముందుగా విందాం. నేటి మాట శీర్షికనలో వేదం వెంకటరాయ శాస్త్రి గారి వర్ధంతి కావున వారి గురించిన కొన్ని విశేషాలు, అనంతరం ఆరోగ్య జ్ఞానామృతం యోగ ఈ అంశం గురించి శ్రీ ఎం రమాసత్యమూర్తి గారి ప్రసంగం వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం నేటి మాట శీర్షికలో కొన్ని విశేషాలు.

0: ప్రసిద్ధ పండితులు, నాటకకర్త, నీతి సూక్తులు, ఉపన్యాసాల ద్వారా విలువైన జీవిత సత్యాలను, ధర్మసూత్రాలను తెలియజేశారు. వీరి జీవితం మరియు సాహిత్య సారం నుంచి గ్రహించిన కొన్ని ముఖ్యమైన నీతి సూత్రాలను మనిషి మనుగడ కోసం ఉపయోగపడేలా రచనలు చేశారు. వీరి రచనలు కూడా అలానే ఉంటాయి. వారే నాటకకర్త, ప్రసిద్ధ పండితులు, రచయిత అయినటువంటి వేదం వెంకటరాయ శాస్త్రి గారు వారి వర్ధంతి కావున వారిని ఓమారు మనం మననం చేసుకుందాం. మనిషి తన జీవితంలో సత్యాన్ని, ధర్మాన్ని ఎప్పుడూ వీడకూడదని, కష్టాలు వచ్చినప్పటికీ ధర్మబద్ధమైన మార్గంలో నడుచుకోవటమే నిజమైన వ్యక్తిత్వానికి నిదర్శనమని, ఎంత గొప్ప విద్యావంతుడైనా పండితుడైనా వినయాన్ని కలిగి ఉండాలని, వినయం లేని విద్య వ్యర్థమని వారి సాహిత్యపరమైన సిద్ధాంతం. మన సాంప్రదాయాలను, సనాతన ధర్మాలను విమర్శించడం కాకుండా వాటిలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకొని ఆచరించాలి అనే విషయాలను వీరి రచనల్లో మనకు వినపడుతుంటాయి. సమాజంలో జరిగే మార్పులను హేతుబద్ధంగా ఆలోచించి శాస్త్రాలకు అనుగుణంగా మంచిని స్వీకరించాలని వీరి భావన. మాతృభాషను ప్రేమించటం, పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, తెలుగు భాష గొప్పతనాన్ని, ప్రాచీనతను కాపాడటానికి వారి జీవితాంతం కృషి చేశారు. మీరు ఇంతవరకు ప్రసిద్ధ పండితులు, నాటకకర్త, వేదం వెంకటరాయ శాస్త్రి గారి వర్ధంతి కావున వారి గురించిన కొన్ని విశేషాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆరోగ్య జ్ఞానామృతం యోగ. ఈ అంశం గురించి శ్రీ ఎం రమాసత్యమూర్తి గారి ప్రసంగం వినిపోయే ముందుగా
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLO తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

మానవునికి శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము, భావప్రేరిత ఆరోగ్యము, నైతిక ఆరోగ్యము, ఆధ్యాత్మిక ఆరోగ్యము, ఈ ఐదు ఆరోగ్యముల కలయికే యోగం. ఈ యోగ విద్య ప్రపంచమున అన్ని విద్యల కన్నా మిన్న అయినది, అమూల్యమైనది. మన భారతదేశమును గురించి జయదేవుడు తన గీతాగోవిందమున భాయాం బ్రహ్మ విద్యాయ రత భారతీయత అంటాడు. అంతేకాకుండా సంస్కృతములో భా అనగా ప్రకాశం, అమృతత్వం, వెలుగు, విజ్ఞానం, వివేకం అనియు, రతి అనగా ఆసక్తి, అనురక్తి

అట్టి వెలుగుయందు ఆసక్తి కలవారు మన భారతీయులు కాన మన దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది. పై అనురక్తులు యోగా వలన సిద్ధించున్నాం కాన మన దేశము పుట్టినప్పటి నుండి యోగా పుట్టినదని చెప్పవచ్చును. కానీ మన దురదృష్టం కొలది మొదటి నుండి మనవారు ప్రాశ్చాత్య వ్యామోహములలో ఉండుట వలన మన జ్ఞాన సంపదను, వైద్య సంపదను, శాస్త్రీయ సంపదను కనుమరుగైనది. కానీ 2014 సెప్టెంబర్ 27 మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశమున యోగా విశిష్టతను తెలిపి అంతర్జాతీయ యోగా దినోత్సవమును ప్రతి సంవత్సరము 21 జరుపుకొనుటను గురించి ప్రస్తావించగా, వెంటనే 193 దేశములు మద్దతును ప్రకటించుట వలన 177 దేశములు అనుకూలముగా ఓటు వేయుట వలన 21 అంతర్జాతీయ యోగా దినోత్సవము జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి అధికార ప్రకటన చేయుట వలన ఈ యోగా జ్ఞానమును గుర్చి అందరూ తెలుసుకొని ఆచరిస్తారని ఆశతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ఈ వ్యాసాన్ని సమర్పిస్తున్నాను. త్రిమూర్తులు సరస్వతి మాత, లక్ష్మీదేవి, విశ్వకర్మ ఇలా ఎందరో దేవతలు యోగాసనాలలో యోగశక్తితో సృష్టి, స్థితి, లయ, జ్ఞానములు కలిగి లోకములను, జీవులను పాలించుటను బట్టి యోగ యొక్క సనాతనను, ప్రాచీనతను, విలువను, భారతదేశానికి గల సంబంధమును తెలుపుతున్నది. అంతేకాదు, భారతీయ జీవన విధానమున నిత్యము కుటుంబములో జరుగు విషయములు అనగా శుభకార్యములు, పూజాది కార్యక్రమములు, అంతేకాకుండా ప్రతినిత్యము చేయు పనులలో కూడా మనము తెలిసియో తెలియకో యోగా జ్ఞానామృతమును గ్రోలుచున్నది అక్షర సత్యం. యోగమంటే ప్రయత్నము, ఉపాయము, ధ్యానము, ఆసనము, సంగతి, యుక్తి అని అమరకోశమున చెప్పబడినది. నతస్య రోగో జరాన మృత్యు ప్రాప్తన్య యోగాగ్ని మయ శరీరం. శాశ్వతోరోపనిషత్తులో యోగాగ్నిలో శరీరమును తప్తమరించుకున్న వారికి జరామరణములు ఉండవు. యూజ్ అనే సంస్కృత పదానికి అర్థము కలుపుట అనగా జీవాత్మను పరమాత్మతో కలుపుటకు చేయు ప్రయత్నమే లేక ధార్మిక ధ్యానము అని యోగ అర్థం. ఈ పదము నుంచి వచ్చిందే యోగ. ఇవో వృద్ధో ఇతి వృద్ధో నవ్యాధితో దుర్బలోపివా అభ్యాసాత్పిద్ధి మాప్నోతి సర్వయోశ్వతంత్రిక. అనగా ముదుసలే అయినా, పండు ముదుసలే అయినా, బలహీనులైనా, అనారోగ్యవంతులైనా బద్ధకించకుండా యోగాభ్యాసము చేస్తే సిద్ధి కలుగుతుంది. యోగా పుట్టుకను పరిశీలిస్తే యోగా సనాతనమైనది, హిందూ ధర్మము పుట్టుకతో సమానమైనది. ఇది వేదములకు పూర్వమే భారతదేశమున వెళ్ళి విరిచినది. వేదములు భగవంతుని ద్వారా విని గానము చేయటం వలన వీటిని శృతులు అంటారు. ఈ వేదముల వలన యోగ మన అందరికీ కూడా అందుబాటులోకి వచ్చిందని చెప్పవచ్చు. యోగ విద్యకు ఆది గురువు శివుడు. యోగశాస్త్ర ప్రకారము మొట్టమొదట హిమాలయ పర్వతములలో కాంతి సరోవరము అను సరస్సు ఒడ్డున శివుడు తన 7 శిష్యులకు సృష్టి విజ్ఞానముతో కూడిన యోగాను విధి విధాన సహితంగా బోధించారు. వారే సప్తఋషులు. అమరనాథ్ గుహలో పార్వతీదేవికి శివుడు యోగరహస్యములను తెలిపినట్టు పురాణ వాక్కు. దీనిని బట్టి యోగ మతాల ఉద్భవానికి ముందే జరిగింది. అమృతతత్వమే పరబ్రహ్మమని శివుడు వెల్లడించాడు. 24 తత్వాల మానవుడు 25వ తత్వమైన ఆత్మతో కలిసి 26వ తత్వమైన పరమాత్మతో లయము అవుతారని, ఆ పరమాత్మ పరమశివుడని మనకు యోగా తెలిపి

అద్భుత జ్ఞానం. పరమాత్మ విశ్వవ్యాపకత్వాన్ని దర్శింపచేశాడు. ఇది ఒక నాగరికత నుండి కానీ, ఒక ఆలోచన విధానము నుండి కానీ వచ్చింది కాదు. అంతేకాదు, భగవద్గీతలో 9 అధ్యాయాలు అనగా జ్ఞానయోగము, భక్తియోగము, మంత్రయోగము, రాజయోగము, కర్మయోగము, క్రియయోగము, తంత్రయోగము, కుండలిని యోగము, హఠయోగాలు యోగానికి సంబంధించినవి. యజ్ఞవల్క మహర్షి యోగ సాధనలను తన భార్య అయిన గార్గికి బోధించుట వలన యోగాభ్యాసము పూర్వము నుండి స్త్రీలు కూడా ఆచరించారని చెప్పవచ్చు. అందుకే యోగాను గురించి, యోగ యొక్క గొప్పతనమును గురించి గీతాచార్యుడు, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మేభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. అర్జున, యోగి అగువాడు తపస్సులు చేయువానికంటే, శాస్త్రజ్ఞానము కలవానికంటే, అగ్నిహోత్రాద్రి కర్మలు చేయువానికంటే కూడా శ్రేష్ఠుడు, కాబట్టి నీవు యోగివికము అంటాడు. 2 ఫ్రీ క్లాసికల్ యోగా. క్రీస్తుకు పూర్వము 5000 సంవత్సరముల నాడు సింధు సరస్వతీ నాగరికత యొక్క అభివృద్ధిని తెలుపుతాయి. 3 సాంప్రదాయ యోగ. 2వ శతాబ్దంలో పతంజలి రాజయోగము యొక్క యోగా యొక్క మార్గాన్ని వివరిస్తుంది. యోగా విద్యకు శిఖరమైన స్థానము కల్పించిన మహనీయుడు పతంజలి. యోగేన చిత్తస్య పాదేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతాంజలి ప్రాంజలి రానతోస్మి ఆబాహు పురుషాకారం.

యోగము ద్వారా మనస్సును, వ్యాకరణము ద్వారా మాటను, వైద్యము ద్వారా దేహమును పరిశుద్ధము చేసి పరిరక్షించిన మునిశ్రేష్ఠుడు పతాంజలికై మోడ్పులు అర్పిస్తున్నాను. బాహుపర్వంతం మానవ ఆకారము కలిగి శంఖచక్రాలను ధరించి 1000 శిరస్సులతో శ్వేతవర్ణముతో ప్రకాశిస్తున్న పతాంజలికి నమస్కరిస్తున్నాను అంటాడు భర్తృహరి తన వాక్యాపదీయం అనే దానిలో. పతాంజలి యోగ మహావిద్యను తన 1000 మంది శిష్యులకు ఉపదేశిస్తే గౌడపాదుడు అను శిష్యుడు ఆ విద్యను సంపూర్ణంగా నేర్చుకున్నాడట. అందుకే పతాంజలి తానే చంద్రశర్మ పేరిట గౌడపాదునికి శిష్యరికం చేశాడట. జగద్గురు శంకరాచార్యులను భారతావనికి అందించిన మహానుభావుడు గౌడపాదుడు. సంగీతకారునిగా, వైయాకరునిగా, యోగ వైద్యునిగా పతాంజలి భారతావనికి అంతులేని యోగ సాంస్కృతిక సంపదను అందించాడు. పతాంజలి యోగ సూత్రాల ప్రకారం మన శరీరంలో 14 ప్రధాన నాడులు, 72,000 ప్రాణనాడులు ఉన్నాయి. ప్రతి నాడికి ఒక ప్రత్యేకమైన ప్రకంపనాలు ఉన్నాయి. సంగీతము మంత్రములలోని బీజ అక్షరముల సంపుటి మనన ప్రభావము వల్ల హృదయము శ్వాస పైన కూడా ప్రభావితము అయి దాని వలన నాడుల ప్రభావితమవుతాయని పతాంజలి వాక్కు. యోగ విద్యను యమము. ఈ యమములో 5 విషయాలు: 1 అహింస, 2 సత్యము, 3 ఇతర వస్తువులు ఆశించకుండుట, 4 బ్రహ్మచర్యము, 5 అపరిగ్రహము, 2 నియమములు పాటించుట. ఇవి 5 రకాలు. శౌచము 1, సంతోషము, తపస్సు, స్వాధ్యాయనము, ఈశ్వర ఆత్మన. 3 ఆసనము. యోగస్థితిలో కూర్చొని తెలిపేది ఆసనం. 4 ప్రాణాయామం. శ్వాసను తీసుకొనుట, శ్వాసను విడుదల చేయుట, శ్వాసను బంధించుట. తదుపరిది ప్రత్యాహారం. తదుపరి ధారణ, తదుపరి ధ్యానము, తదుపరి సమాధి. అంతర్గతంగా

శుభ్రము చేసుకున్నటకు ధౌతి అని అంటారు. దీనిలో జలధౌతి, పవనధౌతి, వస్త్రధౌతి, సూత్రధౌతి, వస్తి, తాటకం, నౌళి, కపాల భేతి అనునవి ముఖ్యమైనవిగా పతంజలి తెలిపాడు. 4. పోస్ట్ క్లాసికల్ యోగా. రాడికల్ టెక్నిక్స్తో తంత్రయోగమును అభివృద్ధి చేశారు. శారీరక, ఆధ్యాత్మిక, ధార్మిక సంబంధాలు, అన్వేషణ, శరీర కేంద్రీకృత అభ్యాసాలు, వెస్ట్లో యోగ, హఠయోగ ఏమనుకుంటున్నారో సృష్టించడానికి ఇవి దారితీసింది. 5. 1900 సంవత్సరములో ఆధునిక యుగమని అంటారు. దీనిలో పశ్చిమం వైపు యోగా ఎక్కువ ప్రచారం జరిగింది. 1893లో అమెరికాలోని చికాగోలో వివేకానందుని ఉపన్యాసము, అరవింద మహర్షి, హఠయోగ కృష్ణమాచార్య, స్వామి ఆనందస్వామి, బివిఎస్ అయ్యంగారు, టీకేవి డెస్కిమ్ వాకర్, పట్టాభి జూయల్ యోగాను ప్రచారం చేశారు. ఇంద్రాదేవి అను మహిళ 1947లో హాలీవుడ్లో యోగ కేంద్రములు తెరిచి మన యోగ విద్యను పశ్చిమ దేశాలకు దిగుమతి చేసింది. యోగ విద్య, ఆహారం. ఎలాంటి అన్నమో అలాంటి మనసు. చాలా తినేవాడికి, ఏమీ తిననివాడికి, ఎక్కువ నిద్రించువానికి, అసలు నిద్రించని వానికి యోగా ప్రాప్తించదు అంటాడు కృష్ణ పరమాత్మ. అన్నేన పూరయే దర్భతో ఏన తృతీయం ఉదరస్య తృతీయం.

ఉత్థాయ చతుర్థమవశేషయేత్. అనగా సగభాగము ఆహార పదార్థములతోనూ, పావు భాగము నీటితోనూ, మిగిలిన భాగము గాలితోనూ నింపాలి అంటారు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగోభవతి దుఃఖః అంటాడు గీతాచార్యుడు. ఎవరు ఆహార విహారములయందు, ఇతర కర్మలయందు, నిద్రించుటయందు, మేల్కొనుటయందు దుఃఖమును నశింపచేయును, వట్టివానికి యోగము సిద్ధించును. అందుకే అంటారు, మిత భోజనము నిద్ర మిత భాషణంబు మితమన్ని విధముల మేలు కలిగించు. ఇలా ఆరోగ్యానికి, ఆహారానికి, మనస్సుకు, ఆలోచనలకు మధ్య సంబంధమును గురించి చెబుతూ ఉంటారు. ఇది ఛాంద్యోగోపనిషత్తులో తెలిపారు. అందుకే తినే ముందు ఆలోచించి తిను అన్న వాక్యాన్ని మనము ఎప్పుడూ మననం చేసుకోవాలి. భుజించే ఆహారము వ్యక్తి యొక్క ఆలోచనలను, గుణములను ఇనుమడింపజేస్తాయి అన్నది సత్యం. ఈ గుణములలో మొదటిది రజోగుణం. ఈ రజోగుణము గుడ్లు, చేపలు, ఉప్పు, మిర్చి, మసాలాలు, కాఫీ, వేడిపాలు, ఉత్తేజ పదార్థాలు భుజించుట వలన రజోగుణము అనగా కోరికలు ఎక్కువగా కలిగించుట, కర్మల చేత బంధనానికి లోను చేయుట, ఖ్యాతి లేక గొప్పతనము కోరుకొని గుణములు పెరుగుట సమాజానికి నిత్య అసంతృప్తికి కారణమవుతాయి. రెండోది తమోగుణం. మాంసము, మద్యము, పొగాకు, మాదక ద్రవ్యములు, పాచిపోయిన ఆహారము తమోగుణమును వృద్ధి చేస్తాయి. తమోగుణము అంటే అజ్ఞానము, అవివేకము, తమస్సు, సోమరితనము, అతినిద్ర, అజాగ్రత్త, ఇవి తమోగుణ లక్షణాలు. మూడవది సత్వగుణం. వెన్న, జున్ను మొదలగు పాలకు సంబంధించిన పదార్థాలు, తేనె, బాదం, బార్లీ, గోధుమలు, పండ్ల రసాలు, కాయగూరల రసాలు, మొలకలు, ఎండుగింజలు, ఎండిన పండ్ల రసాల వల్ల సత్వగుణము అనగా నిర్మలమై, ప్రకాశవంతమై, ఏ విధమైన ప్రమాదము లేనిది కలుగుతుంది. ఇది ఇంద్రియ నిగ్రహాన్ని కూడా కలిగిస్తుంది. జ్ఞానార్జన నిమిత్తంగా బంధించబడి

పడుతుంది. పవిత్రమైన ఆలోచనలు జనిస్తాయి. ఇలా మనము భుజించే ఆహారము యోగాలో అంతర్లీనమైనది. యోగ విద్య. యోగ విద్యలు: ఒకటి, రాజయోగం, మనోనిగ్రహము ఉత్తమమైనది. హఠయోగం, ఉచ్ఛ్వాస నియంత్రణ, సూర్యచంద్రనాడిని అదుపులో ఉంచుట, సూర్య నమస్కారాలు, యోగాసనాలు. మూడు, జ్ఞానయోగం, ఆలోచనాశక్తి వివేకము ద్వారా జ్ఞానాన్ని వృద్ధి చేసుకొని తద్వారా దివ్యత్వాన్ని పొందడమే దీనిలోని ప్రధాన అంశం. ప్రాచీన కాలం నుండి చెప్పేది ఏమిటంటే, విజ్ఞానం వృద్ధి చెందితే ఆలోచన జ్ఞానం, మానసిక వికాసము వృద్ధి చెంది సంకుచిత భావాలు, కోరికలు నశిస్తాయి. అప్పుడు సహజంగా యోగాస్థితి లేదా సమాధి స్థితి పొంది మోక్షము పొందుతారు. కర్మయోగం, ప్రతిఫలాన్ని ఆశించకుండా చేయవలసిన పనులు చేయుట. ఐదు, భక్తి యోగం, భగవంతుని పట్ల పరిపూర్ణమైన భక్తి ప్రేమలను కలిగి మనలను మనము పూర్తిగా భగవంతునికి అర్పించడం ద్వారా దివ్యత్వాన్ని పొందుట. మంత్రయోగం, ఋషులు గురువుల ద్వారా మంత్రాలను నేర్చుకొని జపించడం ద్వారా దివ్యత్వాన్ని పొందడం. ఉపనిషత్తులో మానవుణ్ణి రక్షించేది మంత్రం. మంత్రజపం, పఠనము మానవులోని ధారణ పెంచుటేగాక ధ్యాన స్థితికి, సిద్ధిస్థితికి దోహదపడుతుంది. లయయోగం, మన మనస్సును ఒక అంశముపై లగ్నము చేయడం అలవాటు చేసుకుంటే మనస్సును నియంత్రణలోనికి వస్తుంది. ఆ స్థితిలో మనస్సును ఆత్మలో విలీనం చేసి దివ్యత్వాన్ని సాధించడమే లయయోగం. ఎనిమిది, కుండలిని యోగం, శరీరములో కుండలిని ద్వారా అంతర్శక్తిని పొంది గమ్యాన్ని చేరుకోవడమే కుండలిని యోగం. తంత్రయోగం, తంత్ర విద్య ద్వారా దివ్యత్వాన్ని పొందడం. ఈ తంత్రయోగ విద్య ఇలా 9 రకాలుగా విభజించబడింది. తరువాతది ప్రాణాయామం. ప్రాణాయామేన యుక్తేన సర్వరోగక్షయే భవత్ అని ఉపనిషత్ వాక్యం. యోగశాస్త్రములలో అతి ముఖ్యమైన వాటిలలో ప్రాణాయామము ఒకటి. ప్రాణాయామం అంటే ప్రాణశక్తిని నిలుపుకొనుట, అనగా శ్వాసను పీల్చుటను పూరకం అంటారు. ఊపిరి అనగా శ్వాసను నిలుపుటను కుంభకము అని అంటారు. మూడు, శ్వాసను వదులుటను రేచకము అంటారు. ఎడమ ముక్కు రంధ్రమున ఇడనాడి, కుడి ముక్కు రంధ్రమున పింగళనాడి, రెండు ముక్కు రంధ్రములు కలిసే ప్రదేశమున సుషుమ్మనాడి లేక మధ్యనాడి ఉంటుంది. మనసులోని మాయను సమూలనంగా ఖాళీ చేయడం నిజమైన రేచకమని, నేనే ఆత్మను అనే భావాన్ని మనసులోనికి తీసుకోవడమే నిజమైన పూరకమని, ఆ భావాన్ని నిశ్చలంగా నిలుపుకోవడమే నిజమైన కుంభకమని, అదే నిజమైన ప్రాణాయామని జగద్గురు శంకరాచార్యుల గారి వాక్కు. ప్రాణాయామ బంధనాలు. ప్రాణాయామము చేయునప్పుడు మూలబంధము, జాలంధర బంధము, ఉద్దీయాన బంధము, నాడీశుద్ధి, కపాల భాలి అనునవి ముఖ్యమైనవి. తరువాత ప్రాణాయామములో ముద్రలు. ఒకటి, చిన్ముద్ర, రెండు, చిన్మయముద్ర, మూడు, ఆదిముద్ర, నాలుగు, మేరుదండ ముద్ర, ఐదు, పూర్ణముద్ర, ఆరు, సుఖ ప్రాణాయామము, ఏడు, మహత్ ప్రాణాయామము, ఎనిమిది, భస్తిక ప్రాణాయామము. ప్రాణాయామమున కుంభకము అనగా శ్వాసను ఎక్కువగా నిలుపుకొనుట ప్రధానమైనది. ఇవి: ఒకటి, సూర్యభేదనము, రెండు, ఉజ్జాయి, మూడు, శీత్కారి, నాలుగు, శీతలి, ఐదు, భస్తిక, ఆరు, భ్రామరి, ఏడు, మూర్చ, ఎనిమిది, ప్లావని ముఖ్యమైనవి. విభాగ ప్రాణాయామం. ఈ విభాగ ప్రాణాయామము ఊపిరితిత్తులను శుభ్రపరచు క్రియ. ఊపిరితిత్తులలో మూడు గదులు ఉంటాయి: క్రింది గది, మధ్యగది, పై గది. కనిష్ట విభాగము, పొట్టభాగములో వ్యాకోచ సంకోచము వల్ల నాభి నుండి కాలిపాదము మరియు క్రింది గది శక్తివంతమవుతుంది. మధ్యమ విభాగం, ఎదలో వ్యాకోచ సంకోచముల వల్ల మధ్యగది చైతన్యవంతమై నాభి నుండి ఎద వరకు శక్తివంతమవుతాయి. జ్యేష్ఠ ప్రాణాయామం, పైగది చైతన్యవంతమై భుజములు, పైభాగములు శక్తివంతములవుతాయి. తదుపరి యోగాసనములు మరియు సూర్య నమస్కారములు. మానవు

0: దేహానికి అనేక జబ్బుల నుండి దూరము చేయడానికి, శరీరానికి పుష్టి ఇచ్చేటందుకు, చక్కని ఆకృతి శరీర సౌందర్యానికి యోగాసనాలు ఉపయోగపడతాయి. అలాగే హఠయోగములో 7 ఆసనములను, ప్రాణాయామంలోని రేచక కుంభకాలను, సూర్యభగవాను యొక్క 12 మంత్రములు ఉపయోగించుకొని రూపొందించబడి, దేహములోని 8 భాగాలు, పాదాలు, మోకాళ్ళు, వక్షస్థలం, గడ్డం, 2 అరిచేతులు, చేతుల వేళ్ళు, కాలి వేళ్ళు, లలాటము మున్నగు వాటితో చేసేవి సూర్య నమస్కారాలు. యోగాసనాలు 7 రకాలుగా విభజించవచ్చు. కొన్ని కూర్చొని వేసేవి, కొన్ని నిలుచొని వేసేవి, కొన్ని పడుకొని వేసేవి, తరువాత పొట్ట ఆధారంగా వేసేవి, కొన్ని చేతులతో వేసేవి, కొన్ని మోకాళ్ళతో వేసేవి, కొన్ని తలతో వేసేవి, ఇలా 7 రకాలుగా విభజించవచ్చును. తదుపరి మనము ధ్యానముల గురించి తెలుసుకుందాం. ప్రతి వ్యక్తి ఎన్నో రకములైన బాధలు, ఒత్తిళ్ళు, కష్టములు, ఇబ్బందులు, అనేక ఆలోచనలతో మానసికంగా బాధపడుతూ మానసిక ఆరోగ్యాన్ని పొంది ఉన్నారు. వీటి నుండి విముక్తి పొంది సుఖ, తృప్తి, మనశ్శాంతి, ఆనందం పొందాలంటే ఏకైక మార్గము ధ్యానం. యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానము ఈ మూటికి ఒకదానితో ఒకటి సంబంధం కలదు. ధ్యానమునకు ప్రత్యేకమైన శక్తి ఉంది. ఏదైనా ఒక విషయాన్ని కానీ, వస్తువును కానీ ఎన్నుకొని నిశ్చల స్థితిలో కూర్చొని చంచలమైన మనస్సును ఎన్నుకున్న దాని మీద లగ్నం చేయడం ధ్యానములో ముఖ్యమైన క్రియ. ధారణ, అవధానము, ఏకాగ్రత దాని ప్రక్రియలు. ఏకాగ్రతతో ఎన్నుకున్న దాని మీద మనస్సును లగ్నం చేయడం వల్ల దాని గురించి ఏదైతే అవగతమవుతుందో దానిని మనసులో నింపడం ద్వారా ధ్యానం ఒక క్రమంలోకి వస్తుంది. దీనివలన మనము ఎన్నుకున్న దాని స్వరూప స్వభావములు తెలియవస్తాయి. ధ్యానం 2 రకాలు. ఒకటి, ఏదైనా ఒక విషయాన్ని ఎన్నుకొని దానిపై మనస్సును కేంద్రీకరించి ఏకాగ్రత సాధించడం అనేది ఒక పద్ధతి. దీనిని ఏకాగ్రత ధ్యానం అనవచ్చు. ప్రత్యేకించి ఒక విషయం కాకుండా మన మనసులోనికి వచ్చే ప్రతి విషయాన్ని సంపూర్ణంగా గ్రహించగలగడం 2 పద్ధతి. దీన్ని పూర్ణ మనోధ్యానం అని అంటారు. యోగాసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామము, ధ్యానం వలన ఉపయోగాలు. యోగా వలన ధర్మబద్ధమైన జీవనము, నైతిక విలువలు, సాంప్రదాయ జీవనము, తృప్తికరమైన ఆనందమును అనుభవించవచ్చు. యోగాసనముల వలన కీళ్ళనొప్పులు, వాపులు, తలనొప్పులు, మతిమరుపు జబ్బులు, గొంతు నొప్పులు, శ్వాసకోశలు, దగ్గు, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహ వ్యాధి, నరముల బలహీనత, స్థూలకాయము నిర్మూలించవచ్చు. సూర్య నమస్కారము వలన మంత్రశక్తి అభివృద్ధి చెందుట, శరీర నొప్పులు, ఊపిరితిత్తుల నొప్పులు, శ్వాసకోశ వ్యాధులు నయమవును. ప్రాణాయామం వలన ముక్కురంధ్రములు, ఊపిరితిత్తులు శుభ్రపడుట, ఆస్మావ్యాధి నివారణ, నిద్రలేమి తొలుగుట, క్షయవ్యాధి, ఊపిరితిత్తులకు సంబంధించిన అన్ని వ్యాధులు నివారించవచ్చును. దేహశక్తిని పెంచును, నరములు చైతన్యవంతమగును. ధ్యానము వలన గాఢమైన విశ్రాంతి లభించి ఏకాగ్రత పెరుగును. పరస్పర విరుద్ధమైన ఆలోచనలు, ఉద్వేగభరితమైన ఆలోచనలు తగ్గి సామరస్యం పెరుగును. వ్యాధి నిరోధక శక్తి పెరుగును. అనారోగ్యములు దరిచేరవు. ధ్యానము వలన చర్మము గట్టిపడి తేజస్సుగా ఉండును. యవ్వనవంతులుగా కనపడుదును. జ్ఞాపకశక్తి పెరుగుట వలన ప్రజ్ఞాపాఠవాలు అభివృద్ధి చెందుతాయి. జీవనశైలి బాగుండును. విషయమును సునిశితంగా ఆలోచించే శక్తి పెరుగుతుంది. నిగ్రహ శక్తి పెరుగుతుంది. వాక్శుద్ధి, భవిష్య జ్ఞానము, అనేక సిద్ధులు లభిస్తాయి. ఈ విధంగా యోగాజ్ఞానమున యోగాసనములు, సూర్య నమస్కారములు, ప్రాణాయామము, ధ్యానము ఆచరించటం వలన అనేక శారీరక, మానసిక, నైతిక, ధార్మిక తృప్తికరమైన, ప్రశాంతమైన జీవనముతో వ్యక్తి, సమాజము, దేశము, ప్రపంచము పరిపూర్ణ ఆనందముతో, స్నేహభావములతో, మంచి ఆలోచనలతో సంస్కారవంతులుగా వెళ్ళి విరియుట తథ్యము. కాన అందరూ బాల్యము నుండి యోగాను క్రమము తప్పకుండా అభ్యసిస్తూ బాలబాలికలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు యోగాసనములు, యోగ విద్యను నేర్పుటకు తమ వంతు కృషి చేయాలని, ప్రభుత్వము విద్యార్థుల స్థాయి నుంచి విద్యా ప్రణాళికలో యోగ విద్యను చేర్చుట, ఉపాధ్యాయ శిక్షణలలో, పరీక్షలలో యోగ విద్యను అంశముగా చేర్చుట, నిష్ణాతుల ద్వారా శిక్షణ ఇప్పించుట, గ్రామము నుండి రాష్ట్ర స్థాయి వరకు యోగా కేంద్రములు నెలకొల్పుట, ప్రచార సాధనముల ద్వారా యోగ విలువలను తెలిపి సరియైన న్యాయము చేకూర్చి దేశమును అన్ని రకాల, అనగా ధార్మిక, బౌద్ధిక, నైతిక, ఆరోగ్య భారతదేశముగా తీర్చిదిద్దవాలని కోరుకొని ముగిస్తున్నాను.
1: మీరు ఇంతవరకు

0: ఆరోగ్య జ్ఞానామృతం యోగ ఈ అంశం గురించి శ్రీ ఎం రమాసత్యమూర్తి గారి ప్రసంగం విన్నారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: శుక్రవారం జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.
3: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
4: ఈనాటి ఉదయకిరణాలు కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఈనాటి భావలహరి కార్యక్రమంలో భారత సంస్కృతికి అద్దం పట్టేవి భారతీయ దుస్తులు, ప్రపంచానికి ఆదర్శాలు కూడా. ఒక్కో ప్రదేశంలో ఒక్కో విధంగా ఉండే భారతీయ దుస్తులపై విభిన్న సంస్కృతులు, విభిన్న రకాలు. పాశ్చాత్యం దుస్తులపై మొగ్గు ఉన్నను భారతీయత ఉట్టిపడే దుస్తులకు ఎక్కడా కొదవలేదు. విదేశాల సైతం మన భారతీయతకు అద్దం పట్టే చీరలను విదేశీయులు ధరిస్తూ మన భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతిని ప్రత్యేక స్థానం ఉందని చాటుతున్నారు. అది ఒక్క చీరకట్టులోనే ఉందని నిరూపణ కూడా జరుగుతుంది. మరి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట విన్న తర్వాత.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు భావలహరి మృదు మధుర గీత మంజరి కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz. ఈరోజు తెలుసుకుంటున్నాం, స్త్రీకి అందాన్ని గౌరవాన్ని ఇచ్చే మన చీరకట్టు గురించి. కొన్ని శతాబ్దాల వెనక్కి తిరిగి చూసుకుంటే స్త్రీలు ధరించిన దుస్తులను బట్టి వారు వివాహితుల అవివాహితుల అనే విషయాన్ని కనుగొనేవారట. అది ఎలా అంటే, లంగా ఓణి ధరిస్తే ఆ స్త్రీ అవివాహితగాను, చీరకట్టులో ఉంటే ఆ స్త్రీని వివాహితగాను గుర్తించేవారట. అలా అంతటి గొప్ప సంస్కృతి దాగి ఉంది మన భారతీయ చీరకట్టులో. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట విన్న తర్వాత.

0: మన దేశంలో దుస్తులు ఎన్ని రకాలు ఉన్నా స్త్రీకి మాత్రం చీరకట్టులోనే అందం మరింతగా ఇనుమడింపజేస్తుంది. అందంతో పాటు గౌరవం కూడా పెరుగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. రకరకాల సందర్భాల్లో పలు రకాల రంగులతో ఆయా సందర్భాన్ని బట్టి ధరిస్తుంటారు స్త్రీలు చీరలు. మరిన్ని విషయాలు వినబోయే ముందుగా ఈ పాట.
1: చెంగావి రంగు చీర చచ్చుకున్న చిన్నది దాని జిమ్మదియా దాని

దాంతో వెర్రెత్తి పోయింది కుర్రవాడికి. ప్రేమంటే నేర్పింది పిచ్చివాడికి, దాంతో వెర్రెత్తి.

మీరు వింటున్నారు భావలహరి మృదుమధుర గీత మంజరి కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 MHz పై. చీరలు తయారు చేసిన దారం ఆధారంగా పట్టు చీరలు, నూలు చీరలు, నైలాన్ చీరలు ఇలా రకరకాలుగా ఉంటాయి. నూలు చీరలు ఎక్కువగా మనం వేసవి కాలంలో ధరిస్తూ ఉంటాం. పట్టు చీరలు ముఖ్యంగా వివాహాలకు, విందులకు, దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ధరిస్తూ ఉంటాం. కంచి, ధర్మవరం, పోచంపల్లి, మైసూర్ సిల్క్ ఇలా మొదలైనవి పట్టు చీరలకు ప్రసిద్ధి. పొడవు ఆధారంగా 6 గజాల చీర, 7 గజాల చీర, 9 గజాల చీర ఇలా నేత వేస్తూ ఉంటారు. ఇలా ఎన్నో విషయాలను మరిన్ని మనం తెలుసుకుందాం ఈ పాట విన్న అనంతరం.

చీరల రంగులు వేరైనప్పటికీ కట్టుకునే తీరు వేరుగా ఉన్నప్పటికీ అందం మాత్రం చీరకట్టులోనే అనటంలో ఎలాంటి సందేహం లేదు. గుజరాతీ చీరకట్టైనా తమిళ చీరకట్టైనా కుచ్చిళ్ళు లేని బెంగాలు చీరకట్టులోనైనా సింహళ చీరకట్టైనా నౌవారి చీరకట్టైనా మైసూరు చీరకట్టైనా ఇలా ఎన్ని రకాలు చీరకట్లు ఉన్నా మన భారతీయ సంస్కృతికి తొలిమెట్టు చీరకట్టు. మరిన్ని విషయాలు విందాం ముందుగా ఈ పాట.

మన భారతీయ సంస్కృతికి సాంప్రదాయక దుస్తులు అంటే మొట్టమొదటిది చీర మాత్రమే. చీరకట్టులోనే స్త్రీ మరింతగా మెరుగుపడుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. మనం గమనించినట్లయితే ప్రముఖ చిత్రకారులు రవివర్మ గారి చిత్రాల్లో ఎక్కువ భాగం మన భారతీయ సంస్కృతికి తార్కాణమైన చీరకట్టు విధానాలనే తన చిత్రాల్లో భిన్నాతి భిన్నంగా చిత్రీకరించేవారు. అది అంతటి ప్రాముఖ్యత ప్రత్యేకత ఉంది మన స్త్రీ చీరకట్టులోనే.

0: 0-1 lead. Put into bat first, India posted a massive 402 runs in 49.5 overs before being bowled out, powered by Shubman Gill's 154 and Ishan Kishan's 125. For Afghanistan, Nange Alia Karoti picked up 4 wickets, while Rashid Khan claimed 3. In reply, Afghanistan would bundle out for 232 in 44.3 overs. For India, Arshdeep Singh and Gurnoor Brar picked up 3 wickets, while Prince Yadav claimed 2. Shubman Gill was adjudged the player of the match. The third and the last match will be played in Chennai on Saturday. In the ICC Women's T20 World Cup, India defeated Netherlands by 95 runs in a Group A match at Headingley in Leeds last night. Batting first, India posted a formidable 209 for 5 in 20 overs, powered by Smriti Mandana's 74 and Shefali Verma's 55. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Nishit. News of Prime Minister Modi meeting US President Trump on the sidelines of G7 summit in Avignon, France is carried prominently by all the leading dailies. US President Trump says will help India, led by Prime Minister Modi, if attacked, according to Hindustan Times. India-UK trade deal to come in effect from July 15th. No tariff on key exports, writes the Tribune. Parliamentary board meet convened by Shiv Sena UBT today amid split rumours, says the Hindu. Delhi High Court seeks government reply as Telegram challenges ban over NEET exam, according to a report in the Times of India. 10-year wait ends as NSC files for IPO, while Reliance Jio set to file for IPO this week, reports Financial Express. And finally, in QS rankings, IIT Delhi tops India list for second year. Delhi University shines as well, says the Indian Express. And with that, it's back to you, Nishit.
0: Thank you, Shagun. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to attend VivaTech Summit in Paris with French President Emmanuel Macron. PM Modi to also address members of Indian community in the French capital. President Draupadi Murmu to embark on a 5-day visit to Madhya Pradesh and Odisha beginning today. Polling for 2 Rajya Sabha seats from Jharkhand and 1 from Mizoram to take place today. India-UK Comprehensive Economic and Trade Agreement to come into force on the 15th of July this year. U.S. President Donald Trump signs 14-point peace deal with Iran to end the West Asia conflict. And in men's cricket, India beat Afghanistan by 170 runs in the second ODI of the 3-match series to take an unassailable 2-0 lead. And with that, we end the morning news. Have a nice day.
2: Akasavani. నంద్యాల జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ బి శేఖర్.
3: నంద్యాల జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్, పారిశుద్ధ్య కార్యక్రమం, పర్యావరణ దినోత్సవం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ, దివ్యాంగులకు 4 కోట్ల రూపాయల విలువైన సహాయ పరికరాల పంపిణీ వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. నంద్యాల పట్టణంలోని గాంధీచౌక్ కూరగాయల మార్కెట్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో నెల రోజుల పాటు ఆపరేషన్ క్లీన్ స్వీప్ నిరంతరాయంగా కొనసాగుతుందని తెలిపారు. పట్టణాల్లోని అంతర్గత రహదారులు, మురుగు కాలువలు, ప్రజలు ఎక్కువగా తిరిగే మార్కెట్ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని వివరించారు. నంద్యాల పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, సిబ్బంది, ప్రజలు సహకరించాలని అన్నారు. బనగానపల్లిలో నిర్వహించిన పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నంద్యాల విభాగం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అనంతరం జూట్ సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలుష్యం పెరిగి వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు. రహదారుల వెంబడి నాటిన మొక్కలను సంరక్షిస్తున్నామని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, ప్రకృతి రమణీయత మొక్కల పెంపకంతోనే సాధ్యమవుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నంద్యాల మండలం చాపిరేవుల్లో ప్రజాప్రభుత్వానికి 2 ఏళ్లు విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావల కేశవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ప్రగతి, సంక్షేమ పాలన సమాంతరంగా కొనసాగుతోందని, దేశంలో 20% పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. సూపర్ 6 హామీలు అమలు చేశామని, పోలవరం పూర్తి చేసి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా మారుస్తామని అన్నారు. కేంద్ర బొగ్గు

0: భూగర్భ శాఖ మంత్రి జి కిషన్రెడ్డి దంపతులు శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి దంపతులకు ఆలయ అర్చకులు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామి అమ్మవారిని దర్శించుకుని శ్రీ మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో వేద పండితులు మంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు. దర్శనానంతరం మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామి అమ్మవార్లను ప్రార్థించినట్టు తెలిపారు. నంద్యాల పట్టణంలోని 21 వార్డులో రాష్ట న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్దిదారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నెలా 1వ తేదీనే లబ్దిదారుల ఇళ్ల వద్దకు పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ADIP పథకం కింద నంద్యాల జిల్లాలో దివ్యాంగులకు 4 కోట్ల రూపాయల విలువైన సహాయక పరికరాలను పంపిణీ చేశారు. నంద్యాల మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి, వీల్ చైర్లు, మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, ప్రెయిలీ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి శబరి మాట్లాడుతూ జిల్లాలో 1847 మంది దివ్యాంగులకు సుమారు 4 కోట్ల రూపాయల విలువైన సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో స్వయం సమృద్దితో జీవించడమే ADIP పథకం ప్రధాన లక్ష్యమని చెప్పారు. జిల్లాలో ఇప్పటికే 5,000 దరఖాస్తులను పరిశీలించి అర్హులైన దివ్యాంగులకు పరికరాలను మంజూరు చేశామని అన్నారు. నంద్యాలలోని ఎన్టీఆర్ షాధీఖానాలో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన తాలిం ఏ హునర్ పరీక్షా ఫలితాలను న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఎంపికైన 250 మంది విద్యార్థులకు ఉచిత కార్పొరేట్ విద్య అందించేందుకు వక్ఫ్ బోర్డు ముందుకు రావడం అభినందనీయమన్నారు. వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా వినియోగించి పేద ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందించాలని, ముఖ్యంగా బాలికల విద్యకు మరింత ప్రోత్సాహం అందించాలని మంత్రి సూచించారు. నంద్యాలలోని క్రాంతినగర్లో కార్మిక రాజ్య బీమా సంస్థ నూతన శాఖ కార్యాలయాన్ని తిరుపతి ఉప ప్రాంతీయ కార్యాలయం సంయుక్త సంచాలకులు డి రాధాకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మిక రాజ్య బీమా పథకం ద్వారా కార్మికులు, వారి కుటుంబాలకు వివిధ సామాజిక భద్రతా ప్రయోజనాలు అందుతున్నాయని తెలిపారు. బీమా పొందిన కార్మికుల పిల్లలకు ఈఎస్ఐసి కోటా ద్వారా వైద్య, దంత వైద్య విద్యా కోర్సుల్లో నామమాత్ర రుసుముతో ప్రవేశం పొందే అవకాశం ఉందని వివరించారు. ఇప్పటివరకు నంద్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన బి శేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రతరంగిణి.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం. శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. మీ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 2233393. ఈ నెంబర్ ఎస్టీడ్ కోడ్ 08596. ఈనాటి హలో ఎఫ్ఎం కార్యక్రమం మొదటి కాల్ ఎవరో చూద్దాం. హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? భవ్య గారు బాగున్నారా? మార్కాపురం నుంచి మాట్లాడుతున్నారు. భవ్య గారు చెప్పండి, ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
3: చిరునవ్వుతో.
2: చిరునవ్వుతో, ఆ చిత్రం నుంచి ఏ పాట? ఓకేనండి. భవ్య గారు మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ
3: మేడం, బాయ్.

0: హలో ఎఫ్ఎంకి స్వాతి
1: హలో, గుడ్
0: మండి, ఎవరు
1: మార్నింగ్ మేడం.
0: మాట్లాడుతున్నారు?
1: మేడం గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: మేడం చేమకొత్తి నుంచి చల్ల వెంకటేశ్వర్లు మేడం.
0: వెంకటేశ్వర్లు గారు, బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
0: చాలా బాగున్నామండి, చెప్పండి. ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం
1: మేడం? ఇవాళ హుషారైన పాట ఒకటి వినిపించండి మేడం, చలాకీ రాణి కిలాడి రాజా. చిత్రం పేరు చలాకీ రాణి కిలాడి రాజా.
0: ఓకే, ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
1: భలే కుర్రదాన హుషారైనది సాంగ్ మేడం.
0: ఓకేనండి, వెంకటేశ్వర్లు గారు మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాను.
1: ధన్యవాదాలు మేడం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: మీ అభిమాన సోద పుల్పాటి వెంకటేష్ మేడం. చాలా రోజుల తర్వాత మీ మార్కాపురానికి చేయవలసింది మేడం. బాగున్నారా మేడం?
1: చాలా బాగున్నాం అండి. మీరు ఎలా ఉన్నారు?
2: మేము చాలా ఆనందంగా ఉన్నాం మేడం. మీరు మార్కాపురం వరకు తీసుకోవడం నాకు పెద్ద విశేషం మేడం. మేము చాలా సీనియర్స్ అవుతాం మేడం. మీ మార్కాపురం అంటే నాకు చాలా ఇష్టం మేడం.
1: ధన్యవాదాలండి, చాలా ఆదరిస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి. చెప్పండి, మరి ఈరోజు ఏ చిత్రం నుంచి పాట విందాం?
2: ఒక మాట చెప్పాలి మేడం, పాట వేసినా సరే వేసుకోండి మేడం. ఎందుకంటే మీరు పాటలు కూడా అట్లా వేస్తారు. మాలాంటి సీనియర్స్ వరకు వారం కాకుండా 15 రోజులకు ఒక్కసారి అయినా తీసుకోవాలి మేడం. నెల 2 నెలలు అవుతుంది మేడం, ఎటువంటి రెస్పాండ్ మాకు ఇవ్వలేట్లు. నాకు చాలా బాధ అనిపిస్తుంది, మనస్ఫూర్తిగా చెప్తున్నా మేడం. మా లాంటి వాళ్ళకి 18 రోజులకు ఒకసారి తీసుకుని మా ఆనందమైన పాట చేస్తారని నేను ఒక పాట కోరుతాను మేడం.
1: తప్పకుండా అండి, తప్పకుండా చెప్పండి.
2: నర్తన శాల పాట మేడం. ఎవరి కోసం చిరుమందహాసం ఒకసారి వివరించవే, ఒకసారి వివరించరు అని మంచి పాట ఏంటి మేడం. ఈ పాట ఆహ్లాదకరంగా ఉంటుంది, పాటలో కూడా ఎంతో మెసేజ్ ఉంది మేడం.
1: థ్యాంక్ యూ అండి. వచ్చేస్తుందండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
2: ఓకే మేడం.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: సువర్ణ మేడం గారు, సనప గ్రామము, ఆత్మకూరు మండలం, అనంతపురం జిల్లా. మేడం గారు బాగున్నారా? మేడం గారు
0: బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నారు మేడం గారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం మేడం గారు చిత్రం పేరు. అందులో మనసంతా నీవురా, వలపంతా నీవురా, మగరాజు మహా నీవురా అనేది ఉంటుంది మేడం గారు.

పాలు కట్ అయినట్టుందండి. ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినిద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.

0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు
1: హలో,
0: మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: శివాజీ నగరం మూడో లైన్ శ్రీనివాసులు మేడం.
0: శ్రీనివాస్ గారు బాగున్నారా? చెప్పండి
1: మేడం.
0: చెప్పండి, ఈరోజు ఏ చిత్రం పాట విందాం?
1: అడిగిరాముల పాట వేయండి మేడం.
0: ఆ చిత్రం నుంచి ఏ పాట అండి? ఓకేనండి, మీరు అడిగిన పాట చేస్తుంది వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ మేడం.

0: అరే అరే అరే నీకు తెలిసింది కొండగాలి.
1: ప్రయాణికులకు ముఖ్య గమనిక, ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
2: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
3: హలో, ఎఫ్ఎంకి స్వాగతం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
4: హలో, బాగున్నారు మేడం?
3: బాగున్నా అండి, మీరు బాగున్నారా?
4: బాగున్నా మేడం.
3: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి, మీ పేరు?
4: మా పేరు మంగమ్మ మేడం.
3: మంగమ్మ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: కొత్తపల్లి మేడం.
3: కొత్తపల్లి, చెప్పండి మంగమ్మ గారు, ఈరోజు ఏ చిత్రం పాటు విందాం?
4: వసంత సినిమాలో చేయండి మేడం.
3: వసంత.
4: గాలి చిరుగాలి ఆ పాట వేయండి మేడం.
3: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ
4: మేడం.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం గారు గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: మేడం అశోక్ మేడం, మార్కాపురం.
0: అశోక్ గారు బాగున్నారా?
1: మేడం బాగున్నాం మేడం.
0: చెప్పండి అశోక్ గారు, ఈరోజు ఏ చిత్రం పాట విందాం?
1: సాంగ్ వచ్చేసి మేడం శుభాకాంక్షలు మూవీలో గుండె నిండా గుడి గంటలు అనే సాంగ్ ఉంది మేడం, ఆ సాంగ్.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
1: ఓకే మేడం గారు,
0: థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తానండి. థ్యాంక్ యూ.
1: ఓకే మేడం, వెల్కమ్.

0: సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్కారం అండి. బాగున్నారండి?
1: నమస్కారం అండి. బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నామండి. నా పేరు శ్రీనివాస్ అండి.
1: శ్రీనివాస్ గారు చెప్పండి, ఈరోజు ఏ చిత్రం పాట విందాం?
2: జీరుడోంగండి.
1: మరొకసారి చెప్పండి చిత్రం పేరు.
2: జీరుడోంగండి. శోభన్ బాబు గారిది.
1: శోభన్ బాబు గారిది.
2: జీరుడోంగండి.
1: సరిగా వినపడలేదండి, ఇంకొకసారి చెప్పండి.
2: జేబు దొంగ అండి.
1: జేబు దొంగ.
2: హలో
1: చెప్పండి.
2: నేరాలు ఉంటుందండి ఆ పాట కావాలి.
1: ఓకే, శోభన్ బాబు గారిదండి. వచ్చేస్తుందండి పాట వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ.
2: ధన్యవాదండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్. మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి? ఈశ్వర్ యాదవ్ గారు బాగున్నారా? చాలా బాగున్నాం అండి. చెప్పండి, ఈ రోజు ఏ చిత్రం పాట విందాం?
2: ఇది మేడం కలిసి అదృష్టం. హలో కలిసేసిన అదృష్టం సినిమా మేడం.
1: ఆ చిత్రం నుంచి ఏ పాట అండి?
2: పత్తా పత్తా నుంచి ఎల్లకానే పాట. నాకు
1: ఓకే,
2: థ్యాంక్ యూ మేడం.
1: వచ్చేస్తుందండి, పాట వినేద్దాం.
2: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: హలో ఎఫ్ఎంకి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో మేడం, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి?
1: నా పేరు మార్కాపురం మేడం, అది ఆకుల కాశీ నా పేరు.
0: కాశీ గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం, బాగున్నారా మీరు?
0: బాగున్నాం అండి. చెప్పండి, ఈరోజు ఏ చిత్రం పాట విందా
1: మేడం? ఈ కొండవీటి దొంగలు చిరంజీవి గుర్ర మీద ఉంది పాటలు చూడు మేడం, జీవితమే ఒక ఆట అని. కొండవీటి దొంగ చిరంజీవి.
0: ఓకే.
1: కొండవీటి దొంగలు జీవితమే ఒక ఆట అని పాట ఉంది మేడం, గుర్రం మీద.
0: ఓకేనండి, వచ్చేస్తుంది మరి పాట వినిద్దామా?
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకేనండి, పాట వచ్చేస్తుంది, వినిద్దాం. థ్యాంక్ యూ అండి కాశీ గారు, ఇలానే కాల్ చేస్తుండండి. థ్యాంక్ యూ.

0: హలో ఎఫ్ఎం కి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి?
1: లారీ డ్రైవర్ మేడం. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మీ పేరు?
1: నా పేరు లారీ డ్రైవర్ బాబు మేడం.
0: బాబు గారు బాగున్నారా? చాలా రోజుల తర్వాత కాల్ చేసినట్టున్నారు.
1: అవును మేడం.
0: చెప్పండి.
1: రాముడు గారు శిష్యుడు వచ్చి ఒక లైలా కోసం మేడం.
0: రాముడు కాదు కృష్ణుడు.
1: మేడం పేర్లు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇద్దరు పేర్లు ఉన్నాయి మేడం.
0: చెప్పండి.
1: దేవరాజు గారి సాల్మాన్ పుష్కాలపల్లె రామ్ గోపాల్ రెడ్డి మేడం.
0: ఓకే.
1: జమ్ము సమీ సమిక.
0: ఓకే. వీరందరి కోసం పాట?
1: పాలు కోసం మేడం.
0: ఓకేనండి. వీరందరి కోసం మా బాబు గారి కోసం పాట వచ్చేస్తుంది, వినేద్దాం. థ్యాంక్ యూ అండి, ఇలానే కాల్ చేస్తుండీ బాబు గారు. థ్యాంక్ యూ, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినేద్దాం.
1: థ్యాంక్ యూ.

ಮಹಿಳಾ ಭಾರತಿ. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో పాఠశాల విద్యలో యోగ విద్య ఆవశ్యకత గురించి శ్రీమతి కె రోజారాణి గారి ప్రసంగం, అనంతరం లలిత గీతాలు వింటారు.

ఆకాశవాణి మాకాపురం శ్రోతలకి నా నమస్కారాలు. ఈనాటి నా యొక్క అంశము పాఠశాల విద్యలో యోగ విద్య ఆవశ్యకత. ఆధునిక యుగంలో మానవుడు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాడని ఒకవైపు సంబరపడే లోపే మరోవైపు దీర్ఘకాల వ్యాధుల బారిన పడుతున్నాడు. కారణం, జీవితంలో పెరిగిన వేగము, పడిపోయిన విలువలు, దూరమవుతున్న బాంధవ్యాలు, హద్దులు మీరిన ఆశలు ఒత్తిడిని పెంచుతున్నాయి. ఫలితము నిద్ర కోసం నిద్ర మాత్రలను, బలం కోసం టానిక్లు, చూపు కోసం కళ్ళజోడు తప్పనిసరి అయినాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మానవుడు ఆర్థికంగా ఎదుగుతున్నాడే కానీ ఆరోగ్యంగా జీవించలేకపోతున్నాడు. ముఖ్యంగా విద్యార్థులు చిన్న వయసు నుండే తీవ్రమైన ఒత్తిడి ఆందోళనకు గురవుతున్నారు. కారణం, మార్కులు, ర్యాంకులు వంటి నిరంతరం పోటీ ప్రపంచంలో యాంత్రికంగా జీవనం సాగిస్తున్నారు. విద్యారంగంలో కార్పొరేట్ సంస్థల్లో ప్రవేశించాక ఈ పోటీ తత్వం విపరీతంగా పెరిగిపోయింది. తల్లిదండ్రులు కూడా వారి పిల్లలు ఏదో సాధించాలని తపన తప్ప తమ పిల్లల అభిరుచులకు అభిప్రాయాలకు విలువ ఇవ్వటం లేదు. ఫలితంగా చిన్న వయసులోనే బీపీ, షుగర్, గ్యాస్ జబ్బులు, తలనొప్పి, కంటి జబ్బులతో విలవిల్లాడుతున్నారు. తల్లిదండ్రులు దండించినారనో, ఉపాధ్యాయులు మందలించారనో, మార్కులు తక్కువగా వచ్చాయనో, ఫెయిల్ అయినారనో బల్వన్ మన్నాలకు పాల్పడుతున్నారు.

ఉంటారు. దీనికి కారణము విద్యార్థులు మానసికంగా శారీరకంగా దృఢంగా లేకపోవడము, సమస్యను తట్టుకునే మానసిక స్థైర్యం లేకపోవడమే. వీటన్నిటికీ సరైన పరిష్కారము పాఠశాల విద్యలో యోగ విద్యను మిళితం చేయడము, విద్యార్థిలోని నిద్రాణంగా దాగి ఉన్న శారీరక మానసిక సాంఘిక భావోద్వేగాలను మేల్కొల్పి చైతన్యపరచగల శక్తి అతి పురాతన భారతీయ విద్యైన యోగా విద్యలో కలదని ప్రపంచవ్యాప్తంగా జరిపిన అనేక పరిశోధనలు రుజువైంది. దానికి అనుగుణంగా ఐక్యరాజ్య సమితి 2015 జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. యోగా సాంప్రదాయమునకు భారతీయ దేశం పుట్టినీళ్ళు. యోగా విద్య మన ప్రాచీనులు మనకు అందించిన గొప్ప వరం. అలాంటి గొప్ప వరమైన యోగా విద్యను పాఠశాల స్థాయి నుండి బాలబాలికలకు అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం పాఠశాల విద్యలో యోగా విద్య ఆవశ్యకతను గురించి తెలుసుకుందాం. ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ, దృఢమైన శరీరంలోనే దృఢమైన మనస్సు ఉంటుంది అనేది గ్రీకు సామెత. మానవ జీవిత లక్ష్యము ఆదర్శవంతమైన సుఖజీవనం. ఇందుకు మూలము విజ్ఞానం. విజ్ఞానానికి మూలం విద్య. విద్యకు మూలం ఆరోగ్యం. ఆరోగ్యానికి మూలము సమతుల ఆహారం, శ్రమ, విశ్రాంతి. నేటి సమాజము ఈ విజ్ఞానాన్ని విస్మరించింది. దైనందిన జీవితంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ అసలు లక్ష్యం మరచి అధిక శారీరక మానసిక శ్రమకు లోనవుతుంది. ఆహారము మన శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేస్తున్నాయి. నిజమైన సంతృప్తి ఆనందము శరీరం యొక్క బుద్ధి మనస్సుల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. శరీరానికి మనస్సుకు అవినాభావ సంబంధం కలదు. మనస్సు స్థిరంగా చాంచల్యరహితంగా దుష్ప్రవర్తులకు లోను కాకుండా ఉండడానికి పరమ ఔషధము యోగా సాధన. దీర్ఘాయుషును వ్యాధిరహిత జీవనాన్ని శారీరక మానసిక నైతిక అభివృద్ధిని యోగా సాధన ద్వారా పొందవచ్చు. ఇది ఒక పూర్వ విజ్ఞానం. యోగము యొక్క గొప్పతనము శాస్త్రీయంగా నిరూపణ కాబడినది. విద్యార్థి దశ నుండి యోగా సాధన వల్ల విద్యార్థులు మానసిక శారీరక నైతిక అభివృద్ధికి సహాయకారిణిగా ఉండడానికి, వ్యక్తిని మంచి పౌరునిగా తీర్చిదిద్దుటకు ఆత్మవిశ్వాస సాధనకు తోడ్పడుతుంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పాఠశాలలో వ్యాయామ అక్షరాస్యత కార్యక్రమాన్ని, అలాగే ఆంధ్రప్రదేశ్ క్రీడా విధానాన్ని 2017 నుంచి 2022 తీసుకువచ్చి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని, తద్వారా నవ్యాంధ్రప్రదేశ్ను ఆరోగ్యాంధ్రప్రదేశ్గా ఆనంద ఆంధ్రప్రదేశ్గా మలచాలని ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. వాటిలో భాగంగానే యోగా విద్య పేరుతో యోగాసనాలు, వాటి చేయి పద్ధతుల గురించి సమగ్ర పాఠ్య గ్రంథంగా రూపొందించడం జరిగింది. యోగా అంటే అర్థము భారతీయ దర్శనంలో యోగా అనున్నది ఒక మహత్వపూర్ణ శబ్దము. యోగా అనే పదానికి సంస్కృత మూలము యుజ్. దీనికి చేర్పు, కలుపు, ఐక్యము, సంలీనము, ఏకాగ్రత, అనుసంధానము అనే అర్థాలున్నాయి. యోగకి కొంతమంది మహానుభావులు కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగిందనమాట. మధురమైనట్టి మనసును నిలిపేడి విద్య యోగ విద్య అని వేమన భాషించారు. యోగ చిత్త వృత్తి నిరోధ అని అష్టాంగ యోగ సృష్టికర్త అయిన పతంజలి అభివర్ణించారు. అనగా మనసు యొక్క ఆలోచనలను నియంత్రించేది యోగా అని అర్థం. యోగ సమాధి అని వ్యాసుడు అభివర్ణించాడు. అనగా సమాధి స్థితిని పొందుటయే యోగా అని అర్థం. సిద్ధ సిద్ధుహో సమభూతహో సమత్వం యోగ ఉచ్యతే అని భగవద్గీత తెలుపుతుంది. అనగా మంచి చెడు, చలి వేడి, సంతోషము దుఃఖములకు అతీతంగా సమభావన కలిగి సమతత్వాన్ని పాటించుట యోగా అని అర్థం. యోగ క్రియల సాధన ద్వారా శరీరమును మనస్సును పరిశుద్ధపరచుకొని లక్ష్యస్థితి అయిన సమాధి స్థితిని చేరుకునుట యోగాని హఠయోగ వివరిస్తుంది. యోగ సిద్ధి ప్రథములు ఉత్సాహము, ధైర్యము, నిశ్చయము, తత్వజ్ఞానము, నిరంతర అభ్యసన, సాత్విక స్వభావము. యోగ ప్రతిబంధకాలు అతి నిద్ర, అతిగా పూజించడము, అధిక శ్రమ, అధికంగా మాట్లాడటము, చంచలత్వము. యోగ లక్ష్యము సాధకుని యొక్క శారీరక మానసిక సాంఘిక ఆధ్యాత్మిక స్థితులను మెరుగుపరిచి
సాధకుడిని దృఢకాయనిగా ఆరోగ్యవంతుడిగాను జ్ఞానవంతుడిగా చేసి అంతిమ లక్ష్య సాధన వైపు మరలించుటయే యోగిక ఆహారము. మనిషి ఆరోగ్య స్థితిగతులను నిర్ణయించేది ముఖ్యంగా ఆహారమే. శారీరక మానసిక స్థితి కూడా ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. నేటి సమాజంలో వస్తున్న అనేక రోగాలకు ప్రధాన కారణము జీవన శైలి ఆహారము. వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాల్లో కనబడే తారతమ్యాలు సత్య రజో తమో గుణాల ప్రభావమే. ఆహారాన్ని మూడు రకాలుగా విభజించారు, సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారము. ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు, దుంపలు, పండ్లతో కూడిన ఆహారము సాత్విక ఆహారము. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ఓర్పు, ప్రేమ, సహనము అలవడి నిత్య నూతనంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా సమయస్ఫూర్తిని కలిగి ఉంటారు. అతి వేడిగా అతి చల్లగా ఘాటు కలిగి సువాసనతో కూడి బాగా వేయించిన తీయటి ఆహారంను రాజసిక ఆహారంగా చెప్పవచ్చు. ఇది ఆరోగ్యానికి విరుద్ధమైనది. ఉడికి ఉడకని ఆహారము, ఎక్కువ కాలం నిల్వ ఉన్న ఆహారము, అధిక మసాలాలు ఉన్న ఆహారము తామసిక ఆహారం. ఈ ఆహారం వల్ల శరీర మనస్సు నిస్తేజమవుతుంది. కావున సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం భుజించుట ఉత్తమము. యోగ సాధన నియమాలు. సాధన చేయాలనే ఆసక్తి ఉండాలి. సుశిక్షితమైన గురువు సమక్షంలో చేయాలి. సూర్యోదయానికి ముందే లేవాలి. కాలకృత్యాలు తీర్చుకొని శుచిగా శుభ్రంగా సాధనకు అనువైన దుస్తులు ధరించాలి. యోగ సాధన కటిక నేలపై కాక చాప, దుప్పటి, కార్పెట్ వంటి వాటిపై చేయాలి. గాలి వెలుతురు ధారాళంగా ఉండాలి. యోగ సాధన సమయంలో ఎలాంటి ఆభరణాలు ధరించరాదు. మితంగా భుజించాలి. తగినంత నీటిని సేవించాలి. యోగ సాధనకు 30 నిమిషాల ముందు అంటే అరగంట ముందు, తర్వాత స్నానము, పానీయ సేవనము, ఆహారము మంచిది కాదు. రాత్రి సమయంలో త్వరగా నిద్రకు ఉపక్రమించి ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తము అనగా 4 నుంచి 5 గంటల మధ్య లోపల నిద్ర లేవాలి. యోగ సాధన ఫలితాలు ఏమనగా, నిత్యము యోగ సాధన వలన సాధకుని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యము అభివృద్ధి చెందుతుంది. యోగను కల్పవృక్షము లేదా కామధేనులతో పోలుస్తారు. ఎందుకనగా సాధన ఏ లక్ష్యంతో ఎంత శ్రద్ధతో చేస్తే ఫలితము తదనుగుణంగా ఉంటుంది. యోగ సాధన చేయుటకు ముందు చిన్నపాటి వ్యాయామాలు చేయుటను యోగ సూక్ష్మ వ్యాయామాలుగా చెప్పవచ్చు. ఈ సూక్ష్మ వ్యాయామము అభ్యాసం వల్ల శరీరంలో ఏర్పడే శక్తి ప్రవాహంలో ఆటంకము నివారించుటే కాక శరీరం అంత శక్తి ప్రవాహములు సక్రమంగా జరుగునట్టు చేయును. శరీరము, మనసు, శ్వాసల మధ్య సమన్వయములకు సూక్ష్మ వ్యాయామాలు చక్కగా ఉపయోగపడును. యోగాసనాలు, ప్రాణాయామాలు, సంయుక్త క్రియే, సూర్య నమస్కారములు. యోగాసనకు కావలసిన శారీరక సంసిద్ధతను సూర్య నమస్కారాలు కలిగిస్తాయి. సూర్యోదయము, సూర్యాస్తమయ సమయాల్లో ఈ సూర్య నమస్కారాలు ఆచరించాలి. అరుణ కిరణాలు జీవన శక్తికి ప్రదాయకాలు. ప్రతిరోజు భానునికి అభిముఖంగా నిల్చుని సంధ్యా సమయంలో సూర్య నమస్కారాలు చేయటం వల్ల మంచి ఫలితాలు ఆస్వాదించవచ్చు. సూర్య నమస్కారాలు ప్రధానంగా 3 రకాలు. అవి వైదిక సూర్య నమస్కారాలు 9 భంగిమలు, సూర్య నమస్కారాలు 12 భంగిమలు, యోగిక్ సూర్య నమస్కారాలు 17 భంగిమలు. పై 3 విధానాల్లో రెండవది అయినటువంటి 12 భంగిముల సూర్య నమస్కారాలను అత్యుత్తమమైనవి. 6 నుండి 10వ తరగతులకు యోగాసన కార్యక్రమం ఈ విధంగా ఉంటుంది. నిల్చుని చేసే ఆసనాలు తాడాసనము, వృక్షాసనము, ఉత్కాటాసనము, వీరభద్రాసనము, నటరాజాసనం మొదలైనవి. కూర్చొని చేసే ఆసనాల్లో బద్ధకోణాసనము, మండుకోసనము, యోగముద్ర, సింహాసనము, కుక్కుటాసనము, భూమాసనము, బకాసనము. బోర్లా పడుకొని చేసే ఆసనాలు మకరాసనము, పూర్ణ భుజంగాసనము, పూర్ణ శలభాసనము, దీపాసనము, హంసాసనము, మయూరాసనము. వెల్లికిలా పడుకొని చేసే ఆసనాలు హలాసనము, కర్ణపీడాసనము, సుప్త కోణాసనము, ఏకపాద చక్రాసనము, పద్మ సర్వాంగాసనము, ఏకపాద శిఖండాసనము, అనంతాసనము మొదలైనవి. ప్రాణాయామంలో రకాలు. సూర్యభేద, చంద్రభేద ప్రాణాయామము, కపాల

0: శీతలాతి శీతల ప్రాణాయామము, సీత్కారి ప్రాణాయామము, భస్త్రిక ధ్యానం మొదలైనవి. క్రీడా నైపుణ్యాల అభివృద్ధిలో కూడా యోగ విద్య ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ప్రతి క్రీడకు శరీర శక్తి, క్రీడా నైపుణ్యము, మనోస్థిరత్వము అవసరము. క్రీడా నైపుణ్యం సాధించడానికి విశ్లేషణాత్మకమైనటువంటి వివేక శక్తి చాలా అవసరము. శారీరక శ్రమ లేని చెస్, బిలియర్డ్స్, బ్రిడ్జ్, క్యారమ్స్ లాంటి ఆటలకు కూడా శారీరక శక్తి చాలా అవసరము. ప్రపంచ ప్రఖ్యాత చెస్ ఆటగాడు కాస్పరో ముఖ్య పోటీలకు ముందు ఒక ఒలింపియన్ చేసే సాధనకు సమానమైన సాధన చేసేవాడట. కనుక ఏ క్రీడల్లోనైనా విజయం సాధించాలంటే నైపుణ్యంతో పాటు మనో శారీరక శక్తులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా యోగ సాధన ఎంతగానో ఉపయోగపడుతుంది. నిత్యము యోగ సాధన ద్వారా శరీర తంతువులో నెమ్మదత్వము, పని సామర్థ్యము, మృదుత్వము, ఉద్వేగ నియంత్రణ, నిర్మలత్వము, శాంతి స్వభావము, సర్దుబాటు తత్వము మొదలైనవి వృద్ధి చెందుతాయి. అలాగే సాఫ్ట్ స్కిల్స్ అనగా భావ వ్యక్తీకరణ, సమయపాలన, చర్చా విధానము, సంభాషణ, సమస్యలను ఎదుర్కొనే తీరు, శ్రద్ధగా వినడము, నిరంతర శ్రమ మొదలైన నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. యోగాసనం ద్వారా ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఉదాహరణకు కీళ్ళ నొప్పులకు భుజంగాసనము, శలభాసనము, చక్రాసనము, ఊబకాయానికి సూర్య నమస్కారాలు, త్రికోణాసనము, తాడాసనము, నౌకాసనము, జ్వరములకు లోలాసనము, కుక్కుటాసనము, బకాసనము, ఎసిడిటీకి త్రికోణాసనము, అర్ధచంద్రాసనము, ధనురాసనము, మానసిక రుగ్మతలకు విపరీతకరణి, పశ్చిమోతాసనము, యోగముద్ర వృక్షాసనము, శవాసనము, ఇంకా ఎన్నో రకాల వ్యాధులను యోగ సాధన ద్వారా నిర్మూలించవచ్చు. నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి భావి భారత పౌరుల్ని తయారు చేసే పాఠశాలలో యోగ విద్యను దైనందిన కార్యక్రమంగా ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తారనడంలో ఎలాంటి సందేహమూ లేదు.
1: మీరు ఇంతవరకు పాఠశాల విద్యలో యోగ విద్య ఆవశ్యకత ఈ అంశం గురించి శ్రీమతి కె రోజా గారి రోజారాణి గారి ప్రసంగం విన్నారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమం ఇప్పుడు విందాం. లలిత గీతాలు.

0: మీరింతవరకు లలిత గీతాలు విన్నారు. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.
1: ఆటిస్టిక్ ప్రైడ్ డే సందర్భంగా ఆటిజం వ్యాధి కాదు రుగ్మత మాత్రమే ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్నకుమార్. జూన్ 18ని ఆటిస్టిక్ ప్రైడ్ డేగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఆటిజం లక్షణాలు చికిత్సా విధానాల గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎన్ ప్రసన్నకుమార్. ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రీలో ప్రొఫెసర్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా విధులు నిర్వర్తిస్తూ డాక్టర్ ప్రసన్నకుమార్ గారు వరల్డ్ కాన్ఫరెన్స్లో స్పీకర్గా కూడా ఎన్నో ప్రసంగాలు చేశారు. వీరిని అడిగి ఆటిజం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: జూన్ 18ని ఆటిస్టిక్ ప్రైడ్ డేగా జరుపుకుంటూ ఉంటారు, ఎందుకండి ఆ రోజున ప్రత్యేకంగా అలా జరుపుకుంటారు?
2: ఆటిజం అనేది మన సమాజంలో అవగాహన చాలా తక్కువగా ఉందండి. ఒక పిల్లవాడే కానీ, పాపే కానీ, లేకపోతే ఈవెన్ అడాల్సెంట్ పెద్దవాళ్ళు అయినా ఆటిజం ఉంది అంటే సమాజంలో ఒక వివక్ష చూపడానికి అవకాశం ఉంది, వాళ్ళకి సరైన సహాయం చేయలేకపోవడానికి అవకాశం ఉంది, స్కూల్లోనూ వాళ్ళు పనిచేసే చోట్ల కూడా వివక్షత లేకపోతే సరైన సహాయం లేకపోవడంతో వాళ్ళ హక్కులు కూడా వాళ్ళు కాపాడుకోలేని స్థితిలో కొన్నిసార్లు ఉంటున్నారు వాళ్ళు. యాక్చువల్గా నిజంగా చూస్తే ఆటిజం అనే పిల్లలు ఎవరైతే ఉన్నారో అది బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ సరిగ్గా మిగతా పిల్లలని స్పీడ్గా ఎదగట్లేదు. ఆటిజం అనే డిజార్డర్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలంటే సామాన్య ప్రజలతో పోలిస్తే కొన్ని విషయాల్లో మిగతా వాళ్ళకన్నా ముందుంటారు వీళ్ళు. కొన్ని స్పెషల్ స్కిల్స్ కూడా ఉంటాయి వీళ్ళకి. కానీ మనకి సమాజంలో ఆటిజం గురించి సరిగ్గా అవగాహన లేకపోవడం వల్ల సమాజంలో అవగాహన పెంచడానికి, ఆటిజం గురించి చైతన్యం పెంచడానికి ఈ ఆటిజం ప్రైడ్ డే అనేది జరుపుకుంటారండి.
1: అసలు ఆటిజం అంటే ఏంటి డాక్టర్ గారు, అంటే దాని లక్షణాలు ఏంటండి?
2: ఆటిజం అని మన మెడికల్ టర్మ్లో అంటామండి న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారండి. న్యూరో అంటే బ్రెయిన్ అనమాట. ఈ ఆటిజంతో ఉన్న పిల్లలకి ఏంటంటే నార్మల్ పిల్లలతో పోలిస్తే వీళ్ళ బ్రెయిన్ మిగతా పిల్లలంత స్పీడ్గా ఎదగట్లేదు అని సింపుల్గా అర్థం అవడానికి. అంటే మీరు అనొచ్చు ఆటిజం పిల్లలు కూడా చక్కగా పరిగెడుతున్నారు, చక్కగా నడుస్తున్నారు, వాళ్ళ అమ్మని నాన్న గుర్తుపడుతున్నారు అని మీరు అనొచ్చు. అంటే బ్రెయిన్ అంతా కాదండి. ముఖ్యంగా ఇప్పుడు బ్రెయిన్లో మెజారిటీ ఆఫ్ పార్ట్స్ డెవలప్మెంట్ తక్కువగా ఉంటే మనం దాన్ని బుద్ధిమాంద్యం అంటాం, మెంటల్ రిటార్డేషన్ అంటే. వీళ్ళు మెంటల్ రిటార్డేషన్ అనేది కాదు, ఆటిజం వేరు, మెంటల్ రిటార్డేషన్ వేరు. 10-15 సంవత్సరాల ముందైతే చాలామంది ఆటిజం పిల్లల్నే మెంటల్ రిటార్డేషన్ ఏమో అనుకునేవారు యాక్చువల్గా. ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది, డాక్టర్స్లో కూడా మనకు రీసెర్చ్ పెరుగుతుంది. సో ఆటిజంని ఎలా గుర్తించాలి అనే క్వశ్చనర్సే కానీ ఇన్స్ట్రుమెంట్సే కానీ ఎక్కువ వచ్చాయి. సో ఇప్పుడు ఇదివరకులా కాకుండా చాలా త్వరగా ఫాస్ట్గా కూడా డాక్టర్స్ ఆటిజం డిటెక్ట్ చేయగలుగుతున్నారు. ఆటిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంటల్ డిజార్డర్, వీళ్ళ బ్రెయిన్లో కొన్ని పార్ట్స్, కొన్ని ఏరియాస్ ఆఫ్ బ్రెయిన్ మిగతా పిల్లలంతా స్పీడ్గా ఎదగట్లేదు.

0: ఆ ఏరియా సేతకిలకపోవడం వల్ల బ్రెయిన్లో వీళ్ళకి ఆ స్కిల్స్ ఉండవు. ఏం స్కిల్స్ ఉండవు? సపోజ్ స్పీచ్ అనేది సరిగ్గా ఉండదు. కమ్యూనికేషన్ అంటాం మనం. కమ్యూనికేషన్ అంటే తనకి ఏది కావాలి అనేది వేరే వాళ్ళకి ఏదైతే మాటల ద్వారానే చెప్పొచ్చు, లేదా సైగల ద్వారానే చెప్పొచ్చు. ఈ మాటలు సైగలు అనేది కమ్యూనికేషన్ అండి. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఉండదు వీళ్ళకి. దీన్ని చాలా మంది ఏమనుకుంటారంటే మాటలు లేటేమో అనుకుంటారు. అది యాక్చువల్లీ ఇది మాటలు లేట్ కాదు. మాటలు లేట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మాటలు రాపోయినా కూడా సైగల ద్వారా చేస్తారు. ఒకటి మనం గుర్తుంచుకోవాల్సిన ఆటిజం లో ఒకటి కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు. అట్ ది సేమ్ టైం అవతలలో ఏం చెప్తున్నారు అనేది కూడా అర్థం చేసుకోలేరు. వీళ్ళు పిలుస్తున్నారు అనుకోండి, అది పిలుస్తున్నట్టు కూడా వీళ్ళకి అర్థం అవ్వదు. సో వీళ్ళ నుంచి అవతల వాళ్ళకి ఉండదు, అవతల వాళ్ళ నుంచి వీళ్ళకి ఉండదు. మనుషులతో కలవడం అనేది చాలా తక్కువ ఉంటుందండి వీళ్ళకి. సోషల్ ఇంటరాక్షన్ అంటాం మనం దాన్ని. యాక్చువల్గా దానికి సంబంధించిన బ్రెయిన్ ఏరియాస్ కూడా వీళ్ళలో అంత డెవలప్మెంట్ ఉండకపోవచ్చు అనేది మనకు కొంత పరిశోధనలో తెలుస్తుంది. యాక్చువల్గా మనుషులతో కలవరు వీళ్ళు. హాయ్ అన్నా కూడా వీళ్ళు రెస్పాండ్ అవ్వరు. అలా వాళ్ళ లోకంలో వాళ్ళ వరల్డ్లో వాళ్ళు ఉంటానే ఆటిజం అంటారు. మాటలు లేటు. చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ చెప్తారు, నీకు కూడా లేట్ అయింది, పిల్లవాడు కూడా కొంత లేట్ అవ్వచ్చు, ఏం పర్లేదు అనుకుంటారు అంటారు. అలాంటి ఇంకా డిలే అయిపోద్ది. యాక్చువల్గాను మాటలు లేట్ అయితే పర్లేదు. మెడికల్ టర్మ్స్ ఎక్స్ప్రెసివ్ స్పీచ్ డిలే అంటాం. తెలుగులో అయితే మాటలు లేటు అంటారు. వాళ్ళైతే సైగల ద్వారా చేస్తారు, అవతల ఏం చెప్తున్నారు అనేది అర్థం చేసుకుంటారు, అవతల చెప్పినవన్నీ చాలా వరకు ఫాలో చేస్తారు, మనుషులతో చక్కగా కలిసిమెలిసి ఆటలాడతారు, పక్క పిల్లలతో ఆటలాడతారు, ఇవన్నీ ఉంటాయి. కానీ మాటల రూపంలో ఎక్కువ చెప్పలేరు, తక్కువ మాటల రూపంలో చెప్తారు, అప్పుడు మాటలు లేటు అని అనుకుంటాం. కానీ ఆటిజం అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అండి. సో నేను ఇందాక చెప్పినట్టు కమ్యూనికేషన్ ఉండదు, మనుషుల్లో కూడా కలరు, వాళ్ళ ఉంటారు. ఒక సైడ్కి చూడటం, ఏదో ఆలోచించుకుంటున్నట్టు ఉండటం. స్పిన్నింగ్ ఆబ్జెక్ట్స్ అంటారు, అంటే గ్రౌండ్ గా తిరిగే ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఫ్యాన్ ఉంటుంది, ఫ్యాన్ ఎక్కువసేపు ఫ్యాన్ చూడటం, లేకపోతే మన రోడ్ మీద తీసుకెళ్తే కార్ చక్రాలు అయిపోయి చూడటం, లేకపోతే వేలు కూడా అస్తమానం రౌండ్ గా తిరగడం, లేకపోతే ఎక్కువగా ఒకే రకంగా ఎగరటం, ఒకే ప్యాటర్న్ లో పరిగెట్టడం, లేకపోతే కొంతమంది ప్రతిదీ ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలనుకుంటారు. ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా ఒప్పుకోరు అనమాట. బ్రష్ మార్చినా ఒప్పుకోరు, పేస్ట్ మార్చినా ఒప్పుకోరు, డ్రెస్ కలర్ మార్చినా ఒప్పుకోరు. సో అంత చాలా స్పెసిఫిక్ గా ఉంటారు. అలాంటి సేమ్ థింగే రోజు ఉండాలి, చిన్న తేడా వచ్చినా ఒప్పుకోలేకపోవడం అనేది కూడా కొంతమందిలో ఉంటదండి. కొన్ని ఆటలకి బాగా అటాచ్ అయిపోతూ ఉంటారు. వంట సామాన్లతో ఎక్కువ ఆడటం, మిగతా ఆటలతో దేంతో ఆడరు, అదే ఆటలు రోజంతా ఆటలతోనే ఉంటారు. కొంతమంది బాటిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ఒక లైన్ లో చేరుస్తారు, లేదా బొమ్మలు ఇస్తే బొమ్మలన్నీ ఒక లైన్ లో చేరుస్తారు. ఆ వరుస ఏదైనా చిన్న తేడా వచ్చినా చాలా బాధ వచ్చేస్తుంది వాళ్ళకి, చాలా కోపం వచ్చేస్తుంది. లేకపోతే సెన్సరీ ఇష్యూస్ అంటారు. సెన్సరీ ఇష్యూస్ అంటే పరిస్థితి సంబంధించిన సెన్సరీ ఇష్యూ. కొన్ని లౌడ్ సౌండ్స్, టపాకాయల సౌండ్స్ కానివ్వండి, కొన్ని రకాల సౌండ్స్ కి బాగా ఇరిటేట్ అయిపోయి, లేకపోతే కుక్కర్ సౌండ్స్, కుక్కర్ ఇంట్లో ఏమని చెప్తారంటే కుక్కర్ సౌండ్ వచ్చిందంటే చాలా భయపడిపోయి చెవులు మూసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎక్కువసార్లు. అస్తమానం చెవులు మూసుకోవడం, ఇవి సెన్సరీ ఇష్యూస్ అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఏ వస్తువు ఇచ్చినా కూడా మామూలుగా అయితే ఇలా పెన్ ఇచ్చామనుకోండి, వాళ్ళు పట్టుకుంటారు కదా, వీళ్ళు ఏంటంటే వాసన చూస్తారు. పెన్ ఇస్తే వాసన చూస్తారు, లేకపోతే పేపర్ ఇచ్చినా వాసన చూస్తారు. కొంతమంది కళ్ళల్లోకి లైటింగ్ వేసుకుంటుంటారు, అది కూడా ఒక రకమైన సెన్సరీ ఇష్యూ. ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఆటిజం లో సెన్సరీ ఇష్యూస్ కింద తీసుకుంటామండి.
1: పిల్లల్లో ఏ వయసులో ఈ లక్షణాలు బయటపడతాయండి?
0: పేరెంట్స్ అయితే అండి సంవత్సరం నుంచి గుర్తుపట్టచ్చు అండి. 1.5 ఇయర్ నుంచి నిర్ధారించవచ్చు ఈ ఆటిజం ప్రాబ్లం ఉంది అని నిర్ధారించవచ్చు. చిన్న వయసులో ఎలా అంటే పిలిస్తే పలకరే పిల్లలు. చాలా మంది ముందే అనుకుంటారంటే చెవులు వినబట్టలేదేమో అనుకుంటారనమాట. కానీ మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది, ఎందుకంటే కొన్ని రకాల అడ్వర్టైజ్మెంట్లు టక్కమని రెస్పాండ్ అవుతారు, కొన్ని రకాల సౌండ్స్ కి వెంటనే గ్రహించగలుగుతారు, తిరుగుతారు. కానీ పేరు పిలిచినా రారు, ఎన్నిసార్లు పిలిచినా రారు, మాట్లాడినప్పుడు కానివ్వండి, పిలిచినప్పుడు కానివ్వండి, మనుషుల మొహాలు అనేది చూడరు. పాయింటింగ్ అంటారు. పిల్లలకి ఏదైనా వస్తువు కావాలనుకోండి, వాళ్ళ చూపుడు వేలతో నాకు ఇది కావాలి అని వేలుతో చూపిస్తారనమాట. ఇది నార్మల్ గా ప్రతి పిల్లల్లోనూ, నార్మల్ పిల్లల్లో ఉంటది. కానీ ఆటిజం వచ్చి పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏదైనా కావాల్సితే చూపుడు వేలతో చూపించలేరు, అమ్మ చేయి పట్టుకుని అమ్మ చేయిని తోస్తారు అలాగలాగా. సో ఇలాంటి పాయింటింగ్ లేకపోయినా, ఐ కాంటాక్ట్ లేకపోయినా, పాయింటింగ్ లేకపోయినా, తర్వాత ఎక్కువ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ వాళ్ళే ఆడుకుంటారు. సో ఒక్కడో ఆడుకోవడం, పిల్లలతో కలవలేకపోవడం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆటిజం అని గుర్తించి పేరెంట్స్ డౌట్ రాగానే ఇమీడియట్గా దగ్గరున్న చిన్నపిల్లల డాక్టర్ చూపించాలి, సైకియాట్రిస్ట్ చూపించాలి.
1: ఆటిజం లక్షణాలు కనపడగానే తల్లిదండ్రులు ముందుగా వెళ్లాల్సిన డాక్టర్ ఎవరంటారు?
0: పీడియాట్రిషియన్కి వెళ్తే వాళ్ళు చాలాసార్లు డిటెక్ట్ చేస్తారు. బెస్ట్ సైకియాట్రిస్ట్, ప్రతి ఊర్లోనూ సైకియాట్రిస్ట్స్ ఉంటారు మనకి. ఆ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు గుర్తిస్తారు మనకి అసలు ఆటిజం ఉందా లేదా అనేది గుర్తిస్తారు. పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అని ఉంటారు, యాక్చువల్గా నాడీ వ్యవస్థ సంబంధించిన చిన్నపిల్లల డాక్టర్లు అనమాట. వాళ్ళకైనా చూపించవచ్చు, లేదా డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్స్ అని ఉంటారు. సో సైకియాట్రి అనే వాళ్ళు ప్రతి ఊరు టౌన్లోనూ ఉంటున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు గుర్తిస్తారు ముందు ఆటిజం ఉందా లేదా అనేది గుర్తించి దానికి ఎలా చేయొచ్చు అనేది వాళ్ళు చెప్తారు.
1: ఆటిజం అనేది ఇట్ ఇస్ నాట్ ఎ డిసీజ్, ఇట్ ఇస్ ఎ డిజార్డర్. అది వ్యాధి కాదు, రుగ్మత అంటున్నారు. ఏంటండి తేడా?
0: ఇది బేసిక్ గా ఏదో మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి వచ్చి కాదండి. ఇది కేవలం వీళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ తక్కువగా ఉందంతే, మిగతా వాళ్ళతో పోలిస్తే. ఒక ఇంకొకరి నుంచి సంక్రమించింది ఏం కాదు ఇది. వేరే వాళ్ళ నుంచి ఇన్ఫెక్షన్ అనుకోండి, ఒక బ్యాక్టీరియా నుంచి, వైరస్ నుంచి ఇలా వస్తాయి.

0: అలా కాదు, ఇది కేవలం డెవలప్మెంట్ లోనే తక్కువ ఉండటమే దీనికి ఉన్న సమస్య.
1: ఓకే, ఇది జెనెటిక్ డిజార్డర్ అంటారండి.
0: ఆటిజం కి మెజారిటీ ఆఫ్ కారణాలు ఏంటంటే అండి, జెనెటిక్ అంటారు. జెనెటిక్ అంటే జన్యుపరం అని. మన బాడీ తయారీ ఏదైనా కూడా అమ్మ పొట్టలో ఉన్నప్పుడు ఆ జీన్ డిఎన్ఏ కోడ్ ప్రకారంగా తయారవుతాయి. సో బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా అలాగే అవుతుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఆ కోడ్ డిఎన్ఏ కోడ్ లో చిన్న చిన్న తేడాలు వస్తుంటే ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ లో తేడాలు వస్తాయి. సో అది జెనెటిక్ డిజార్డర్ అని అంటాం. కానీ ఈ మధ్య రీసెర్చ్ ఏం చెప్తుందంటే పర్యావరణం నుంచి వచ్చే ఎఫెక్ట్ వల్ల జీన్స్ నుంచి బాడీ ఆర్గన్స్ తయారీలో తేడా రావచ్చు. సైన్స్ లో ఎపిజెనెటిక్స్ అంటారు. సో పర్యావరణం ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది ఆటిజం రావడానికి. ఒక ఇంచుమించు 40 నుంచి 50% వరకు ఉండొచ్చండి పర్యావరణం నుంచి ఇంపాక్ట్. కొంతమందిలో అంటే కొన్ని కారణాల వల్ల ఆటిజం వచ్చే అవకాశం పెరుగుతుంది అనమాట. తల్లిదండ్రుల వయసు అని తీసుకుందాం, ముఖ్యంగా తల్లిదండ్రుల వయసు ఎక్కువ ఉన్నా అంటే లేట్ మ్యారేజ్ లేట్ ప్రెగ్నెన్సీస్, అందులో ముఖ్యంగా తండ్రి వయసు ఎక్కువ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉండొచ్చు. అంటే ఖచ్చితంగా వస్తుందని మనం చెప్పలేం, కానీ పరిశోధనలు ఏం తెలుస్తుందంటే కొంతమందిలో తండ్రి ఏజ్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. కొన్నిసార్లు పరిశోధన ఏం తెలుస్తుందంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఏమైనా అమ్మకి సమస్యలు వస్తాయి. కొన్ని చోట్ల బీపీ పెరగచ్చు, గర్భిణీలో ఉన్నప్పుడు బ్లీడింగ్ ఇలాంటివి అవ్వచ్చు, తర్వాత జ్వరాలు ఇలా రకరకాల ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనకి ఆటిజం రావడానికి ఛాన్స్ ఉండొచ్చు. ఇదేంటంటే ఖచ్చితంగా అని కాదు కానీ ఛాన్స్ అయితే ఉండొచ్చు అనేది కొంత రీసెర్చ్ ఈ మధ్య వస్తుంది. ఇప్పటి వరకు ఆటిజం దీని వల్ల వస్తుంది అనేది ఇప్పటి వరకు మన సైన్స్ ఇంత డెవలప్ అయినా కూడా దీని వల్ల ఆటిజం వచ్చింది అనేది అయితే ఎవరు కనిపెట్టలేదు. ఇంకా
1: ఇది హెరిడిటీ అండి?
0: హెరిడిటరీ కాదు మేడం, లేకపోతే ఒక సిబ్లింగ్ ఉంటే నెక్స్ట్ సిబ్లింగ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనకి రీసెర్చ్ ఏం చెప్తుందంటే సెకండ్ కిడ్కి కూడా వచ్చే ఛాన్స్ 10 నుంచి 20% అనేది ఉంది. అంటే జెనెటిక్ కారణం ఉంది, ఖచ్చితంగా ఉండాలని అదే లేదు.
1: ఓకే, దీనికి చికిత్స ఉందా సార్?
0: చికిత్స ఉంది మేడం. ఆటిజం అనేది బ్రెయిన్ డెవలప్మెంటల్ డిజార్డరు, అంటే బ్రెయిన్ ఎదుగుదల తక్కువ ఉంది. ఎక్కువ మెయిన్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ ఎదుగుదల మొదట 5 సంవత్సరాల్లోనూ జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలు అనేది గోల్డెన్ పీరియడ్ అనమాట. ప్రతి పిల్లవాడికి పుట్టినప్పటి నుంచి మొదట 5 సంవత్సరాల్లో వాళ్ళకి గోల్డెన్ పీరియడ్ కింద మనం లెక్కేసుకోవాలి. అంటే ఎందుకు గోల్డెన్ పీరియడ్ అంటున్నాం అంటే ఈ 5 సంవత్సరాల తర్వాత అంత ఎదుగుదల ఉండదు బ్రెయిన్ లో. సో ఈ ఎదిగే టైంలోనే ఏదైనా ఇలాంటి ఏదైనా ఆటిజం కానివ్వండి, ఇంక వేరే సమస్యలు ఏదైనా వస్తే మనం ఎదిగే టైంలోనే సెట్ చేస్తేనే బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మనం ఇచ్చే ట్రీట్మెంట్ బాగా రిసీవ్ చేసుకుంటుంది మొదట 5 సంవత్సరాల్లోనే. మనకి బ్రెయిన్ ఎదగాలంటే ఖచ్చితంగా స్పందన అందాలండి. స్పందన అందితేనే బ్రెయిన్ ఎదుగుతుంది. ప్రతి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి రోజు మనుషులతో కలుస్తూ ఉండాలి, మనుషుల మాటలు వింటూ ఉండాలి. అది స్పందన అంటాం, స్పీచ్ స్టిమ్యులేషన్ అంటాం, సోషల్ స్టిమ్యులేషన్ అంటాం. అలాగే వస్తువును చూసి పరిశీలిస్తుంటే దాన్ని కాగ్నిటివ్ స్టిమ్యులేషన్ అంటాం. అంటే ఏ వస్తువు ఏంటి, స్విచ్ నొక్క లైట్ వెలిగిందా అంటే అది కూడా ఒక విజువల్ స్టిమ్యులేషన్. సో ఇవన్నీ బ్రెయిన్ లెవెల్లోనే స్టిమ్యులేషన్ అవుతాయి. ముఖ్యంగా ఈ స్పీచ్ స్టిమ్యులేషన్ అంటే మాటలు వినటం మనుషుల్లో కలవడం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ కరోనా వచ్చాక ఏమైందంటే ఈ మనుషులతో కలవడం అనేది చాలా తగ్గిపోయిందండి. కరోనా తర్వాత అయితే ఆటిజం రేటు పెరిగింది. యాక్చువల్ గా సిడిసి డేటాని యూఎస్ఏ వాళ్ళు ఇస్తారు 2024 ది, దాంది ఎంత ఉందంటే అండి 1 in 36, అంటే 36లో ఒకటి. అంటే ఆటిజం అనేది పెరుగుకుంటూ వచ్చేస్తుంది. 2000 ముందైతే 1 in 2000 అలా ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసిన 1 in 36 వచ్చేసింది. అంత ఎందుకు పెరిగిపోతుంది అంటే పిల్లలు మనుషుల్లో కలవడం అనేది తగ్గిపోయింది. కరోనా వచ్చాక 4 గోడలు తప్పి బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదండి వాళ్ళకి. సో మనుషులు చూడడానికే ఛాన్స్ దొరకలేదు, అమ్మా నాన్న తప్పి వాళ్ళ మనుషులు చూడడానికే ఛాన్స్ దొరకలేదు, మాటలు వినడానికి కూడా ఛాన్స్ దొరకలేదు. పేరెంట్స్ స్క్రీన్ ఇవ్వడం మొదలు పెట్టారు. అసలు స్క్రీన్ టైం ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వకూడదు అనేది కూడా ఉన్నాయి గైడ్లైన్స్. గైడ్లైన్స్ ప్రకారంగా చూస్తే 1.5 సంవత్సరాల లోపు అసలు స్క్రీన్ అనేది ఇవ్వకూడదండి. స్క్రీన్ అంటే ఏంటి, మొబైల్ కానీ టీవీ కానీ ల్యాప్టాప్ కానీ ఐప్యాడ్ కానీ ఏదైనా స్క్రీనే, ఏ స్క్రీన్ ఇవ్వకూడదని క్లియర్ గా ఉంది మనకి గైడ్లైన్స్ లో ఉన్నాయి. సో స్క్రీన్ వస్తే ఏంటి నష్టం అని మీరు అడగొచ్చు. పిల్లలు స్క్రీన్ చూస్తున్నారు అనుకుందాం, ఆ స్క్రీన్ చూస్తుంటే ఆలోకంలోనే ఉండి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా 3 గంటల సినిమా హాల్లో సినిమా చూసి మళ్ళీ ఇంటికి వచ్చాం అనుకోండి, సాయంత్రం పడుకునేదాకా అవే ఆలోచనలు గుర్తొస్తూ ఉంటాయి మనకి. 3 గంటల లోపలికి వెళ్ళొస్తేనే అంత ఇంపాక్ట్ ఉంటుంది కదా మీద మైండ్ మీద. అలాంటి పిల్లలకి 2 గంటలు రోజంతా అలా ఇస్తుంటే ఏమవుతుంది, ఆలోకంలోనే ఉంటారు. ఛార్జ్ అయిపోయి కట్టేసినా కూడా మైండ్ లో అయ్యే రన్ అవుతూ ఉంటాయి. ఆ వీడియోస్ వాళ్ళు చూసేవి చాలా అట్రాక్టివ్ ఉంటాయి. రెండోది ఏంటంటే ఇప్పుడు నేను వీడియో చూస్తున్నాను అనుకోండి, ఇది వీడియో ఇది నిజం కాదు, నిజమైన మనుషులు అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళని నేను గ్రహించగలుగుతాను. పిల్లలు అలా గ్రహించలేరండి. స్క్రీన్ అనేది వర్చువల్, మన చుట్టూ ఉండేది రియల్ వరల్డ్. ఏది స్క్రీన్ ఏది రియల్ వరల్డ్ అనేది డిఫరెన్షియేట్ చేయలేదు, బ్రెయిన్ అంత మెచ్యూర్ అవుతుంది ఆ టైంకి. సో వాళ్ళు ఏమనుకుంటారు, ఇది స్క్రీన్ కూడా రియల్ వరల్డ్ అనుకుంటారు. ఇప్పుడైతే ఆ లోకంలోనే ఉంటాడు, స్క్రీన్ లోకంలోనే. అమ్మా నాన్న ఏం మాట్లాడుతున్నారు, చుట్టాలు ఎవరైనా వచ్చి హాయ్ అంటున్నా, కొత్త వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి వచ్చినా, వాళ్ళు ఎవరు వస్తున్నారు ఏం వస్తున్నారు అనేది పట్టించుకోవడం జామా పిడియాట్రిక్స్ అని ఉంటుందండి. వాళ్ళ రీసెర్చ్ ఏం చెప్పిందంటే మీరు 1 సంవత్సరం లోపు కానీ స్క్రీన్ ఇస్తే 3 సంవత్సరాలకు ఆటిజం లక్షణాలు రావడానికి చాలా ఛాన్స్ ఉంది అని ఇచ్చింది క్లియర్ గా. పిల్లలకి మొదట 5 సంవత్సరాలు అసలు స్క్రీన్ అనేది ఇవ్వకూడదండి. స్క్రీన్ ఇస్తే మాత్రం వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోతారు, రోజు మాటలు వినాలి. మొదట 5 సంవత్సరాలు ప్రతి పిల్లవాడు బయటకు వెళ్ళి మనుషులతో కలిసి

0: మనుషుల మొహాలు చూసి మనుషులతో ఇంటరాక్ట్ అవ్వాలి ప్రతి పిల్లవాడు పుట్టినప్పటి నుంచి. కానీ అలా జరగదు, ఎందుకు, వీళ్ళు ఈ స్క్రీన్ లోకంలోనే ఉంటారు. సో నార్మల్గా ప్రతి పిల్లవాడికి ప్రకృతి పరంగా రోజు మాటలు ఏదైతే మాటలు వినాలో, ఏదైతే మనుషుల్లో కలాలో అలాంటి స్పందన అందదో, బ్రెయిన్ ఎలా ఎదుగుతుంది? బ్రెయిన్ స్లో అయిపోతుంది ఖచ్చితంగా కదండి. ఎందుకు వస్తుందని చూడాలి, ఏదో జీన్ కారణమా అని. దానికి జెనెటిక్ టెస్ట్లు అని ఉంటాయి. కొంతమందికి నాడీ వ్యవస్థ సంబంధించిన న్యూరలాజికల్ డిజార్డర్స్ ఉండొచ్చు ఆటిజంతో పాటు, సో ఫిట్స్ లాంటివి ఉండొచ్చు. దానికి కొన్ని పరీక్షలు ఉంటాయి. పేరెంట్స్తో మాట్లాడినప్పుడు డాక్టర్కి డౌట్ వస్తుంది, యాక్చువల్గా వీళ్ళకి న్యూరలాజికల్ కారణం ఉందా, జెనెటిక్ కారణాలు ఉన్నాయా అనేది అన్నప్పుడు జెనెటిక్ టెస్ట్ రిఫర్ చేయడం. నెక్స్ట్ ఈ ఆటిజం లక్షణాలు ఉంటే ఎంత సివియారిటీ ఉంది అనేది కూడా పరిశీలించాలండి. దానికి పరీక్షలు ఉంటాయి. మనకి యాక్చువల్గా కొన్ని స్కేల్స్ ఉన్నాయన్నమాట. ఆ స్కేల్స్ ప్రకారంగా క్వశ్చన్లు అడిగితే ఆటిజం ఉందా, ఉంటే ఎంత సివియర్గా ఉందా అనేది కూడా మనకి వస్తుంది. ఆటిజం ఉన్న పిల్లలకు కొంతమందికి బుద్ధిమాంద్యం కూడా ఉంటుంది, మెంటల్ రిటార్డేషన్ అంటారు దాన్ని. ఇప్పుడు దాన్ని ఇంటలెక్చువల్ డెవలప్మెంటల్ డిజార్డర్ అంటారు అండి ప్రెసెంట్ టర్మ్లో. అది కూడా ఉంటే ఎంత ఉందా అనేది కూడా పరిశీలించాలి మనకి. తర్వాత కొంతమందికి బ్రెయిన్లో కెమికల్స్ అవి కొన్ని ఎక్కువ తక్కువ ఉంటాయి. బ్రెయిన్లో ఉండే ప్రోటీన్సే కానివ్వండి, బ్రెయిన్లో ఫ్యాట్సే కానివ్వండి, కొన్ని ఎక్కువ తక్కువ ఉంటాయి. అలాంటి ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు ఆటిజం లక్షణాలు రావచ్చు. అలాగ ఉన్నప్పుడు ఏంటంటే దాన్ని అవి ఎంత ఉన్నాయనేది మన బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా కనిపెట్టచ్చు అనమాట. ఉండి దానికి తగ్గ చేంజెస్ కూడా చేయొచ్చు మనం ట్రీట్మెంట్లో. ఓవరాల్గా ఏమేమి కారణాల వల్ల ఆటిజం వచ్చింది అనేది అధ్యయనం చేసి పరిశీలించి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. కరోనా తర్వాత ఎక్కువ శాతం ఈ స్పందన అందకపోవడం వల్లే వస్తుంది ఎక్కువగా. అలాంటప్పుడు ఏం చేయాలంటే స్పందన ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా అంటే ఏంటి, ఇంట్లో మాట్లాడి మనుషులు ఎక్కువ ఉండాలి, ఇంట్లో మనుషులతో కలిసిలా చేయాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి ఇవ్వకుండా మనం ఎన్నిచ్చినా ఇంప్రూవ్మెంట్ రాదు. స్క్రీన్ సున్నా చేయాలి 100%. కొంతమంది అంటారు మా అబ్బాయి అన్నం తినట్లేదండి, అప్పుడప్పుడు ఇస్తామండి. అన్నం తినకపోతే మీరు స్క్రీన్ అనేది ఏంటి, డిస్ట్రాక్ట్ చేయడానికి, తనని మనసు మార్చడానికి ఇస్తున్నారు. మీరు చంద్రుని చూపించడం, కుక్కను చూపించడం, ఇంకోళ్ళు లేకపోతే రకరకాల నిజం బొమ్మలు చూపించండి, రంగులు రంగులు లైట్లు చేసి బొమ్మలు అలాంటివి చూస్తే వాళ్ళు మళ్ళీ డిస్ట్రాక్ట్ అవుతారు. కానీ ఆ వంక చెప్పి మళ్ళీ ఇస్తారు స్క్రీన్. మనం ఎంత డాక్టర్లు ఎంత చెప్పినా స్క్రీన్ ఆపమన్నా ఇస్తూ ఉంటారు. అలా ఇస్తే ఇంప్రూవ్మెంట్ రాదు. కొంతమంది ఏంటంటే ఇంప్రూవ్ అయిపోతారు, మళ్ళీ స్క్రీన్ ఇస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. సో స్క్రీన్ అనేది అసలు ఇవ్వకూడదు. థెరపీ ఇవ్వాలి ఖచ్చితంగా. థెరపీ అంటే స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆటిజం పిల్లలకి ఈ రెండు చాలా ఇంపార్టెంట్. వీళ్ళు కొద్దిగా హైపర్ యాక్టివ్గా ఉంటారు, కుదురుగా ఉంటారు. అలాంటప్పుడు కుదురు తెప్పించడానికి వాళ్ళ దగ్గర కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆక్యుపేషనల్ థెరపీలో, అవి చేస్తుంటే కొంత కంట్రోల్ అవుతారు. స్పీచ్ థెరపీ అంటే మాటలు స్టార్ట్ చేయడానికి ఇంప్రూవ్ చేస్తారు వాళ్ళు. కానీ ఎంత చేసినా థెరపీ వాళ్ళు ఎంతసేపు ఇస్తారంటే రోజుకి 45 నిమిషాలు ఇస్తారు వాళ్ళు. కానీ మిగిలిన టైం అంతా ఇంట్లో వీళ్ళు రోజంతా మాట్లాడి మనుషుల్లో కలిసిలా చేయలేదనుకోండి, పూర్తిగా రాదు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్. సో థెరపీలు, అసెస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజంతా ఆటలాడించి రోజంతా మాట్లాడించడం అనేది ఖచ్చితంగా ఉండాలి ఆటిజంకి. అలా లేకపోతే ఎన్ని రకాల ట్రీట్మెంట్లు ఇచ్చినా ఇంప్రూవ్మెంట్ సరిగ్గా రాదు.
1: ఇప్పుడు ఒక ఆటిస్టిక్ చైల్డ్ పట్ల సమాజం యొక్క బాధ్యత ఏంటండి?
0: ఆటిజం కిడ్ అనే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మనకులాంటి పిల్లలే. మిగతా పిల్లలతో పోలిస్తే వాళ్ళకి కొద్దిగా సోషల్ స్కిల్స్ అంటే మనుషులతో కలిసినట్టు ఎలా ప్రవర్తించాలి, అలాగే కమ్యూనికేట్ చేయలేదు, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ అనేది మిగతా పిల్లలతో నార్మల్ పిల్లలతో పోలిస్తే కొద్దిగా తక్కువగా ఉంటుంది. తప్పితే కానీ అన్ని విషయాల్లోనూ మనకులాంటి వాళ్ళే. మనకన్నా కొన్ని విషయాల్లో వాళ్ళు ఇంకా ఎక్కువ ఉంటాయి. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మ్యూజిషియన్స్, ఎథ్లీట్స్, స్పోర్ట్స్ పీపుల్ చాలా మంది ఉన్నారు ఆటిజం ఉన్నవాళ్ళు. మామూలు వాళ్ళ కన్నా ఎక్సెల్ చేస్తారు వాళ్ళు. సో కొన్ని విషయాల్లో మనకన్నా అహెడ్ ఉన్నారు వాళ్ళు, ముందున్నారు వాళ్ళు. 5 ఏళ్ళు గోల్డెన్ పీరియడ్ కాబట్టి ఎంత చిన్న వయసులో స్టార్ట్ చేస్తే అంత ఎక్కువ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. పూర్తిగా నార్మల్ కూడా చేయొచ్చు. వీళ్ళ మీద ఏం వివక్ష చూపకూడదు. అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన రైట్స్ ఇవ్వాలి. కొన్ని చోట్ల స్కూల్స్ కూడాను వీళ్ళకి స్కూల్ అడ్మిషన్ అంటే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాడండి అని ఇవ్వరు. అది చాలా తప్పది. మనకి చట్ట ప్రకారంగా కూడా ప్రతి పిల్లవాడికి వీళ్ళకి చదువుకునే హక్కు ఉంది వాళ్ళకి. సో వివక్ష అనేది లేకుండా మొత్తం అందరికీ అవగాహన కలిగించాలి. ఇది ఆటిజం అనేది పెద్ద ప్రాబ్లం కాదు, కానీ చిన్న వయసు నుంచే ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. చిన్న వయసు నుంచే ట్రీట్మెంట్ పెడితే చాలా వరకు వీళ్ళని బాగు చేయొచ్చు అనే అవగాహన కల్పించాలి మనకి.
1: అవగాహన కల్పించడానికి మీలాంటి ఎక్స్పర్ట్స్ చేసే కార్యక్రమాలు
0: నా సైడ్ నుంచి నేను ఏం చేస్తూ ఉంటానంటే మా హాస్పిటల్లో కానివ్వండి, మిగతా చోట్ల కానివ్వండి, ఒకటి ఇలాగ టీవీస్లోను రేడియోస్లోను చెప్పడం, ఒకటి పేరెంట్స్ వాళ్ళకి అవగాహన సదస్సులు క్రియేట్ చేయటం, స్కూళ్ళల్లో ఈ ఆటిజం లక్షణాలు ఏంటి చిన్న వయసులో గుర్తించమని, వీలైన త్వరగా డాక్టర్ని సంప్రదించి దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత కింద తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆటిజం గురించి అవగాహన తెచ్చుకుని లేట్ చేయనివ్వకుండా కాపాడాలి. అవగాహన లేకపోవడమే మెయిన్ ప్రాబ్లం అవుతుందండి.
1: ఆటిజం గురించి ఇంత చక్కగా విపులంగా మాకు మా శ్రోతకి వివరించినందుకు ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.
0: థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.
1: ఆటిస్టిక్ ప్రైడ్ డే సందర్భంగా ఆటిజం వ్యాధి కాదు రుగ్మత మాత్రమే ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథి ప్రముఖ సైకియాట్రిస్ట్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పాటను వినిపించమంటున్నారు అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి. అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం నుంచి వీరు బొంబాయి చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. చిత్ర పాడారు ఈ పాటను.

కార్యక్రమంలో తర్వాత జెంట్లమెన్ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇంకా ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయి గూడెం నుంచి ఎన్ అప్పారావు, అమ్మ వెంకట నరసమ్మ వీరందరి కోరిక మీద జెంట్లమెన్ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత బృందం గానం చేసిన పాట.

కార్యక్రమంలో. తర్వాత బిజినెస్ మ్యాన్ చిత్రం నుంచి తమన్ సుచిత్ర గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. కడప నుంచి వినయ్, ప్రేమ్, గణేష్, నాగేశ్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి.

రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమంటున్నారు విశ్వక్ సింగ్. మండవల్లి గ్రామం నుంచి శ్రీ మంజునాథ చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. శంకర్ మహాదేవన్ పాడారు ఈ పాటను.

కార్యక్రమంలో తర్వాత శివరంజని చిత్రం నుంచి పాటను వినిపించమంటున్నారు. నెల్లూరు రామకోటయ్య నగర్ నుంచి తుమ్మలచెర్ల పద్మనాభయ్య, ఉమాదేవి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు ఈ పాటను.

కార్యక్రమంలో తర్వాత తోడికోడళ్ళు చిత్రం నుంచి ఘంటసాల జిక్కి గానాన్ని వినిపించమంటున్నారు హైదరాబాద్ నుంచి బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి. వీరి కోరిక మీద ఈ పాట.

రావయ్య అతిథి కార్యక్రమంలో చివరిగా పాటను వినిపించమంటున్నారు. మంచి చెడు చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల గానం చేసిన పాటను వినిపించమంటున్నారు. నల్గొండ జిల్లా గరిడేపల్లి నుంచి పొన్న అశోక్ కుమార్, మహేశ్వరి, భరత్ కుమార్, యామిని చిట్టి, పాండుతల్లి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాటను అనురాగ్ కులకర్ణి గానం చేశారు. శ్రీకరాగస్తి సంగీతంలో విశ్వ రచన, చిత్రం పేరు కేర్ ఆఫ్ కంచర్పాలెం.

0: గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట రామజోగయ్య శాస్త్రి రచన, విజయ్ ప్రకాష్ చిత్ర గానం చేసిన పాట ప్రేమ కావాలి చిత్రం నుంచి.
1: నువ్వే నువ్వే నా మనసంతా నేను.

వినబోతున్న పాటను హరిచరణ్ చిన్మయి పాడిన పాట ఏఆర్ రెహమాన్ సంగీతంలో సాహసం శ్వాసగా సాగిపో చిత్రం నుంచి.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో మీరు విన్న ఆ పాటను హరిచరణ్ శ్వేత పాడారు. యువన్ శంకర్ రాజా సంగీతంలో రామ్ చిత్రం నుంచి. కార్యక్రమంలో తరువాత వినబోతున్న పాటను దేవ సంగీతంలో హరిహరన్ కార్తీక్ అనురాధ శ్రీరామ్ గానం చేసిన పాట

గుర్తు చేసుకుందాం శీర్షికను మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వన్ డే ఆర్జే ఎన్ మహాలక్ష్మి గారితో పరిచయం వినండి.

0: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో విన్నర్ సృష్టి వన్డే ఆర్జేగా మన ముందు ఉన్నారు. పదండి, తనని పలకరించేద్దాం. హాయ్ సృష్టి, ఎలా ఉన్నావు?
1: హాయ్ మ్యామ్, చాలా బాగున్నాను.
0: ఫస్ట్ టైం కదా స్టూడియోలో, ఎలా అనిపిస్తుంది?
1: చాలా బాగుంది, కొంచెం టెన్షన్గా కూడా ఉంది.
0: ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేసావు, విన్నర్ అయ్యావు, ఇప్పుడేమో వన్డే ఆర్జే కూడా అయిపోయావు. హ్యాపీనా మరి?
1: చాలా హ్యాపీగా ఉంది.
0: ఈ కాంపిటీషన్ కోసం చాలా రీసెర్చ్ చేసి ఉంటావు కదా, మరి ప్రిపరేషన్ కి నీకు ఎంత టైం పట్టింది?
2: వన్డే ఆర్జే జి సృష్టి గారితో పరిచయం వింటున్నారు. పరిచయం చేస్తున్నారు ఎన్ మహాలక్ష్మి గారు.
1: 1 అవర్ 2 అవర్స్ వరకు ఫోన్లో సెర్చ్ చేశాను. తర్వాత నాన్నమ్మ వాళ్ళని అడిగి తెలుసుకున్నా, అమ్మ వాళ్ళని మీకేమన్నా తెలుసా అని వాళ్ళని అడిగితే వాళ్ళకి తెలిసింది వాళ్ళు చెప్పారు. అవన్నిటినీ నేను కొన్ని మెయిన్ పాయింట్స్ తీసుకొని వాటి నుంచి ఏ వాల్యుబుల్ అనిపించినాయో అవి నేను తీసుకున్నాను.
0: సో నీకు ఆన్లైన్ ఒక సోర్స్ అయితే ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. మరి ఇంత పెద్ద కాంపిటీషన్ లో నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, అంటే దాంట్లో నువ్వేదో ఒక స్పెషల్ పాయింట్ మెన్షన్ చేసి ఉంటావు, ఆ పాయింట్ ఏమైనా గుర్తుందా, ఏం రాసావని?
1: ఆకాశవాణి అంటే రాయమన్నప్పుడు నాకు కూడా ఆకాశవాణి గురించి ఫస్ట్ అంత నాలెడ్జ్ లేదు, కానీ తెలుసుకున్నప్పుడు చాలా డీప్ గా అవును ఇది చాలా వాల్యుబుల్ అనిపించి నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పట్లో అన్ని ఫోన్లు వచ్చేసారు, ఆకాశవాణిని చాలా వరకు మర్చిపోయారు, కానీ అప్పటి రోజుల్లో చదువు రాని వాళ్ళకి గానీ చదువు వచ్చిన వాళ్ళకి గానీ ఎవరికైనా అదే ఒక మెయిన్ వాల్యుబుల్ థింగ్ గా ఉండేది. అందుకని నాకు దాని గురించి నేను కొంచెం డీప్ గా డెప్త్ చేసి రాశాను.
0: బాగా రీసెర్చ్ చేసావు అయితే, అందుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నీకు అసలు కాంపిటీషన్ లో ఎందుకు పార్టిసిపేట్ చేయాలనిపించింది?
1: ఫస్ట్ నుంచి నాకు ఎస్సే రైటింగ్స్ రాయటం అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. నా అంటే అందరు కొంచెం ఎంకరేజ్ చేస్తారు, మ్యామ్ వాళ్ళు కానీ నీ రైటింగ్ బాగుంటది, నువ్వు రాయి మంచిగా ఉంటది అని. ఇంకా నాకు కూడా ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు చాలా సార్లు రాశాను, ఇంత ముందు కూడా చాలా సార్లు వచ్చాయి. ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేశాను వస్తాని వచ్చింది.
0: ముందే ఎక్స్పెక్ట్ చేసావా? ప్రెసెంట్ ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు?
1: డిగ్రీ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, ఇప్పుడు సెకండ్ ఇయర్ కి వచ్చాను.
0: ఏ గ్రూప్?
1: బీకామ్ ఫైనాన్స్.
0: బీకామ్ ఫైనాన్స్ కదా నువ్వు చదువుతుంది, అసలు ఎందుకు ఆ గ్రూప్ తీసుకోవాలనిపించింది?
1: నేను ఫస్ట్ నాకు మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్, ఇంటర్ లో కూడా నేను మ్యాథ్సే, కాకపోతే నేను ఫస్ట్ బీటెక్ జాయిన్ అయ్యాను కానీ కొన్ని ఇష్యూస్ వల్ల ఆపేయాల్సి వచ్చింది. ఇంకా దాని తర్వాత నేను లాస్ట్ స్టేజ్ లో ఇంకా ఈ కాలేజ్ లో నేను బీకామ్ ఫైనాన్స్ సెర్చ్ చేసి తీసుకున్నా. ఫస్ట్ కొంచెం టఫ్ అనిపించింది కానీ తర్వాత ఆ సబ్జెక్ట్స్ కొంచెం ఈజీ అనిపించాయి, ఎవరైనా చదువుగలుగుతారు అనిపించింది, మంచిగా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటది.
0: ఓకే, సబ్జెక్ట్స్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయా? అసలు ఏం సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఫైనాన్స్ లో?
1: అకౌంటింగ్ ఉంటది, తర్వాత లాంగ్వేజెస్ ఉంటాయి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఉంటది. అంటే ఇయర్ కి 2 సబ్జెక్ట్స్ అనేవి పెరుగుతాయి,
0: యాడ్ అవుతాయి. అకౌంటింగ్ కష్టం కదా, లాస్ట్ లో బ్యాలెన్స్ షీట్ ని టాలీ చేయడం అంటే.
1: మనం ఇంట్రెస్ట్ తో చేస్తే ఈజీగానే ఉండేది.
0: ఓకే, నెక్స్ట్ ఏంటి మరి?
1: డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ జాయిన్ అవుతూనే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతాను.
0: గవర్నమెంట్ జాబ్? నీ
1: ఎయిమ్
0: స్టడీస్ ఏనా లేకపోతే స్పోర్ట్స్, మ్యూజిక్, అదర్ యాక్టివిటీస్ ఏమైనా?
1: స్పోర్ట్స్ అంటూ కాదు కానీ నాకు బ్యూటిషియన్ అంటే బాగా ఇంట్రెస్ట్, అంటే మదర్ గాని వీళ్ళు అదే ఫీల్డ్ లో ఉండటం వల్ల నాకు బాగా బ్యూటిషియన్ అంటే ఇంట్రెస్ట్. నేను కూడా నెక్స్ట్ అలా చేసి మంచిగా ఏదన్నా ఒకటి పెట్టాలి, సెలూన్ టైప్.

0: అని నాకు ఇష్టం.
1: గవర్నమెంట్ జాబ్ కాకుండా ఇది కూడా ట్రై చేయాలని ఇష్టం. సినిమాలు చూస్తావా?
0: చూస్తా అంటే ఎక్కువగా చూడను, కొంచెం టైం దొరికినప్పుడు ఎక్కువ చూస్తాను.
1: ఫేవరెట్ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఆ ఉన్నాయి, అదే నాని మూవీలో సాంగ్ పెదవే పలికిన, అది ఆ సాంగ్ అంటే ఎక్కువ ఇష్టం.
1: ఓకే, ఒక టూ లైన్స్ ఏమైనా పాడగలవా?
0: పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా.
1: చాలా బాగా పాడారు సృష్టి. నీ ఫేవరెట్ సాంగ్ విందామా?

0: యూత్ కి హెల్ప్ అయ్యే ఒక రెండు సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైనా చెప్పగలవా?
1: నేను రీసెంట్గా కేలో ఇండియా అలాగే టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ టాప్స్ గురించి విన్నాను. కేలో ఇండియా 2018లో స్టార్ట్ అయ్యింది. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే దేశంలోని చిన్నారులు అలాగే యువతలతో కూడా క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, స్కూల్స్ అండ్ కాలేజ్ లెవెల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసి వారికి ట్రైనింగ్, ఫైనాన్షియల్ హెల్ప్ అలాగే అవసరమైన ఫెసిలిటీస్ ఇవ్వడం ఈ ప్రోగ్రామ్ యొక్క లక్ష్యం. బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ వంటి స్పోర్ట్స్లలో తమ ప్రతిభను ప్రూవ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. టాప్స్ టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఎస్పెషల్లీ ఒలింపిక్స్ మెడల్స్ సాధించే కెపాసిటీ ఉన్న క్రీడాకారుల కోసం రూపొందించారు ఈ ప్రోగ్రామ్ని. ఈ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయిన క్రీడాకారులకు అత్యున్నతమైన శిక్షణ అలాగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే అవకాశాలు, అవసరమైన పరిసరాలు, ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఒలింపిక్స్ వరల్డ్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయడానికి రెడీ అవుతున్న క్రీడాకారులకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది.
0: ఖేలో భారత్ అలాగే టాప్స్ గురించి చాలా బాగా చెప్పావు సృష్టి. ఇప్పుడు నేను టకటకా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చకచక నువ్వు సమాధానం చెప్పాలి. ఆన్లైన్ క్లాస్ ఇష్టమా ఆఫ్లైన్ క్లాస్ ఇష్టమా?
1: ఆఫ్లైన్ క్లాస్ ఇష్టం.
0: ఇంకా చదవాలా, హైయర్ స్టడీసా లేకపోతే జాబ్ ఆఫ్టర్ డిగ్రీ?
1: లేదు, ఇంకా చదవాలని.
0: ఏదైనా ఒక్క స్కిల్ ఇప్పుడు నిన్ను నువ్వు అప్డేట్ చేసుకోవడానికి నేర్చుకోవాలనుకుంటే అదేంటి?
1: బ్యూటీషియన్.
0: ఆ స్కిల్నే అప్డేట్ చేసుకుంటాను. వెరీ గుడ్. ఇప్పుడు జెన్జీ వర్డ్స్ కొన్ని అడుగుతాను, తెలిస్తే చెప్. ట్రై చే. ఎస్యుఎస్.
1: తెలియదు.
0: సస్పీషియస్.
1: ఓకే.
0: మిడ్.
1: యావరేజ్.
0: కరెక్ట్. గోట్.
1: గోట్. గ్రేటెస్ట్ టైమ్ ఆల్.
0: గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. నైస్ ట్రై. ఓకే సృష్టి, ఇప్పుడు ఒక పాట విందామా?

0: ఇంకేమైనా అదర్ హాబీస్ ఉన్నాయా?
1: పెట్స్ని ఎక్కువ ఇష్టపడతాను. పెట్స్ అంటే వాటిని మంచిగా చూసుకోవాలి. నాకు స్ట్రీట్ డాగ్స్ అన్న బాగా ఇష్టం. వాటి మీద
0: ఫ్యూచర్ ఎలా ఉండాలనుకుంటున్నావు?
1: అంటే నేను గవర్నమెంట్ జాబ్కి బాగా ప్రిపేర్ అవుతాను. ఇన్కేస్ ఒకవేళ గవర్నమెంట్ జాబ్ రాలేదు అని అంటే నేను బ్యూటీ సైడ్ కూడా ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా, ఇంకా దానిలోనే ఇంక్రీజ్ అయ్యి ఎక్కువ మంచిగా అది గ్యాదర్ ఎక్కువ చేసేసుకొని అది పెట్టి
0: అమ్మా నాన్నని బాగా చూసుకోవాలి.
1: అమ్మ నాన్ను మంచి పొజిషన్లో చూసుకోవాలి అంతే. అంటే వాళ్ళు ఒక మంచి వాళ్ళకి మంచి పేరు తేవాలి. అంటే ఎవరైనా వీళ్ళమ్మాయిరా అని అందరూ అనుకునేలా చెప్పాలి అని ఇష్టం నాకు.
0: ఓకే సృష్టి, ఆకాశవాణికి వచ్చి ఎలా ఉంది నీ ఎక్స్పీరియన్స్?
1: చాలా బాగుంది, చాలా రిలాక్స్గా కూడా అనిపించింది. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను, కానీ మీరు చాలా ఫ్రెండ్లీగా మంచిగా మాట్లాడారు.
0: థ్యాంక్ యూ.
1: నాకు అర్థమయ్యేటట్లుగా అడిగారు.
0: నీకు కూడా చాలా థ్యాంక్స్ సృష్టి, మా ఆకాశవాణి స్టూడియోకి వచ్చి నీ అభిప్రాయాలు మాతో షేర్ చేసుకున్నందుకు.

సెవెంత్ సెన్స్ చిత్రానికి కార్తిక్ పాడిన పాట అది. మరికొన్ని చిత్రగీతాలు వార్తల అనంతరం 12:10 నుంచి వినవచ్చు.

0: Iran's nuclear program. The White House also said Trump signed the MOU personally while meeting French President Emmanuel Macron in Paris yesterday. In the FIFA World Cup 2026, England opened their Group L campaign with a 4-2 victory over Croatia at Dallas Stadium in Arlington, United States. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు వింటారు. ఈరోజు చదువుకున్న అమ్మాయిలు చిత్ర నుంచి పాటలు వినండి.

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలో నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. వార్తలు వివరంగా. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. దీనిలో భాగంగా సెయింట్ గోబెన్ చైర్మన్ సీఈఓ బెనాయిట్ బాజన్తో సమావేశమై పర్యావరణ అనుకూల ఉత్పాదకత, స్థిరమైన మౌలిక సదుపాయాల కల్పనపై చర్చిస్తారు. ఆ తర్వాత స్టార్ట్ మొబిలిటీ, రైల్వే రంగాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్దే అంశాలపై సహకారం కోసం ఆల్సోమ్ సీఈఓతో సమావేశమవుతారు. ఏఐ కోఫౌండర్ సీఈఓ ఆర్థర్ మెన్స్తో కృత్రిమ మేధస్సు, సరికొత్త ఆవిష్కరణల వంటి అంశాలపై సంభాషిస్తారు. చివరిగా సీఎంఏ సీజీఎం గ్రూప్ చైర్మన్ సీఈఓ రొడోల్ఫ్ సాడేతో సమావేశమై సముద్ర వ్యాపారం, ఓడరేవుల ఆధునికీకరణపై చర్చలు జరుపుతారు. అంతకుముందు నిన్న రాత్రి ప్యారిస్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి నరేంద్ర మోదీ వివాటెక్ 2026 సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు ఐరోపాలోనే అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్ ఈవెంట్. ఈ వేదికపై భారత్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ, సాంకేతిక పురోగతిని మోదీ ప్రముఖంగా ప్రస్తావిస్తారు. అలాగే ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సామాజిక మాధ్యమ వేదికగా ఒక సంస్కృత సుభాషితం పంచుకుంటూ మానవ జీవితానికి అవసరమయ్యే విలువల గురించి వివరించారు. నిజాయితీ, సత్యాన్ని అనుసరించేవారిని సంపద వెతుక్కుంటూ వస్తుందని, స్వార్థం లేని సేవ చేసేవారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నిరంతర సాధన ద్వారానే జ్ఞానం సిద్ధిస్తుందని తెలిపారు. ఈ విలువలు వ్యక్తుల వ్యక్తిత్వ నిర్మాణంలో, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు ఉదయం మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. దేవి అహిల్యాబాయ్ హోల్కర్ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, గవర్నర్ మంగుభాయ్ పటేల్ రాష్ట్రపతికి ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి మధ్యప్రదేశ్లో బెతుల్లో గిరిజన సమాజ సాధికారతపై జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. రేపు అంతర్జాతీయ సికిల్ సెల్ అనీమియా దినోత్సవ వేడుకలకు, అలాగే జూన్ 21 జబల్పూర్లో జరిగే అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం 36వ కాన్వకేషన్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై అనంతరం కునో నేషనల్ పార్క్ సందర్శించి తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన అభివృద్ది, వారసత్వాల కలయికతో ఒక స్వర్ణ యుగంలా నడిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఈ కాలంలో శ్రీరామ జన్మభూమి మందిరం, కాశీ విశ్వనాథ్ కారిడార్, ఉజ్జయిని, మహాకాళ్ లోక్ నిర్మాణాలు జరిగాయని, అదే సమయంలో మేక్ ఇన్ ఇండియా, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు దేశ అభివృద్ధికి అపూర్వ వేగమిచ్చాయని తెలిపారు. కోటి రికార్డు డిజిటలైజేషన్, 668 పురాతన కళాఖండాల పునరుద్ధరణ, 11 గిరిజన స్వాతంత్ర సమర యోధుల మ్యూజియంల ఏర్పాటు, 11 భారతీయ భాషలకు ప్రాచీన భాషా హోదా కల్పించడం జరిగిందని అమిత్ షా వివరించారు. న్యూఢిల్లీలో 3 రోజుల పాటు జరిగే ప్రజా సంక్షేమ శిబిరాలను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈరోజు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 12 ఏళ్ల విశ్వాసం, వికాసం, జనకళ్యాణం స్ఫూర్తితో ఈ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని అంతటా మొత్తం 42 ప్రాంతాల్లో ఈ సంక్షేమ శిబిరాలు ప్రభుత్వం నిర్వహిస్తోందని వెల్లడించారు.

0: ఢిల్లీ పౌరులు తమకు అర్హత ఉండే వివిధ కేంద్ర ఢిల్లీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం, ప్రయోజనాలు ఒకే చోట పొందేందుకు ఉపయోగపడతాయని రేఖా గుప్తా పేర్కొన్నారు.
1: दिल्ली की जनता को अलग अलग विभागों द्वारा जितनी भी योजनाओं का लाभ मिल रहा है या केंद्र की जितनी योजनाओं के लिए वो एलिजिबल है, उन सारी योजनाओं के शिविर यहाँ पे सभी विभागों द्वारा लगाए गए हैं। सारी की सारी सुविधाएं अंडर वन रूफ यहाँ पे लोगों को मुहैया कराई जा रही है। पूरी दिल्ली में 42 जगह पे 3 दिन के ये शिविर 18, 19 और 20 तारीख के रहेंगे।
0: ఢిల్లీ వాసులంతా తమకు సమీపంలో ప్రజా సంక్షేమ శిబిరం సందర్శించి ఈ సదుపాయాలు సద్వినియోగం చేసుకోవాలని రేఖా గుప్తా పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HODని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాగ్పూర్లో అంబజూరి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చెందిన యంత్ర ఇండియా లిమిటెడ్లో 10,000 టన్నుల అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ప్రెస్కు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేస్తారు. రక్షణ, అంతరిక్ష రంగాల అవసరాలు తీర్చేందుకు అవసరమయ్యే అల్యూమినియం మిశ్రమ ఎక్స్ట్రూషన్ తయారు చేస్తుంది. అల్యూమినియం భాగాల దిగుమతులపై ఆధారపడడం తగ్గించడమే కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మ నిర్భర్ భారత్ విజన్లో భాగంగా స్వదేశీ తయారీకి ఈ ప్రాజెక్టు ఎంతగానో తోడ్పడుతుందని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడి నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఈరోజు ఒక జాతీయ దినపత్రిక రాసిన వ్యాసంలో దేశ యువతను అమృతతరంగా అభివర్ణించారు. గడిచిన దశాబ్ద కాలంలో విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, క్రీడలు, ఆరోగ్యం, సామాజిక భాగస్వామ్యం వంటి రంగాల్లో మన దేశం యువతకు విస్తృత అవకాశాలు కల్పించిందని వివరించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువతే ప్రధాన శక్తి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలంగా నమ్ముతున్నారని ఆ నమ్మకాన్ని ఈ వ్యాసం ప్రతిబింబిస్తోందన్నారు. దేశ నిర్మాణంలో యువత ఆకాంక్షలు నెరవేరుస్తూ వారి శక్తి సామర్థ్యాలను సరైన దిశలో ఉపయోగించుకునేందుకు గత 12 ఏళ్లుగా ప్రభుత్వం అనేక అవకాశాలు సృష్టించిందని మాండవీయ స్పష్టం చేశారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా యోగా సంగమం పోర్టల్లో ఇప్పటి వరకు 170,000 మందికి పైగా నిర్వాహకులు తమ కార్యక్రమాలు నమోదు చేస్తున్నారని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా యోగా సందేశం విస్తరించడంలో వివిధ సంస్థలు, సంఘాల నుంచి వస్తున్న స్పందనకు ఈ భాగస్వామి నిదర్శనమని మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంపై ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావు జాదవ్ స్పందిస్తూ, యోగా అనేది ఆరోగ్యం ద్వారా ఐక్యత చాటే ఒక గొప్ప వేడుకన్నారు. ప్రపంచ కేంద్రంగా ఉన్న భారతదేశ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. యోగా ప్రయోజనాలు సమాజంలో ప్రతి వర్గానికి అందేలా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హిమాచల్ ప్రదేశ్ చురా అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. పుక్రి మస్రూన్ రోడ్డుపై బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ఘటన జరిగింది. మహల్ గ్రామానికి చెందిన వీరంతా కక్దోదాలో ఒక కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణంగా చంబా ఎస్పీ విజయ్ సక్లని తెలిపారు. ఈరోజు ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్లో గ్రూప్ ఏ మ్యాచ్లో భారత జట్టు 95 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేయగా నెదర్లాండ్స్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక లక్నోలో జరిగిన 3 వన్డేల సిరీస్లో భాగంగా 2వ మ్యాచ్లో భారత్ 170 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై విజయం సాధించింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులు చేసింది. ఈ సిరీస్లో చివరి మ్యాచ్ శనివారం చెన్నైలో జరగనుంది. అంతకుముందు ధర్మశాల జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, పారిశ్రామిక సహకారం మరింత బలోపేతం చేసే లక్ష్యంతో

0: పలువురు పారిశ్రామికవేత్తలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో సమావేశమవుతారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 5 రోజుల పర్యటన కోసం ఈరోజు మధ్యప్రదేశ్లో ఇండోర్ చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో గత 12 ఏళ్ల పాలన ఒక స్వర్ణ యుగంలా నడిచిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువతే ముందుడు నడిపిస్తున్నారని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూపం. ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో భీమాంజనేయ యుద్ధం శ్రీ మిరియాల శ్రీనివాసరావు బృందంచే పగటి వేషాలు వింటారు.

0: నారాయణ. ఆహా, నేడు కదా రామరాజ్యమును శాంతిమయ వసుదగ్గ ప్రభుత్వము స్థాపింపబడినది. సర్వే జనా సుఖనుభవంతుగా సుతితో నీతి నిబద్ధులై భూలోక వాసులు తమ నిత్యకృత్యం యథావిధిగా నివర్తించుచుండేది. ఇటు ఏడా భూలోకం వచ్చిందన్న మాటయే కానీ కళాభక్తులకు నాకు గ్రామ సంచారంగా కడిపిండ భోజనం మాత్రము కాటకం వచ్చినాయి. నమిషారణ్యమను కానీ దండకారణ్యమను కానీ బ్రహ్మ నదీ తీరమని కానీ ఎక్కడికైనా ఉపవాసం శరణ్యమగుతుంది. కళాభక్తులకు కలహమున్న దినంబు పండుగ దినంబు నాకు ఈశ్వర కృపచేత ఇంతవరకు కడుపుచున్నాను దినదినంబు కరువు లేక కలహమొడిగిన నాడు ఉపవాస వ్రతము నేడు ఏమి చెప్పుతును పరమేశ్వరునాజ్ఞ యుటులా.
1: ఇక్కడ కొంచెం దూరములో
0: ఏమది
1: సీతామరోభిరామ మధురమైన నా నామ కటాక్షము నేనెంతగా వర్ణించగలవాడను దేవదేవ, నేను ఎంతగా వర్ణించగలవాడను. అసురవంశభిరామ లోకాభిరామ భవ్య గుణధామ పావన దివ్య నామ అర్ఘకుల శ్యోమ రామ క్షమ.

0: Krishna, Krishna, Hare Hare,
1: Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Krishna Hare Hare,
0: Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. సకల సంపుడు సాధనా సీతాపురోభిరామ మధురమైనది రామ కటాక్షమయంతగా వర్ణించగల వాడను అడుగడుగు నా శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతుడై పరమాత్ముడు ప్రత్యక్షమగుతున్నాడు. గణతోదండ శోభావిభూషిత సుందర మధుర మోహన భుజమండల కాతోత్వర నారద కళా విలాసాల కార్యతల్ పుణ్యభూతి సత్య శాంతి నిర్మలయ మందహాస రామచంద్ర ప్రభువు నన్ను క్షేపము క్షమిమయ్యా క్షేపము. ఏమేమి ఈ నరమానవుడుగైన కానీకి కారణ్యములు ఇంతటి భయంకర శబ్దమా? ఎవరై ఉండవచ్చును? నా దివ్య దృష్టిని చూచదుగాక. ఆహా, ఏమి పాండురాజు పుత్రుడు బలభీముడు ద్రౌపది దేవి సౌగంధిగా పుష్పము కోరగా అది చిత్రుడికై భీముడు అతి గర్వము చేయవచ్చుచున్నాడు. నా మాయాకల్పనచే ఇచ్చోడనకు బాలవృక్షము కావించి వృక్షమునికి ఒక ఫలము కావించి ఈ చెట్టు వద్దనే ముసలవాడనై మూలుగుచూ ముక్కుచూ నా తోకను ద్రోవకి అడ్డుగా వేసి ఉండదు. పాండురాజు పుత్రుడు దారి తప్పినడు వదారుడు. జై శ్రీరామచంద్రమూర్తికి జై. అహో,
2: ఏమది మానవుడిని తలంచి తినే? కాదు కాదు, ముసలి వానరము. ఓ బక్క దిక్కిన ముసలి వానరము. ఈ ముసలి వానరమునకు ఏదో ముప్పు వాటి ఇల్లున్నది. అయినను విచారించను దేఖ. ఓయి మానవోత్తమ, మహాత్మా అనగాత్మ ఈ మహా అడవి ఒంటరిగా పడి ఉన్నావు, ఏమి పని మహాత్మా? నిధైర్య మహిమకు నే చాల మెచ్చితి, నీదు పేరే మయ్యా నీతి చరిత. ఓయ్ వానరాధమా, ఈ ఘోరారణ్యములో నీ అవస్థ ఏమది?
0: అయ్యా అయ్యా, నేను ఏమని చెప్పగలవాడనయ్యా? నడువదాలకయుంటి అడవి యందు బంధుజాలములో నన్ను వదలి పరుగులిడగా నా వడలు సడలినా ముసల వాడలై ఏడ్చుతున్నాను. నా కోరిక తీర్చగలవే నడువదాలకయుంటి అడవి యందు. అయ్యా,
2: ఓయ్ మానవోత్తమ, ఈ గోదావరణ్యములోని అవస్థ ఏమది? అయ్యా, నా పేరు బలభీముడు అందురు.
0: ఏమేమి? ఆ బలభీముడు నీవేనా?
2: అవును.
0: అయితే ఒక పండు కొరకి అయ్యా, ఆ బలభీముడు అయితే నా కోరిక తీరినట్లే.
2: ఏమి నీ కోరిక?
0: శతానూరు సంవత్సరములైనదయ్యా. అదిగో ఆ చెట్టుకు ఒక బాల వృక్షము కలదు,
2: పొలము కలదు.
0: ఆ పొలము కొట్టించులతో భుజించి చిన్నవాడులై నా త్రోవని పోయిందయ్యా.
2: ఏమి నీ కోరిక? ఈ వటా వృక్షమునందు బాల మామిడి పళ్ళు కలదు.
0: అవును కదయ్యా,
2: బాల మామిడి పండు నీకు కొట్టించినట్లయితే అది భోంచేసి నీ బంధుకోటి

0: పోయి మదరాధమా, ఆ ఫలము ఎచ్చదమున్నదో చూపించినచ్చు. నా గాంధీవముచ్చే గదాస్త్రము చే కొట్టించుదను నీకు, అది తీసుకుని విడుదల కాక.
1: అయ్యా బాగా చెప్పింది, ఒక పొరడు కొరకేంత ప్రకటమై పడరా అని పాటల్ల పడితి ఓ పాడుతలయా, నోట చెప్పిన అన్ని పాటించి తమ చేత ఎత్తుగా చూపించే మెచ్చవచ్చు. అయినను ఫలము కొట్టించదని బడాయి పలికి కొన్నంత ఆశను కానుర పాలు చేసి దుఃఖ కోపంలో తొలలాడుచున్నావా?
0: మానవుడు అల్పుడు, కోతి జానడు, ఈ కోతికి తోక భారడు. పంపిన భదరీ వనమున వనరా, పంపిన భదరీ వనమున.

0: మళ్ళీ పలికి కొన్నంత ఆశను కానర పాలు చేసి దుఃఖ కోపంలో తొలలాడుచున్నావా?
1: మానవుడు అల్పుడు, కోతి జానడు, ఈ కోతికి తోక భారడు. పంపిన భదరీ వనమున వనర పంపిన భదరీ వనమున గుంపులుగా అని చోట కోమలి నన్ను వింపుక పుష్పముదమ్మని వచ్చి పేరు భీముడందురు.
2: అయ్యా నా నామాంకితము బలదేవుడు అందరు
1: బలదేవుడు వానరా
2: వానరా కోతి పక్క చిక్కిన ముసలి కోతి నీవెంత నీ బలం ఎంత నన్నునే నీవు తొలలాడుచుంటివే.
0: ఏమేమి నేను కోతినా?
2: అవును
0: నేను కోతిని.
2: నీరు కోతులే.
0: అవునవునులే మేము కోతులమే. కోతి కోతి కోతలి బల్కితే నీ మూతి మీద అప్పలు చదర పదిగులా.
2: ఏమి చేసేదవురా?
0: పింఖముల వారది లంకించి లంక చేరి త్రిపుట బలి మార్చిన మహా కపులు గారే. మా కోతల వీర పరాక్రములకు తెలియదు. హరే రామ హరే రామ రామముతో జపించి రామభక్తులమై ఉన్నామయ్యా. మేము కోతులము కాదు, రాముడి భక్తులము.
2: సత్యాన్ని

0: గ్రంథము కాబోలు. కోతిదే అన్నాడు, కోతికి తోక భార్యడు, నిన్ను నీ వాలమును పట్టి ఇదరము తిప్పి సప్తయ్యాడు సముద్రములు ఆవల పారవేసిన నీకు దిక్కు ఎవరు రా కోతి కిష్కిందకు.
1: ఓయి భీమసేన, కన్నులో మెండుగా కలిగింది ఏది నీ గర్వమా? ఏమి నన్ను నా బాలమును బట్టి తిరిగిరము తిప్పి సప్త సాగరముల ఆవల విసిరేసేదవా? నా బాహుబల పరాక్రము నీ వెరుంగము. ఇలాగులలాదు వాళ్ళము, ఇలాగులలాదు వాళ్ళము, ఏలాగెత్తదము నీదు మాటలచే కదిలించలేము.
0: ఎక్కుబట్టినటువంటి ఈ భీమసేను యొక్క బాహుబల పరాక్రము నీ వెరుంగవే, నీ వెరుంగవు కదా.
1: తెలుపు
0: చకులను మొన్ననే ఓయ్ అన్నరా
1: చెప్పుము చెప్పుము
0: అన్ననే జరాసంధుని పురాసంధుని యొక్కండనే జీల్చిది వేరొకళ్ళు భీమునకు సాటి వానరా. వానరాధమా, ఈ భీమసేనుడితో యుద్ధమైన కొర్మ సింగముతో కొండతనము, కాలభుజంగముతో పరిహాసం,
1: అవునవును
0: మృత్యువుతోనే పోరాటము, కొండతో పొడ్డేరు చందమున నీవు నన్ను ఎదుర్కొనుచున్నావా? మూర్ఖ ముసలి వానరమా, పొమ్మలకు
1: నన్ను నా వాళ్ళ పట్టు కాక నన్ను కోటి అందువు.
0: అవును
1: దానవలాదు లేట్ పాపము భీముడము పోరునకు నీ తరమానల్ గెల్వా భీమసేన.
0: వనరాదమా, పిట్ట కొంచెము కూతగలము అయ్యారే. ఏమంటివి ఏమంటివి, ఎంత మాట ఎంత మాట, బుద్ధులు చెప్పవచ్చుదివి వనరా, బుద్ధులు చెప్పవచ్చుదివి, భూమికి జానడు లేవు చూడగా కొద్ది గనుల పిట్ట కూత ఘనం పని సామెతాయరా, తరి ద్రోహ పట్టి ఇదిరము దిప్పెద చూడు వానరా, పెద్ద వెలుంగనున్న ఘన సాగర మావల వేసదా. వానరాదమా, కోతులు ఒక కోతియా మాకు నీతి పండములు బోధించుటయా, ఒక నీతి పుణ్యములు బోధించుతయా, అది అసంభవము అవమానము అవశ్యము. నిన్ను నీ రాముడు కాపాడునా?
1: అవునవును నా రామచంద్రుడు కాక ఇంకెవరు కాపాడదురు, నా రామచంద్రుడు కాపాడును.

0: ఉన్న గోవిందు జై శ్రీరామ
1: జై శ్రీరామ చంద్రమూర్తికి జై.
0: ఏమి భీముని యొక్క బాహుబల పరాక్రమని విరుంగవు కాబోలు భీష్మ ద్రోణ కృప కర్ణ అశ్వత్థామ ఇత్యాది మహావీరులచే జయ జయ ధ్వానములు పొందిన ఈ భీమసేనుని యొక్క బాహుబల పరాక్రమము

పలము కొట్టించినట్టివి, పలము లేకపాయే నీ బల పరాక్రమం చెప్పు చుట్టివి. మాటలాడివి నీకు మంచి తగునే. నీ కోతి శాస్త్రలు దిశాస్థలు పోవునే వానరా. నా బల పరాక్రమం చెప్పింది నువ్వు వారుడు అసహాయ శూరుడు హరికంటనుంట నోగ్రా తోక ధారిడు. ఈ పల్లవా పల్లవా కుజాగ్ర

తీసుకున్నాం. పురోచితం, కమర్చితం, కమంత కంత కచ్చికం అనేక దేశములలో ఈ ఆంజనేయుడికి ఎదురు లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామో రమే సహస్రనామ తత్తుల్యం రామ రామ వరానే శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతి రఘుకులాంబయ తత్నధీపం ఆజా

0: మజమ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు
1: అలవ

0: ಜಗನ್ನಾಥ ದುಸ್ಯವು ಮೇಘವರ್ಣವು ಶುಭಾಂಗವು ಲಕ್ಷ್ಮೀಕಾಂತವು ಕಮಲ ನಯನವು ಯೋಗಿ ವೃದ್ಧಾಂಗ ಗಮ್ಯವು ವಂದೇ ವಿಷ್ಣು ಭವಭಯಹರವು ಸರ್ವಲೋಕೈಕನಾಥವು ಜೈ ಶ್ರೀರಾಮಚಂದ್ರ ಮೂರ್ತಿಗೆ హనుమాము నాక గదాస్త్రములు నిన్ను సర్వనాశనం చేసిన
1: ఉపేక్షణ కొంత ఎక్కువ ఇచ్చున్నావు నాతో యుద్ధములకు తలపడడం సాధ్యము కాదు
2: లోక సముక్తమాయీ లోకమెల్లా మీరను ప్రజలకు వరుసగనుగా
0: అయ్యా స్వామి నారద మహర్షి తమరు మంచి సమయానికి వచ్చారు స్వామి అందులోకి అన్నారు పెద్దలు పూరకరారు మహాత్ములు మునేంద్రమ్మ పూరకరారు మహాత్ములు సార్వతపోధనులు నిత్య సధమల చరితులు వీరులు నాస్తిత సుజనోధారులు తమ వంటి పరమ ధార్మికులందరూ మహాత్మా
2: ఈ మహానుడు మీకు ఆరాటము
0: ఈ మహనీయుడు ఎవరు స్వామి
2: వాయుపుత్రుడు ఆంజనేయ స్వామి మీ స్వరుడు అయ్యా
0: సోదరుడు
2: సోదరుడు
0: సోదరా నేను వాయుపుత్రుడి
1: అయితే
0: నారద మహర్షి వచ్చి చెప్పడం వల్ల యుద్ధాన్ని నివారించడం కాక

0: నారాయణ జై శ్రీరామచంద్ర
1: జై శ్రీరామచంద్రమూర్తికి జై జై సీతారామచంద్రమూర్తికి జై అయోధ్య రామచంద్రమూర్తికి జై సీతామరోభి రామచంద్రమూర్తికి జై జై రామ

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహ

0: శాసనసభాక మండలి సమావేశంలో పెట్టుబడులపై చర్చిస్తోన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలు మరింత విస్తరించాలని అధికారులకు సూచించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దేశంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టంలో పెట్టుబడులు పారిశ్రామిక అభివృద్దికి సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహిస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం మత్స్యశాఖ ఆక్వారంగం పొగాకు పంటకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పెట్టుబడులు పారిశ్రామిక రంగాల ప్రస్తుత పరిస్థితులు, రైతులు మత్స్యకారుల సమస్యలు, అభివృద్ది కార్యక్రమాల పురోగతిపై ముఖ్యమంత్రి చర్చించనున్నారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ అంశాలపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ రాష్ట సచివాలయంలో ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తీర ప్రాంతాల్లో హరిత వలయాల విస్తరణ, సామాజిక అడవుల పెంపకం కోసం చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. గ్రీన్ బెల్ట్ అభివృద్దికి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలను మరింత విస్తరించే అవకాశాలపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి అటవీ సంపద పెంపుతో పాటు తీర ప్రాంతాల్లో వృక్ష సంపద అభివృద్దికి ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, హరితాంధ్ర లక్ష్యాల సాధనకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు మలేషియా చేరుకున్నారు. కౌలాలంపూర్లోని భారత రాయబార కార్యాలయంలో అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మలేషియా ప్రజాప్రతినిధులతో నారాయణ సమావేశమయ్యారు. అనంతరం సెలంగార్లోని వ్యర్థాల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి ఘన వ్యర్థాల నిర్వహణపై మలేషియా అధికారులు ఇచ్చిన ప్రజెంటేషన్ను పరిశీలించారు. అలాగే ఇళ్లతో పాటు పరిశ్రమల నుంచి వచ్చే ఘన వ్యర్థాల నిర్వహణలో అనుసరిస్తున్న విధానాలను తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్నం బయోమెడికల్, పారిశ్రామిక పౌల్ట్రీ వ్యర్థాల నిర్వహణ కేంద్రాల పనితీరును పరిశీలించనున్నారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 39% ఉత్తీర్ణత సాధించగా ద్వితీయ సంవత్సరంలో 56% ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాలను రిజల్ట్స్ bie.ap.gov.in వెబ్సైట్లో లేదా 9552300009 నంబర్కు వాట్సాప్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు ముఖ్యమైన ధవళేశ్వరం ప్రాజెక్టు గేట్లకు మరమ్మతులు చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం ప్రాజెక్టును మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా కొత్త గేట్ల ఏర్పాటు, మరమ్మతు పనుల కోసం 150 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. ధవళేశ్వరం ప్రాజెక్టు ఆధునికీకరణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత 150 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ అగ్రిమెంట్ కూడా ఇచ్చి ఈ రోజు పనులు ప్రారంభిస్తా ఉన్నాము అని అంటే గోదావరి డెల్టా మీద ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి అది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక ధవళేశ్వరం బ్యారేజీ గేట్లతో సరిపెట్టట్లా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి ధాన్యాగారంగా ప్రసిద్ధి చెందినటువంటి గోదావరి జిల్లాలకు సంబంధించి డెల్టా కూడా ఈ రోజు ప్రమాదభరితంగా ఉంది. గతంలో ఏ రకంగా అయితే పచ్చగా కలకల్లాడిందో మళ్ళీ అటువంటి పరిస్థితి జిల్లాల్లో తీసుకొచ్చేటువంటి విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది.
0: చేనేత కార్మికులు, కళాకారుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు రాష్ట్ర స్థాయి చేనేత పురస్కారాలను ప్రవేశపెట్టాలని వైద్య

0: ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాసిన మంత్రి, చేనేత రంగం రాష్ట్ర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోందని పేర్కొన్నారు. ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, చీరాల, పెడన, పొందూరు, శ్రీకాళహస్తి, బొబ్బిలి, భట్టిప్రోలు, మదనపల్లి ప్రాంతాల చేనేత ఉత్పత్తులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే జాతీయ చేనేత పురస్కారాల తరహాలో ప్రతి రాష్ట్ర స్థాయి పురస్కారాలను 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రదానం చేస్తే చేనేత కార్మికులు, డిజైనర్లు, కళాకారులకు ప్రోత్సాహంగా ఉంటుందని తెలిపారు. వికసిత్ ప్రయాణంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశాభివృద్దితో పాటు వారసత్వ పరిరక్షణకు సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందని ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. వారసత్వంతో పాటు అభివృద్ది అనే దార్శనికతతో కేంద్ర ప్రభుత్వం దేశ సాంస్కృతిక, ఆధ్యాత్మిక, చారిత్రక సంపదను సంరక్షిస్తూనే వాటిని దేశ అభివృద్దికి పునాదులుగా మలిచే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతుందని ఆలూరు శాసనసభ్యులు బి విరూపాక్షి అన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలోని పలు గ్రామాల బూత్ స్థాయి ఏజెంట్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో బూత్ స్థాయి ఏజెంట్ల పాత్ర కీలకమని అన్నారు. ప్రతి బూత్ పరిధిలో ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలించి ఏవైనా అభ్యంతరాలు కనిపిస్తే వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని బీఎల్ఏలకు సూచించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను ప్రతి సంవత్సరం జూన్ 18వ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ఆర్టిస్టిక్ వ్యక్తుల ప్రాముఖ్యతను గుర్తిస్తూ సమాజంలో వారి పట్ల సానుకూల దృక్పథాన్ని తీసుకురావడమే ఈ వేడుక లక్ష్యం. ఆర్టిజం అనేది ఒక వ్యాధి కాదని, అది ఒక రుగ్మత మాత్రమే అన్న విషయాన్ని తెలియపరచడం కోసం ప్రత్యేకంగా ఈరోజును ఆర్టిస్టిక్ ప్రైడ్ డేగా నిర్వహిస్తున్నారు. ఆర్టిస్టిక్ ప్రైడ్ డేను మొదటిసారిగా 2005లో యాస్పైస్ ఫర్ ఫ్రీడమ్ అనే సంస్థ బ్రెజిల్లో ప్రారంభించింది. ఆర్టిజం గురించిన అపోహలు తొలగించడమే లక్ష్యంగా ఈరోజు పలు కార్యక్రమాలు చేపడతారు. ఆర్టిజం గురించి సమాచారాన్ని అందరికీ తెలియజేసే విధంగా కార్యశాలలు, సమావేశాలు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1180 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ప్రజా సమస్యల పరిష్కారం, మెరుగైన పౌర సేవల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పలు ప్రాంతాల్లో ఆయన ఈరోజు పర్యటించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశంలో పెట్టుబడులపై చర్చిస్తోన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక అటవీకరణ కార్యక్రమాలు మరింత విస్తరించాలని అధికారులకు సూచించిన ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. దేశంలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్న రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి.
4: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో పిల్లల్లో రక్తహీనత, తీసుకోవలసిన జాగ్రత్తలు డాక్టర్ శనక్కాయల రాధామాధవి గారితో పరిచయం వింటారు.
7: డాక్టర్ శనక్కాయల రాధామాధవి గారు, నమస్కారం అండి.
8: నమస్కారం అండి.
7: డాక్టర్ రాధామాధవి గారు, మీరు గుంటూరు జిల్లాలో ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణులుగా, పీడియాట్రిషియన్గా, అలాగే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ గుంటూరు జిల్లా సెక్రటరీగాను సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా 13 ఫిబ్రవరిన ప్రపంచ రక్తహీనత అవగాహన రోజుగా పాటిస్తున్నామండి. ఈ నేపథ్యంలో అసలు రక్తహీనత అంటే ఏంటండి?
8: నమస్కారం అండి. 13th వరల్డ్ అనీమియా అవేర్నెస్ డేగా అందరం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసామండి. అసలు రక్తహీనత అంటే మా లాంగ్వేజ్లో అనీమియా అంటామండి. అనీమియా అంటే అసలు ఏంటంటే, ఎప్పుడైతే బాడీలో బ్లడ్లో హిమోగ్లోబిన్ అన్నది పర్సంటేజ్ ఎప్పుడైతే తగ్గుతుందో దాన్ని అనీమియా అంటాం. అయితే దీనికి చాలా కారణాలు ఉంటాయండి, రకరకాల కారణాలు. అంటే తినే ఆహారంలో ఏదన్నా లోపం ఉన్నా, లేకపోతే ఏదైనా అరుగుదల శక్తి సరిగ్గా లేకపోయినా, లేదా ఎక్కువగా రక్తం ప్రొడక్షనే సరిగ్గా లేకపోయినా, ఇలాంటి చాలా కారణాలు ఉంటాయి. దానివల్ల ఎప్పుడైతే రక్తం పర్సంటేజ్ తగ్గుతుందో, అంటే డెఫిషియన్సీ ఆఫ్ హిమోగ్లోబిన్ అంటాం, దాన్ని అనీమియా అంటామండి. ఏజ్తో సంబంధం లేకుండా ఎవరికైనా సరే వాళ్ళ ఏజ్కి సరిపడా హిమోగ్లోబిన్ లేకపోతే దాన్ని అనీమియా అని అంటామండి.
7: అయితే డాక్టర్ రాధామాధవి గారు, పిల్లల విషయానికి వద్దామండి. చిన్నపిల్లల్లో ఈ రక్తహీనత అనేటువంటిది ఎంత తీవ్రంగా ఉందండి అసలు?
8: ఇప్పుడు చిన్నపిల్లలు అంటే, చిన్నపిల్లల్ని మేము మామూలుగా అయితే 3 విభాగాలుగా మార్చుతామండి. అంటే ఒకటేమో ఇన్ఫాన్స్ అంటాం, అంటే 1 ఇయర్, తర్వాత నుంచి 1 ఇయర్ నుంచి 13 ఇయర్స్ వరకు ప్రీ అడాలసెంట్ అంటామండి, 13 నుంచి 18 ఇయర్స్

0: అడాలసెంట్, ఆ పైన ఏమో వాళ్ళు అడల్ట్ ఏజ్ గ్రూప్ లోకి వెళ్ళిపోతారు. అయితే ఇది వరల్డ్ వైడ్ గా చూస్తేనండి, హాఫ్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ లో అనీమియా ఉంది. అంటే పిల్లల్లో ఒక 100 మంది పిల్లలు వరల్డ్ లో ఉంటే దాంట్లో 50 మంది పిల్లలకి అనీమియా ఉంది. అది వరల్డ్ స్టాటిస్టిక్స్. ఇండియాలోకి వచ్చేసరికి అయితే 2/3 ఆఫ్ ద చిల్డ్రన్, అంటే ఒక లెస్ దెన్ 5 ఇయర్స్ పిల్లల్లో చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 60% పిల్లల్లో మనం అనీమియా చూస్తున్నాం. అలాగే అడాలసెంట్ అంటే కొంచెం 16, 18, 17 ఇయర్స్ పిల్లల్లో చూస్తే దగ్గర దగ్గర 31-59% ఆఫ్ ద చిల్డ్రన్లో మనం అనీమియా అన్న ఇన్సిడెన్స్ చూస్తున్నామండి. అంటే నేను అనేది ఏంటంటే దీని యొక్క తీవ్రత మనకి కనపడకుండా చాలా ఎక్కువగానే కనిపిస్తుంది.
1: డాక్టర్ గారు, దీనివల్ల ఏమిటి అసలు పిల్లల్లో కలిగేటువంటి సమస్యలు ఏమిటి?
0: అయితే ఇక్కడ ఇంకొకటి మనం గమనించాలండి, ఎప్పుడు కూడా అందరూ ఏమనుకుంటామంటే అనీమియా లేదా ఒక డిజీజ్ అంటే కొంచెం పువర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉన్న వాళ్ళకే వస్తుంది, కొద్దిగా మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ అంటే ఎకనామికల్గా మనం డివైడ్ చేస్తే హై క్లాస్ పీపుల్కి ఈ అనీమియా అన్నది ఉండదు అని అనుకుంటాం. కానీ అనీమియా అన్నది 2 వర్గాల్లోనే, అటు రిచ్ పాపులేషన్లోనూ ఎక్కువగా కనిపిస్తుంది, పువర్ పాపులేషన్లో కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తుందండి. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే అనీమియా వల్ల జరిగే ఇబ్బందులు ఏంటి? అయితే దీన్ని రెండుగా విభజిస్తామండి. ఒకటేమో క్లినికల్గా, అంటే ఒక పేషెంట్ కానీ ఒక చైల్డ్ కానీ వాళ్ళకి క్లినికల్గా అంటే వాళ్ళ మైండ్ స్టేటస్ మీద కానీ ఫిజికల్గా కానీ లేకపోతే వాళ్ళ గ్రోత్ దగ్గర ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం అన్నది ఒకటి చూస్తాం, అంటే అది ఇండివిజువల్ లెవెల్లో. రెండోది, ఎందుకంటే మేము ఒక ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అన్న ఆర్గనైజేషన్తో పాటు వర్క్ చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే అనీమియా ముక్త్ భారత్ అన్నది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ అండి. సో మనం ఇండివిజువల్ లెవెల్లోనూ చూడాలి అనీమియా వల్ల ఎఫెక్ట్స్ ఏమొస్తున్నాయి, ఇంకొకటేమో సొసైటీలో ఎటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అన్నది చూడాలి. అది ఇండివిజువల్గా మనం చూసినప్పుడు ఏమవుతుంది అంటేనండి, ఏ పిల్లవాడైనా లేకపోతే ఆడపిల్లలైనా సరే ఫస్ట్ వాళ్ళకి అనీమియా వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కళ్ళు తిరగడాలు, లేకపోతే చిక్కాకుగా ఉండడం, ఎక్కువసేపు చదువు మీద ఫోకస్ చేయలేకపోవడం, ఏ చిన్న పని చేసినా సరే వాళ్ళకి అలచటగా అనిపించడం, ఇవి వాళ్ళ క్లినికల్గా అంటే వాళ్ళు చెప్పే లక్షణాలు. లేదా మాకు ఆకలి వేయట్లేదు, లేదా పిల్లగాడిని మనం చూడంగానే ఏంటి అంత తక్కువ వెయిట్లో ఉన్నారు, అంత సన్నంగా ఉన్నారు. అంటే ఇక్కడ ఇంకొకటి గమనించాలండి, కొంతమంది బాగా లావుగా ఉన్నా సరే వాళ్ళకి అనీమియా అన్న ప్రాబ్లం కూడా ఉంటుంది. అంటే లావుగా ఉన్న చైల్డ్కి అనీమియా ఉండదు అన్న కాన్సెప్ట్ లేదు, వాళ్ళలో కూడా రక్తహీనత అన్నది కనిపించవచ్చు. ఇవన్నీ క్లినికల్గా వచ్చే ప్రాబ్లమ్స్. అయితే దీనివల్ల ఏమవుతుంది, చైల్డ్ స్కూల్ పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండదు, వాళ్ళు స్కూల్కి రోజు వెళ్ళాలంటే ఇష్టపడరు, చదువు సరిగ్గా ఉండదు, వాళ్ళ ఫ్యూచర్ సరిగ్గా ఉండదు. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతాయో మనం ఎంతో అల్లారుముద్దుగా జాగ్రత్తగా చూసుకుంటున్న పిల్లలు ఫ్యూచర్లో ఇబ్బంది పడతారు. దీంతోపాటు ముఖ్యంగా ఇప్పుడు మేము చూస్తున్నది ఏంటంటేనండి, కాగ్నిటివ్ ఇన్కేపబిలిటీస్, అంటే వాళ్ళు చేయగలిగే పనులు కూడా వాళ్ళు సామాన్యంగా చేయాల్సిన పనులు కూడా చేయలేకపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఈ అనీమియా వల్ల ఒకవేళ అనీమియాని కనుక మనం అర్లీగా డిటెక్ట్ చేయకపోతే వాళ్ళు ఈ చిన్న చిన్న కాగ్నిటివ్ డిసెబిలిటీస్లో కూడా ఇబ్బంది పడి ఫ్యూచర్ మాత్రం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. అది ఇండివిజువల్ లెవెల్లో మనం చూస్తే. నెక్స్ట్ మనం ఒకవేళ సొసైటీలోకి వస్తే, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీగా దాని గురించి చూస్తే కనుక అది స్లోగా మన గ్రోత్ని తగ్గించేస్తుంది. ఎందుకంటే ఇవాళ సిటిజనే రేపు పౌరులు, రేపటి పౌరులు,
1: భావి భారత పౌరులు,
0: అవునండి. సో అలాంటి పౌరుల్ని మనం తయారు చేసేటప్పుడు ఇక్కడ వాళ్ళు స్టార్టింగే సరిగ్గా లేకపోతే గనక రేపు మనకి ఫ్యూచర్ లో మంచి సిటిజన్స్ ఉండరు. సిటిజన్స్ సరిగ్గా లేకపోతే మన లీడర్షిప్ పడిపోతుంది. ఎప్పుడైతే లీడర్స్ సరైన వాళ్ళు ఉండరో మన యొక్క కంట్రీ డెవలప్మెంట్ చాలా ఇబ్బంది పడుతుంది. సో ఈ చిన్న ప్రాబ్లం చూస్తానికేమో చిన్నగా ఉంటుంది, కానీ దాని ఎఫెక్ట్స్ ఇండివిజువల్ నుంచి కంప్లీట్గా ఒక కంట్రీని కూడా కదిలిచ్చేసే అంత ఎఫెక్ట్స్ ఉంటాయండి.
1: మొట్టమొదట్లో మీరు కొన్ని కారణాలు చెప్పారు డాక్టర్ రక్తహీనతకి. పిల్లల్లో ఇంకా ఏమైనా కారణాలు, ఇదేమైనా వంశపారంపర్యం కూడానా?
0: అయితే ఇక్కడ మనం అనీమియా గురించి యాక్చువల్గా మనం మాట్లాడుకోవాలంటే అండి, ఇది 1 గంట లేకపోతే 1/2 గంటలో అయ్యే టాపిక్ కాదు. కాకపోతే మనకి ఈజీగా మనం కామన్గా చూసే కాజెస్ ఏంటంటే, మేము యూజువల్గా చూసేది న్యూట్రిషనల్ అనీమియా అంటాం. అంటే ఎప్పుడైతే ఆహార లోపం వల్ల జరిగే అనీమియాని న్యూట్రిషనల్ అనీమియా అంటాం. దాంట్లో 3 విషయాలు ఉంటాయండి, ఒకటి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉంటుంది, ఇంకొకటి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, ఇంకొకటి ఏమో B12 డెఫిషియన్సీ. మనం ఈ 3 కామన్గా చూసేది ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అండి.
1: చిన్నపిల్లల్లో రక్తహీనతకు సాధారణ నిర్ధారణ పరీక్షలు ఏమిటి?
0: పరీక్ష కన్నా ముందు అండి నేను అసలు ఎందుకు వస్తుంది ఈ అనీమియా అన్నది, ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏంటి? ఎందుకంటే మనకి ఎప్పుడైతే కారణాలు తెలుస్తాయో మనం దాన్ని ప్రివెన్షన్ కానీ దాని ట్రీట్మెంట్ కానీ కరెక్ట్గా చేయగలుగుతాం.

0: అయితే ఇక్కడ మూడు విషయాలు ఉన్నాయండి, ఎందుకు వస్తుంది అన్నది. ఒకటి, వాళ్ళు తినే ఆహారం. ఈ రోజుల్లో మనం అందరం దాని గురించి చాలా డిస్కస్ చేస్తున్నాం, పిల్లలు తినే ఆహారం. తర్వాత వాళ్ళు తినే టైమింగ్స్, ఏమి తింటున్నారు. ఈ మూడు లోపాల వల్ల అక్కడ మన పిల్లల డైట్లో కనుక మనం ఇచ్చే ఆహారం, లేకపోతే వాళ్ళు తినే ఆహారంలో కనుక కరెక్ట్గా ఐరన్ రిచ్ ఫుడ్ లేకపోతే వాళ్ళకి అనీమియా వస్తుంది. సెకండ్, క్వాంటిటీ, ఎంత క్వాంటిటీ తింటున్నారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ప్లస్ నార్మల్గా తినే డైట్, అంటే న్యూట్రీషియస్ ఫుడ్ తింటున్నారా, లేకపోతే డైట్ క్వాంటిటీ బాగానే ఉంది కానీ వెళ్లాల్సిన మోతాదులో అన్ని న్యూట్రిషన్స్ వెళ్ళకపోయినా సరే వాళ్ళకి కామన్గా వచ్చే మనం ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా చూస్తాం. ఇంకొకటి అండి, మన ఇండియన్ పాపులేషన్లో మేము ఎక్కువగా చూసింది, ఎస్పెషలీ పీడియాట్రిక్ పాపులేషన్లో, వామ్ ఇన్ఫెస్టేషన్, అంటే నూనె పురుగులు. ఈ మధ్యలోనే మనం డివార్మింగ్ డే కూడా సెలబ్రేట్ చేసాము, ఫిబ్రవరి 10. సో దానివల్ల కూడా పిల్లల్లో మేము సామాన్యంగా వామ్ ఇన్ఫెస్టేషన్స్ వల్ల, అంటే నూనె పురుగులు అంటాం కామన్ లాంగ్వేజ్లో మనం, దానివల్ల కూడా పిల్లల్లో ఎక్కువ శాతంగా అనీమియా చూస్తున్నామండి,
1: రక్తహీనత.
0: అయితే మీరు అడిగిన ఇంకో క్వశ్చన్ ఏంటంటే సింపుల్ టెస్ట్లు ఏమైనా ఉన్నాయా. సో సింపుల్ టెస్ట్లో ఫస్ట్ అండి, క్లినికల్గా ఒక పేషెంట్ని కానీ ఒక చైల్డ్ని కానీ కళ్ళల్లో చూసినా సరే, లేకపోతే అరిచేతులు చూసినా, లేకపోతే నెయిల్ బెడ్స్ చూసినా, టంగుని చూసినా, నాలికను చూసినా సరే, కొంతవరకు మాకు కొంత ఐడియా వస్తుంది ఏది, ఈ పిల్లవాడికి రక్తహీనత ఉంది, అనీమియా ఉంది అని. అయితే మాకు మా ఐఏపీలో మా రీసెర్చ్స్ ఏం చెప్తున్నాయంటే, అంతవరకు వెళ్లకుండానే మనం పిల్లలకి ముందుగానే ఐరన్ కనుక ఇస్తే, అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాగైతే ఐరన్ ప్రోఫ్లాక్సిస్ ప్రోగ్రామ్ పెట్టిందో, ఆ ప్రోఫ్లాక్సిస్ వల్ల ఏంటంటే పిల్లలు ఇప్పుడు నేను చెప్పినంత స్థితిలోకి వెళ్ళరు, అంటే అరిచేతులు చూస్తే మనకి రక్తం తక్కువగా ఉంది అన్నంత పరిస్థితి వరకు వెళ్లకుండా ముందుగానే మనం గనక వాళ్ళకి ప్రోఫ్లాక్టిక్గా ఈ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తే ఆ సిచ్యువేషన్ వరకు వెళ్ళరు. అయితే సింపుల్ టెస్ట్ ఏంటంటే హిమోగ్లోబిన్ లెవెల్ చెక్ చేయడం. ఏ లేదు, చిన్న ప్రిక్ ఇస్తాం, దాని నుంచి మనం బ్లడ్ కొంచెం తీసి హిమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉంది అన్నది చూసి దాన్ని బట్టి ఫర్దర్ టెస్ట్ చేయొచ్చు. సో సింపుల్గా మనకి ఈజీగా అనీమియాని డయాగ్నోస్ చేసేది హిమోగ్లోబిన్ ప్రిక్ టెస్ట్ అండి.
1: ఎంత ఉండాలండి పిల్లలకి, ఎంత పర్సెంట్ ఉండాలి?
0: అయితే ఇప్పుడు ఏజ్ వారీగా ఉంటుందండి, 6 మంత్స్ నుంచి 5 ఇయర్స్ వరకు పిల్లల్లో అయితే నార్మల్గా 11 grams per deciliter కన్నా ఎక్కువ ఉండాలి. అలాగే 5 నుంచి 11 ఇయర్స్ వాళ్ళకు కూడా మోర్ దెన్ 11.5 grams per deciliter. 12 ఇయర్స్ నుంచి ఆ పైన, అంటే అడాలసెంట్ ఏజ్ గ్రూప్లోకి వచ్చేస్తే కనుక వాళ్ళు 12 grams per deciliter కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళలో అనీమియా లేదు. ఏ కొంచెం కూడా వీటి నుంచి తగ్గితే కనుక మనం మైల్డ్ మోడరేట్ సివియర్ అని అనీమియా గ్రేడ్స్ చేస్తామండి.
1: డాక్టర్ రాధామాధవి గారు, ఇంత సమస్య ఏంది అని తెలిసినప్పుడు నివారణ మార్గాలు ఏమిటండి?
0: డెఫినెట్గా మనం అనీమియా ట్రీట్మెంట్ కన్నా ముందు నివారణ మార్గాలే వెతకాలండి. ఎప్పుడైనా ఏ డిజీజ్ అయినా సరే అండ్ దాంట్లో కూడా అనీమియా ఈజ్ ద కండిషన్ విచ్ క్యాన్ బి ప్రివెంటెడ్. మనం ట్రీట్మెంట్ వరకు వెళ్లకుండా ప్రివెన్షనే దానికి మనం చేయొచ్చు. అందుకనే కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ని ప్రోగ్రామ్స్, మా ఐఏపీ ఆర్గనైజేషన్ కూడా ఇప్పుడు మాకు పెద్ద ప్రాజెక్ట్ లాగా ఇచ్చారు, అనీమియా ముక్తి భారత్ చేయాలి మన ఇండియాని, ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేసి అని చెప్పి. అయితే దాంట్లో కొన్ని ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయండి. ఒకటి, ఫస్ట్ చిన్నపిల్లలు మామూలుగా 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలు ఇస్తాం. 6 నెలల నుంచి మనం వాళ్ళకి అన్నప్రసం చేసి తత్మా ఫుడ్స్ ఇస్తాం, అంటే కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటాం. ఆ కాంప్లిమెంటరీ ఫీడింగ్ చేసేటప్పుడు అండి మనం వాళ్ళ ఏజ్కి తగ్గ వాళ్ళకి ఏమేమి మనం బలమైన ఆహారం పెట్టచ్చో అది పెట్టాలి. కొంతమంది తల్లులు ఏంటంటే తెలియక వాళ్ళకి ఓన్లీ చప్పగా ఫుడ్ పెట్టి, లేకపోతే ఉత్తపప్పు పెట్టి అలా పెట్టేసరికి వాళ్ళు సంవత్సరం లోపలే అనీమియాకి ఇబ్బంది పడతారు. అలాగే 1 ఇయర్ దాటిన తర్వాత లేదా స్కూల్కి వెళ్తున్న పిల్లలు కూడా మనం, ఇప్పుడు మా కాన్సెప్ట్ ఏంటంటే రెయిన్బో మీల్ అంటున్నాం, అంటే ఒక ప్లేట్లో అన్ని కలర్స్ ఉండే ఫుడ్ ఉండాలి,
1: ఇంద్రధనస్సు రంగులు.
0: ఏంటంటే రైస్ ఉండాలి, దాంట్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కనిపించాలి, ఫ్రూట్స్ కనిపించాలి, నట్స్ కనిపించాలి, పెరుగు ఉండాలి. అట్లా మనం ఒక మంచిగా బ్యూటిఫుల్గా కనిపించే ప్లేట్ కనుక పెడితే పిల్లలకి వాళ్ళు యాక్సెప్టెన్స్ బాగుంటుంది అన్న ఉద్దేశంతో అలా పెడితే కూడా మనం అనీమియాని డెఫినెట్గా మనం అవాయిడ్ చేయొచ్చు. తర్వాత కొన్ని ఫుడ్స్ ఉంటాయి అవి తినకూడదు, తినకుండా ఫుడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం జంక్ ఫుడ్ అని ఉంటుంది, అలాంటి అసలు పిల్లలకి పెట్టకూడదు. కొంతమంది ఎక్కువగా పాలు ఇచ్చేస్తూ ఉంటారు, అంటే ఒక పిల్లగాడు 1.5 లీటరే పాలు తాగాలి, అలాంటిది ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఏదో పాలు ఎక్కువ ఇచ్చేస్తే బాగుంటుంది పిల్లలు అని చెప్పి 1.5 లీటర్ పాలు వరకు ఇచ్చేస్తారు. అంతంత పాలు కూడా ఇవ్వకూడదండి. తర్వాత కొంతమంది ఇప్పుడు అడాలసెంట్ ఏజ్ గ్రూప్లోకి వచ్చాక వాళ్ళు ఈ సాఫ్ట్ డ్రింక్స్ అని కాఫీ, టీ,

0: ఇలాంటివి కూడా తాగకూడదు. ఎందుకంటే ఇవి తాగిన కానించి ఐరన్ అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు. సో ఈ స్టెప్స్ కనుక మనం జాగ్రత్తలు పడితే కనుక మన పేషెంట్ని లేకపోతే మన చైల్డ్ని మనం అనీమియా నుంచి డెఫినెట్గా ప్రివెంట్ చేయొచ్చండి.
1: డాక్టర్ రాధామాధవి గారు, మరి చెప్పారు మీరు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అనేటువంటి, అంటే జాతీయ స్థాయిలో ఉంటుంది, మీరు అందించేటువంటి కార్యక్రమాలు ఏంటి?
0: ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆర్గనైజేషన్లో నేను ముఖ్యంగా ముందు మా నేషనల్ ప్రెసిడెంట్ నీలం మోహన్ మేడంకిను, మా గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం శాస్త్రి గారికి నా వైపు నుంచి డెఫినెట్గా ధన్యవాదాలు తెలియపరుస్తానండి. ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు మాకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీ ప్రతి జిల్లాలో మీరు అనీమియా ముక్త్ భారత్ ప్రోగ్రామ్ని చేయండి. పిల్లలకి కూడా మనం ఏమేమి ఇస్తే, ఏమేమి జాగ్రత్తలు పేరెంట్స్ తీసుకుంటే పిల్లలకి అనీమియా అన్నది రాదు. అందులో ముఖ్యంగా ఒకటి మాకు వాళ్ళు చెప్పింది ఏంటంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అది ఇస్తుంది ఏంటంటే, 6 మంత్స్ నుంచి 5 ఇయర్ పిల్లలకి 1 ml ఆఫ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సిరప్ మనం ఇవ్వాలి. ఏది? వారానికి 2 సార్లు అది ఆశా వర్కర్ ఇవ్వాలి. ఏమండి ఇంకొకటి, 5 నుంచి 10 ఇయర్స్ వరకు పింక్ టాబ్లెట్, అంటే ఈజీగా రికగ్నైజ్ చేయడానికి, అది స్కూల్ టీచర్ అయినా కావచ్చు, అంగన్వాడీ వర్కర్స్ అయినా ఇవ్వచ్చు, పింక్ టాబ్లెట్ వారానికి ఒకసారి. ఇంకొకటి, ఏజ్ 10 to 19 ఇయర్స్ పిల్లలకి బ్లూ టాబ్లెట్, అంటే ఈ కలర్స్ ఎందుకు పెట్టారంటే వాళ్ళు ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. తర్వాత ప్రతి టాబ్లెట్లో ఐరన్ ఫోలిక్ యాసిడ్ స్ట్రెంగ్త్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, అందుకని ఈ కలర్స్ పెట్టి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. ఈ 10 to 19 ఇయర్స్ పిల్లలు కూడా స్కూల్ టీచర్ కానీ అంగన్వాడీ వాళ్ళు కానీ వారానికి ఒకసారి ఇవ్వచ్చు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైతే పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళకు కూడా మనం డీవార్మింగ్ గురించి చెప్పాలి. ఏంటంటే నూనె పురుగుల ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది, సో వాళ్ళకు కూడా మనం నూనె పురుగులకి టాబ్లెట్ ఆల్బెండజోల్ అంటాం, లెస్ దెన్ 6 మంత్స్ అయితే హాఫ్ టాబ్లెట్ ఇస్తాం, మోర్ దెన్ 6 మంత్స్ అయితే ఫుల్ 1 టాబ్లెట్ రోజుకి ఒకసారి ఇవ్వాలి, ఒకేసారి ఇవ్వాలి, 6 నెలలకు ఒకసారి ఇవ్వచ్చండి. సో ఇది డీవార్మింగ్ ప్రోగ్రామ్. మనం ఎప్పుడైతే ఈ జాగ్రత్తలు తీసుకుంటామో, నాకు తెలిసి ఇప్పుడు నేను ఎట్లాగైతే 2/3 ఆఫ్ ద అడాలసెంట్ ఉన్నారో అనీమియా వల్ల ఇబ్బంది పడుతున్నారో దాన్ని మనం డెఫినెట్గా తగ్గించే అవకాశం ఉంటుందండి.
1: అందుకని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి పోషణ్ అభియాన్ అనేటువంటి పథకం ద్వారా పోషకాహారం సమృద్ధిగా ఇచ్చేలా కూడా చాలా చాలా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది. మరి థీమ్ ఏమైనా ఇచ్చారా అండి?
0: ఈ సంవత్సరం మాకు థీమ్ ఇచ్చారండి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ నుంచి, స్ట్రాంగ్ బ్లడ్ ఫర్ స్ట్రాంగ్ చిల్డ్రన్ అండ్ స్ట్రాంగ్ ఇండియా. దాంతోపాటు మాకు ఒక చాలా సులువుగా గుర్తుంచుకునే స్లోగన్ ఒకటి ఇచ్చారండి, స్మార్ట్ అని, SMART, అంటే ఎస్ అంటే స్క్రీనింగ్ ఎర్లీ. మనం నేను ఇందాక చెప్పినట్టు మీకు అనీమియా క్లినికల్ సింప్టమ్స్ వచ్చే ముందే మనం స్క్రీన్ చేయాలి, మేనేజ్ న్యూట్రిషన్ అండ్ ప్రివెన్షన్. ఏ అంటే ఎస్ ఇస్ ద కాజ్, దేనివల్ల అయితే వస్తుంది అనీమియా అన్నది, రైట్ ట్రీట్మెంట్, మనం ఆ పిల్లవాడికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నామా ఇవ్వట్లేదా, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది, ట్రాక్ రెస్పాన్స్. సో ఈ స్లోగన్ ఇచ్చి మాకు చాలా ఈజీగా మేము సొసైటీలోకి ఈ మెసేజ్ని తీసుకెళ్లే అవకాశం మాకు ఇచ్చారండి.
1: సో మొత్తం మీద ఏంటంటే, రేపటి భావి భారత పౌరులైన ఆరోగ్యకరమైన పిల్లల్ని ఆరోగ్యకరమైన రక్తపుష్టిగా ఉండేలా మీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వారు కూడా అనేక రకాల కార్యక్రమాలు కూడా చేయడం అభినందనీయం. డాక్టర్ రాధామాధవి గారు నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

0: మీరింతవరకు పిల్లల్లో రక్తహీనత తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ శనక్కాయల రాధామాధవి గారితో పరిచయం విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

జ్వరాలు కూడా తగ్గుతాయి. ఈ నీళ్లను పావువంత అయ్యే వరకు మరిగించి తాగినా కూడా చాలా మంచిది. ఇక తలనొప్పితో బాధపడేవారు ఈ ఆకుల్ని మెత్తగా రుబ్బి నుదురి కనుక పట్టిస్తే ఫలితం ఉంటుంది. అలాగే చుండ్రు సమస్యతో బాధపడేవారు ఈ ఆకుల్ని నీళ్లలో వేసి నానబెట్టి ఆ తరువాత వాటిని తీసి మాడుమీద బాగా రుద్దాలి. ఇక తరువాత తలస్నానం చేస్తే ఈ ఆకులోని పదార్థాల కారణంగా చుండ్రు తగ్గిపోతుంది. ఈ ఆకుల్లోని పార్థినోలైడ్ అనే ప్రత్యేక ఫైటోన్యూట్రియంట్ కీళ్లనొప్పుల వల్ల వచ్చే నొప్పిని కానివ్వండి, మంటని తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే ఆయా నొప్పులతో బాధపడే వాళ్లు దీన్ని కనుక ఆహారంలో భాగంగా చేసుకున్నా లేదా ఆకుల్ని మరిగించిన నీటిని తాగినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆకుల్లోని కెఫిక్ ఆమ్లం, రూటీన్ అనే పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఇంకా ఇందులోని కొన్ని పదార్థాలు క్యాన్సర్ నివారకంగా కూడా పనిచేస్తాయని శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధనల్లో తేలింది. ఈ ఆకుల్ని పొడి చేసి నెల రోజుల పాటు పావు టీ స్పూన్ చొప్పున పరకడుపున గనక తీసుకున్నట్లయితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఈ ఆకుల్ని నీళ్లలో వేసి మరిగించి ఆ వాసన పీల్చడం వల్ల ఒత్తిడి, ఆందోళనలు తగ్గిపోతాయి. గరం మసాలాను ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళు చెక్క, లవంగ, ఇలాచీలు, ధనియాలు, జీలకర్రతో పాటు కొన్ని బిర్యానీ ఆకులను కూడా వేసి వేయించి పొడి చేసి పెట్టుకుని వాటిని కూరల్లో కనుక వేసుకున్నట్లయితే కూరలకి మంచి రుచి వస్తుంది. ఈ ఆకుల్ని ఏదో రకంగా ఎక్కువగా వంటకాలలో వాడుకోవడంతో పాటు ఆకుల్ని మరిగించిన నీటిని టీ రూపంలో తీసుకున్నా కూడా చాలా మంచిది. విన్నారు కదండి బిర్యానీ ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు.

ఇప్పుడు బిర్యానీ ఆకు వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. బిర్యానీ ఆకులను మనం ప్రతీ నెలా కూడా ఎక్కువగానే కొంటూ ఉంటాము. కానీ వాటిని బిర్యానీ చేసినప్పుడు లేదా పలావ్ చేసినప్పుడు తప్ప మళ్లీ దాని సంగతే గుర్తుకు రాదు. ఈ ఆకులను ఈ రోజుల్లోనే కాదు, రోమన్ల కాలం నుంచి కూడా వంటల్లోనూ సంప్రదాయ వైద్యంలోనూ వాడుతున్నారు. ఆరోగ్యపరంగా ఇది ఎన్నో మంచి ప్రయోజనాలు మనకి కలగచేస్తుంది. ఈ బిర్యానీ ఆకు అజీర్తికి మంచి మందులా పనిచేస్తుంది. పోషకాలు వంట బట్టేందుకు తోడ్పడుతుంది. పావు లీటర్ నీళ్లలో 4-5 బిర్యానీ ఆకులు చిన్న అల్లం ముక్క వేసి పావు వంతు అయ్యే వరకు మరిగించి చల్లారాక తేనె కలిపి రోజుకు 2 సార్లు కనుక తీసుకుంటే జీర్ణ వ్యవస్థ యొక్క పనితీరు మెరుగుపడుతుంది. పైగా మూత్రపిండాల్లో రాళ్లు కూడా ఏర్పడవు. ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాల కారణంగా 2 లేదా 3 ఆకుల్ని నీళ్లలో వేసి బాగా మరిగించి ఆవిరిని పీల్చడంతో పాటు ఆ నీటిలో బట్టను ముంచి ఛాతీ దగ్గర రుద్దుకున్నట్లయితే శ్వాసకోశ వ్యాధులకు ఉపశమనం కలుగుతుంది. దీనికి తోడు దగ్గు, జలుబు,

ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఒక ప్రకటన. లేబర్ వెల్ఫేర్ కమిషనర్ వారు ఇలా తెలియజేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోని బీడి, లైమ్స్టోన్, డోలమైట్, ఐరన్, మ్యాంగనీస్ గనులు, క్రోమ్, మైకా గనుల కార్మికులు, సినీ కార్మికుల పిల్లలు 2026-27 సంవత్సరానికి గాను ఆన్లైన్లో స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరు తేదీలు 1 నుంచి 10వ తరగతి వరకు చదివేవారు 31/8/2026 లోపుగా, అలాగే 11th క్లాస్ నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ చదివేవారు 31/10/2026 లోపుగా దరఖాస్తు చేసుకోవాలి. అయితే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల కళాశాలల్లో చదివేవారు మాత్రమే ఈ ఆర్థిక సహకారానికి అర్హులు. మిగిలిన వివరాలకు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ http://scholarship.gov.in అప్లికేషన్ ఫామ్ ఈ వెబ్సైట్లో చూడవచ్చు, లేదా ఆఫీస్ ఆఫ్ ది వెల్ఫేర్ కమిషనర్ లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రూమ్ నెంబర్ 54 కేంద్రీయ సదన్ సుల్తాన్ బజార్ కోటి హైదరాబాద్ వీరినైనా సంప్రదించవచ్చు. ప్రకటన సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 2 గంటలుగా వస్తుంది. మరికొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను డిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

శ్రోతలకు గమనిక. మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా కార్యక్రమాలు కొనసాగుతాయి, గమనించగలరు.

టీన్ టైం హిందీ చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా అడిగే ప్రశ్న ఏమిటంటే, కత్తితో కోయగలిగిన మెత్తని లోహం ఏది? మామూలుగా లోహం అంటే గట్టిగా ఉంటుంది కదండి, ఇనుము, మ్యాంగనీస్ ఇవన్నీ కూడా గట్టిగా ఉంటాయి. కానీ ఒక రెండు లోహాల్ని కత్తితో కోయచ్చు, వాటిలో ఏదో ఒకదాని పేరు మీరు చెప్పండి. అది వాళ్ళ కార్యక్రమంలో మొదటి ప్రశ్న. మరి సమాధానాలు వచ్చేలోగా పాట విందాం.

కార్యక్రమంలో ముందుగా అడిగిన ప్రశ్న, కత్తితో కోయగలిగిన మెత్తని లోహం ఏది? మరి దీనికి సమాధానాలు చాలా మంది శ్రోతలు పంపించారు. నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, ఇంకా వరగంటి బదరీ విశాల నెల్లూరు నుంచి. కే రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అలాగే అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి, వీరందరూ సరైన సమాధానాన్ని పంపించారు. నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్షిత్. మార్టూరు బాపట్ల జిల్లా నుంచి జి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ అండి.

శంకరాచారి ఖమ్మం నుంచి రాంగ్ ఆన్సర్ మీరు పంపించింది. అలాగే శ్రీనివాసరావు కోదాడ కాళ్ళ నుంచి పంపించారు, సరైన ఆన్సర్ అండి. అలాగే అనంతపురం నుంచి అనురాధ సరైన ఆన్సర్ పంపించారు. ఎం రామ్మోహన్ రావు సత్యవతి అంబేద్కర్ వీరంతా కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి సరైన ఆన్సర్ పంపించారండి. మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష్ సరైన ఆన్సర్. గణేష్ నెల్లూరు నుంచి కరెక్టేనండి. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు కరెక్ట్ ఆన్సర్. మల్లీశ్వరి మార్కాపురం నుంచి రాంగ్ ఆన్సర్ అండి. మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక పెత్తనపల్లి నుంచి సుబ్రమణి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి సరైన ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద మీరు సరైన ఆన్సర్ చెప్పారండి. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోసకట నుంచి సరైన ఆన్సర్ పంపించారు. ఇంకా డాక్టర్ కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామణి వసుంధర ఈనమడుగు నుంచి సరైన ఆన్సర్ పంపించారు. ఇంకా నల్గొండ జిల్లా తిప్పర్తి నుంచి శ్రీరామదాసు అంజాచారి బ్రహ్మచారి కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు ఎవరో ఇంకోసారి ప్రశ్న చెప్పండి అని అడుగుతున్నారు. కత్తితో కోయగలిగిన మెత్తని లోహం ఏది? అదండి ప్రశ్న. తర్వాత నేదునూరి కళ్యాణ్చారి రుత్విక్ శ్రీవైష్ణవ్ వీరు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఖమ్మం నుంచి రాధ మీరు కూడా సరైన ఆన్సర్ పంపించారు. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రెండు పంపించారు. ఒకటి కాదండి, ఒకటి కరెక్ట్ ఆన్సరే మీరు పంపించింది. తర్వాత వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రాజు సరిత శివ శరణ్య రమ్య అఖిల్ సురేష్ రుక్మిణి మీరంతా కూడా సరైన ఆన్సర్ పంపించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి రాజేశం సరోజిని మాయ కరెక్ట్ ఆన్సర్. తర్వాత పాలిం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వీరు చాలామంది మరి మిత్రుల పేర్లు పంపించారు. అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మిగారు, నరేందర్ రెడ్డి వారి మిత్ర బృందం పేర్లన్నీ కూడా పంపించారు. సంతోషం అండి, కరెక్ట్ ఆన్సర్ చెప్పారు మీరు. మధుసూదన్ రెడ్డి పాపిని పాలెన్ నుంచి కాదండి, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. కత్తితో కొయ్యగలిగిన మెత్తని లోహం ఏది? అది ప్రశ్న. మరి మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మరాణి అక్షరకు

కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు. కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లీశ్వరి మార్కాపురం నుంచి పాదరసం అని పంపించారు, కానే కాదండి. తర్వాత పల్నాడు జిల్లా రామిరెడ్డిపాలెం నుంచి పోలు శివదాస్ రెడ్డి, బ్రహ్మానంద్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయిపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత కుంకలమరు గ్రామం తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు, జ్యోతి, తులసి, కౌశిక్, మీరు కూడా రాంగ్ ఆన్సరే పంపించారు. మరి చాలామంది శ్రోతలు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కత్తితో కోయగలిగిన మెత్తని లోహం సోడియం, ఇంకోటి పొటాషియం. ఇవి క్షార లోహాలు కాబట్టి వీటిని కత్తితో కోయటానికి అనువుగా ఉంటుంది. సరే, మరి కార్యక్రమంలో తర్వాత ప్రశ్నకి వెళ్దామండి. మన ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఏది? మన ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఏది? ఆ జిల్లాలో ఒక ప్లేస్ కూడా ఉంది, ఆ పేరు కూడా చెప్పచ్చు. అది రెండో ప్రశ్న. పాట విందామా?

కార్యక్రమంలో అడిగిన రెండవ ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా ఏది, ఆ జిల్లాలో ఆ ప్లేస్ పేరు కూడా చెప్పచ్చు అని అడిగాము. మరి లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. మొదటి ప్రశ్నకి ఆన్సర్ పంపించారు. వీరు రెండవ ప్రశ్నకి పంపించిన ప్లేస్ కరెక్ట్ కాదండి. మొదటిది కరెక్టే పంపించారు. తర్వాత ఎం శ్రీనివాసరావు, సూర్యతేజ, మను వీరు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపించారు. కరెక్ట్ అండి మీ ఆన్సర్. అలాగే నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఈ ఆన్సర్ తుమ్మ పద్మావతి ఇనుమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. జాప భూమేశ్వర్, భూలక్ష్మి వెల్లూళ్ళ నుంచి పంపించారు. జిల్లా కరెక్టే పంపించారు. వీరు ఆ ప్లేస్ చెప్పలేదు కానీ జిల్లా కరెక్టేనండి. తర్వాత నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచే చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా వెలవర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి వీరు వాసవినగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి తెలంగాణ నుంచి పంపించారు. కరెక్ట్ అండి. తర్వాత అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర ఇనమడుగు నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వనం వెంకటేశ్వర్లు, కృష్ణవేణి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్ రేవతి, రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస్వీణ, మోక్షశ్రీ, మోనిష్ వీరంతా సుజాతానగర్ ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. మాణిక్యాలరావు, సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లా అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరంటే చింతపల్లి దైద, భిక్షం వెంకటి వీరు గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, యలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు అరకు వ్యాలీ అని పంపించారు. కాదండి, అరకు వ్యాలీ కాదు, అది ఆ జిల్లా కూడా కాదు. మీరు రాంగ్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మరాణి అక్షర కృప మీరు జిల్లా కరెక్టే పంపించారండి. ఇంకా మోహన్ రావు మచిలీపట్నం నుంచి మీరు కూడా అరకు వ్యాలీ అని పంపిస్తున్నారు. కాదండి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి.

తర్వాత నెల్లూరు నుంచి పాలెం పోలయ్య, మీరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మోహన్ రావు మచిలీపట్నం నుంచి, మీరేనండి, మీరు అరకు వ్యాలీ అని పంపిస్తున్నారు, అది కరెక్ట్ కాదు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజని, మాయ మీరంతా కరెక్ట్ ఆన్సరే పంపించారండి. తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి మీరు పంపించింది. తర్వాత చేబ్రోల్ నుంచి ఆర్ఏ కృష్ణయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయ్యే జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. అందులో లంబసింగి అనే ప్లేస్లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతుందండి. మరి చాలామంది శ్రోతలు సరైన ఆన్సర్ పంపించారు, అందరికీ అభినందనలు. కార్యక్రమం చివరిగా మరొక పాట విందాం.

0: తర్వాత కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి హింద్
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో లింగవచన్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి వి స్వర్ణలత, విద్యార్థి షేక్ నజ్మా. వినండి 9వ తరగతికి హిందీ పాఠం లింగవచన్. నమస్తే అధ్యాపికాజీ.
2: నమస్తే. ఆవో నజ్మా, బైఠో. ఆజ్ హమ్ హిందీ భాషా సే సంబంధిత్ व्याकरण के लिंग और वचन के बारे में सीखेंगे. पहले लिंग के बारे में जान लेंगे. देखो, संज्ञा के जिस रूप से वस्तु की जाति जानी जाए उसे लिंग कहते हैं. हिंदी भाषा में दो ही लिंग होते हैं, एक पुंलिंग और दूसरा स्त्रीलिंग. पुरुष जाति का बोध कराने वाले शब्द पुंलिंग और स्त्री जाति का बोध कराने वाले स्त्रीलिंग कहलाते हैं. हिंदी में कितने लिंग हैं नजमा?
0: दो लिंग है.
2: कौन कौन से?
0: एक पुलिंग और दूसरा स्त्रीलिंग.
2: अच्छा, इसका अर्थ तेलुगु में सुनो. संज्ञा अंटे नामवाचकम. नामवाचक शब्दम యొక్క జాతిని తెలియజేసే దాన్ని లింగము అంటారు. హిందీ భాషలో రెండే లింగాలు ఉన్నాయి, ఒకటి పుంలింగం, రెండు స్త్రీలింగం. పురుష జాతిని తెలియజేసేది పుంలింగం అని, స్త్రీ జాతిని తెలియజేసేదాన్ని స్త్రీలింగం అని అంటాం. పురుషత్వ ఔర్ స్త్రీయత్వ కా జ్ఞాన్ సజీవం మే హి హోతా హై, నిర్జీవం మే నహీ. నిర్జీవం

0: में पुरुषत्व अथवा स्त्रीयत्व की कल्पना करके उनका लिंग नियत किया जाता है। प्रायः मोटी और भारी वस्तुओं के नाम पुंलिंग और छोटी और हल्की वस्तुओं के नाम स्त्रीलिंग होते हैं, जैसे पेड़, नगर, पहाड़ आदि पुंलिंग तथा लता, नदी, पहाड़ी आदि स्त्रीलिंग माने जाते हैं। पेड़, नगर, पहाड़ आदि कौन से लिंग है नजमा?
1: पुलिंग।
0: और लता, नदी, पहाड़ी आदि कौन से लिंग?
1: स्त्रीलिंग।
0: ప్రాణివాచక శబ్దాలలో అయితే పూలింగము స్త్రీలింగము తెలుసుకోవచ్చు. అప్రాణివాచక శబ్దాలలో అది పురుషవాచక శబ్దము లేక స్త్రీవాచక శబ్దము కొంచెం ఊహించి తెలుసుకోవలసి ఉంటుంది. కొంచెం పెద్దవి బరువైన వస్తువుల పేర్లు గల శబ్దాలు పూలింగాలని, ఉదాహరణకు చెట్లు, నగరాలు, పర్వతాలు మొదలైనవి, తీగలు, నదులు, చిన్న పర్వతాలు మొదలైన శబ్దాలు స్త్రీలింగాలని భావిస్తారు. కుచ్ ప్రాణివాచక సంజ్ఞామో మే జాతి భేద్ ప్రకట కర్నే కే లియే ఇన్కే సాథ్ నర్ యా మాదా శబ్ద లగాయా జాతా హై, జైసే నర్ కవ్వా మాదా కవ్వా, నర్ చీతా మాదా చీతా ఆది. కొన్ని ప్రాణివాచక శబ్దాలలో జాతి భేదాన్ని తెలుసుకునేందుకు నర్ లేక మాదా అని జోడించవలెను. ఉదాహరణకు నర్ కవ్వ మగకాకి, మాదా కవ్వ ఆడకాకి, నర్ చీత మగ చిరుతపులి, మాదా చీత ఆడ చిరుతపులి. మగకాకిని ఏమంటారు నజ్మా?
1: నర్ కవ్వ.
0: ఆడకాకిని ఎలా పిలుస్తారు?
1: మాదా కవ్వ.
0: గ్రహ ధాతు ఔర్ రత్నవాచక్ శబ్ద ప్రాయ పుంలింగ్ హోతే హై, జైసే సూర్య, చాంద్, సోనా, తాంబ, హీరా, మోతి ఆది. పర్ పృథ్వీ, చాంది, మిట్టి ఆది స్త్రీలింగ హై. కొన్ని గ్రహాలు, లోహాలు రత్నవాచక శబ్దాలు సాధారణంగా పుంలింగంగా ఉంటాయి. ఉదాహరణకు సూర్య సూర్యుడు, చాంద్ చంద్రుడు, సోనా బంగారం, తాంబ రాగి, హీరా వజ్రం, మోతి ముత్యం మొదలైన శబ్దాలు పుంలింగాలు. కానీ పృథ్వీ భూమి, చాంది వెండి, మిట్టి మట్టి మొదలైనవన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు. కుచ్ పుంలింగ శబ్ద బతావో నజ్మా?
1: సూర్య, చాంద్, సోనా, తాంబ, హీరా, మోతి.
0: బహుత్ అచ్చా. పేడ్ అనాజ్ ఔర్ ద్రవ పదార్థ వాచక్ శబ్ద ప్రాయ పుంలింగ హోతే హై, జైసే పీపల్, ఆమ్, చావల్, బాజ్రా, పానీ, ఘీ ఆది. పర్ ఇమలి, మకయి, జువార్, ఛాచ్ ఆది స్త్రీలింగ హై. పేడ్ వృక్షాలు, అనాజ్ ధాన్యం ఔర్ ద్రవ పదార్థ వాచక శబ్ద సాధారణంగా పూలింగాలు. ఉదాహరణకు పీపల్ రావి చెట్టు, ఆమ్ మామిడి, చావల్ బియ్యం, బాజరా సజ్జలు, పానీ నీరు, ఘీ నెయ్యి మొదలైనవన్నీ కూడా పూలింగ శబ్దాలు. కానీ ఇమలి చింతపండు, మకయి మొక్కజొన్నలు, జువార్ జొన్నలు, ఛాచ్ మజ్జిగ మొదలైనవన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు. अब कुछ शब्द पूछती हूँ, लिंग बदल कर बताओ नज्मा. नौकर,
1: नौकरानी.
0: पंडित,
1: पंडिताइन.
0: सास,
1: ससुर.
0: चूहा,
1: चूहिया.
0: माता,
1: पिता.
0: बहुत अच्छा. इका वचनमलन गुरिंची तेलसुकुंदाम. संज्ञा और अन्य विकारी शब्दों के जिस रूप से यह ज्ञात हो कि वह एक के लिए प्रयुक्त हुआ है या एक से अधिक के लिए उसे वचन कहते हैं. हिंदी में दो वचन होते हैं, एक वचन और बहुवचन. हिंदी में कितने वचन होते हैं?
1: दो वचन, एक वचन और बहुवचन.
0: एक ही वस्तु का बोध कराने वाला रूप एक वचन कहलाता है और एक से अधिक को प्रकट

0: करने वाला रूप बहुवचन, जैसे लड़का खेलता है, यह किस वचन में है नज़्मा?
1: एक वचन।
0: लड़के खेलते हैं, यह
1: बहुवचन।
0: నామవాచకం మొదలైన మారే శబ్దాల ద్వారా ఒక వస్తువును గాని అనేక వస్తువులను గాని తెలియచేయునది వచనము అనబడుతుంది. హిందీలో రెండు వచనాలు ఉన్నాయి, ఏకవచనం బహువచనం. ఒక వస్తువు యొక్క రూపాన్ని తెలియచేయునది ఏకవచనమని, ఒకటి కంటే ఎక్కువ వస్తువుల రూపాన్ని తెలియచేయునది బహువచనం. లడకా ఖేల్తా హై, బాలుడు ఆడుచున్నాడు, ఇది ఏకవచనం. లడకే ఖేల్తే హై, బాలురు ఆడుచున్నారు, ఇది బహువచనం. పూలింగ్ శబ్దం కే బహువచన బనానేకే నియమ్, ఆకారాంత్ పూలింగ్ శబ్దం మే ఆకో ఏ కర్కే బహువచన రూప్ బనా సక్తే హై. జైసే ఘోడా ఘోడే, కపడా కపడే. పర్ అపవాద్, మామా దాదా నానా ఆది ఇస్ నియమ్ కే అపవాద్ హై, ఇన్కే బహువచన్ మే ఆ కా ఏ నహి హోతా. పూలింగ శబ్దాల బహువచన రూప నియమాలు, ఆకారాంత్ పూలింగ శబ్దాలలో ఆను ఏగా మారిస్తే బహువచనం అవుతుంది. ఉదాహరణకు ఘోడా ఘోడే, కపడా కపడే. కానీ మామా దాదా నానా శబ్దాలు ఈ నియమానికి విరుద్ధాలు. ఆకారాంత్ కో ఛోడ్కర్ శేష్ పూలింగ శబ్దంకే రూప్ దోనం వచనం మే సమాన్ రహతే హై. ఏక ఆమ్ దో ఆమ్, ఏక హాథి దో హాథి, ఏక సాధు దో సాధు, ఏక ఉల్లు దో ఉల్లు ఆది. స్త్రీలింగ శబ్దంకే బహువచన బనానేకే నియమ్, అకారాంత్ స్త్రీలింగ శబ్దం కా అంతిమ్ ఆకో ఏ కర్నేసే బహువచన్ బంతా హై. అకారాంత్ స్త్రీలింగ శబ్దం కా అంతిమ్ ఆకో ఏ కర్నేసే బహువచన్ బంతా హై. జైసే బహన్ బహనే, పుస్తక్ పుస్తకే, రాత్ రాతే, ఆంఖ్ ఆంఖే ఆది. ఇన్ శబ్దం కో ఫిర్ ఏక్ బార్ బతావో నజ్మా.
1: బహన్ బహనే, పుస్తక్ పుస్తకే, రాత్ రాతే, ఆంఖ్ ఆంఖే.
0: ఇకారాంత్ ఔర్ ఈకారాంత్ స్త్రీలింగ సంజ్ఞావో మే ఈకో హ్రస్వ కర్కే యా జోడ్నేసే బహువచన్ బంతా హై. తిథి తిథియా, రీతి రీతియా, రాణి రానియా, టోపి టోపియా ఆది. తుమ్ భీ బతావో ఏక్ బార్.
1: తిథి తిథియాం, రీతి రీతియాం, రాణి రానియాం, టోపి టోపియాం.
0: జిన్ శబ్దం కే అంత మే యా హో, ఉన్కే యా కే ఊపర్ కేవల్ చంద్రబిందు లగానేసే డిబియా డిబియా కే రూప్ మే, బుఢియా బుఢియా కే రూప్ మే బదల్ జాతే హై. అకారాంత స్త్రీలింగ శబ్దాల చివరి ఆను ఏ చేస్తే బహువచనం అవుతుంది. ఉదాహరణకు బెహన్ బెహనే, పుస్తక్ పుస్తకే, రాత్ రాతే, ఆంఖ్ ఆంఖే మొదలగినవి. ఇకారాంత్ ఈకారాంత్ స్త్రీలింగ నామవాచక శబ్దాల చివరి ఈని హ్రస్వం చేసి యా జోడిస్తే బహువచనం అవుతుంది. ఉదాహరణకు తిథి తిథియా, రీతి రీతియా, రాణి రానియా, టోపి టోపియా మొదలైనవి. ఈ పదాలను మరొకసారి నువ్వు కూడా చెప్పు నజ్మా.
1: తిథి తిథియా, రీతి రీతియా, రాణి రానియా, టోపి టోపియా.
0: ఏ శబ్దాల చివర యా వస్తుందో ఆ యా పైన అనుస్వారం చేర్చటం వలన బహువచనం అవుతుంది. ఉదాహరణకు డిబియా డిబియాగా, బుఢియా బుఢియాగా మారుతుంది. శేష్ స్త్రీలింగ శబ్దం కా బహువచన్ అంతిమ స్వర్ కే బాద్ ఏ యా ఏ జోడ్నేసే బంతా హై. ఊకారాంత్ శబ్దం కా అంతిమ ఊ హ్రస్వ హో జాతా హై. జైసే లతా లతాయే, వస్తు వస్తుయే, బహు బహుయే ఆది. మిగిలిన

0: సాధారణంగా శబ్దాల చివర ఏ జోడించిన బహువచన రూపము ఏర్పడును. ఉదాహరణకు లత లతాయే, వస్తు వస్తుయే, బహు బహుయేగా మారతాయి. ప్రాణ, దర్శన్, లోగ్, హోష్ ఆది శబ్ద ప్రాయ బహువచనమే హీ బోలే జాతే హై. కౌన్ కౌన్ సే శబ్ద బహువచనమే బోలే జాతే హై? నజ్మా,
1: ప్రాణ్, దర్శన్, లోగ్, ప్రాణ్, దర్శన్, లోగ్, హోష్ ఆది శబ్ద.
0: ప్రాణ్, దర్శన్, లోగ్, హోష్ మొదలైన శబ్దాలు నిత్య బహువచనాలు. కొద్ది శబ్ద లిఖో. బచ్చా, బచ్చే,
1: బచ్చా, బచ్చే.
0: ఇస్నే, ఇన్హోనే,
1: ఇస్నే, ఇన్హోనే.
0: యహ ప్లస్ నే ఇస్నే, ఏ ప్లస్ నే ఇన్హోనే.
1: యహ ప్లస్ నే ఇస్నే, ఏ ప్లస్ నే ఇన్హోనే.
0: యహకు బహువచన పదం ఏంటి నజ్మా?
1: ఏ.
0: యహ అంటే ఇది, ఇతడు, ఈమె, ఈ అని అర్థం. ఏ అంటే ఇవి, వీరు అని అర్థం. హైకు బహువచన శబ్దం చెప్పు నజ్మా. హైకి హై, హై హై ఏకవచనం, హై బహువచనం. హై అంటే ఉన్నది, ఉన్నాడు అని అర్థం. హై అంటే ఉన్నవి, ఉన్నారు అని అర్థం. నారా కా బహువచన శబ్దం బతావో.
1: నారే.
0: సేనా,
1: సేనాయే.
0: తలవార్ శబ్దక బహువచన శబ్దం బతావో.
1: తల్వారే.
0: వీరాంగన శబ్దక వచన బదలు నజ్మా.
1: వీరాంగనాయే.
0: వీరనారి అని అర్థం. స్త్రీ శబ్దక బహువచన రూప్ బతావో.
1: పురుష్.
0: నేను అడుగుతున్నది పూలింగ శబ్దం కాదు, బహువచన శబ్దం.
1: స్త్రియా.
0: స్త్రీ, స్త్రియా. అచ్చా సఖీ శబ్ద కా బహువచన క్యా హై బతావో.
1: సఖియా,
0: సఖియా. అచ్చా ఆజ్ కా పాఠ సమాప్త హో గయా నజ్మా.
1: ధన్యవాద్ అధ్యాపికా జీ.
0: సుభాశీష్.
2: లింగ్ వచన్ 9వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి వి స్వర్ణలత, విద్యార్థి షేక్ నజ్మా. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు భజనావళి. శ్రీమతి మోటుకూరి పద్మా బృందం వారు పాడిన భజనలు వింటారు.

0: I've been wondering about that.
1: మీరింతవరకు శ్రీమతి మోటుకూరి పద్మా బృందం వారిచే భజనావళి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రతరంగిణి. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట చిత్రం పాడి పంటలు.

చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోతున్న పాట ఒట్టేసి చెబుతున్న ఈ చిత్రం నుంచి గోపాలరావు శ్రీనిధి పాడిన పాటకు సంగీతం విద్యాసాగర్.

0: ఆకాశవాణి 90 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా నిర్వహించిన ఎస్ఆర్ రైటింగ్ కాంపిటీషన్లో విజేతగా నిలిచి వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయిన వారిలో అనుష ఒకరు. ఈరోజు అనుష మనతో ఉన్నారు. హాయ్ అనుష, వెల్కమ్ టు యువవాణి.
1: హాయ్.
0: ఈరోజు నువ్వు మన ప్రోగ్రాంలో ఉండటం చాలా హ్యాపీగా ఉంది. నీ జర్నీ, ఇంట్రెస్ట్ అలాగే రేడియోతో నీ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకోవాలని మేము ఎంతో ఇంట్రెస్టింగ్గా ఎదురు చూస్తున్నాం.
1: ఓకే
0: అనుష, ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విన్నర్ అయ్యి ఇలా వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయ్యావు కదా, ఈ విషయం తెలిసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది? అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ఎలా ఫీల్ అయ్యారు?
1: ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్లో విన్ అయ్యి వన్ డే ఆర్జేగా సెలెక్ట్ అయినాయని తెలిసినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. మొదట్లో నమ్మలేకపోయాను, ఎందుకంటే ఇది నాకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ముఖ్యంగా నా పేరెంట్స్ నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. ఈ అవకాశం నాకు రావడం మెమొరబుల్ మూమెంట్గా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
0: ఓకే, నైస్ అనుష. అండ్ ఎస్ఏ ప్రిపరేషన్లో భాగంగా ఆకాశవాణి గురించి నువ్వు ఏ విషయాలను తెలుసుకున్నావు?
1: ఎస్ఏ రైటింగ్ ప్రిపరేషన్ సమయంలో ఆకాశవాణి నాకు చాలా విషయాలు నేర్పించింది. ఆకాశవాణి అంటే ఆల్ ఇండియా రేడియో అని, ఇది దేశంలో అత్యంత విశ్వసనీయమైన పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్లో సర్వీస్ అని తెలుసుకున్నాను. వార్తలు, విద్యా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రైతుల కోసం ప్రత్యేక సారాంశాలు వంటి అనేక సేవలు అందిస్తుందని తెలుసుకున్నాను. ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ గురించి మా కాలేజ్ ద్వారా తెలిసింది.
0: మరి నువ్వు ప్రస్తుతం ఏం చదువుకుంటున్నావు?
1: నేను బీఎస్సీ మ్యాథ్స్ చదువుతున్నాను, సిద్ధార్థ మహిళా కళాశాలలో.
0: ఓ వెల్, మరి బీఎస్సీ మ్యాథ్స్ ని స్పెషలైజేషన్ గా చూస్ చేసుకోవడానికి ఏమైనా డిఫరెంట్ రీజన్ ఉందా?
1: అంటే చిన్నప్పటి నుంచి నాకు మ్యాథమెటిక్స్ అంటే చాలా ఇష్టం. ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం, లాజికల్ థింకింగ్ నాకు ఆసక్తికరంగా అనిపించేవి. అందుకే బీఎస్సీ మ్యాథ్స్ని స్పెషలైజేషన్గా చూస్ చేసుకున్నాను. మ్యాథమెటిక్స్ మనకు పేషెన్స్, అనాలిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నేర్పిస్తుంది. ఇది ఫ్యూచర్ కెరియర్లో కూడా చాలా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను.
0: ఓకే, బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేసిన తర్వాత టీచింగే కాకుండా

0: స్టూడెంట్స్ కి ఇంకా ఏ కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి?
1: నిజానికి చాలా మంది బీఎస్సీ మ్యాథమెటిక్స్ అంటే టీచింగ్ ఫీల్డ్ మాత్రమే గుర్తుకు తెచ్చుకుంటారు. కానీ మ్యాథమెటిక్స్ అనేది చాలా బ్రిలియంట్ సబ్జెక్ట్. దీని ద్వారా టీచింగ్ మాత్రమే కాకుండా ఎన్నో కెరియర్ ఆపర్చునిటీస్ అందుబాటులో ఉన్నాయి. ఉదాహరణకు బ్యాంకింగ్ సెక్టార్లో మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి మంచి అవకాశాలు ఉంటాయి. బ్యాంక్ ఎగ్జామ్స్లో రీజనింగ్ వంటి సెక్షన్స్ ఉండడం వల్ల మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు వాటికి సులభంగా హ్యాండిల్ చేయగలుగుతారు. అయితే ఇన్సూరెన్స్ సెక్టార్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఫైనాన్స్ సెక్టార్స్లో కూడా మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేట్స్కి మంచి అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, కన్సల్టింగ్ ఆర్గనైజేషన్స్ వంటి చోట్ల అనాలిటికల్ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్కి డిమాండ్ ఉంటుంది. రీసెర్చ్ మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఎంఎస్సీ పిహెచ్డి చేసి రీసెర్చ్ ఫీల్డ్లో కూడా వెళ్ళొచ్చు. ఇంకో విషయం ఏంటంటే మ్యాథమెటిక్స్ మనకు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, లాజికల్ థింకింగ్, అనాలిటికల్ మైండ్ సెట్ని నేర్పిస్తుంది. ఈ స్కిల్స్ ఏ ఒక్క ఫీల్డ్కి మాత్రమే పరిమితం కావు. గవర్నమెంట్ జాబ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐటీ సెక్టర్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ రోల్స్ వంటి అనేక రంగాల్లో కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేసిన తర్వాత టీచింగ్ మాత్రమే ఒక ఆప్షన్ కాదు. మన ఇంట్రెస్ట్స్, స్కిల్స్కి అనుగుణంగా ఎన్నో కెరియర్ పాత్స్ ఎంచుకునే అవకాశం ఉంటుంది. సరైన ప్లానింగ్, కంటిన్యూస్ లెర్నింగ్ ఉండే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్లో చాలా మంచి ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవచ్చని నేను నమ్ముతున్నాను.
0: వెల్ సెడ్ అనుష. కెరీర్ ఆపర్చునిటీస్ గురించి ఇచ్చిన సజెషన్స్ యూత్కి చాలా హెల్ప్ అవుతాయి. సరే, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒకవేళ మ్యాథమెటిక్స్ ఒక పర్సన్ అయితే దాన్ని నువ్వు ఏ మూడు పదాలతో డిస్క్రైబ్ చేస్తావు?
1: ఒకవేళ మ్యాథమెటిక్స్ ఒక వ్యక్తి అయితే నేను దాన్ని లాజికల్, రిలేబుల్, ఇంట్రెస్టింగ్ అనే మూడు పదాలతో డిస్క్రైబ్ చేస్తాను. లాజికల్ అని చెప్పడానికి కారణం మ్యాథమెటిక్స్లో ప్రతి కాన్సెప్ట్ ఒక రీజన్, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏ సమస్య అయినా లాజిక్తో అప్రోచ్ చేసే సొల్యూషన్ దొరుకుతుంది. రిలేబుల్ ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఫ్యాక్ట్స్, ఫార్ములాస్, క్యాలిక్యులేషన్స్ ఎప్పుడు కన్సిస్టెంట్గా ఉంటాయి. ఒకసారి సరైన విధంగా సాల్వ్ చేస్తే రిజల్ట్ కూడా సరైనదే వస్తుంది. ఇంట్రెస్టింగ్ అని చెప్పడానికి కారణం బయట నుంచి చూస్తే మ్యాథమెటిక్స్ కష్టంగా అనిపించవచ్చు, కానీ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మొదలు పెడితే అది చాలా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ప్రతి ప్రాబ్లం ఒక ఛాలెంజ్గా ఉంటుంది, దానికి సొల్యూషన్ కనుక్కోవడం ఒక అచీవ్మెంట్గా అనిపిస్తుంది.
0: దట్స్ ఇంట్రెస్టింగ్ అనుష. అండ్ ఇలా ఫస్ట్ టైం మైక్ ముందు మాట్లాడిన ఎక్స్పీరియన్స్ నీకు ఎలా అనిపించింది? అలాగే రేడియో స్టేషన్కి వచ్చినప్పుడు నీ ఎక్స్పీరియన్స్ అండ్ స్టూడియో అట్మాస్ఫియర్ చూసినప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంది?
1: ఇలా ఫస్ట్ టైం మైక్ ముందు మాట్లాడడం చాలా నర్వస్గా ఉంది. అలాగే ఈ ఆల్ ఇండియా రేడియో స్టేషన్కి వచ్చినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. ఫస్ట్ టైం రావడం ఇది, ఇలా ప్రైజ్ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది.
0: బాగా చెప్పావు అనుష నీ ఎక్స్పీరియన్స్ అలాగే థాట్స్ గురించి. మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మాట్లాడుకునే ముందు ఘర్షణ చిత్రం నుంచి హారీష్ జయరాజ్ సంగీతంలో శ్రీనివాస్ పాడిన పాటను విందాం.

0: సరే అనుష, ఇప్పుడు కొన్ని ఫనీ అండ్ ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతాను, రెడీనా? మరి
1: రెడీ.
0: హౌ మెనీ బర్త్డేస్ డస్ అన్ యావరేజ్ పర్సన్ హ్యావ్? ఒక పర్సన్ కి ఎన్ని బర్త్డేస్ ఉంటాయి?
1: ఒక పర్సన్ కి వన్ బర్త్డేనే ఉంటుంది, మిగతావన్నీ యానివర్సరీస్.
0: కరెక్ట్, గుడ్ వన్ అనుష. సెకండ్ క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు, వాట్ కైండ్ ఆఫ్ రూమ్ హ్యాస్ నో డోర్స్ ఆర్ నో విండోస్? ఏంటది?
1: మష్రూమ్.
0: యా, పర్ఫెక్ట్. సూపర్ అనుష, ఫన్ క్వశ్చన్స్ ని కూడా చాలా లాజిక్ గా ఆలోచించి ఆన్సర్ చేసావు. ఇప్పుడు వన్ వర్డ్ ఛాలెంజ్ రౌండ్ కి వెళ్దాం, ఓకేనా? మరి
1: ఓకే.
0: కాలేజ్ లైఫ్ కి ఒక టైటిల్ పెట్టాలంటే ఏం పెడతావు?
1: కాలేజ్ లైఫ్ కి టైటిల్ పెట్టాలి అంటే అమేజింగ్.
0: ఓకే. ఎగ్జామ్స్ ని ఒక రియాక్షన్ వర్డ్ లా చెప్పాలంటే?
1: ఎగ్జామ్స్ ని స్కేరీ.
0: ఓకే. సరే, మరి అయితే నీ బెస్ట్ ఫ్రెండ్ ని ఒక వర్డ్ లో ఇంట్రడ్యూస్ చేయాలంటే?
1: బెస్ట్ ఫ్రెండ్ అంటే షీ ఈజ్ మై కంఫర్ట్ జోన్.
0: యా, వెల్, నీ క్విక్ రెస్పాన్స్ కూడా బాగుంది అనుష. సరే, ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ 12 ఇయర్స్ జర్నీలో ఎన్నో మైల్ స్టోన్స్ సాధించింది కదా, మరి వాటిలో ఒక అచీవ్మెంట్స్ గురించి మా లిసనర్స్ తో షేర్ చేసుకుంటావా? మరి
1: ఎన్డీఎన్ 12 ఇయర్స్ గవర్నమెంట్ అచీవ్మెంట్స్లో చంద్రయాన్ 3 గురించి చెప్తాను. ఇది కేవలం ఒక స్పేస్ మిషన్ మాత్రమే కాదు, ఇండియా సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించిన గొప్ప విజయం. చంద్రయాన్ 3ను 14 జూలై 2023న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేశారు. అక్కడి నుంచి మూన్ వరకు చేరుకోవడానికి దాదాపు 40 రోజులు పట్టింది. ఆ తర్వాత 23 ఆగస్ట్ 2023న విక్రమ్ ల్యాండర్ మూన్పై విజయవంతంగా ల్యాండింగ్ చేసింది. ఇందులో ప్రత్యేకత ఏంటంటే, మూన్లోని సౌత్ పోల్ ప్రాంతానికి

0: దగ్గరగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి దేశంగా ఇండియా చరిత్ర సృష్టించింది. ఈ మిషన్ మొత్తం ఖర్చు సుమారు 16-15 crores మాత్రమే. ఇతర దేశాల స్పేస్ మిషన్తో పోలిస్తే ఇది చాలా తక్కువ. తక్కువ బడ్జెట్లో ఇంత పెద్ద సక్సెస్ సాధించడం నిజంగా గొప్ప విషయం. రోవర్ మూన్పై తిరుగుతూ చాలా ముఖ్యమైన డేటా కలెక్ట్ చేసింది. అక్కడి సాయిల్ గురించి, రాక్స్ గురించి, మూన్ సర్ఫేస్ మీద ఎలిమెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ పంపించింది. అలాగే అక్కడ టెంపరేచర్ ఎంత ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలను కూడా తెలుసుకోవడంలో సహాయపడుతుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. మూన్ మీద 1 day = 14 Earth days ఉంటుంది. అందుకే విక్రమ్ ల్యాండర్ను కూడా సుమారు 14 రోజుల పాటు పనిచేసేలా డిజైన్ చేశారు. ముఖ్యంగా మూన్ మీద సల్ఫర్ ఉందని గుర్తించడం ఒక ముఖ్యమైన అచీవ్మెంట్గా చెప్పవచ్చు. ఈ మిషన్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ భవిష్యత్తులో మూన్ గురించి మరింత తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. చంద్రయాన్ 3 విజయం వలన ఇండియా స్పేస్ టెక్నాలజీలో మరింత ముందుకు సాగింది. అలాగే ప్రపంచంలో స్పేస్ మిషన్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయగల దేశంలో ఇండియా తన స్థానాన్ని మరింత బలంగా నిలబెట్టుకుంది. ముఖ్యంగా ఈ మిషన్ యూత్లో సైన్స్, టెక్నాలజీ, స్పేస్ రీసెర్చ్ పట్ల ఆసక్తి పెంచింది. పెద్ద కలను కనాలి, వాటి కోసం కష్టపడాలి అనే స్ఫూర్తిని కూడా ఇచ్చింది.
1: చాలా బాగా చెప్పావు అనుష. చంద్రయాన్ 3 గురించి నిజంగా ఇండియాకి ప్రౌడ్ మూమెంట్ అని చెప్పచ్చు. ఇప్పుడు మజ్ను చిత్రం నుంచి గోపీ సుందర్ సంగీతంలో సుజిత్ సురేషన్ పాడిన పాటను విందాం.

అండ్ థ్యాంక్ యూ అనుష, ఈరోజు నీతో మాట్లాడడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎంతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మన లిజినెస్తో షేర్ చేసుకున్నావు. అండ్ నీ ఫ్యూచర్లో అనుకున్న గోల్స్ అన్నీ అచీవ్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ టుడే. ఇప్పుడు పుష్ప నుంచి చక్కని పాటను విందాం.

0: ఇప్పుడు శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రం నుంచి మంచి పాటను విందాం.
1: కరెక్టే. ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

0: అర్థమైందన్నా.
1: ఏమైందా? ఆ రోజు వరకు హాయిగా ఎలా పడితే అలా తిరుగుతూ గడిపేసేవాడిని, కానీ ఆ రోజు నుంచి తిరుగుళ్ళు నో ఛాన్స్, దాదాగిరి నో ఛాన్స్, ఓన్లీ రొమాన్స్.

మీద ఆశపడే నేను ఆ అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను. ఎన్నో కలలు కన్నాను. ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: తేమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికి దక్షిణాల్లో హిందీలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: the world's top 200 universities. Education Minister Dharmendra Pradhan expressed happiness that India's global academic footprint continues to expand. Union Education Minister Dharmendra Pradhan today chaired a high-level review meeting to assess preparations for the NEET UG re-examination scheduled on Sunday. During the meeting, Minister stressed the need to maintain the highest standards of integrity, transparency and efficiency in the examination process. He directed all concerned authorities to remain vigilant and ensure all necessary arrangements for the free and fair conduct of the re-examination. India's Meenakshi Hooda advanced to the quarterfinals of the World Boxing Cup 2026 in Guiyang, China today. Meenakshi secured a convincing 5-0 victory over Poland's Natalia Kuchevska in the women's 51kg round of 16 bout. Four Indian boxers will be in quarterfinal action tomorrow. And that is the end of this news bulletin.
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీందర్ చెప్పారు. ఉత్తరాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన అధ్యక్షతన 18వ రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి సమావేశం ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. మొత్తంగా 50 కంపెనీలకు సంబంధించి 30,515 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా మొత్తంగా 29,677 ఉద్యోగాలు రానున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోందని, ఈ మేరకు స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహం అందించాలన్నారు. రోబోటిక్స్ వంటి ఆధునిక టెక్నాలజీ కోర్సులు విద్యా సంస్థల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇథనాల్, సెమీ కండక్టర్ల పరిశ్రమలకు ప్రోత్సాహం అందించాలని చెప్పారు. ఇథనాల్ తయారీ పరిశ్రమలతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని, ఇథనాల్ బేస్డ్ ఇంధనం ఎక్కువగా ఉపయోగిస్తే దిగుమతి చేసుకునే ఇంధన భారం తగ్గుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ను పరిశ్రమలు పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్ది ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న గనుల రంగాన్ని పునరుద్ధరించి రాష్ట ఆదాయాన్ని పెంచడంతో పాటు పారదర్శకతను నెలకొల్పామని పేర్కొన్నారు. సహజ వనరులు కొద్దిమంది స్వార్థ ప్రయోజనాలకు కాకుండా ప్రజా సంక్షేమానికి ఉపయోగపడాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకువచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడిస్తూ,
1: మన ల్యాండ్ పాలసీలో సీఎంఎస్ తీసాం, డిఎంఎస్ తీసేసాం, మెరిట్ తీసేసాం, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసాం. ఓన్లీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్, అక్కడ ఎక్స్కవేషన్, లోడింగ్ మాత్రం వాళ్ళు వసూలు చేసుకునే విధంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. 2024 జూలై నుంచి మే వరకు ఇప్పటికి 1,91,85,793 మెట్రిక్ టన్ల హ్యాండ్ ఫ్రీగా అందించడం జరిగింది.
0: ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో

0: ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడపలో మాదిరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించామని, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నాటికి పూర్తి స్థాయిలో కిట్ల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు మంత్రికి తెలియజేశారు. రాష్ట్రంలోని 430 కేజీపీవి పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న 106,360 మంది విద్యార్థినులకు 53,180 బంక్ బెడ్స్ ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. కేజీపీవీలతో పాటు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీల్లో కూడా బంక్ బెడ్స్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో నిర్ణయించిన ఫీజులను స్కూల్ వెలుపల బోర్డులపై ప్రదర్శించడంతో పాటు పబ్లిక్ డొమైన్లో పొందుపరచాలని సూచించారు. పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక పథకాలను ప్రవేశపెట్టారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు పర్యటించిన ఆయన పోస్టల్ శాఖ ద్వారా కేంద్రం ప్రవేశపెట్టిన పథకాల నమోదు స్టాల్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చౌకగా అతి తక్కువ ప్రీమియంతో జీవిత బీమా పథకాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. కేవలం 750 రూపాయలు చెల్లిస్తే 15 లక్షల రూపాయల ప్రమాద బీమా సదుపాయం ఉందన్నారు. పోస్టల్ శాఖ ద్వారా అత్యధిక వడ్డీ వచ్చే పలు పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో చేరేందుకు అన్ని నగరాల్లో శిబిరాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వికసిత్ భారత లక్ష్య సాధన కోసం అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తల ఆవిష్కరణలను రైతులకు చేరువ చేయడానికి అనేక చర్యలు చేపడుతున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, జిల్లా రైతులకు అవసరమయ్యే విత్తనాల్లో కనీసం 50% ఈ విశ్వవిద్యాలయం నుండే ఇవ్వాలని కోరామని చెప్పారు. అలాగే డ్రోన్ల వాడకం, వ్యవసాయ యాంత్రీకరణపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేస్తూ,
1: 80,000 ఎకరాలకి ఎన్జీ రంగా యూనివర్సిటీ ద్వారా సీడ్ తయారు చేసి ఇచ్చే విధంగా టార్గెట్ ఇచ్చాం, చేస్తానన్నారు. 70,000 ఎకరాల్లో కాటన్ ఇస్తా ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ కు వచ్చినప్పటికి కనీసం 20-30,000 ఎకరాలకి సీడ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమని చెప్పాం. అది కూడా వర్క్ చేస్తున్నారు. మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ తోటి పెస్టిసైడ్స్ తగ్గించే మెకానిజం ఒకటి, ఎక్సెసివ్ గా ఇంక్లూడ్ చేసి టోటల్ కాస్ట్ రిడక్షన్ చిల్లీస్ లో చేయాలనేటువంటి ఒక ఆలోచన తీసుకున్నాం.
0: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేకపోతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో ఆయన ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం అవినీతి పాలన కొనసాగుతోందని, గత ప్రభుత్వ హయాంలో తాము సుపరిపాలన అందించామని గుర్తు చేశారు. ఎన్నికల మేనిఫెస్టోకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి 99% హామీలను అమలు చేశామన్నారు. వార్షిక క్యాలెండర్ పెట్టుకుని మరీ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని చెప్పారు. మరో ఏడాదిన్నరలో రాష్ట్ర వ్యాప్తంగా తన పాదయాత్ర ప్రారంభమవుతుందని జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కడపలో ఈరోజు నిర్వహించిన విజయోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కడప జిల్లాను పునరుత్పాదక ఇంధన పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా భారీ సోలార్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాకు 107,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రానుండగా వేలాది ఉద్యోగాలు సృష్టించబడతాయని పేర్కొన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, శిక్షణ అందించి స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. విద్య, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి సవిత పేర్కొన్నారు. వాతావరణం. జార్ఖండ్ నుండి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న నిన్నటి అల్పపీడన ద్రోణి ప్రస్తుతం సగటు సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో తూర్పు విదర్భ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ద్రోణి ప్రభావంతో రేపు ఉత్తరాంధ్రతో పాటు కాకినాడ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అలాగే కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కొన్ని

0: ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పారిశ్రామికాభివృద్ది ఫలాలు పేద మధ్యతరగతి ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తున్నామని మంత్రి కొల్లు రవీందర్ చెప్పారు. ఉత్తరాంధ్రలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
2: TLI है ना?
1: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस पे आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
3: EM आकाशवाणी సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్యారిస్ నగరే ప్రముఖైః ఫ్రాన్స్ దేశీయైః వాణిజ్య నేతృభిః సహ అనేకాని ఉచ్చస్తరీయ మేళనాని కృత్వా వీబాటేక్ 2026 ఇత్యస్మిన్ కార్యక్రమే భాగం గృహణాతి. కేంద్రం అస్మిన్ ఆర్థిక వర్షే 26,000 కిలోమీటర్ మితానాం గ్రామీణ మార్గాణాం నిర్మాణాయ 18,900 కోటి రూప్యకాణి వినియోజయతి. కేంద్రీయ శిక్షామంత్రి ధర్మేంద్ర ప్రధాన నీట్ యూజీ ఇది పునః పరీక్షాయై సర్వాన్ సంబంధాన్ అధికారిణః జాగరూకా భవేయురితి నిర్దిష్టవాన్. అమెరికా ఇరాన్ దేశాభ్యాం ఆగామి 6 పర్యంతం వ్యాపక శాంతి సంధి వార్తాయాం సహమతి ప్రకటిత. అపి చ న్యూజిలాండ్ దేశే FIH మహిళా నేషన్స్ కప్ ఇతి హాకీ స్పర్ధాయాం భారతదళం ఉరుగ్వే దేశం 3-2 ఇతి అంతరాలేన విజిత్య ఉపాంత్య చక్రం ప్రవిష్టం. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రిణః భారత ఫ్రాన్సయోః ఆర్థిక ఔద్యోగిక సహకారం ప్రగాఢం కర్తుం ప్రయత్నస్య భాగరూపేణ ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా ప్యారిస్ నగరే ప్రముఖైః ఫ్రాన్స్ దేశీయైః వాణిజ్య నేతృభిః సహ అనేకాని ఉచ్చస్తరీయ మేళనాని కృతాని. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫ్రాన్స్ దేశస్య ప్యారిస్ నగరే ఆల్స్ టోమ్ సంస్థాయాః ముఖ్య కార్యకారి అధికారిణా మార్టిన్ సియోన్ ఇత్యనేన సహ మిలితవాన్. సామాజిక ప్రసార మాధ్యమే విదేశ కార్యమంత్రాలయ అవదత్ యత్ ప్రధానమంత్రిణః ఆల్స్టోమ్ ఇత్యస్య ముఖ్య కార్యకారి అధికారిణః చ మధ్యే ఆయోజితా చర్చా మొబిలిటీ ఇతి అథ రేల్ ఆధునికీకరణస్య అవసరేషు కేంద్రితా ఆసీత్. ప్రధానమంత్రి ప్యారిస్ నగరే మిస్ట్రల్ AI సంస్థాయాః సహ సంస్థాపకేన ముఖ్య కార్యకారి అధికారిణా చ ఆర్థర్ మెన్స్ ఇత్యనేన సహ అపి మిలితవాన్. సామాజిక ప్రసార మాధ్యమే ప్రధానమంత్రిణా భారతస్య వర్ధమాన AI ఇతి పారిస్థితిక వ్యవస్థాయాః అవసరాణాం విషయేపి అవధానం దత్తం. ప్రధానమంత్రి మోదీ సాయంకాలే ఫ్రాన్స్ దేశస్య రాష్ట్రపతినా ఇమాన్యుయల్ మాక్రాన్ ఇత్యనేన సహ వీబాటేక్ 2026 ఇత్యస్మిన్ కార్యక్రమే భాగం గృహణాతి. సహ శిఖర సమ్మేళనే ఉచ్చస్తరీయ సంవాదానాం శృంఖలాయాః నేతృత్వం కరిష్యతి. యస్య పరిసమాప్తిః బహుప్రతీక్షితేన ముఖ్య భాషణేన భవన్నస్తి. యస్మిన్ భారతస్య స్థంస్పర్శినం వైశ్విక డిజిటల్ పదచిహ్నం ప్రకాశితే. బీవాటేక్ శిఖర సమ్మేళనం యూరోప్ దేశస్య బృహత్తమం ప్రౌద్యోగికీ స్టార్టప్ ఇతి ఆయోజనం అస్తి. యత్ర మోదీ భారతస్య వర్ధమానం నవాన్వేషణాత్మకం పారిస్థితిక వ్యవస్థాం ప్రౌద్యోగికీయ ప్రగతించ ప్రకాశయిష్యతి ఇత్యపేక్షతే. బీబాటేక్ శిఖర సమ్మేళనస్య అస్మిన్ సంస్కరణే భారతస్య బృహత్తమం రాష్ట్రీయ మండపం భవిష్యతి. యః భారతీయ యూరోపీయ నవాన్వేషణ వ్యవస్థాయాః మధ్యే సహభాగిత్వస్య అపార సంభావనాయాః ఉపయుక్తం ప్రతీకం భవిష్యతి. ప్రధానమంత్రి విశేష ప్రవాసీనాం కార్యక్రమే భారతీయ సముదాయస్య సదస్యాన్ అపి సంబోధయిష్యతి. కేంద్రం అస్మిన్ ఆర్థిక వర్షే 26,000 కిలోమీటర్ మితానాం గ్రామీణ మార్గాణాం నిర్మాణం కరిష్యతి. గ్రామ వికాస మంత్రాలయానుసారం

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఏ పూట రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ కార్యక్రమంలో 6:35 రంగస్థలి కార్యక్రమంలో రామాంజనేయ యుద్ధం నాటకం నుంచి యుద్ధఘట్టం పద్యాలు వింటారు. పాడినవారు శ్రీయుతులు శ్రీ గాయం రామిరెడ్డి శ్రీరాముని పాత్రలో, శ్రీ గుంటక వెంకటేశ్వరరెడ్డి ఆంజనేయుని పాత్రలో. హార్మోనియం సహకారం అందిస్తారు శ్రీ బి పెద్దంకయ్య. 7:05 తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలో పశు సంరక్షణ గురించి పెద్దారివీడు పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నందన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. అనంతరం జానపద గీతాలు అంశాలుంటాయి. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు. ఇక 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం. అనంతరం యోగాలో వెలిగే బాల్యం గురించి శ్రీ పచ్చవ రామకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత. అనంతరం తెలుసుకుందాం రండి కార్యక్రమంలో భారతదేశ వారసత్వ సంపద గురించిన వివరాలు తెలుసుకుంటారు. ఇక 8:15 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎన్డీఏ ప్రభుత్వ ఈ అంశం గురించి కర్నూలు కేంద్ర సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి కార్యక్రమం ఉంటుంది. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి, 8:40 చిత్రమంజరి సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 స్పాట్ ఢిల్లీ నుంచి, 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా తస్మాస్ జాగ్రత్త నారిక వింటారు. రచన జంధ్యాల. ఇక 10:00 మధుర గీతాలు, 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఏ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం పూట ప్రసారాలు విందాం. 6:00 దేశభక్తి గీతం బృందగానం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ భక్తి గీతాలు నాథియా కలం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో భయభక్తులు శ్రీ ఎంఎస్ ఇమాం సాబ్ గారి వ్యాఖ్యానం. 6:35 చేను ముచ్చట్ల కార్యక్రమంలో పర్యావరణం జీవన విధానం సంభాషణ కార్యక్రమం. ఈ సంభాషణలో పాల్గొన్న వారు శ్రీ పివి నరసింహారావు, శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 6:44 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ నుంచి. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం బృందగానం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 ఉదయకిన్నెల కార్యక్రమంలో మహాత్ముని మార్గం మహాత్మాగాంధీ జీవిత కథ ధారావాహిక వింటారు. పఠనం శ్రీమతి కె శైలజ. 7:45 భావలహరి మృదుమధుర గీతామంజరి కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 వార్తా వాక్య విజయవాడ కేంద్రం నుంచి. 8:35 హలో ఎఫ్ఎం ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. శ్రోతలు ఫోన్

ద్వారా కోరిన పాటలు వినే కార్యక్రమం 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో గుండె గది కథానిక రచనా పఠనం శ్రీమతి వై విజయలక్ష్మి, అనంతరం తెలుగు శతక సారభవం గురించి శ్రీమతి టివి నాగలక్ష్మి గారి ప్రసంగం, లలిత గీతాలు మొన్న అంశాలు ఉంటాయి. 10:00 తిరిగి 12:40 అనంతరం 1:20 విజయవాడ కేంద్ర కార్యక్రమాలు, 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ నుంచి, 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ నుంచి. ఇవి రేపు ఉదయం పూట ప్రసారం కారణ కార్యక్రమాల వివరాలు. మీరు ఇంతవరకు ప్రసార విశేషాలు ఉన్నారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం రంగస్థలి. ఈనాటి రంగస్థలి కార్యక్రమంలో రామాంజనేయ యుద్ధం నాటకం నుంచి యుద్ధఘట్టం పద్యాలు వింటారు. పాడినవారు శ్రీయుతులు శ్రీ గాయం రామిరెడ్డి శ్రీరాముని పాత్రలో, శ్రీ గుంటక వెంకటేశ్వరరెడ్డి ఆంజనేయ పాత్రలో. హార్మోనియం సహకారం అందిస్తారు శ్రీ బి పెద్దెంకయ్య.

0: నేనంతటి సమర్థుడా ఆంజనేయ, అడుగుటయ్య తడవుగా, లోకులందరికీ శరణమిచ్చు సామంతము నీకుండా, ఇంకను మా శరణ సేవలెందులకు, ఈ ముఖస్తుతి ఎందులకు?
1: ఇది ముఖస్తుతి ఆ పరంధామా, నేను మీ దాసునుగాన మీ పాదసేవ కన్నా అన్య పరమార్థము కలదా? భగవంతునకు భక్తులు దూరమున తండ్రి.
0: అది ఆ కాలము నాటి మాట ఆంజనేయ, ఆమడలు దూరమైనను అంతఃకరణము దూరమైన తలంపలేదు.
1: అయ్యో శ్రీరామచంద్ర, దుష్ట గహ్యారవశమ ఇట్టి సంఘటన సంభవించను గాని మన అంతస్తుల మధ్య అగదముకున్న పరమాత్మ నన్ను క్షమింపు.
0: నిన్ను క్షమింపగల శక్తిమంతుడు నా ఆంజనేయ, అది ఏనాటి పురాణమో కాని ప్రస్తుతము నీ పదవిలో అయ్యేది అప్రస్తుతము, ఏలనందువా. నీ ప్రార్థనము మన్నించి సుగ్రీవునకు అభయము సంగి కాపాడునాడు, వైరుక్షమే లేని వాలిని పరిమార్చి సామ్రాజ్యదానంబు సల్పునాడు. అసురాలి చేత నిన్ను అంతాపుగా నీకం చిరంజీవు చేసి రక్షించునాడు.

గగగమూల మిపిల్చి విశ్వవిఖ్యాతి కల్పించులారు. భావి సృష్టికి నవ బ్రహ్మవై జగానం వెలయగలవంచు నిన్ను దీవించునాడు. అవసరాలకు మీ అవసరాలకు విలవేల్పునైతి గాని ఇప్పుడు పని ఏమి.

0: దేవా, సకల భూతాంతర బహిరమధ్య సంగతుండవేనా? నీ వెరుంగని కల్పమును కూడా కలదా? ఈ అకాల వైరమునకై పరితపించుతున్న నన్ను నీ నిష్ఠూర వాక్యములు చేయ నొప్పింపజేయుట ధర్మమా?
1: ఇందు అధర్మమేమున్నది ఆంజనేయ? రాముడే!

0: రామచంద్ర, యుద్ధమునకే సిద్ధమైతును, లేక ఈ అనిమిత్త కలహంబునకు ఏదెంచితును, దేవదేవుండవు, నీకే వేసదము.
1: అది మన సహీసమై ఆలోచింపవచ్చునేమో కాని ఎవరో కొరగాని వాడిని రక్షించుటకై ప్రభువునై నాతో నా సంగ్రామం సంసిద్ధుడవైతివి. అనుపమ అను

సమాల చూరుడ వాచు గలతి గాంచి నేడు రుణాఫల రూప సిద్ధ

0: రామచంద్ర.
1: సర్వజ్ఞులవు, అవతారవమూర్తివి, నీకు తెలియదేమున్నది? రామభక్తులందరూ అధర్మ పరులనియు, అవినీతికి తల ఎగ్గుదరనియు ఆచంద్రార్కం నా చరిత్రకారులు రసింపరస్వామి.

మారుతి, ఇది నీ యుక్తివాదము కాని భక్తి మార్గము కాదు. ఈ పాటి న్యాయాన్యాయములు మేమెరుగనివి కావు. ధర్మము ధర్మమటంచు వితండ విటగ్ర

దేవా, తాము ఎన్ని విధములను బోధించినను నా మానసం బట్టి అధర్మ కార్యణ శరణములకు కొడం పడుకున్నది. నన్ను అనుగ్రహించి ఈ దాసుని క్షమింపజేస్తున్నాను.

0: అందులకే వనచరులు అతి తెలివిగల మూర్ఖులు. అది నీ ఒక్కని మాట ఎలా? నీ జాతి లక్ష్యమే ఇది.
1: ఏమండి ప్రభు, మా జాతి క్రొత్తదా? ఈ కోతి

0: అందులకే వనచరులు అతి తెలివిగల మూర్ఖులు. అది నీ ఒక్కని మాట ఎలా? మీ జాతి లక్ష్యమే ఇది.
1: ఏమండి ప్రభు, మా జాతి కొత్తదా? ఈ కోతి నీకు పరాయిదా?

గుణము లక్షణంబు అప్పుడు ఆనాడు మీకు తెలియు ఇప్పుడు ఈనాడు చెల్దించి చెల్దించి బగ చిన్న బగ చిన్న

0: కులం.
1: అది ఎంతయ్యమ్మా ఆశ్రీవచన ప్రభావము కానీ మీ ప్రయోజనకత్వం అనుకుంటురా?
0: ఎంతటి విక్రమ కులం, అహరు నిజమును ఒకవాలిని గెల్వలేక ఎంతటి వృషమోహమున ఈలగతి పడిగా పులుండి ప్రాణాంతక బాధలో బడి మహాత్మును మీరలే దిక్కటంచు మా వంతకు వచ్చినట్టి బలవంతులు మీకిల మేరే సాటియం.

రంగస్థలి కార్యక్రమంలో రామాంజనేయ యుద్ధం నాటకం నుంచి యుద్ధఘట్టం పద్యాలు విన్నారు. పాడినవారు శ్రీయుతులు శ్రీ గాయం రామిరెడ్డి శ్రీరాముని పాత్రలో, శ్రీ గుంటక వెంకటేశ్వరరెడ్డి ఆంజనేయ పాత్రలో హార్మోనియం సహకారం అందించారు శ్రీ బి పెద్దంకయ్య.

0: ఆయనని నా ఆజ్ఞాపత్రుడు కావాలన్నమాట. కలు సత్పుండగుయాతి గురు దిక్కారాలకై రాజశిక్షల పాలయ్యను వానికి ఆశయం విడంగా నీవును ద్రోహివే. ఇలా నీపై అభిమానముండు కథనం విన్నాలు పేక్షింప నా పలుకు లక్ష్యము నర్ప వెంక విడువల్ బ్రహ్మాదులే తెలిసిన
1: మీరింతవరకు.

0: గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి విజన్తో విద్యుత్ బిల్లు నుంచి విముక్తి మరియు విద్యుత్ ఆదా కోసం పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్ పథకం శుభారంభం జరగబోతోంది. మీరు కూడా అత్యంత సరళమైన ప్రక్రియ ద్వారా మీ రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఇంకా ప్రతి నెల 300 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందండి. సూర్యుడి శక్తి విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి. మరింత సమాచారం కోసం పీఎం సూర్యఘర్ .gov.in లో సంప్రదించండి. భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: కార్యక్రమంలో జానపద గేమ్ విందాం.

జానపద గేయం విన్నారు కదా. ఇంతటితో ఈనాటి మా రంగస్థలి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగుల జాతీయ వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఇక వార్తల వివరంగా. సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్యారిస్లో జరిగిన వివాటెక్ 2026 సదస్సులో మోదీ ప్రసంగిస్తూ డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మిళితం, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి రంగాల్లో భారతదేశం సాధిస్తున్న వేగవంతమైన సాంకేతిక పరివర్తనను ప్రముఖంగా ప్రస్తావించారు. అంతరిక్ష సాంకేతికత, అణుశక్తి రంగాలలో సాధించిన విజయాల ద్వారా భారతదేశం మానవ సామర్థ్యపు పరిధులను విస్తరిస్తుందని మోదీ తెలియజేశారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యారిస్లో సెయింట్ గోబెన్ సంస్థ సీఈఓ బెనాయిడ్ బేజిన్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సుస్థిరత్వంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ వస్తువులు, నిర్మాణ రంగంలో అవకాశాలపై చర్చించారు. భారత్లో సెయింట్ గోబెన్ భవిష్యత్తు పెట్టుబడులు విస్తరణపై బేజిన్ సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్ పర్యటనలో భాగంగా కీలక ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలతో తయారీ రంగం, కృత్రిమ మీద, సుస్థిరత్వం, సముద్ర మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తూ చర్చలు జరిపారు. ఈ సమావేశాల అనంతరం అగ్రసంస్థల సీఈఓలు ఆకాశవాణితో మాట్లాడుతూ భారత్లో పెరుగుతున్న అవకాశాలు, భవిష్యత్తు ప్రణాళికల గురించి వివరించారు. ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో భారత్ ప్రధాన తయారీ రంగం, ఎగుమతుల హబ్గా ఎదుగుతోందని బెజిన్ అన్నారు. అలాగే ప్రధాని మోదీ లాజిస్టిక్ కంపెనీ సీఎంఏ సీజీఎం గ్రూప్ సీఈఓ రొడాల్ఫే సాడేతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సముద్ర భద్రత, నౌకాయానం, లాజిస్టిక్, పటిష్టమైన సప్లై చైన్ నిర్మాణంలో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు చర్చించారు. భారత్లో నైపుణ్యాభివృద్ది, నౌకా నిర్మాణం, లాజిస్టిక్స్ విస్తరణ, సప్లై చైన్లో ఆవిష్కరణలు వంటి మొదలైన రంగాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్లు రొడాల్ఫే సాడే ఈ సందర్భంగా తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుండి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా లద్దాఖ్లోని లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. కాగా కేంద్రపాలిత ప్రాంతంలో ఉపరాష్టపతి పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో ఉపరాష్టపతి ఈ నెల 20వ తేదీన లుక్మ గ్రామాన్ని సందర్శించి అక్కడ స్థానిక స్వయం సహాయక సంఘాల మహిళలతో ముచ్చటిస్తారు. వైబ్రెంట్ విలేజెస్ కార్యక్రమంలో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ఉపరాష్టపతి పరిశీలిస్తారు. జూన్ 21వ తేదీన లేహ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. నషాముక్త పరిసర అభియాన్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన గణనీయమైన పురోగతిని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఈ ఏడాది మాదక ద్రవ్యరహిత ప్రచార ప్రారంభోత్సవం, ఈ ప్రతిజ్ఞ వేదిక చొరవ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యువత నషాముక్త భారత్ రాయబారులుగా మారి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గలం విప్పాలని ఉపరాష్టపతి పిలుపునిచ్చారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తొలి బ్రిక్స్ ఎంఎస్ఎంఈ సదస్సు 3వ కార్యవర్గపు సమావేశాన్ని రేపు ఆగ్రాలో నిర్వహించనుంది. ప్రపంచ ఎంఎస్ఎంఈ పర్యావరణ వ్యవస్థ బలోపేతం, సుస్థిర వృద్ధిని ప్రోత్సహించడం, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై చర్చించేందుకు బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాలు, పారిశ్రామిక నాయకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలు చర్చించేందుకు ఈ వేదిక దోహదపడుతుంది. ఈ సమావేశంలో బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా తదితర దేశాలు పాల్గొంటాయి.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోజున పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 18,880 కోట్ల రూపాయలను ప్రత్యక్షంగా బదిలీ చేయనున్నట్లు వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ విడతలో 2.18 కోట్లకు పైగా మహిళలు లబ్ది పొందుతారని తెలిపింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్లో అనేక కీలక వ్యవసాయ కార్యక్రమాలను కూడా ప్రారంభిస్తారు. పశ్చిమ బెంగాల్ రాష్టంలో సహజ వ్యవసాయంపై జాతీయ మిషన్ కూడా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద 17,300 హెక్టార్లలో 346 సహజ వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేస్తారు. తద్వారా 43,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIR న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో భారత్లో అమెరికా రాయబారి సర్జియో గోర్తో సమావేశమయ్యారు. భద్రత, ముఖ్యంగా ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల నిరోధకత చర్యలపై ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై వారు సమగ్రంగా చర్చించినట్లు అమిత్ షా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ అమెరికా మధ్య సమగ్ర వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు, ఈ ద్వైపాక్షిక సంబంధాలతో ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చేందుకు భారత్ కృతనిశ్చయంతో ఉందని అమిత్ షా చెప్పారు. గత 12 నెలల్లో భారతదేశ పరివర్తన కథనం దేశ యువత కథనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రాసిన వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి ఈ మేరకు పేర్కొన్నారు. నైపుణ్య అభివృద్ది, ఆవిష్కరణ, ఔత్సాహిక పారిశ్రామిక రంగాల్లో పెట్టుబడులతో నేటి యువతకు అపూర్వమైన అవకాశాలు అందిస్తూ తమ కలలను సహకరించే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు వారి తల్లిదండ్రులకు కీలక సందేశాన్ని పంపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని సూచించింది. పరీక్షను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీన పరీక్ష ఉంటుందని, పరీక్ష వాయిదా పడుతుందన్న వదంతులను సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎన్టీఏ కోరింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని పేర్కొంది. మరోవైపు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరీక్ష నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలియజేశారు. రానున్న 4-5 రోజుల్లో తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించేందుకు అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 4 రోజుల్లో అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం రాష్టంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రానున్న 2 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 2027 హజ్ యాత్ర సమీక్షా సమావేశానికి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షత వహించారు. ఈ సమీక్షా సమావేశానంతరం కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడుతూ, భారతదేశ చరిత్రలోనే 2026 హజ్ యాత్ర విజయవంతమైన యాత్ర అని పేర్కొన్నారు. 2026 హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా హజ్ ఉమ్రా మంత్రిత్వ శాఖ నుండి భారత్ 2 లబైతుమ్ అవార్డులను కూడా అందుకుందని మంత్రి తెలియజేశారు. 2027 హజ్ యాత్రకు సంబంధించి ప్రభుత్వం కొత్త హజ్ విధానాన్ని ప్రవేశపెట్టనుందని కూడా కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలియజేశారు.

దేశవ్యాప్తంగా మరో 3 రోజులు జరగనున్న నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అభ్యర్థులకు కీలక సూచనలు జారీ చేసింది. పరీక్ష సంబంధిత ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు మానసిక ఆరోగ్య హెల్ప్ లైన్ నెంబర్ 1 4 4 1 6 సంప్రదించవచ్చని ఎన్టీఏ సూచించింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. సంప్రదాయ పద్ధతులు విఫలం.

0: సాధ్యమైన చోట ఆవిష్కరణలు పరిష్కారాలను అందించగలవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో నిర్వహించిన వివాటెక్ సదస్సులో అన్నారు. భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక పారిశ్రామిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్యారిస్లో ఫ్రెంచ్ వ్యాపారవేత్తలతో ఈరోజు ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపటి నుంచి 3 రోజుల పాటు లద్దాఖ్లో పర్యటిస్తారు. దేశవ్యాప్తంగా మరో 3 రోజుల్లో నీట్ పునఃపరీక్ష జరగనున్న నేపథ్యంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్దతపై దృష్టి పెట్టాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సూచించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం కిషాన్ వాణి.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

ఈనాటి కిషాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో వేసవిలు పశు సంరక్షణ గురించి పెద్దారవీడు పశువైద్య అధికారిని డాక్టర్ ఎం నందన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. కార్యక్రమంలో ప్రకటన విందాం.

0: రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసానవాణి కార్యక్రమంలో వేసవిలో పశు సంరక్షణ గురించి పెద్దారవీడు మండల పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నందన గారు వేసవిలో పశు సంరక్షణ గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం మేడం.
1: నమస్కారం అండి.
0: మేడం గారు, ముఖ్యంగా పాడి పంట అంటూ ఉంటారు, మరి ఈ పశువులు కూడా పాడి పంటలో రెండు కూడా ఈక్వల్గా పాడి ఉండాలి, పంట ఉండాలి. మరి పాడి ఉండాలి అంటే మరి వేసవిలో మరి మూడు కాలాలలో, వర్షాకాలమైన, చలికాలమైన, వేసవికాలమైన, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మనకు ఈ సంరక్షణ అనేది ఉంటుంది పశువులకు. ఇందులో భాగంగానే మరి పశువులలో ఇప్పుడు వేసవిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది ముందుగా రైతు సోదరులకు తెలియజేయండి మేడం.
1: అలాగే అండి. ముఖ్యంగా మనం గమనిస్తున్నాము, ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. మనము ఇళ్లల్లో ఉండి ఈ తీవ్రతను తట్టుకోవడానికే మనం అంత ఇబ్బంది పడుతున్నట్టే, పశువులు వేసవిలో బయట ఉండి ఎంత ఒత్తిడికి లోనవుతాయి. మనం ఎవరమైనా కానీ పాడైనా పంటైనా మనకు లాభదాయకంగా ఉండడం కోసమే చేసుకుంటాము. మరి ఈ వేసవిలో ఈ ఒత్తిడి ఉన్నా కూడా పశు సంవర్ధకం అనేది మనకు ఎలా లాభదాయకంగా చేసుకోవాలి అనే దాన్ని మనం కొన్ని పద్ధతులు, కొన్ని నియమాలు పాటించినట్లయితే లాభదాయకంగా ఉంటుందండి. ఇప్పుడు ముఖ్యంగా మనం పశువులను ఏమండండి, పెద్ద పశువులు ఉన్నాయి, చిన్న పశువులు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి, ఇవన్నీ మనం పెంచుకుంటూ ఉంటాం. పెద్ద పశువులు ఏముంటాయండి, ఆవులు, ఎద్దులు, అలాగే గేదెలు, దున్నలు, అలాగే సన్నజీవాలు ఉంటాయి, గొర్రెలు, మేకలు, పోతులు అట్లా ఉంటాయి, అలాగే కోళ్ళు ఉంటాయి. ఏవైనా కానీ మనం లాభదాయకంగా, ఇప్పుడు గేదెలు ఉన్నాయండి పాలు, ఆవులు ఉన్నాయి పాలు ఉంటాయి, అదే దున్నపోతులు, ఎద్దులు అంటే మనం పంటకి దాన్ని చేయడం కానీ, నాగలు పట్టడానికి కానీ ఉపయోగిస్తూ ఉంటాం, వ్యవసాయానికి ఉపయోగిస్తూ ఉంటాం. మరి ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ముందు ఆ పశువులు అనేవి ఒత్తిడి కాకుండా ఉండాలి. ఒత్తిడి లేకుండా అవి సరిగా పనిచేసి అవి పంటకి నాగలు పట్టడానికైనా, అలాగే పాల దిగుబడి ఇవ్వడానికైనా అవి ఒత్తిడికి లేకుండా

0: వాటిని మనం బాగా కొంచెం మంచి పద్ధతులతో పెంచుకున్నట్లయితే మనం వచ్చే లాభాన్ని మనం పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉందండి, గేదెలు ఉన్నాయి, ఆవులతో పోలిస్తే నల్లగా ఉంటాయి కాబట్టి ఉష్ణోగ్రతని ఎక్కువగా గ్రహిస్తుంటాయి కాబట్టి ఆవులతో పోలిస్తే గేదెల్లో కొంచెం ఎక్కువ నియమాలు పాటించుకోవాలి. అలాగే సన్నజీవాలు ఉన్నాయి, ఇప్పుడు ఆవులైనా గేదెలైనా పాల ఉత్పత్తికి ఇస్తాయి. అలాగే సన్నజీవాలు అయితే ఏమవుతాయండి, మనం మాంసం ఉత్పత్తి కోసం చూసుకుంటాం. కోళ్ళు అయితే ఏముంది, గుడ్లు, అలాగే చికెన్ కానీ మాంసం కానీ వీటికి మనం లాభం పొందుతాము. మరి ఈ వేసవిలో ఆ ఒత్తిడిని తట్టుకొని ఆ ఉత్పాదకతను మనం పెంచుకున్నట్లయితే మనకు లాభదాయకంగా ఉంటుంది. ఆ ఉత్పాదకతను మనం ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి. ఇప్పుడు ఆవులు గేదెలు పాలు ఇస్తున్నాయండి, ఆవులతో పోలిస్తే గేదెలు నల్లగా ఉంటాయి కాబట్టి శరీర ఉష్ణోగ్రతను ఎండ తీవ్రతను గ్రహించడానికి ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆవులతో పోలిస్తే గేదెలకి మరింత జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. ఏవైనా కానండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మనము పశువులనైనా సన్నజీవాలనైనా పొద్దున్నే అంటే ఎండ తీవ్రత కాకముందే తీసుకెళ్ళి బయటకి ఆహారము కోసం పంపించడము, అలాగే సాయంత్రము అట్లా చేసుకోవాలండి. అంతేగాని ఎండ తీవ్రత ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి, పాకలల్లో కానీ అట్లా ఉంచుకోవాలి. అలా మన పాకలు ఉన్నప్పుడు ఆ పాకల మీద ఇప్పుడు తాటాకు పందిళ్ళు ఉంటాయి లేదంటే షెడ్లు వేసుకుంటారు కొంతమంది, రేకులు అట్లా సిమెంట్ రేకులు ప్లాస్టిక్ రేకులతో నిర్మాణం చేసుకుంటారు. ఆ షెడ్లు రేకులు కానీ ప్లాస్టిక్వి కానీ ఉన్నప్పుడు ఎండ తీవ్రత ఇంకా ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఆ పాకల మీద షెడ్ల మీద మనం ఏమైనా తాటాకులు కానీ కొబ్బరాకులు కానీ పరుచుకోవడము అటువంటివి చేసుకోవాలి. అలాగే చుట్టుపక్కల కొంచెం పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లను పెంచుకున్నట్టయితే ఆ చెట్ల నీడ అనేది మనకు పాకల్లో ఉండడానికి వస్తాయి. సరే మనకు పాకలు లేవు ఏమీ లేదని అంటే కొంచెం పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్టు నీడను మనం కట్టేసుకొని మేపుకోవాలి. అలాగే చుట్టుపక్కల గోనె సంచులు కట్టడము, ఆ గోనె సంచులకి నీళ్లు కొట్టినట్లయితే ఇప్పుడు లోపల మనం ఫ్యాన్లు కానీ కూలర్లు కానీ అమర్చుకున్నట్లయితే ఈ గోనె సంచుల ద్వారా తడి ఉంటుంది కదా, ఈ గాలి అది కలిపేసి చల్లటి గాలి వస్తుంది అనమాట. ఇది అన్నీ మనం ఎందుకు చేస్తున్నామంటే వాటికి ఒత్తిడి తగ్గించాలి. ఒత్తిడి ఉంటే ఉత్పాదకత అనేది తగ్గుతుంది. ఈ వేసవిలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఉత్పాదకత తగ్గుతుంది. ఆ ఉత్పాదకతను పెంచుకొని మనం లాభంగా చేసుకోవాలంటే మన ఈ నియమాలన్నీ పాటించాలి.
1: ఇప్పుడు మీరు పశువులలో ఇప్పుడు గేదెలు అన్నారు, అది నల్లగా ఉంటాయి కాబట్టి వాటికి సూర్యరశ్మి ఎక్కువగా గ్రహిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మరి ఆవులు కూడా ఉంటాయి, మరి పాలిచ్చే ఆవులు ఉన్నాయి, అదేవిధంగా మరి వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ఎద్దులు అయిన ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా మరి ఇలాంటి జాగ్రత్తలు ఇంకా అంటే ఇంతకంటే కూడా కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు.
0: తక్కువ అని కాదండి, అంటే అవి నల్లగా ఉంటాయి కాబట్టి మరింత జాగ్రత్త అవసరం ఉంటుంది, వాటిని కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. అలాగే ఏ ఒత్తిడైనా తట్టుకునేటట్టుగా శరీర సౌష్ఠవాన్ని కూడా మనము పెంచుకోవడానికి మంచి ఆహార నియమాలు కానీ అట్లా కూడా పాటించుకోవాల్సి వస్తుంది.
1: ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నందువల్ల పాలిచ్చే పశువులు అయితే పాల దిగుబడి పెరుగుతుంది, ఈ వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ఎద్దులు లాంటివి కూడా మన వాటికి ఒత్తిడికి గురి కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది,
0: మన పనులు అనేవి సక్రమంగా జరుగుతా
1: చేసుకోవచ్చు. ఓకే మేడం, బాగుంది. ఈ పశువుల్లో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగా చెప్పారు. మరి వేసవిలోనే అంటే లాభదాయకంగా పశువులు ఎలా పెంచుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు చెప్పండి మేడం.
0: ఇప్పుడు మనము ఒత్తిడిని తగ్గించుకుంటే ఉత్పాదకత పెరుగుతుందని మనం ముందుగా చెప్పుకున్నాం కదండి. మరి ఒత్తిడి తగ్గించుకోవడానికి ఎండ తీవ్రతని చేసుకున్నాము, అదొక్కటే సరిపోదు కదా, మనం ఆహార నియమాలు కూడా మంచిగా పాటించాలి. మంచిగా వాటర్ పెట్టాలి, అంటే మంచినీళ్ళు. ఇప్పుడు సన్నజీవాలు అనుకోండి, గొర్రెలు మేకలు అయితే రోజుకి 5 నుంచి 6 లీటర్ల వరకు నీళ్ళు అందజేయాలి, అవి కూడా పరిశుభ్రమైనటువంటి నీటిని అందచేయాలి. అలాగే గేదెల్లో అయితే 50 నుంచి 60 లీటర్ల పరిశుభ్రమైనటువంటి నీటిని అందించాలి. అలాగే దాణా కూడా, దాణా మనం మామూలుగా దాణా ఇచ్చేటప్పుడు కొంచెం నీటితో తడిపిచ్చినట్లయితే అవి డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గకుండా మనం చూసుకోవచ్చు. అలాగే మేత కూడా మంచిగా ఇవ్వాలి, అంటే బలవర్ధమైనటువంటి ఆహారం ఇవ్వాలి, పచ్చిమేత ఇవ్వాలి, ఎండు మేత ఇవ్వాలి. పచ్చిమేత ఇచ్చినట్లయితే ఈ ఎండలో పచ్చిమేతలో అంతో ఇంతో నీటి శాతం ఉంటుంది కాబట్టి అది ఈజీగా మనకు గ్రహించడానికి, శక్తి ఉత్పన్నం అవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే ఇప్పుడు సన్నజీవాల్లో అయితే ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి మనకు సరిగా మేత ఉండదు కదండి, మన అది అంతా మనము కరువు ప్రాంతం అంటారు మార్కాపురాన్ని, మరి ఈ ప్రాంతంలో పచ్చిమేత ఇవి దొరకవు. అలాంటప్పుడు పోషక లో

0: లోపాలు కలుగుతుంటాయి. ఈ పోషక లోపాలని మనము అధిగమించడానికి గొర్రెల్లో మేకల్లో అయితే మిశ్రమ దాణాలు, తర్వాత ఉప్పుగడ్డలు అంటారండి, వాటిని వేలాడదీసినట్టయితే సన్నజీవాలు అవి నాకుంటూ ఉండి పోషకాలను గ్రహిస్తాయి. అలాగే గేదెలు వీటిల్లో అయితే మనము ఎముకల పొడి అని అంటామండి, అవి రోజుకు ఒక 50 గ్రాములు పొద్దున సాయంత్రము నీటిలో కానీ దాణాల్లో కానీ కలిపి ఇచ్చినట్లయితే మనకు పోషకాలని మనము సమతుల్యతని చేయొచ్చు.
1: ఓకే మేడం గారు, ఇప్పుడు మీరు వేసవిలో లాభదాయకంగా పశువుల పెంపకము ఎలా చేపట్టాలనే విషయం కూడా చెప్పారు. అంటే పశు సంవర్ధక శాఖకు సంబంధించి, పశువులకు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు వేసవికి సంబంధించి నీటి తొట్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
0: అవునండి,
1: ఆ విషయాలు తెలియజేయండి మేడం.
0: ప్రతి గ్రామంలో కూడా నీటి తొట్లను అనేవి ఏర్పాటు చేయబడి ఉందండి. అవి గ్రామీణ ఉపాధి హామీ పథకము ద్వారా పశు సంవర్ధక శాఖ అనుబంధంగా నీటి తొట్లను ఏర్పాటు చేశారు. అవి నీటిపారుదల శాఖ అంటే ఆర్డబ్ల్యూఎస్ అంటాం కదా, వాళ్ళు వచ్చేసి నీటిని నింపుతూ ఉంటారు. అంటే మనము ఇంట్లో మనము పెట్టుకుంటాము నీళ్ళు, కానీ పొద్దున సాయంత్రము మనము మేత కోసం బయటికి వదిలినప్పుడు అక్కడ కూడా అవి నీటికి ఇబ్బంది పడకుండా 3 శాఖల సమన్వయంతో నీటి తొట్లను అనేవి ఏర్పాటు చేయడమైనది.
1: అవి ఉపయోగించుకుంటున్నారు.
0: అవునండి.
1: ముఖ్యంగా మేడం ఇందులో చిన్న విషయం మేడం, ఈ వేసవి అనగానే మనకు ఈ పశువులను మరి సన్నజీవాలైనా మామూలుగా ఈ ఆవులు గేదెలు ఇలాంటివి అయినా కూడా మనము బయటికి తీసుకుపోతున్నాం అన్నాము. అంటే ఎండ ఎక్కువ కానీ టైంలోనే తీసుకుపోతున్నాము, సాయంత్రం కూడా చల్లబొద్దున కూడా మనం కొంత బయట తీసుకువెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు అనుకోకుండా అకాల వర్షాలు పడుతున్నాయి, కొంత పిడుగులు పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి, అలాంటప్పుడు కూడా కొంత జాగ్రత్తలు పశు యజమానులు తీసుకోవాలి కాబట్టి ఆ సూచనలు తెలియజేయండి మేడం.
0: అవునండి, ఇప్పుడు మనము వేసవి జరుగుతుంది, వేసవితో పాటు ఈదురుగాలులేంటి పిడుగులేంటి ఇవన్నీ మనము గమనిస్తూ ఉన్నాము. ఈ ఈదురుగాలు జరిగినప్పుడు ఏమిటంటే ఆ పాకలు ఉంటాయి అవి మీద పడుతూ ఉంటాయి, అప్పుడు పశువులకి దెబ్బలు తగిలి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అందుకని మనము ఆ ఇబ్బందులు రాకుండా చూసుకోవడము చాలా ముఖ్యం. అలాగే పిడుగులు పడుతున్నాయి, ఉరుములు మెరుపులు అట్లా ఉన్నప్పుడు పెద్ద చెట్ల కింద ఉండకుండా మనం తగిన జాగ్రత్తలా ఉన్నటువంటి సేఫెస్ట్ ప్లేస్లో కనుక మనం ఉంచినట్లయితే పిడుగుల నుంచి తప్పించుకొని మనం ఇప్పుడు వాటికి ఒత్తిడి తగ్గడంతో పాటు ఈ వడదెబ్బ తగిలితే ప్రాణాపాయం కూడా ఉంటుంది. ప్రాణాపాయం ఉన్నా కూడా లాభం రైతుకి చాలా నష్టం కలుగుతుంది. మనం లాభదాయకంగా ఉండాలంటే ఒత్తిడిని ఎంత తగ్గించుకోవాలో, వడదెబ్బ బారిన పడకుండా పశువుల్ని కాపాడుకోవాలి, మరణాలు సంభవించుకోకుండా వాటి ప్రాణాలు నిలుపుకోవాలి. ఆ నిలుపుకోవడం కోసం కూడా మనము వీటన్నిటి నుండి జాగ్రత్త వహించాలి. ఒకవేళ వడదెబ్బ తగిలింది, ఏదైనా ఉంది, ఇబ్బందిగా ఉంది అని అంటే దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యాధికారిని సంప్రదించినట్లయితే తగు వైద్యం చేసి కాపాడతారు.
1: ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి బయట ఉన్నప్పుడైనా సరే, పశువులు పాకల్లో ఉన్నప్పుడైనా కూడా సురక్షితమైన ప్రాంతాల్లో ఉండి వాటిని మనం కాపాడుకోవాలి. ఓకే మేడం, బాగుంది. మరి ముందుగానే చెప్పుకున్నాం మనం ఆహార నియమాలు కూడా కొన్ని విషయాలు. మరి ఈ వేసవికి సంబంధించి అంటే ఈ వాతావరణం చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎల్నినో ప్రభావం అంటున్నారు, అధిక ఎండలు మనం చూస్తున్నాం, మరి వీటికి సంబంధించి ఆహార నియమాలు కూడా కొంచెం తెలియజేయండి మేడం.
0: ఆహార నియమాలు, పొద్దున్నే మనము వాటర్ నీళ్లు అందించగలగాలండి, పచ్చిమేతను అందించగలగాలి. దానా ఇచ్చినట్లయితే దానాని నీటిలో తడిపి పెట్టినట్లయితే డీహైడ్రేషన్కి గురి కాకుండా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం చెట్లను పెంచమంటున్నాము, చెట్ల మీద ఈ ఈదురు గాలులతో వచ్చేస్తే మళ్ళీ ఆ గాలితో పాటు దుమ్ము ధూళి ఇవన్నీ కూడా ఆహారాన్ని కానీ నీళ్ళని కానీ కలుషితం చేయొచ్చు. దాని ద్వారా కూడా మళ్ళీ వ్యాధులు వచ్చే అవకాశం, అవి కూడా జరగకుండా మనం నీటి తొట్లను కొంచెం ఎత్తుగా అంటే భూమికి సమానం కాకుండా కొంచెం ఎత్తుగా కట్టుకొని ఆహార వాటిని కూడా కొంచెం ఎత్తుగాని నిర్మించుకోగలిగితే ఈ దుమ్ము ధూళి లేకుండా, అలాగే ఆ గడ్డికు కూడా వేస్ట్ కాకుండా గడ్డి కోత యంత్రంతో సన్నగా నరుక్కొని ఆ ముక్కల్ని అందించినట్లయితే మనం ఈ ఎండాకాలంలో దొరికేటువంటి ఆహారాన్ని మనము వాటికి కరెక్ట్గా అందించగలము. అలాగే చెట్లను పెంచుకోవాలని అనుకున్నాం, ఆ చెట్లు పెంచుకున్నప్పుడు ఆ చెట్ల మీద ఏమైనా పక్షులు వాలుతున్నాయా, ఆ పక్షులు వాలితే మళ్ళీ అవి రెట్టలేస్తూ ఉంటాయి, ఆ రెట్టలు వచ్చేసి మళ్ళీ నీటిని కానీ ఆహారాన్ని కానీ కలుషితం చేయొచ్చు. అట్లా లేకుండా ఆ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
1: ఓకే, ఇలాంటి నియమాలు పాటించాలి. ఇప్పటి వరకు మనము మరి జంతువులు అంటే ఈ పశువులు పెద్దవాటి గురించే మాట్లాడుకున్నాం, ఆవులు గేదెలు ఎద్దులు ఇలాంటి విషయం సంబంధించి. ఇప్పుడు మరి పశువులకు సంబంధించి ఈ వేసవి పశు సంరక్షణలో భాగంగా ఇవి మరి చిన్నవి కూడా ఉన్నాయి, మరి పశుపక్షాదులు అంటే మరి వాటిని వదిలేస్తున్నాం బయట తిరుగుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈ పరిశ్రమ ఉంది, కోళ్ళ పరిశ్రమ, ఈ వేసవిలో కొంత నష్టం జరుగుతుంది, కొంత లాభం జరుగుతుంది. అనూహ్యంగా రేట్లు పెరగడము తగ్గడము కూడా జరుగుతూ ఉంది. మరి కోళ్ళ పరిశ్రమలకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటికి సంబంధించి

0: మరి వాటిని ఎలా అధిగమించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: కోళ్ళ పరిశ్రమ, కోళ్ళు, పక్షులు ఈ ఎండ తీవ్రతకి ఎక్కువగా గురవుతుంటాయండి. మనం ముందు మాట్లాడుకున్నట్టు గేదెలు, ఆవులు కన్నా సన్న జీవాల కన్నా కూడా ఎండ తీవ్రతని తట్టుకునే శక్తి అనేది కోళ్ళల్లో, పక్షుల్లో చాలా తక్కువగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇట్లా పక్షులు వచ్చేసి రెట్టెలేస్తాయి, అవి అవి లేకుండా చూసుకోవాలి. అదీకాక పక్షుల రెట్టెలలో అమ్మోనియా ఉంటుందండి, ఆ కింద మనం పరిచి ఆ రెట్టెల్ని కూడా మనము ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అట్లా చేసుకోకుండా ఉంటే అవి శ్వాసకోశ సంబంధమైనటువంటి వ్యాధులు తలెత్తుతాయి. ఆ వ్యాధులు తలెత్తకుండా మనం ముందేగానే టీకాలు వేసుకోవడం, ఎండాకాలం వస్తుంది ముందుగానే మనము మశూచి కానీ ఇవన్నీ ముందు ఎండాకాలంలో బాగా ప్రబలుతుంటాయి. తద్వారా ఏంటంటే కోళ్ళల్లో వ్యాధి తీవ్రత, అంటువ్యాధి ప్రబలే ఇది ఎక్కువగా ఉంటుంది. నష్టం అనేది మనము పోకుండా ఉండాలి అని అంటే వ్యాధుల్ని నియంత్రించుకోవడము, ఆహారం కలుషితం కాకుండా ఉండడము, కింద ఉండేటువంటి అమోనియాతోటి ఆ రెట్టెలను అనేది ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవటము, అలాగే చుట్టుపక్కల ఏమైనా చెట్లు ఉన్నాయా, ఆ చెట్ల మీద పక్షులు ఉన్నాయా, ఆ పక్షులు ఏమైనా కలుషితం చేస్తున్నాయా, ఆహార నియమాలు ఇవన్నీ కూడా మనం పాటించుకోవాలండి. అలాగే గాలి ఎక్కువగా ఉండేటట్టు, మనం కోళ్ళ పరిశ్రమల్లో చిన్న చిన్న గంపలల్లో అట్లా కాకుండా కొంచెం ఎండాకాలంలో ఉన్నప్పుడు కొంచెము వాటికి స్పేస్ ఉండేటట్టుగా చూసుకొని నీటి పాత్రలు ఎక్కువగా పెట్టడము, అలాగే దానా ఇవ్వటము, ఆ దానా కూడా మనం గింజలు అవి ఇవి పెడతాం కదా కొంచెం తడిపి పెట్టడము, ఇట్లాంటివి మళ్ళీ తడిపితే మళ్ళీ ఫంగస్ వచ్చిందా, దాంట్లో బూజు వచ్చిందా, ఇట్లాంటివి కూడా చూసుకోవాలండి. ఎందుకంటే ఆ రెట్టెలు అవి అక్కడే వేస్తుంటాయి, ఆహార పాత్రలు, నీటి పాత్రలు అక్కడే ఉంటాయి. కోళ్ళ పరిశ్రమలో ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఈ గాలి, ధూళి, దుమ్ము ద్వారా కూడా కలుషితం కాకుండా చూసుకోవడం, వ్యాధులు ప్రబలకుండా ముందుగానే టీకాలు వేసుకోవడం, వ్యాధులు ప్రబలిన పక్షుల్ని సపరేట్ చేసి ఉంచటము, ఇవన్నీ మనం జాగ్రత్తలు పాటించుకోవాలండి.
0: వాటికి తగిన సమయంలోనే అన్ని రకాలుగా మనము జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే నష్టపోయే ప్రమాదం ఎక్కువ.
1: అవునండి.
0: ఓకే మేడం గారు, బాగుంది. మరి కోళ్ళ పరిశ్రమకు సంబంధించి ఆ కోళ్ళకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం కూడా చక్కగా తెలియజేశారు. ఈ వేసవిలో పశు సంరక్షణలో భాగంగా ఇప్పుడు మనం చెప్పుకున్నవే కాకుండా పశు యజమానులకైతేనేమి, మిగతా కొంతమంది రైతులకైతేనేమి, ఈ వేసవికి సంబంధించి రాబోయేటువంటి మళ్ళీ అకాల వర్షాలు లేదంటే తొలకరులు ఎన్ని వస్తుంటాయి, వీటికి సంబంధించి ఏమైనా పలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి మేడం.
1: తప్పకుండా అండి. ఇప్పుడు గేదెలు అట్లా ఉన్నాయండి, ఎండాకాలం వస్తుంది, ముందుగానే గాలికుంటు టీకాలు వేసుకోవాలి. చాలామంది రైతుల్లో గాలికుంటు టీకాలు వేసుకుంటే పాలు తగ్గుతాయి అట్లా అనుకుంటారు, కానీ గాలికుంటు టీకా లేకపోతే చూడివి మనకు ఈసుకుపోతాయి, పాల దిగుబడి తగ్గుతుంది, అది జీవితాంతం అట్లే పాల దిగుబడి ఉంటుంది, మనం ఎంత చేసినా కానీ రాదనమాట, మశూచి వస్తూ ఉంటుంది గొర్రెలల్లో, మేకల్లో. అయితే ఇట్లాంటివన్నీ ముందే వ్యాధులు రాకుండా చూసుకోవడం, అలాగే పాకల్ని ఆకులతోటి కప్పుకోవడం, ఒకవేళ సిమెంటు అయితే తెల్లటి సున్నాన్ని వేసుకుంటే ఉష్ణోగ్రత ఎక్కువ గ్రహించకుండా జాగ్రత్త పడటం, పశువుల్ని ఉదయం సాయంత్రం నీటితోటి కడగడం, మరి గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి నీటిలో ముంచి, నీటి తొట్టులు ఉంటాయి వాటిల్లో ముంచి పక్కకు పంపడం, మళ్ళీ గొర్రెలు మేకల్ని చేసేటప్పుడు ఇట్లా నీటిలో డిప్పింగ్ అంటాము ఈ ప్రాసెస్ని, అట్లా అది చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. చూటి గొర్రెల్ని, చూటి మేకల్ని, పోతుల్ని విడివిడిగా, అలాగే పిల్లల్ని, పెద్దవాటిని విడివిడిగా అలా చేయాలి. పిల్లల్ని అనుకోండి నాసికా రంధ్రాలని, చెవుల్ని మూసి అలాగా చేయించాలి. అలాగే ముందుగానే మశూచి రాకుండా తోకసూదులు అని అంటారు అవి వేసుకోవడము, ఇవి ఈ పద్ధతులన్నీ పాటించాలి. కోళ్ళకు కూడాను ముందుగానే మనము అక్కడ ఉండేటువంటి ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవటము, ఎప్పటికప్పుడు పక్షులు వాలకుండా చూసుకోవటము, ఆ చెట్లను ఎండుటాకులు ఇవన్నీ కింద పడుతూ ఉంటాయి వాటన్నిటిని శుభ్రపరచుకోవటము, ధూళితో కలుషితం కాకుండా చూసుకోవడం, వ్యాధులు రాకుండా ఫౌల్ పాక్స్ అంటారు కోళ్ళల్లో మశూచి వస్తుంది అవి రాకుండా చూసుకోవడం, ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి. అలాగే పునరుత్పత్తి ఒత్తిడి లేకుండా, ఎండాకాలంలో గేదెలైనా ఆవులైనా కానీ సీజనల్ బ్రీడర్స్ అంటారు, ఎండాకాలంలో అంతగా రావు కాబట్టి ఒత్తిడి కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి పాల దిగుబడి పెంచుకోవడానికి కూడా ఆహార నియమాలు అయితేనేమి, కొంచెం దానాన్ని తడిపియడము, పచ్చి మేత పెట్టడం కానీ, వ్యాధి నియంత్రణ కానీ, శుభ్రమైన పద్ధతులు పాటించడం కానీ, గోనె సంచులు, నీళ్లు, ఫ్యాన్లు, కూలర్లు అమర్చుకోవడం కానీ, అలాగే అది చెప్పుకున్నాం కదా పాకల మీద కొబ్బరాకులు కానీ తాటాకులు కానీ పరుచుకోవడం కానీ, సిమెంట్ అయితే తెల్లటి సున్నాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ, మేపుకు పంపించేటప్పుడు పొద్దున ఎండ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు, సాయంత్రం ఎండ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు పంపించుకోవడం కానీ, ఈదురుగాల్లో ఉన్నప్పుడు సురక్షితమైన ప్రాంతాల్లో ఉంచడం కానీ,

0: అలాగే పిడుగులు పడినప్పుడు చేయడం కానీ, పిడుగులు పడ్డాయి నష్టం కలిగితే అక్కడ ఉన్నటువంటి పశు వైద్యాధికారిని సంప్రదించడం, ఇలా నష్టం జరిగిందని మాకు చెప్పినట్లయితే వాటికి పంచనామా చేసేసి వాళ్ళకి గవర్నమెంట్ తరఫున కలెక్టరేట్కి పంపించి ఇలా నష్టం జరిగిందని మేము చెప్పి వాళ్ళకి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
1: దీంట్లో చిన్న ఒక్క మాట మేడం, ఈ బీమా గురించి ఉంటేనే వాళ్ళకు ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది కదా?
0: అవునండి.
1: అంటే
0: ఇప్పుడు పిడుగులు పడినప్పుడు పశు బీమా ఉండాల్సిన అవసరం ఏం లేదండి. ఇది పశు సంవర్ధక శాఖ వారు నష్టపరిహారం అందించారు. ఇందులో పశు సంవర్ధక శాఖ పశు వైద్యాధికారి యొక్క పాత్ర ఏమిటి అంటే, ఏదైనా ఇప్పుడు పిడుగు పడింది, పశువు చనిపోయింది అనుకోండి, ఇలా జరిగింది అనేది పశు వైద్యాధికారికి సమాచారం అందజేస్తారు. అందజేసినప్పుడు పశు వైద్యాధికారి అక్కడికి వెళ్ళి పంచనామా నిర్వహించి దాన్ని ధృవీకరించి అలాగే పోస్ట్ మార్టం ఇవన్నీ చేసి నిజమే ఇవన్నీ అని చెప్పి డాక్యుమెంట్ చేసేసి త్రూ ప్రపచనం అంటే కింది నుంచి పై స్థాయి వరకు కూడా మనం ఈ పత్రాలన్నింటినీ కలెక్టరేట్కి అందజేస్తాం. అప్పుడు గవర్నమెంట్ వారు ఇట్లా విపత్తు నిర్వహణ సంస్థ ద్వారా ఏవైనా నిధులు విడుదల చేసినట్లయితే, విడుదల చేసినప్పుడు ఈ రైతులకు నష్టపరిహారం అందే అవకాశాలు ఉంటాయి. అయితే నష్టపరిహారం అనేది పశు సంవర్ధక శాఖ అందించదు,
1: ప్రభుత్వం వారే అందిస్తారు. ఓకే మేడం, బాగుంది మేడం. మరి వేసవిలో పశు సంరక్షణ, ఇందులోనే మరి పశువులలో వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితేనేమి, వేసవిలో లాభదాయకంగా మరి పశువుల పెంపకం ఎలా చేపట్టాలని, అదేవిధంగా ఆహార నియమాలు, అదేవిధంగా మరి కోళ్ళ పరిశ్రమకు సంబంధించి కొన్ని జాగ్రత్తలు, ఈ వేసవిలోనే ఇంకా కొన్ని రకాల సూచనలు సలహాలు పెదారవీడు మండల పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నందన గారు ఈ వేసవిలో పశు సంరక్షణలో భాగంగా చక్కటి విషయాలు రైతు సోదరులకు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. నమస్తే.
0: ధన్యవాదాలండి.
2: మీరు ఇంతవరకు వేసవిలో పశు సంరక్షణ గురించి పెద్దారవీడు పశు వైద్యాధికారిని డాక్టర్ ఎం నందన గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవ

0: కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9 करोड़ 44 लाख से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.
3: अन्नदाता का बढ़ता मान पीएम किसान.
4: कार्यक्रम जानपद गेम विंदा.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరొక దక్షిణంలో వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

0: కార్యక్రమంలో నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశం గురించి డాక్టర్ బెల్లారపు గిరిజా కుమార్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల.
1: ఆకాశవాణి యువతే మన భారతదేశ భవిష్యత్తు. వారి ఆరోగ్యం, ఆలోచన విధానం, సామాజిక బాధ్యతలపై దేశ ప్రగతి ఆధారపడి ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో మద్యం, పొగాకు, మాదక ద్రవ్యాలు వంటి వ్యసనాలకు యువతలో పెరుగుతున్న ఆకర్షణ ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో సామాజిక న్యాయం ఇంకా సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2020 సంవత్సరంలో నశాముక్త్ భారత్ అభియాన్ ప్రారంభమైంది. నశాముక్త్ భారత్ అభియాన్ ద్వారా పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యువత, విద్యార్థులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య నిపుణులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులవుతున్నారు. వ్యసనాల దుష్పరిణామాలపై చైతన్యం కల్పించడం, వ్యసనాల బారిన పడిన వారికి చికిత్స ఇంకా పునరావాసం అందించడం, యువతను సానుకూల కార్యకలాపాల వైపు మళ్లించడం వంటి చర్యలు ఈ కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్నాయి. మత్తుకు దూరంగా ఆరోగ్యానికి చేరువగా అనే సందేశంతో సాగుతున్న నషాముక్త్ భారత్ అభియాన్ ఆరోగ్యవంతమైన, శక్తివంతమైన, బాధ్యతాయుతమైన భారత నిర్మాణానికి దోహదపడుతుంది. ఇందులో భాగంగా ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో మనకు మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయడానికి డాక్టర్ బల్లారపు గిరిజా కుమారి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి జే నిర్మల.
2: మనిషి అనగానే ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనిషికి మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యమే. సామెత కూడా ఉంది కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి మనిషి తనకున్న అలవాట్లని, మరి ముఖ్యంగా ఆహారపు అలవాట్లను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ప్రస్తుత సమాజం చూశామంటే ఆహారపు అలవాట్లు కాదు కదా, ప్రతి అలవాటు ఆరోగ్యానికి కీడు కలిగించేటివే చేస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మత్తు పదార్థాల వ్యసనానికి గురైపోతున్నారు. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు ఇదే అలవాట్లతో తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయాలన్నీ కూడా శ్రోతలకి వివరించడం కోసం మన స్టూడియోస్కి వచ్చారు డాక్టర్ బల్లారపు గిరిజా గారు. వీరు మన స్టూడియోలో ఉన్నారండి. నమస్కారం అండి గిరిజా మేడం గారు.
3: నమస్కారం మేడం.
2: మేడం, ఈరోజు ఆరోగ్యంగా ఉండాలి అనుకునే ప్రతి మనిషి దానికి భిన్నంగా అనారోగ్యానికి గురైపోతున్నారు. దీనికి కారణం ఏంటా అని ఒకసారి చూసుకున్నప్పుడు మత్తు పదార్థాల వ్యసనానికి గురవుతున్నారు. అసలు ఈ మత్తు పదార్థాలు అంటే ఏంటండి, కొంచెం వివరిస్తారా?
3: మత్తు పదార్థాలంటే ఒక మనిషి మళ్ళీ మళ్ళీ ఆల్కహాల్, మద్యపానం కానీ లేక టొబాకో, సిగరెట్, డ్రగ్స్ ఇలాంటి అలవాటుకి బానిస అయిపోయి అందులో నుంచి బయటికి రావడం కష్టంగా ఉండడం, అంటే దీనివల్ల వాళ్ళ ఆరోగ్యము, వాళ్ళ సంసారము, పని, సమాజంలో కూడా వాళ్ళ విలువ తగ్గించుకునే రకానికి వాళ్ళు ఏ దానికైనా సిద్ధంగా అవుతారు. ఇది తప్పు అని వాళ్లకు తెలిసినా అందులో నుంచి బయటికి రావడం వాళ్లకు వీలవ్వదు. అప్పుడు వాళ్ళని మనము మత్తు పదార్థాలకి బానిస అయిపోయారు అని మనం చెప్తాం.
2: అంటే మత్తు పదార్థాలు అంటే ఆ వ్యసనం ఎలా వస్తుంది?
3: యూజువలీ పిల్లలకి అయితే ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్ లో నుంచి ప్రెషర్, అంటే కొంతమంది తాగుతూ ఉంటారు, సిగరెట్ స్మోకింగ్ చేస్తూ ఉంటారు, డ్రగ్స్ కి అలవాటై ఉంటారు. సో వాళ్లల్లో కలిసి ఉండాలి అంటే రా తీసుకుందు రా అని ఫోర్స్ చేయడం వల్ల, పీర్ ప్రెషర్ వల్ల వాళ్ళు అలవాటుకు బానిస అవుతారు. ఇంకొకటి క్యూరియాసిటీ, వీళ్లకు చాలా అంటే ఏముంది దాంట్లో చూద్దాము, ట్రై చేద్దాము, ఒకేసారి కదా ఏం కాదు అని అది తీసుకోవడం ఫస్ట్ అలవాటు చేసుకుంటారు. అది ఒక్కసారి తీసుకుంటే ఆగదు కదా,

0: అలా కంటిన్యూ అయిపోతుంది. సో దీనివల్ల వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానీ, ఇది యువతకు చాలా చాలా హానికరం.
1: అయితే సమాజంలో మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళు ఎక్కువగా దుర్వినియోగానికి గురవుతున్నటువంటి ఈ మత్తు పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి ఏమిటి అంటారు?
0: మత్తు పదార్థాల్లో చాలా ఉన్నాయి మేడం. అందులో వచ్చి అంటే మనము ఆల్కహాల్ మద్యపానం అంటాము, టొబాకో అంటాము, అండ్ టొబాకోలో ఉండే వేరే ఐటమ్స్ లైక్ గుటకా ఉన్నది, మ్యారిజువానా అని, ఓపియాయిడ్స్, కొకెయిన్, డ్రగ్స్ ఉన్నాయి. ఈవెన్ కాఫీ కూడా ఎక్కువగా తాగడం మనం అడిక్షన్ అని కిందకే వస్తుంది.
1: కాబట్టి ఈ మత్తు పదార్థాలు ఇన్ని రకాలు ఉన్నాయి, కానీ యువత అంటే యూత్ కి చాలా వయసు ఉంది, భవిష్యత్తు దేశం యొక్క అభివృద్ధి యువత మీద ఆధారపడింది. అలాంటి యువత బాగా యాక్టివ్ గా పనిచేసి చదువుకొని గొప్పవారై దేశానికి మంచి పేరు తేవాల్సిన వయసులో వీళ్ళు ఎందుకు ఇలాగా వీటికి గురవుతున్నారు? దీనికి అంటే ఆ గురైనప్పుడు ఆ లక్షణాలు ఎలా ఉంటాయి?
0: సో వీళ్ళు ఎందుకు గురి అవుతారంటే, ఒకటి క్యూరియాసిటీ అంటే ఇందులో ఏముందో చెక్ చేద్దాము అనే ఒక థాట్లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ ఇదే కాదు, వీళ్ళకి ఇప్పుడు ఉండే స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్, డిప్రెషన్ అని, పర్ఫార్మెన్స్ అంటే బాగా చదువుకోవాలి, ఇతరులు చదువుతూ ఉన్నారు వీళ్ళకి తక్కువ రావడము, సో ఇవన్నీ ఉండడం, ఆ ప్రెషర్కి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు వేరే డైవర్షన్స్ ని ఎత్తుక్కుంటూ ఉన్నారు. ఎలా నేను ఇక్కడి నుంచి బయటికి రాగలను? మత్తు పదార్థాలు ఈజీగా దొరుకుతూ ఉన్నాయి మనకు మార్కెట్లో కాబట్టి, అండ్ మనకు సోషల్ మీడియాలో కూడా ఎక్కువగా దీనిల గురించి చూపించడం వల్ల దాన్ని చూసి వీళ్ళు అంటే ఈ సొసైటీలో నేను ఫిట్ అవ్వాలి అంటే ఇవి నేను చెయ్యాలి అనే ఒక థాట్ నుంచి వాళ్లకు పెద్ద పెద్ద ఆలోచనలు లేకుండా ఇలా ఎక్కువగా బ్యాడ్ దానికి వెళ్ళడానికి
1: ఈజీగా కూడా ఉంది.
0: ఈజీగా ఉంది, అది చాలా ఈజీగా అవైలబుల్ ఉన్నాయి. దీని నుంచి తప్పించుకోవడం చాలా కష్టంగా ఉంది, చాలా మనోధైర్యం ఉంటే గాని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళలేరు.
1: వీటికి మన మీడియాలో, సోషల్ మీడియాలో అయితేనేమి, టీవీలో కానీ ఇంకా అడ్వర్టైజ్మెంట్లలో వీటన్నిటిలో కూడా ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవే ముందు అవి ఎంత అట్రాక్షన్ గా చూపిస్తున్నారు, యూత్ ఎక్కువగా గురైపోతున్నారు అన్న విషయం చక్కగా చెప్పారు. అయితే ఫ్రెండ్స్ అని కూడా చెప్పారు, ఈ ఫ్రెండ్స్ ఒత్తిడి అంటే ఆ అడిక్షన్ వైపు, ఆ మత్తు పానీయాల వైపు, మత్తు పదార్థాల వైపు వాళ్ళని మళ్లించడానికి కారణాలు ఏంటంటారు?
0: ఒక్కటి చాలా ఈజీగా దొరుకుతుంది, అండ్ వీళ్ళకి ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే వాళ్ళు ఎప్పుడైతే కొంచెం మైండ్ వీక్ అవుతుందో అప్పుడు అలాంటియే కనిపిస్తాయి, అలాంటి ఫ్రెండ్స్ మధ్యలోనే తిరగాలి అని అనుకుంటారు. అండ్ వాళ్ళు కూడా అదే టైంలో వీళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, రా ఏం కాదు ఇవన్నీ ఇలాగే ఉంటుంది, మర్చిపోవచ్చు దీన్ని తీసుకుంటే అని. సో ఇలా అవ్వడం వల్ల వాళ్ళు దాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఈ ప్రెషర్స్ మొత్తం తగ్గిపోతాయి. సో ఈ తగ్గించుకోవడానికి ఒక దావ దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఇలాంటి దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్ మ్యాడమ్.
1: ఈ ఫ్రెండ్స్ వల్ల ఏమవుతా ఉంది?
0: ఆ గ్రూప్ లో ఉండాలి అని అంటే వీళ్ళు కూడా అది స్టార్ట్ చేస్తేనే ఆ గ్రూప్ లో ఫిట్ అవుతారు, లేకుంటే ఆ గ్రూప్ లో ఉండరు, సపరేట్ గా ఉండిపోవాలి.
1: వీళ్ళకేమో ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది,
0: ఆ గ్రూప్ లో ఉండాలని కోరిక ఉంటుంది. ఎవరికైనా మనిషికి ఒకటిగా ఉండడం కంటే ఏదో గ్రూప్ లో ఉండడం మంచిది అని అనిపిస్తుంది. ఒంటరిగా ఉంటే వానికి సపోర్ట్ ఎక్కడ
1: ఉండదు, వాడిని ఇన్సల్ట్ కూడా చేస్తారు,
0: ఇన్సల్ట్ చేస్తారు.
1: దానికని ఆ గ్రూప్ లో చేరటం వల్ల ఆ చేరిన గ్రూప్ లో వాళ్ళకి ఇలాంటి వ్యసనాలు ఉంటే వాళ్ళు ఏం చేస్తారు?
0: నాకు ఇలాంటి సమస్యనే ఉంది, నేను ఇట్లా బయటకు వచ్చాను, నువ్వు తీసుకో ఏం కాదు, ఒక్కరోజు తీసుకో ఏం కాదు మళ్ళీ అని. సో ఒక్కరోజుతో ఆగని పని ఇది.
1: ఈ స్నేహితులు ఒత్తిడి అనేది వాళ్ళని ఎక్కువగా ఈ డ్రగ్స్ కి, మత్తు పానీయాలకి వాళ్ళని అలవాటు చేస్తుంది అంటారు.
0: అంటే స్నేహితులతో ఒకటే కాదు మేడం, అంటే ఫ్యామిలీలో ఏదైనా హస్బెండ్ వైఫ్ బాగాలేకపోయినా, ఇంట్లో గొడవలు ఉన్నా కూడా, లేక వీళ్ళు చదువుకుండే చోట చాలా చాలా ప్రెషర్ ఉన్నా కూడా, వర్క్ లో ప్రెషర్ ఉన్నా కూడా, సో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఎక్కడో ఒక చోట ఈ మెంటల్ స్ట్రెస్ ని వీళ్ళు పక్కకు తీసుకురావాలి అని అంటే ఈ అడిక్షన్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు మనము పేరెంట్స్ గా పిల్లలకి ఎప్పుడు స్ట్రాంగ్ రిలేషన్షిప్స్ ఇలా ఉండడం వల్ల పిల్లలు మంచి దావలో ఉంటారు అని నా ఒపీనియన్. సో ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఫ్యామిలీ మంచిగా ఉంది, రిలేషన్షిప్ బాండింగ్ అంతా కరెక్ట్ గా మంచిగా హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఉన్నప్పటికీ

0: బ్యాడ్ హ్యాబిట్స్ కి వెళ్లే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అయితే పీర్ ప్రెషర్ అనేది అంటే ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే దీని నుంచి మనం అలాంటి దాంట్లో ఉండకుండా ఉండాలి అంటే అలాంటి యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండడం వల్ల వాళ్ళు మంచిగా తయారవుతారు.
1: అంటే మీరు చెప్పేది కుటుంబ వాతావరణం బాగుంటే స్టూడెంట్స్ కానీ మన ఇంట్లో పిల్లలు కానీ ఇలాంటి వాటికి గురవ్వకుండా ఉంటారంటారు, బానే ఉన్నంత వరకు. కానీ కుటుంబ వాతావరణం బాగున్నా కూడా బయటకు వెళ్ళిన తర్వాత తెలియకుండా పిల్లలు అలవాటు పడిపోయినారు, ఆ విషయంలో తల్లిదండ్రులు ఎలా గుర్తించాలంటారు?

0: వస్తుందా, మూడు స్వింగ్స్ ఏమైనా ఉన్నాయా మన నుంచి ఏమైనా,
1: మూడ్ స్వింగ్స్ అంటే అందులో వాళ్ళ
0: అంటే
1: యొక్క
0: ఒకసారి బాగా మాట్లాడము, ఇంకొకసారి ఆవేశంగా మాట్లాడడము, ఇలా ఏదైనా మర్చిపోతూ ఉన్నారా చెప్పడంలో మతిమరుపు వస్తూ ఉందా, అండ్ డిసిషన్లు చేయలేకపోతున్నారా, నిద్రలో సమస్యలు వస్తూ ఉన్నాయా, వాళ్ళు అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా అంటే అంతవరకు వచ్చే మంచి మార్కులు మార్కులు తగ్గిపోతూ ఉన్నాయా. సో ఇవన్నీ మనకు ఒక పేరెంట్స్ గా మనము గమనించాలి, వాళ్ళని గమనించి వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో దాన్ని చూసి మనం వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి.
1: కాబట్టి దాన్ని తల్లిదండ్రులు పిల్లలు మొదటి నుంచి దాన్ని తుంచివేయాలంటే వాళ్ళని మీరు చెప్పినట్టుగా దగ్గరగా గమనిస్తే కానీ అందులో నుంచి వాళ్ళని బయటకు తీసుకురాలేము. కానీ అది
0: ఖచ్చితంగా
1: ముదిరిపోతే కష్టమైపోద్ది.
0: చాలా కష్టము. అయితే కష్టము అంటూనే దీని నుంచి బయటికి రారు అనేది ఇది లేదు. ఫ్యామిలీ అప్పటికి కూడా వాళ్ళకు సపోర్ట్ చేస్తూ, మోటివేట్ చేస్తూ, ఎమోషనల్ సపోర్ట్ ఇస్తూ పిల్లలకి, అలాగే మనకు హెల్దీ లైఫ్ స్టైల్ ఉండే కరికులర్ యాక్టివిటీస్ కానీ, డి అడిక్షన్ ప్రోగ్రామ్ అని హెల్త్ కేర్ ప్రొవైడర్స్ తో సహాయంతో అండ్ టీచర్స్ సహాయంతో పిల్లల్ని మళ్ళీ మనము బయటికి తీసుకురాగలము.
1: సరే మేడం, బాగుంది. ఈ మత్తు పదార్థాల వాడకం వల్ల మెదడు, గుండె, కాలేయం ఉంటాయి కదా, వాటి మీద ఎంత ప్రభావం ఉంటుంది అంటారు?
0: ఇది ఒక్కొక్క మత్తు పదార్థము ఒక్కొక్క ఆర్గన్ పైన ప్రభావం పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఆల్కహాల్ మద్యపానం అంటూనే అది మనకు లివర్ కి ఎక్కువగా దెబ్బతింటుంది అండ్ గుండెకి కూడా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. సిగరెట్ ఇలాంటివి ఫస్ట్ గుండెకే రావడం జరుగుతుంది, ఊపిరితిత్తులకి రావడం జరుగుతుంది, తర్వాత స్టేజెస్ లో నెక్స్ట్ ఆర్గన్స్ కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇలా మనము ఆఖరికి గన చూసుకుంటే మనకు ఈ అవయవాలన్నీ కూడా దెబ్బతినడం చాలా ఎక్కువగా జరుగుతుంది. అంటే గుండె పెద్దదవ్వడము, హార్ట్ అటాక్లు రావడము, స్ట్రోక్ రావడము, లివర్ లో ప్రాబ్లమ్స్ రావడము, కామిళ్ళు రావడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అవ్వడము, సో ఇలా వాళ్ళు ఎక్కువగా మర్చిపోవడము, బ్రెయిన్ లో స్ట్రోకు, హార్ట్ లో స్ట్రోకు, సో ఇలాంటి చాలా చాలా సమస్యలకి గురి అవుతారు.
1: అయితే మేడం, మీరు ఎంత బాగా చెప్పారు. దీనికి ఏమైనా చికిత్స విధానాలు ఉన్నాయంటారా?
0: ఖచ్చితంగా ఉన్నాయి. ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్, సో అంతేగాని ఇది జబ్బు రకంగా మనం తీసుకోలేము. ఎప్పుడైతే మనకు ఆర్గన్స్ అన్ని లోపల డ్యామేజ్ అవ్వడం మొదలవుతాయో అప్పుడు ఒక జబ్బు కిందికి మారుతుంది ఇది. సో ఇది బ్యాడ్ హ్యాబిట్ ని మళ్ళీ మనము రివర్స్ చేయగలము ఒక ఫ్యామిలీ సపోర్ట్ తో, ఒక టీచర్ సపోర్ట్ తో, ఒక కౌన్సిలర్ హెల్త్ కేర్ సపోర్ట్ తోనే ఇది పాసిబుల్ అవుతుంది. బిహేవియరల్ థెరపీ ఇవ్వడము, కౌన్సిలింగ్ ఇవ్వడము, అంటే వాళ్ళు ఉండేది ఒక ట్రాన్స్ ఫేజ్ లో, ఇది కాదు ప్రపంచం చాలా ఎక్కువగా ఉంది అని, ఇలా వాళ్ళల్లో నుంచి అది ఎందుకు ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ వలన, పీర్ ప్రెషర్ వలన, లేక ఇప్పుడు మనకు 100% రావాలి అని 99 వచ్చినా కూడా 100 రాలేదు అనే ప్రెషర్ ఫ్యామిలీలో ఉంటుంది అండ్ స్కూల్ కాలేజెస్ నుంచి కూడా ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఇవన్నీ ప్రెషర్స్ వల్లనే వాళ్ళు బానిష్ అంటారు. లేకపోతే ఆ ఏముంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చూస్తాం ఇవన్నీ ట్రై చేయడము అని ట్రై చేయడం కూడా ఉంటుంది. బట్ దీనికి ముందు నుంచి మనం ఎక్స్ప్రెస్ చేసుకుంటూ అవేర్నెస్ ఇస్తూ ఉంటే దాని గురించి వాళ్ళు మంచిగా మారుతారు. అలాగే డాక్టర్స్ ఇందులో ఏంటి అంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, ఎవరైతే బానిష అయి ఉంటారో వాళ్ళకు డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అండ్ బిహేవియరల్ థెరపీస్ ఉంటాయి, కౌన్సిలింగ్స్ ఉంటాయి. మనకి ఇక్కడ రుయా హాస్పిటల్లో ఈ విభాగం చాలా బాగా ఉంది మేడం. మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో డి అడిక్షన్ ప్రోగ్రామ్స్ అన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ.
1: బాగుంది మేడం. మా శ్రోతలకి, మా స్టూడియోస్ కి వచ్చి మత్తు పానీయాలకి బానిసైన పిల్లలు కాని పెద్దలు కాని ఎవరైనా సరే వాటికి ఎలా బానిసవుతున్నారు, వాటి నుంచి మనం బయటపడితే మనకున్నటువంటి ఆరోగ్య లక్షణాలు ఎలా ఉంటాయి, తర్వాత ఎలా బయటపడచ్చు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం మేడం.
0: నమస్కారం మ్యామ్.
2: మీరింతవరకు ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా మత్తు పదార్థాల వ్యసనం, కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ బల్లారపు గిరిజాకుమారి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి జె నిర్మల. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: ఈనాటి ఇవ్వవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం యోగాతో వెలిగే బాల్యం గురించి శ్రీ పచ్చవ రామకృష్ణ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత. తెలుసుకుందాం రండి కార్యక్రమంలో భారతదేశ వారసత్వ సంపద యునెస్కో సైట్స్ గురించిన వివరాలు, మనకు అంశాలు ఉంటాయి. కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం గురించి విందాం. కోల్కతాలో 70 మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. వివరాలు చూద్దాం. పశ్చిమ బెంగాల్లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ హెచ్సిఎల్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 70. పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్ 16, మేనేజర్ 16, డిప్యూటీ మేనేజర్ 38. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, పీజీ, ఎంబీబీఎస్, ఎంబీఏ, సిఏ ఉత్తీర్ణులు అవ్వాలి. దీనితో పాటు ఉద్యోగ అనుభవం కలిగి ఉండాలి. వేతనం నెలకు 50,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల బేసిక్ పే గ్రేడ్ను బట్టి నెలకు 93,400 నుంచి 130,760 వరకు. ఎంపిక విధానం: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 5/6/2026. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 25/6/2026. వెబ్సైట్ www.hindustancopper.com సందర్శించి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చును. ఉద్యోగ సమాచారం విన్నారు కదా.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी 20 जून को हुगली पश्चिम बंगाल से प्रधानमंत्री किसान सम्मान निधि की 23वीं किश्त जारी करेंगे. इसके तहत 9,44,00,000 से अधिक किसानों के खातों में 18,880 करोड़ रुपए से अधिक की सम्मान राशि सीधे हस्तांतरित की जाएगी. पीएम किसान की इस किश्त के साथ ही किसानों को हस्तांतरित कुल राशि 4,46,000 करोड़ रुपए से अधिक हो जाएगी, जो करोड़ों किसान परिवारों को आर्थिक संबल प्रदान कर रही है.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం. యోగాతో వెలిగే బాల్యం గురించి శ్రీ పచ్చవ రామకృష్ణ గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత.
1: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యాన్ని శారీరకంగా మానసికంగా కాపాడుకోవడానికి యోగా ఒక అద్భుతమైన మార్గం. ఈ రోజుల్లో ఫిట్నెస్, మెంటల్ హెల్త్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ వీటన్నిటికీ సింపుల్గా సొల్యూషన్గా నిలిచేది శరీరానికి ఫిట్నెస్, మనసుకు ప్రశాంతత, జీవితానికి బ్యాలెన్స్ ఇచ్చే యోగా గురించి, యోగా ప్రయోజనాలు నేటి తరంలో అంటే పిల్లలకి ఇప్పటి నుంచి యోగా నేర్పించాలి, వాళ్ళు పరీక్షలప్పుడు ఎటువంటి ఆసనాలు లేదా ఎటువంటి ప్రాణాయామం చేయడం వల్ల వాళ్ళలో ఏకాగ్రత పెరుగుతుంది, శరీర దృఢత్వం పెంచుకోవడానికి ఎటువంటి ఆసనాలు ఉపయోగపడతాయి, వీటన్నిటి గురించి వివరించడానికి పచ్చవ రామకృష్ణ సార్ గారు వచ్చారు. వారి ద్వారా ఈరోజు పిల్లలకు ఎటువంటి యోగా నేర్పించాలి, ఎటువంటి ప్రాణాయామం నేర్పించాలి, పిల్లలు ఏకాగ్రత పెంచడం కోసం ఎలాంటి సాధన చేయాలి, వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
2: పిల్లలకి సాధారణంగా 5 నుంచి 6 సంవత్సరాల మధ్య వయసు నుంచి యోగా నేర్పించడం అనేది మంచి విషయమండి. ఈ వయసులో వాళ్ళ కొన్ని సూచనలు అర్థం చేసుకుని సులభతరమైనటువంటి ఆసనాలు వేయించడం అనేది చాలా ఉత్తమోత్తమైనటువంటి విధానం అండి. అవి కూడా వాళ్ళకి ఎలా చెప్పాలంటే ఆటలాడుకున్న విధంగా చెప్పాలి. చిన్న ఆసనాలు, మామూలుగా వాళ్ళు చేయగలిగిన స్థాయిలోనే చిన్న ఆసనాల నుంచి నెమ్మదిగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళినట్లయితే వాళ్ళు మంచి భావి భారత పౌరులుగా వాళ్ళు ఎదగడానికి ఆరోగ్యపరంగా అవకాశం ఉంటుందండి. ఏదైనా సరే ఆటల రూపంలో యోగా అనేది పరిచయం చేయవచ్చు. తర్వాత 2వది వచ్చేసి

0: వాటికి సంబంధించి జంతువుల ఆసనాలు, అంటే ఒక జంతువు ఇచ్చేటువంటి పోస్టర్స్, ఏవైతే మామూలుగా పోస్టర్స్ ఉంటాయంటే పిల్లి ఉంది, పిల్లి ఆకృతి ఎలా ఉందో అలాంటి భంగిమ, దాన్ని మామూలు క్యాట్ పోస్టర్ అంటారన్నమాట. సింహం ఎలా ఉందో దాని పోస్టర్స్ అట్లా. తర్వాత 5 నుంచి 10 సంవత్సరాల పిల్లలకు వచ్చేసి చిన్న చిన్న ఆసనాలు అనమాట. అంటే తాడాసనం ఒకటి, వృక్షాసనం ఒకటి, వజ్రాసనం ఒకటి, పద్మాసనం ఒకటి, బద్ధ పద్మాసనం ఒకటి, తర్వాత వచ్చేసి శశకాసనం ఒకటి, ఇలాంటి సులభతరమైన ఆసనాలని వాళ్ళకి నేర్పించవచ్చు. పిల్లవాళ్ళ విషయంలో ఏ ఆసనమైనా చెప్పొచ్చండి, రూల్ అంటూ ఏమీ లేదు. గురుముఖంగా, ఎందుకంటే వాళ్ళ శరీరం లేతగా ఉంటుంది, సాధనకు అనుకూలంగా ఉంటుంది, సరైనటువంటి గురు సంరక్షణలోకి వెళ్ళి కానీ చేస్తే మంచి రిజల్ట్ ఉందన్నమాట. ఏ ఆసనాన్ని వేయించవచ్చు, దానికి రిస్ట్రిక్షన్ మోడ్ అన్నట్టు పిల్లల విషయంలో అయితే ఏమీ లేదండి. ఒక పెద్దవాళ్ళ విషయంలో చేసేటప్పుడు మాత్రం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కానీ పిల్లవాళ్ళ విషయంలో అయితే ఏది ఉండదు. ఎందుకంటే లేత శరీరాలు అవి, ఎట్టు కావాలంటే అటు బెండ్ అయిపోతాయి అన్నమాట. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వాళ్ళని తీర్చిదిద్దొచ్చు. ఇకపోతే సులభమైనటువంటి శ్వాస వ్యాయామాలు కూడా ఉన్నాయండి. 10 సంవత్సరాలు పైబడినటువంటి పిల్లలకి సూర్య నమస్కారాసనాస్ ఉంటాయి. మామూలుగా ఇవి 12 భంగిమలు. మేమైతే మా సాధనలో రోజుకు 2 రౌండ్లు చేస్తాం, అంటే 12 12లు వస్తాయి అన్నమాట, 24 రౌండ్లు చేస్తాం. ఆల్రెడీ చెమటలు కారిపోతుంటాయి అన్నమాట, అంటే విష టాక్సిన్స్ అన్ని ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతాయి. సూర్య నమస్కారాలు కేవలం రోజుకి వాళ్ళ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు చేయగలిగినంత వరకు, వాళ్ళ యొక్క ఎనర్జీ లెవెల్ సపోర్ట్ చేసినంత వరకు మాత్రమే నియమితంగా నిదానంగా చక్కగా ఆ సాధన అనేది చేయాలన్నమాట. తర్వాత ప్రాణాయామం ఒకటి, గురువుగారు ఏ ప్రాణాయామం అయితే మనం నేర్పారో ఆ ప్రాణాయామం, దీంట్లో ఎక్కువగా నాడీ శోధన ఒకటి, తర్వాత మూర్ఛ ప్రాణాయామం ఒకటి, భ్రామరి ప్రాణాయామం ఒకటి, తర్వాత ఇంకొకటి వచ్చేటప్పటికి మనకి ఉద్గీత్ ప్రాణాయం, అంటే ఓంకారం మనం 3 సార్లు ఉచ్చరిస్తారు. ఓంకారం వలన మనకి బ్రెయిన్లో ఉన్నటువంటి నరాలు కానీ తన్మాత్రలు కానీ ఇవన్నీ చాలా రిలాక్సేషన్ అయ్యి మనకి ఒత్తిడి తగ్గి ఏకాగ్రతని సులభతరం చేస్తుంది అనమాట. తర్వాత ధ్యానం, ఈ ధ్యానం వల్ల మానసిక భావనలు, పిల్లలకు నాకు తెలిసి మానసిక భావనలు ఏమి ఉండవు సహజంగా, వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకే స్థితిలో ఉంటారనమాట. ఎంత ఒత్తిడి వచ్చినా తల్లిదండ్రుల మీదనే వస్తుంటుంది, కానీ పిల్లల మీద అయితే సాధ్యమైనంత వరకు రాదు. కాబట్టి ఆ ఒత్తిడి లేనటువంటి వాళ్ళు ఎవరంటే పిల్లలే. అట్టని పిల్లల్లో ఒత్తిడి ఉండదని నేను చెప్పను, చదువు కూడా ఒక రకంగా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంటుంది, ఒత్తిడి ప్రభావం. కానీ అలా దానికి భయపడిపోయి మనం ఒత్తిడిని పెంచుకోకూడదు. తద్వారా రోజుకి పిల్లలు కనీసం 1-20 నిమిషాల వరకు ధ్యానం అనేది చేయాలి. పిల్లలకి యోగా వల్ల ఇంకోటి ఏంటంటే శారీరక ఎదుగుదల అనేది మెరుగుపడుతూ ఉంటుందండి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఒత్తిడి భయం తగ్గుతాయి, క్రమశిక్షణ మరియు మంచి అలవాట్లని ఏర్పడతాయి. తర్వాత దీంట్లో జాగ్రత్తలు వచ్చేటికి గురుగారు లేకుండా అసలు ఆసనాలు వేయకూడదు. రెండోది బలవంతంగా ఆసనం వేయించకూడదు. అంటే బలవంతంగా ఆసనం వేయించకూడదు అనే దానికి అర్థం ఏంటంటే, వాళ్ళ శారీరక ఆరోగ్య స్థితి బాగలేనప్పుడు కానీ, మానసికంగా వాళ్ళు దానికి కనెక్ట్ అవ్వకపోవడం కానీ, తర్వాత ఎనర్జీ లెవెల్ సపోర్ట్ లేకపోవడం కానీ, తర్వాత వాళ్ళు నీరస స్థితిలో ఉన్నా కానీ, అంటే ఒక్కోసారి ఏంటంటే కొంతమంది చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతూ ఉంటారు, నీరసంగా, ఎనర్జీ సపోర్ట్ చేయదు, అలాంటప్పుడు కానీ చేయకూడదండి. మిగతా సమయంలో చక్కగా దీన్ని చేసుకోవచ్చు. తర్వాత అది కూడా ఎట్లా చేయించాలంటే సరదాగా ఆటల మాదిరిగా నేర్పించాలి. తర్వాత పిల్లల మనస్సునకు తగిన ఆసనాలే చేయించాలి. ఒక్కొక్కళ్ళకి అన్ని ఆసనాలు వేసే శక్తి ఉన్నప్పటికీ ఏమి చేయరు, సాధ్యమైనంత వరకు కూర్చుంటారు సైలెంట్గా. అయినా కూడా నెమ్మదిగా బుజ్జగించినట్టు చేయించి వాళ్ళ చేత ఆసనాలు వేయించడం వల్ల మంచి లాభం అనేది కలుగుతూ ఉంటుంది. తర్వాత అనుభవజ్ఞులైనటువంటి గురువుల సమక్షం మాత్రమే ఇది అభ్యసించడం చేయాలండి.
1: అదేవిధంగా గురుగారు, పిల్లలు పరీక్షల టైంలో చాలా ఒత్తిడికి గురవుతుంటారు, మరి అలా ఒత్తిడికి గురి కాకుండా వాళ్ళలో ఏకాగ్రత పెంచడానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయా? మన యోగాలు ఉంటే అవి ఏ విధంగా చేయాలో కొంచెం వివరించండి.
0: పరీక్షల సమయంలో విద్యార్థులు ఎక్కువగా ఒత్తిడి, భయము, ఆందోళన, ఏకాగ్రత లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, ఫస్ట్ భయం. ఏంటి ఆ భయం అంటే, ఆ పరీక్షను చూడంగానే అది నేను రాయగలుగుతానా లేదా, ఫస్ట్ నెగిటివిటీ ప్రయారిటీ ఇచ్చేసావు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి వాళ్ళకి 2 మైండ్లు ఉంటాయి. ఒకటి వచ్చేసేటికి కాన్షియస్నెస్ మైండ్, అంటే చేతనావస్థ అంటారు. 2, సబ్ కాన్షియస్నెస్ మైండ్, అంటే ఉపచేతనావస్థ అంటారు. ఇప్పుడు ఈ కాన్షియస్నెస్ మైండ్, అంటే మనం బాహ్యంగా చూసినటువంటి, మనకు కంటికి కనిపించేటువంటి ఏదైతే ఉందో దాన్ని కాన్షియస్నెస్ మైండ్ అంటారు. ఇదంతా ఇంపాక్ట్, మనం చూసిందంతా ఎక్కడ స్టోర్ అవుతుందంటే సబ్ కాన్షియస్ మైండ్లో అది నిక్షిప్తమై రికార్డ్ అయిపోతుంటుంది, ఆ మెమరీలో స్టోరేజ్ అయిపోతుంటుంది అనమాట. అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు ఎప్పుడు ఒక మాట, ఏంటయ్యాదంటే నువ్వు ఏదనుకుంటే అదే జరుగుతుంటుంది.

0: రా, నీ మదిలో ఏదనుకుంటావో నీకు అదే జరుగుతుంటదిరా అని. కాబట్టి ఒక వ్యక్తి ఒక మాటని పదే పదే ఉచ్చరించాడంటే అతను ప్రయారిటీ ఉన్నప్పటికీ లేదా లేనప్పటికీ ఎట్లయినా సరే అది ఆ విధంగానే జరిగిపోతుంటుంది. అతను ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయి కొన్ని కొన్ని విషయాలలో. అట్లనే ఈ పిల్లవాళ్ళ విషయంలో కూడా అదే అనమాట. ఆ భయము ఏంటో, ఈ క్వశ్చన్ నేను చదువుతానో లేదో, ఇది నాకు వస్తుందో లేదో, అది ఎగ్జామ్ ఎలా రాయగలుగుతానో లేదో అని ఒక టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడు మనం ఏం చేయాలంటే ముందు టెన్షన్ బయటపెట్టేసాలి. ఎవరికి టెన్షన్ కలిగింది అనేది గుర్తుంచుకోవాలి. ఆ చదివేటటువంటి విషయాన్ని క్షుణ్ణంగా మనసు పెట్టి, దేనికైనా ప్రధాన కారణం మనస్సు. మనస్సు మన ఆధీనంలో లేకపోతే ఏమి చేయలేరు, ప్రపంచం కూడా మన చేతిలోకి రాదు. ఫస్ట్ మన మనసును మనం మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. ఆధీనంలోకి తెచ్చుకున్న తర్వాత నిదానంగా దాని మీద ఆ యొక్క సబ్జెక్ట్ మీద కేంద్రీకరించాలి. ఏదైతే మనం చదువుకుంటున్నటువంటి సబ్జెక్ట్ ఉంటుందో దాని మీద కేంద్రీకరించి ఆ లోతుపాట్ల విశ్లేషణలన్నీ సబ్ కాన్షియస్ మైండ్కి ఇవ్వాలి. ఒకటికి రెండు సార్లు ఇచ్చేసి వదిలిపెట్టారంటే ఇంకా మూడోసారి నీ సంబంధమే లేదు. ఆ సందర్భంలో కరెక్ట్గా గుర్తుకొచ్చేస్తుంది, అది ఇస్తుంది, ప్రజెంట్ చేస్తుంది. దాని నైజమే అది. మీరు గమనించినట్లయితే ఇంకొక విషయం గమనించండి. ఇప్పుడు మనం సపోజు ఒక చిన్న సైకిల్ దొక్కడం లాంటిది నేర్చుకుంటాం. నేర్చుకునేటప్పుడే రోడ్డును చూస్తాడు. నేర్చుకుని అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు, మనం ఎట్లా పోయినా సరే చేతులు వాటి పైన చేసుకుంటూ వెళ్ళిపోతాయి. కారణం ఏంది, సబ్ కాన్షియస్ మైండ్కి ఇచ్చేసింది ఆల్రెడీ సిగ్నల్, అది తీసేసుకుంది. కాబట్టి నువ్వు నీ ప్రమేయం లేకపోయినా కూడా అది అలా జరిగిపోతూ ఉంటుంది. నువ్వు ఎప్పుడూ కరెక్ట్గా చూసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఎక్కడన్నా ఒకవేళ మర్చిపోయి ఏదైనా ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ గమ్యస్థానం ఏదనుకుంటావు అక్కడ తీసుకెళ్ళిపోతుంటుంది. అది సహజంగా జరిగే విషయం. కాబట్టి ఈ పిల్లలకి ఏమవుతుందంటే ఈ భయం అనేది ఎక్కువగా వస్తుంది చదువు వల్ల. దీన్ని మనం కంట్రోల్ చేసుకోవాలంటే విద్యార్థులలో కొన్ని ప్రత్యేకమైనటువంటి సాధనలు ఉంటాయి. అవేంటంటే ఏకాగ్రతను మెరుగుపరచుకోవడం, అంటే జ్ఞాపశక్తికి కానివ్వండి, మానసిక ప్రశాంతతను పెంచుకోవడం కానివ్వండి, ఇవన్నీ జరగాలంటే నాడీ శోధన ప్రాణాయామం కానివ్వండి, భ్రామరీ ప్రాణాయామం కానివ్వండి, త్రాటక క్రియ కానివ్వండి, వజ్రాసనం కానివ్వండి, పద్మాసనం కానీ ఇవన్నీ బాగా ఉపయోగపడతాయి అన్నమాట. తర్వాత సుఖాసనంలో ధ్యానం చేయడం కానివ్వండి, సూర్య నమస్కారాలు కానివ్వండి విద్యార్థులకి బాగా మేలు చేస్తాయి. ఇవన్నీ అంటే నాడీశోధన అంటే ఇందాక మీకు వివరించినట్టుగా అది అదొక రకం టైప్ నా మామూలు నాడీశోధన ప్రాణాయామం. ఇంకొక టైప్ కూడా ఉంది, ఎడమతో తీసుకోవడం, కుదుటితో వదలడం, కుడితో పీల్చడం, ఎడమతో వదలడం, ఆపకుండా చేయాలన్నమాట. తర్వాత భ్రామరీ కూడా మీకు తెలియజేస్తున్నాను, అంటే చెవులలో రెండు వేళ్ళు పెట్టేసి మకార ధ్వనిని ఉచ్చరించడం. త్రాటక క్రియ అంటే ఒక జ్యోతి లాంటిది, ఇంట్లో చీకటిగా ఉండేటువంటి ఒక రూమ్లో ఒక జ్యోతిని వెలిగించుకుని కనురెప్ప వాల్చకుండా 5 నిమిషాల పాటు తీక్షణంగా చూడాలి. తద్వారా ఏకాగ్రత అనేది ప్రస్ఫుటమవుతుంది అక్కడ. తర్వాత వజ్రాసనం. ఈ వజ్రాసనం వల్ల ఏమవుతుందంటే తీవ్రమైనటువంటి ఏకాగ్రత వస్తుంది. ఎందుకు వస్తుంది ఏకాగ్రత అంటే వజ్రాసనంలో కూర్చున్నప్పుడు వెన్ను నిటారుగా ఉంటుంది. ఏ పిల్లవాడికైతే చదువుకునేటప్పుడు వెన్ను నిటారుగా పెట్టి చదువుకోగలుగుతాడో వాడికి 100% మార్కులు పడ్డట్టే. ఎందుకంటే నీరసం కానీ నిస్సత్తు కానీ ఏమీ ఉండదు. ఇంకా రెండోది వచ్చేసి పద్మాసనం. పద్మాసనం వల్ల కూడా అదే ఫలితం వస్తుంది. ఇంకొకటి ముఖ్యంగా తాళీక్రియ అని ఒకటి ఉంది. తాళీక్రియ అంటే వజ్రాసనంలో కూర్చోవాలి, రెండు చేతుల్ని బాగా ధారాళంగా గాలిని తీసుకుంటూ సైడ్ నుంచి పైకి వెళ్ళాలి, మళ్ళీ గాలిని వదిలేస్తూ ఆ రెండు చేతులు సరిచి కొట్టాలన్నమాట, గట్టిగా చప్పట్లు. అలా కొట్టడం వల్ల మనలో ఉన్నటువంటి సప్త రజస్తమో గుణాలన్నీ కూడా ఏకమైపోయి 3 త్రిగుణాలు కరెక్ట్గా వర్క్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మామూలుగా సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఈ 3 ఎప్పుడైతే మనకు లెవెల్గా వస్తాయో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి నిద్రమత్తు, సోమర్తనం, యాంగ్జైటీ అన్నీ పోయి ఆరోగ్యంగా పిల్లవాడనేవాడు తయారవుతాడు. తర్వాత విద్యార్థులకు ఇంకో విషయం ఏంటంటే దీనికి సంబంధించి ఒక 15 నిమిషాల సాధన క్రమం ఉంటుంది. సూర్య నమస్కారాలు వచ్చి ఒక 5 నిమిషాలు వేసుకోవచ్చు, నాడీశోధన ఒక 3 నిమిషాలు చేయొచ్చు, అలానే భ్రామరీ 2 నిమిషాలు చేయొచ్చు, త్రాటకం 2 నిమిషాలు చేయొచ్చు, ధ్యానం వచ్చేసి ఒక 3 నిమిషాలు. మొత్తం మీద ఈ పిల్లవాళ్ళనేది ఈ సాధనని ఒక 20-25 నిమిషాల పాటు చేయగలిగితే మంచి ఉత్తీర్ణతతో కూడినటువంటి మార్కులను సంపాదించి గొప్పవాళ్ళుగా తయారు కావచ్చు.
1: మీరు ఇంతవరకు యోగాతో వెలిగే బాల్యం గురించి శ్రీ పచ్చవ రామకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె శ్రీలత. ఇంతటితో ఈనాటి మా యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికి దక్షిణాల్లో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న NDA ప్రభుత్వం ఈ అంశం గురించి కర్నూలు కేంద్రం సౌజన్యంతో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

0: ఆకాశవాణి ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ది ఈ అంశం గురించి కర్నూలు బి క్యాంప్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ జి చంద్రశేఖర్. కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జి చంద్రశేఖర్.
1: ప్రస్తుత ప్రభుత్వము తన పుష్కర కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా గత 12 సంవత్సరాలుగా ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలు, వాటి పనితీరు, ప్రజలు పొందిన లబ్ధి, తద్వారా 2047 సంకల్పం చేరే దిశగా సాగించిన ప్రయాణంలో అమలైన పథకాల గురించి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు కర్నూలు బి క్యాంప్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అయిన డాక్టర్ నాగస్వామి నాయక్ గారు. మరి వీరు వచ్చేసి ఒక ప్రిన్సిపల్గానే కాకుండా, అంటే విద్యావేత్తగానే కాకుండా, ఇక ఎన్నో సేవా కార్యక్రమాలు, అంతేకాకుండా ఎన్నో అవార్డులు వీరిని వరించాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డు హోల్డర్గా, నోబెల్ అవార్డు గ్రహీతగా, లండన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు హోల్డర్గా, మరియు యుఎన్ఓ సర్టిఫైయర్గా, పైగా 70 అవార్డులు వీరిని వరించాయి. మరి వీరి ద్వారా మన ప్రభుత్వము తన పుష్కర కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 12 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పనుల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ నాగస్వామి నాయక్ గారు.
2: నమస్కారం అండి.
1: మరి మన ప్రభుత్వం అండి ఈ పుష్కర కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మీరు చెప్పదలుచుకున్న ముఖ్య అంశాల గురించి తెలియజేస్తారండి.
2: నమస్కారం అండి. పుష్కర కాలంగా మనము ఈ 12 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అయితేనేమి ప్రపంచ దేశాలకి మనము ఆదర్శంగా నిలుస్తున్నామండి. అదేవిధంగా భారతదేశాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాల్లో యువత ముఖ్యంగా మనకి కొనియాడబడుతున్నారండి. మనకు మన అభివృద్ధి, అంటే మన దేశంలో జరిగిన అభివృద్ధి ఏ దేశంలోనూ అంత అభివృద్ధి చెందలేదండి. వాటిలో మన దేశంలో ముఖ్యంగా డిజిటల్ విప్లవము, మౌలిక సదుపాయ అభివృద్ధి, రైల్వే ఆధునీకరణ, విమానయాన రంగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్టార్టప్ మరియు ఆవిష్కరణలు, తర్వాత పునరుత్పాదక శక్తి, తర్వాత గ్రామీణ అభివృద్ధి, తర్వాత గృహ నిర్మాణం మరియు సంక్షేమ పథకాలు, పట్టణాభివృద్ధి అనే ఈ 10 అంశాలను తీసుకుని భారతదేశంలో ఎనలేని పురోగతి అండ్ అభివృద్ధి కూడా సాధించడం జరిగిందండి ఈ 12 సంవత్సరాల్లో.
1: చాలా అంశాల గురించి తెలియజేశారండి. భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ధి గురించి ముఖ్యంగా మీరు 10 రంగాల గురించి చెప్పారండి. మొదటగా గత 12 సంవత్సరాల్లో భారతదేశంలో డిజిటల్ రంగంలో జరిగిన ప్రధాన అభివృద్ధి ఏంటో తెలియజేస్తారండి.
2: తప్పకుండానండి. సో ముఖ్యంగా యూపీఐ ద్వారా అండి మనము డిజిటల్ చెల్లింపులు విస్తృతంగా మనము చేపట్టడం జరిగిందండి. ఇండియాలో డిజిటల్ ఇండియా ద్వారా భారత ప్రభుత్వ సేవలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయండి. మరియు 5G సేవలు మనం విస్తృతంగా యూజ్ చేసుకుంటున్నామండి. అందులో భాగంగా మొన్న చూసుకున్నామండి, మనకి నిర్మలా సీతారాం గారు ఒక పోస్ట్ పెట్టారండి. అది ఆశ్చర్యకరం ఏంటంటే, మన డూడు బసవనల తలపైన యూపీఐ పెట్టి ఎక్కడ స్కాన్ చేసి చెల్లించిన విధానాన్ని చాలా మంచిగా కొనియాడబడింది మేడం గారు. అంటే భారతదేశంలో మారుమూల ప్రాంతాల్లో కూడా ఈ డిజిటలైజేషన్ అనేది చాలా త్వరగా వ్యాప్తి చెందిందండి.
1: ఇకపోతే అండి మరొక ప్రశ్న అండి, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారతదేశం సాధించిన ముఖ్య విజయాల గురించి తెలియజేస్తారండి.
2: ఖచ్చితంగానండి, ఇది మంచి క్వశ్చన్ సార్. నిజంగాను జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు, తర్వాత వంతెనలు, సొరంగ మార్గాలు నిర్మించబడ్డాయండి. తర్వాత భారత్లో ముఖ్యమైన కొన్ని సంస్కరణలు చేయబడ్డాయండి. సో వాటిలో రవాణా సంస్థ కూడా అతి ముఖ్యమైనది. అదే కాకుండా అండి, ఈరోజు కూడా జోజో అనే ఒక టనల్ని కూడా మనము స్టార్ట్ చేసుకున్నామండి. మన నితిన్ గడ్కరీ గారు ఈరోజు దాని, అది ఎక్కడ, హిమాలయాల్లో సొరంగ మార్గంలో, మనం యాక్చువల్గా హిమాలయాల్లో మనకు మంచు పడితే దాదాపుగా 6 నెలల వరకు మనకు ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదండి. ఈరోజు వారు చేసిన ప్రారంభోత్సవము ఏ విధంగా ఉందంటే, కనెక్టివిటీ సొరంగ మార్గం ద్వారా మన డిఫెన్స్ అయితేనేమి, ఆర్మీ అయితేనేమి, తర్వాత ఈజీగా కొన్ని వస్తువులు సరఫరా చేయడానికి చాలా వీలవుతుందండి. అదే ప్రకారంగా మనకి దాదాపుగా 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఇంకా తగ్గిపోతుందండి.
1: చాలా సంతోషం అండి. ఇక ముఖ్యంగా మన భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైల్వే రంగము

0: జరిగిన ముఖ్యమైన మార్పుల గురించి మా శ్రోతలకు కాస్త
1: వినిపిస్తాను. బ్రాడ్ గేజ్ మీటర్ గేజ్ తో మనం నడిచే వాళ్ళమండి. ఈ విధంగా ఇప్పుడు రైల్వే రంగంలో చాలా ఎలక్ట్రిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఆ ఎలక్ట్రిఫికేషన్ పూర్తి స్థాయిలో మనం యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి వందే భారత్ వంటి అత్యాధునికమైన రైళ్లు ప్రవేశపెట్టడం జరిగిందండి. తర్వాత మెట్రో రైల్ వ్యవస్థ అనేక నగరాలను కలుపుకుంటూ అనేక నగరంలో డెవలప్మెంట్ సాగిస్తున్నామండి.
0: ఇకపోతేనండి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ గత 12 సంవత్సరాల్లో ఎలా అభివృద్ధి చెందిందో మా శ్రోతలకు వినిపిస్తారండి.
1: ఖచ్చితంగానండి, ముఖ్యంగా మనము భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టడం వల్ల మనము 2 నుంచి 4 ట్రిలియన్ డాలర్స్ యొక్క అమౌంట్ మనకి పెరిగిందండి. సో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన దేశాల్లో మనది 3వ స్థానం ఆక్రమించుకోబోతున్నామండి. ప్రపంచంలోనే ఇది భారతదేశం 1గా కొనియాడబడుతుందండి.
0: ఇకపోతే అండి, స్టార్టప్ రంగంలో భారతదేశము సాధించిన పురోగతి చాలా ఉందండి. ఈ 12 సంవత్సరాల్లో స్టార్టప్లు, ఎన్నో స్టార్టప్లు మనము అందించామండి. మరి స్టార్టప్ల గురించి, మనము సాధించిన పురోగతి గురించి మా శ్రోతలకు తెలియజేస్తారా అండి?
1: ఖచ్చితంగానండి, ఎందుకంటే యువత ఇప్పుడు ముఖ్యంగా మనకు భారతదేశం పట్టుకొమ్మలు అనుకుంటున్నామండి. వారు ప్రధానమంత్రి గారు దూరదృష్టితో ఆలోచన చేసేసి యువతలో గాన నైపుణ్యాన్ని ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో అప్పుడు తర్వాత ఈ స్టార్టప్ అనే రంగంలో ఎప్పుడైతే మనం ప్రపంచ దేశాలకు 3వ అతిపెద్ద స్టార్టప్గా మనము నిలబడ్డామండి ఇప్పుడు. సో వీరు తీసుకున్న ఈ కామర్స్ అయితేనేమి, ఏఐ వంటి రంగాల్లో మనం కొత్త పొంతలు మనకు చూపిస్తున్నామండి. మనము కొత్త సంస్థలు కూడా ఏర్పడి ఇక్కడ అండి స్టార్టప్ రంగానగానే ఇటు ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి, అటు భారతదేశంలో మన సెంటర్లో అయితేనేమి, ఇక్కడండి ముఖ్యంగా యువతకు ఉద్యోగం కల్పన. ఇప్పుడు ఏ విధంగా వచ్చిందంటే ఒకప్పుడు ఉద్యోగం రావాలంటే కష్టమనేది, ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలి అనే ఒక సంకల్పంతో మన మోడీ గారైతేమి వారి రూపకల్పంతో భారతదేశం ఇంకా ముందుకు సాగుతుందండి.
0: ఇక భారతదేశానికి ప్రధాన గ్రామాలు పట్టుకొమ్మలు అని చెప్తా ఉంటారండి.
1: అవునండి.
0: ఇక భారతదేశంలో గ్రామీణ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల గురించి మా శ్రోతలకు వివరిస్తారండి.
1: ఎస్ అండి, ఇందులో భాగంగా అండి ఇప్పుడు స్టార్టప్ రంగాల్లో మనము అని చూసుకున్నాం కదండి, భారతదేశంలో కాదు రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పన అనేది మనకు సాగుతుందండి. ఇప్పుడు భారతదేశ గ్రామీణ అభివృద్ధిలో మన విప్లవాత్మకమైన మార్పులు మనం చూస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా రోడ్స్ కనెక్టివిటీ అండి, తర్వాత కన్స్ట్రక్షన్లో, తర్వాత పవర్ డిస్ట్రిబ్యూషన్లో అయితేనేమి, సో వాటర్ తాగునీటి సౌకర్యము మరియు స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మరుగుదొడ్ల నిర్మాణము చేపట్టడం జరిగిందండి. ఇక్కడ ఒకటి కోట్ చేస్తున్నానండి, స్వచ్ఛ భారత్లో మా కాలేజీ ముఖ్యంగా, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయము మా కాలేజీలో స్వచ్ఛ భారత్గా ఈవెన్ మా కాలేజ్ క్యాంపస్ బి క్యాంప్ అంతా మేము క్లీన్గా చేసేసి ఆ ప్లాస్టిక్ని తడి చెత్త పొడి చెత్త వేరు చేసేసి ఆ విధంగా గత 3 సంవత్సరాలుగా చేస్తున్నామండి. అది మా కమిషన్ ద్వారా కూడా మా ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగిందండి.
0: ఇక పోతే అండి, మరొక చిన్న ప్రశ్న అండి, భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశంగా
1: అవునండి
0: గుర్తింపబడింది.
1: అవునండి.
0: మరి వ్యవసాయ రంగ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి వికసిత్ భారత్ 2047లో భాగంగా?
1: ఎస్ అండి, మనము రాయలసీమ అనగానే ఫుడ్ బౌల్ అని ఒక నానుడి అండి, మనం ప్రపంచానికి అన్నం పెడుతూ ఉన్నాము. అదేవిధంగా భారతదేశం కూడా మనకి ఇక్కడ మన వ్యవసాయదారులు చిన్న చిన్న పరికరాలతో వాళ్ళ భూమిని సాగు చేస్తుంటారండి. అదేవిధంగా అందులో శిక్షణ అంటే నైపుణ్యాన్ని జోడించి కానీ మనము చేను చదువు చేయడం, మనకున్న వ్యవసాయ భూమిని సక్రమంగా యూజెస్ ఆఫ్ టెక్నాలజీతో సక్రమంగా యూజ్ చేసుకుంటే కానీ మనకి దిగుబడులు ఎక్కువ వస్తాయండి. అదేవిధంగా మనకు ఇది ఎక్కువ వంగడాలను కూడా మనము భూమిపైన వేసిన తర్వాత వాటి నుంచి కూడా మనం మంచి ఫలాలను తీసుకోవచ్చండి.
0: ఇక మరొక ముఖ్యమైన అంశం అండి, ఇదే ప్రభుత్వంలో ఒక 5 ఏళ్ల క్రితము ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టారండి. ఆ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో పలు అభివృద్ధి పథకాలు చేస్తూ ఇక వికసిత్ భారత్ 2047 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాలకు వికసిత్ భారత్

0: గురించి అలాగే 2047 అనే ఒక లక్ష్యంతో ముందరికెళ్తా ఉన్నారండి మన మోడీ గారు.
1: అవునండి.
0: ఇక మన ప్రధానమంత్రి గారు చేపట్టిన ఈ బృహత్కరమైన పథకం గురించి మా శ్రోతలకు వివరిస్తారండి.
1: ఖచ్చితంగా తప్పకుండా అండి, ఇది శ్రోతలు మరియు యువత ఖచ్చితంగా తెలుసుకోవాలి అండి. ఇది 12 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, డిజిటల్ సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఆర్థికాభివృద్ధి, పునరుత్పాదక శక్తి, గ్రామీణ మరియు పట్టణాభివృద్ధి రంగాల్లో సాధించిన పురోగతి భారతదేశానికి వికసిత దేశంగా మార్చే దిశగా మనము మన ప్రధానమంత్రి మోడీ గారు నడిపిస్తున్నారండి. అదేవిధంగానండి, మనకి స్వచ్ఛ భారత్లో భాగంగాను మనము కొన్ని ఏరియాస్ సెలెక్ట్ చేసుకుని దాన్ని డెవలప్ చేయడము, తర్వాత యోగాంధ్రలో భాగంగా ప్రతీ పౌరుడికి ఫిట్గా ఉండాలనే ఉద్దేశంతో, అంటే మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేశంలో పరోభివృద్ధి చెందడానికి వీలవుతుందని మన ఇరువురు నాయకులు యొక్క ఆలోచన అండి.
0: డాక్టర్ నాగస్వామి నాయక్ గారు, మీరు ఈరోజు మా స్టూడియోకి వచ్చి 2014 నుండి 2026 వరకు, అంటే ఒక పుష్కర కాలం వరకు, మన ఈ ప్రభుత్వం భారతదేశంలో డిజిటల్ సాంకేతికత, మౌలిక సదుపాయాలు, రవాణా, ఆర్థిక వ్యవస్థ, శక్తి ఉత్పత్తి, గ్రామీణ ఇంకా పట్టణాభివృద్ధి రంగాలలో విశేష పురోగతిని సాధించింది అని చెప్పారు. ఇక ఈ అభివృద్ధి భారతదేశాన్ని వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధన దిశగా ముందుకు నడిపిస్తుందని తెలియజేసినందుకు మా కర్నూలు ఆకాశవాణి తరపున, ఉభయ రాష్ట్ర ఆకాశవాణి శ్రోతలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. నమస్కారం.
1: నమస్కారం అండి. భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారు పుష్కర కాలము కంప్లీట్ చేసిన తర్వాత, వారు పుష్కర కాలం మనం తయారు చేసుకున్నామండి. అదేవిధంగా భారతదేశంలో కాకుండా ప్రపంచంలోనే ఎనలేని నాయకుడిగా కొనియాడబడ్డారండి. నిజంగా 2047లో మనం పూర్తిగా 100 సంవత్సరాల ఫ్రీడమ్ను జరుపుకోబోతున్నామండి. అది యువత శక్తిలో ఉంది, యువత శక్తి దాగి ఉంది అండి. భారతదేశాన్ని ముందు నడిపే శక్తి మన అందరిపైన మనం తీసుకొని, యూత్ కానీ స్టూడెంట్స్ కానీ దూరదృష్టికి ఆలోచించాలి. ఒకరిపైన ఆధారపడకుండా మీరు మన స్టార్టప్ అయితేనేమి, మన లక్ష్యాలను ముందు పెట్టుకొని మనం ముందుకు నడిస్తే భారతదేశం పురోభివృద్ధి చెందుతుంది. అండ్ భారతదేశంలో ప్రపంచంలో నంబర్ వన్ స్థాయి వచ్చే కాలము అతి దగ్గరలోనే ఉందండి.
0: చాలా సంతోషం అండి. ధన్యవాదాలండి.
1: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశంలో గత 12 సంవత్సరాల అభివృద్ధి ఈ అంశం గురించి కర్నూలు బి క్యాంప్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయం చేసిన వారు డాక్టర్ జి చంద్రశేఖర్. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ జి చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
4: లక్షల్లో ఐటీ జీతం, వందలేని వసంత గీతం,
5: పబ్బుల్లో పర్సులు మాయం, 10 ఇస్తే మర్డరు ఖాయం,
4: పల్లెలు కూడా రక్తం మరిగే, వాడవాడలా నేరం పెరిగే,
5: సొంత బతుకులు సంతలో దొరుకును, తాగేందుకు తల్లిని నరుకును,
4: అందుకే మనమందరం శాంతి కపోతాలమవుదాం,
5: అహింసను జపించే మానవతావాదాన్ని అనుసరిద్దాం.
6: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. అభివృద్ధికి సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులు తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ పునఃపరీక్షపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, పరీక్ష సన్నద్ధతపై దృష్టి సారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విద్యార్థులకు సూచించింది. రాబోయే 4 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. వార్తల వివరాలు. అభివృద్ధికి సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లోని బేతుల్లో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత అనే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గిరిజన వర్గాలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో జరిగిన ఈ సదస్సు కేవలం ఈ ప్రాంతానికి మాత్రమే కాకుండా యావత్ దేశానికి ముఖ్యమైనదన్నారు. ఇది దేశాభివృద్ధిలో గిరిజన వర్గాలు కీలక పాత్ర పోషించడానికి సహాయపడుతుందన్నారు. గిరిజన వర్గాల జీవన శైలి సహజంగానే ప్రకృతికి ఆధ్యాత్మికతకు దగ్గరగా ఉంటుందని, పర్యావరణ పరిరక్షణ, ప్రకృతితో సామరస్యంగా జీవించడం అనేది గిరిజన వర్గాల నుండి నేర్చుకోవచ్చని తెలిపారు. ఆధ్యాత్మికత, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, మానవ సంక్షేమం మన సమ్మిళిత అభివృద్ధికి మూల స్తంభాలుగా చేసుకుని భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించడానికి అందరూ మరింత నిబద్ధతతో కలిసి పనిచేయాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు.
1: इस महासम्मेलन में भविष्य के लिए ऐसे समग्र कार्य योजना बनेगी जो देश के जनजातीय समाज को राष्ट्रीय प्रगति के प्रमुख भागीदार के रूप में सशक्त करने में सहायक होगी. तेज भागती दुनिया में समाज के हर वर्ग की आध्यात्मिक शुचिता बहुत महत्वपूर्ण हो जाती है. मैं ब्रह्मा कुमारी संस्था को इस महत्वपूर्ण पहल के लिए हार्दिक बधाई देती.
0: సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్తో కలిసి ప్యారిస్లో వివాటెక్ 2026 కార్యక్రమంలో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మానవ కేంద్రీకృత ఏఐ, అత్యాధునిక సాంకేతికతల పట్ల భారతదేశపు దార్శనికతను, అలాగే వర్ధమాన సాంకేతికల్లో భారత్ ఫ్రాన్స్ సహకారం పెరుగుతున్న విస్తరణను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. డిజిటల్ చెల్లింపులు, ఏఐ ఆధారిత వ్యవసాయ పురోగతి నుండి అత్యాధునిక అంతరిక్ష అనువర్తనాల వరకు సాంకేతికత దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్లు ఇరువురు ఆరోగ్య సంరక్షణ, రవాణా రంగాలకు సంబంధించిన అత్యాధునిక సాంకేతికతలు, ఆచరణాత్మక పరిష్కారాలను ప్రదర్శిస్తున్న భారతీయ అంకుర సంస్థలు ఆవిష్కర్తలతో సంభాషించారు. దేశంలో రిఫైనరీలు తగినంత ముడిచమురు నిల్వలతో సమృద్ధిగా పనిచేస్తున్నాయని పెట్రోలియం, సహజవాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు కూడా తగినంత ఉన్నాయని వెల్లడించారు. పశ్చిమాసియాలోని తాజా పరిణామాలపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన అంతర మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, గత 3 రోజుల్లో 1,36,00,000 ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు జరిగాయని, 1,47,00,000 సిలిండర్లను పంపిణీ చేశామని తెలిపారు. అదే సమయంలో 22,945 టన్నుల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్లు అమ్ముడయ్యాయని వెల్లడించారు.
2: నేచురల్ గ్యాస్, క్రూడ్, పెట్రోల్, డీజిల్ ఆర్ ఎల్పీజీ కి సప్లై స్టేబుల్ హై. हमारी रिफाइनरीज ऑप्टिमम कैपेसिटी पर वर्क कर रही हैं. रिटेल आउटलेट्स पर और डिस्ट्रीब्यूटरशिप्स पर ऑपरेशन नॉर्मल है. मार्च से लेकर अब तक 10.02 लाख पीएनजी कनेक्शंस गैसिफाई किए गए हैं. 3.22 लाख कनेक्शंस के लिए एडिशनल इंफ्रास्ट्रक्चर क्रिएट किया गया है और 9.94 लाख न्यू कस्टमर्स पीएनजी के लिए रजिस्टर हुए हैं.
0: అదేవిధంగా ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ మాట్లాడుతూ, 62,370 మెట్రిక్ టన్నుల సరుకుతో మాల్టా జెండా కలిగిన ఎల్ఎన్జి క్యారియర్ దిశ నౌక రేపు ఉదయం గుజరాత్లోని దహేజ్ ఓడరేవుకు చేరుకోనుందని చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలోని వివిధ ప్రదేశాల నుండి గత 72 గంటల్లో 47 మందితో సహా ఇప్పటి వరకు 639 మందికి పైగా భారతీయ నావికులను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో మంత్రిత్వ శాఖ సహకరించిందని తెలిపారు. విదేశాల్లో ఉన్న భారతీయ నావికుల భద్రత, సంక్షేమాన్ని నిర్ధారించడానికి అవసరమైన సహాయాన్ని అందించడానికి డీజీ షిప్పింగ్ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూ వివిధ భాగస్వామ్యులతో నిరంతరం సమన్వయం

0: చేసుకుంటోందని తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నషాముక్త్ పరిసర అభియాన్లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం సాధించిన గణనీయమైన పురోగతిని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రశంసించారు. ఈ ఏడాది మాదక ద్రవ్య రహిత ప్రచార ప్రారంభోత్సవం ఈ ప్రతిజ్ఞ వేదిక చొరవను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. యువత నషాముక్త్ భారత రాయబారులుగా మారి మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా గలం విప్పాలని సామాజిక మాధ్యమ వేదికగా ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. మాదక ద్రవ్య రహిత భారతదేశ కల సాకారంలో సమిష్టి కృషి యువత భాగస్వామ్యం కీలకమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అర్హత కలిగిన షెడ్యూల్ కులాల విద్యార్థులకు స్కాలర్షిప్ల పరిధి పంపిణీలో ప్రభుత్వం గణనీయమైన పురోగతిని సాధించింది. సామాజిక న్యాయం సాధికారిత మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఎస్సీ విద్యార్థుల కోసం అమలు చేస్తున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 6,208 కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసింది. దీని ద్వారా 47 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందారు. అదేవిధంగా ఎస్సీ ఇతర వర్గాల విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పథకం కింద ప్రభుత్వం 562 కోట్ల రూపాయలకు పైగా నిధులను పంపిణీ చేసింది. ఈ పథకం ద్వారా 26 లక్షలకు పైగా విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లబ్ధిదారుల సంఖ్యలో కూడా గణనీయమైన పెరుగుదల నమోదైంది. నీట్ యూజీ పునఃపరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తెలిపింది. విద్యార్థులు ప్రశాంతంగా ఉండి పరీక్ష సన్నద్ధతపై దృష్టి పెట్టాలని సూచించింది. ఈ నెల 21న పరీక్ష జరగనుందని, వాయిదా పడుతుందన్న వదంతులను, సామాజిక మాధ్యమాల్లో వచ్చే దుష్ప్రచారాలను నమ్మవద్దని ఎన్టీఏ ఎక్స్ వేదికగా సందేశాన్ని విడుదల చేసింది. ఎన్టీఏ నుంచి వచ్చే అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని పేర్కొంది. సంబంధిత మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశామని, పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక ఈ పరీక్ష నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలోని చివరి వ్యక్తి వరకు చేరువు కావడమే కమ్యూనిటీ రేడియోల లక్ష్యమని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. చెన్నైలోని ఆల్ ఇండియా రేడియో కార్యాలయంలో ఈరోజు జరిగిన ఒక పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రయోజనం కోసం అవగాహన సందేశాలను అత్యంత ప్రభావవంతంగా అందించడానికి రేడియోలో నూతన ఆవిష్కరణలు అవసరమని చెప్పారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శ్రీధరన్ రేడియో రంగానికి చేసిన కృషికి గాను ఆయనను మంత్రి అభినందించారు. ఆయన కృషి ఫలితంగానే చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో ప్రారంభమైందని తెలిపారు. ఒడిశా, జార్ఖండ్ సహా దేశంలోని మారుమూల ప్రాంతాలకు కమ్యూనిటీ రేడియోను తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాలను మంత్రి అభినందించారు. వాతావరణం. రాబోయే 4-5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఎండీ తెలిపింది. అసోం, మేఘాలయ, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో రాబోయే 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త ఉమాశంకర్ దాస్ తెలియజేస్తూ,
1: Advance of southwest monsoon, the conditions are becoming favorable for further advance of southwest monsoon. Some more parts of Telangana, Odisha, Jharkhand, Bihar and some parts of Chhattisgarh during next 4 to 5 days. Weather system, a fast western disturbance in a trough in middle and upper tropical westerlies with the axis roughly along. There are several cyclonic circulation as well as troughs over different parts of the country. And because of this weather system, we are anticipating that maximum temperature, day temperature likely to rise by 2 to 3 degree during next 24 hours.
0: జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధికి, సాంప్రదాయ విలువలకు మధ్య సమతుల్యతే సుసంపన్నమైన సమాజానికి పునాది అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సాంకేతికత భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులు తీసుకువచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నీట్ పునఃపరీక్షపై వస్తున్న వదంతులను నమ్మవద్దని, పరీక్ష సన్నద్ధతపై దృష్టి సారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విద్యార్థులకు సూచించింది. రాబోయే 4 రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: తర్వాత పాట దేవిపుత్రుడు చిత్రం కోసం ఉదిత్ నారాయణ చిత్రపడిన పాట.

0: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మళ్ళీ విందాం. ఆకాశవాణి శాబ్ద భాండాగారం నుంచి ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా తస్మాస్ జాగ్రత్త నాటికి విందాం. రచన జంధ్యాల.
1: ఆకాశవాణి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త నాటిక రచన జంధ్యాల, నిర్వహణ సత్యం శంకరమంచి. ఇందులో విబి కనకదుర్గ, నండూరి సుబ్బారావు, శనగల కబీర్దాస్, విన్నకోట విజయరామ్, ఏఆర్ఎన్ శర్మ, రామనేని రాధాకృష్ణ, పేరి కామేశ్వరరావు, నరసింగరావు, శ్రీనివాసమూర్తి, సి రామ్మోహన్ రావు పాల్గొంటున్నారు. వినండి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త నాటిక.

0: ఏమే పారు, ఏది రైలు?
1: రైలా? అదిగో వెళ్ళిపోతుంది, పరిగెత్తికెళ్ళి ఎక్కండి.
0: చాలే తెలివి, అది గూడ్స్ కదా. ఏమిటి
1: గూడ్సే, మన బండి ఇంకా గంట కాని రాదుట.
0: అలాగా, మరైతే ఆ రిక్షావాడు వాడి మొహం మండ. ఇదే బండి అని చెప్పాడు దొంగ రాజకీయలు.
1: ధర్మరాజు గారు అంటే మీరేనని తెలుసుకుని ఉంటాడు వాడు. మీ హడావిడి వెళ్ళ కాదుటండి, 10 రూపాయలు నష్టం. అయినా రూపాయి ఇచ్చాడే అనుకోండి, కూసిన రైలల్లా మందే అనుకుని చిల్లర వదిలిపెట్టి వచ్చేయడేనా?
0: అదేమిటి, రిక్షావాడిని అడిగాను కదా, వాడు చెప్తేనే కదా వచ్చేసింది.
1: వాడు 6 రూపాయి కాస్త చెక్కేద్దామని ప్లాన్ వేశాడు. మీరు వాడి మాటలు నమ్మేసి రొప్పుతూ రోజుతూ రన్నింగ్ రేస్ పెట్టి మరీ వచ్చి పడ్డారు. కాస్త ముందు వెనక ఆలోచించక్కర్లేదుటండి.
0: చాలే ఊరుకుందు. ఏమే మరీ అంత వేళపడ మనికిరాదే. ఈ ధర్మరాజు వంశం ఎటువంటిది? అసలు మా చరిత్ర దేశానికి, మా వంశంలోని వ్యక్తులందరూ ధైర్య సాహసాలకు మంచి మర్యాదలకు పెట్టింది పేరే. మా తాత మీసాల మీద నారింజ కాయల చేత నాట్యం చేయించేవాడు. మా నాన్న మీసాల మీద నిమ్మకాయలు నిలుపుకునేవాడు.
1: ఎటొచ్చి మీతరం వచ్చేసరికి పాపం మీసమే లేకుండా పోయింది. సరే గాని, ఇంతకి టికెట్లు తెచ్చారా, అవి మర్చిపోయారా?
0: అమ్మమ్మ, అవి మర్చిపోతానా? తెచ్చానే. వసే పారు, సూర్యగ్రహంలోనైనా సరే ఒక ఏడాది మకాం పెట్టగలను, గాని ఒక్క ప్రశ్నకి మాత్రం సమాధానం కనుక్కోలేకపోతున్నాను.
1: ఏమిటో అది?
0: ఏం లేదు, నీకు నేను మొగుడినా నాకు నువ్వు మొగుడు గాని, అసలే మన పెళ్లి చేయించిన వశిష్ఠుల వారు కుంభకర్ణుడు జ్యేష్ఠ సోదరుడు. ఆ మత్తులో నా చేత నీకు తాళి కట్టించడానికి బదులు నీ చేత నాకు పుస్తక కట్టించాడేమో అని అనుమానం.
1: అయ్యో రాతా, తెలివి తెల్లారట్టే ఉందిలేండి.
0: అదే పారు.
1: ఏమిటండి
0: అది? సబ్బు పిల్ల నూతి కట్టి మీద వదిలేసి వచ్చేసానే.
1: సరే సరే, తలుపు చక్కరే కొట్టుకుపోతూ ఉంటే విస్తరాకులో లెక్కటండి. రూపాయలకు రూపాయలు రిక్షావాడికి ధారపోస్తూ పావుల సబ్బు పిల్ల కోసం మెగపడతారేం నాటకం కాకపోతే.
0: ఇదిగో పారు, ఒక రోజు ఓవర్ టైం చేసి తెచ్చి నీ చేతిలో పోస్తాను, కానీ మాట మాటిగా రిక్షావాడిని గుర్తు చేయకే, వాడి బుర్రమీసాలు ఎర్రగుడ్లు గుర్తుకొస్తానే. ఏమిటో నా గుండెలు అదిరిపోతున్నాయి.
2: బాబు, బాబులు.
0: ఏనాయన?
2: నా పేరు ఆంజనేయులండి.
0: మంచిదే బాబు, నీ పేరు ఆంజనేయులు అయితే నాకెందుకు, గరుత్మంతుడు అయితే నాకెందుకు, ఏమిటి పని?
2: ఈ వచ్చే రైలు విపరీతమైన రద్దీగా ఉంటుందండి. ఎవరు సరేనంటే తమ కోసమని 2 బెత్తులు రిజర్వ్ చేయిస్తానండి. పాపం చాలా సామాన్లతో దూరం పెడుతున్నట్టున్నారు, నన్ను సాయం చేసి పుణ్యం కట్టుకునేవండి.
0: ఇంతే కదా ఊరణీయ సత్యం కూడా. సరే కట్టుకోవయ్యా, నీ ఇష్టం వచ్చినంత పుణ్యం కట్టుకో, కానీ
2: బెత్తికి 2 రూపాయలు అవుతుందండి.
0: సరే సరే, డబ్బులు ఇవ్వాలా? అంటే మాకేదో సాయం చేస్తున్నాను అనుకున్నానే. వద్దులే బాబు, వెళ్ళి వెళ్ళి.
2: అలా అనకండి బాబు, రైల్లో అసలు మీరు నిలబడడానికి కూడా చోటు ఉండదండి. ఒంటికాల మీద చిటికెన వేలు మీద నుంచోవలసి వస్తుంది. తమరా అవస్థ పడలేదు సార్. ఎంత, ఆఫ్టర్ ఆల్ 2 రూపాయలేగా, ఓన్లీ 2 రూపీస్.
0: ఏమిటో, నాకన్నా నువ్వే ఎక్కువగా చదువుకున్నట్టున్నావే, ఇంగ్లీషు దంచేస్తున్నావు. చెప్పు, 2 బర్తులకి ఏమి
1: ఇవ్వమంటావు?
0: ఉండవే, విపరీతమైన రష్గా ఉంటుంది. మన ఆంజనేయులు చెప్పడం లేదు పాపం, ఇలాంటి ఎత్తు నిలబడగలవా నువ్వు? అందులో నువ్వు చిటికెన వేలు మీద నిలబడాలట. మనకి తోడు మనకు 10 రెట్ల పరువు కదా ఈ సామాన్లు. చెప్పండి బాబు, ఏమి ఉంటావు నాయన?
2: చిత్తం, 4 రూపాయలు మార్కెట్ రేట్ అండి, పైసా తగ్గదు.
0: ఏమిటి దీని మార్కెట్ రేట్ కూడా ఒకటే అండి. సరే సరే, చూడు 2 రూపాయలు ఇస్తాను, 2 బర్తులు కావాలి.
2: అబ్బే కెట్టదండి, గురువు ఒప్పుకోడు.
0: గురువు ఎవడు? ఇగో 3 రూపాయలు. కానీ ఈసారికి నా మాట విను.
2: ఏమిటో సార్, మహమ్మహోడ పెట్టేస్తున్నారు. సరే ఇవ్వండి 3 రూపాయలు.
1: ముందెందుకు, బర్తులు చూపించాక ఇస్తాం.
2: అలా కుదరదమ్మా, ముందే గురువుకి ఇచ్చేయాలి.
0: పోన్లేవే అవసరమో ఏమో పాపం. అంజిబాబు, ఇగో 3 రూపాయలు, 2 బర్తులు. గుర్తుంటుందా లేకపోతే 2 సార్లు గిల్లనా?
2: వద్దులేండి. ఈ బండికి ఇక్కడ పెట్టి తగిలిస్తారు, అందులో మీకు రిజర్వ్ చేయిస్తా.
0: అలాగే అలాగే,
2: వస్తానండి. వస్తానండి.
0: చూసావటే పారు, మన ప్రతిభ. ఇందాక వదిలేసిన 0.5 రూపాయకి రెట్టింపు ఇప్పుడు రాబట్టాం. ఎలా పనిచేస్తుందో మన బుర్ర చూసావా? అసలు ఐన్స్టీన్ బుర్రకి కార్బన్ కాపీ ఎదుటేనా బుర్ర?
1: అవునవును, అందుకే పాపం దాంట్లో కార్బన్ తప్ప మరేమీ లేదు. సరే గాని, వాడికి 3 రూపాయలు ఇచ్చేసారు, మళ్ళీ కనిపిస్తాడో లేదో?
0: చాలే ఊరుకోవే, అపశకున పక్షి. అనుమానం ముందు పుట్టి తర్వాత తీరిగ్గా వీలు చూసి మరీ పుడతారు మీ ఆడవాళ్ళు. మనిషిని మనిషిని నమ్మపోతే ఎలాగే? అవును పారు, వాడు నీలం చొక్కా కదా వేసుకుంది.
1: అయ్యో రాత, నీలం చొక్కా ఏమిటండి నా మొహం? ఎర్రటి చొక్కా తొడుక్కుంటే?
0: అవునే, ఎర్ర చొక్కానే కరెక్ట్. ఏం లేదులే, నీకు గుర్తుందో లేదో అని చెప్పేసి అడిగాను అంతే. నీకు గుర్తుంటున్నాయో విషయాలు?
1: ఏమండి అన్నట్టు మర్చిపోయాను, మా తమ్ముడికి ఇవాళ టెలిగ్రామ్ ఇచ్చారు, ఇల్లు మారేగా వాళ్ళ అడ్రస్ నాకు తెలియదు కూడాను.
0: అరే, టెలిగ్రామ్ రాయడానికి అయితే రాసేసానే, వెదో జేబులోనే ఉండిపోయింది. ఓన్లే వాళ్ళు ఇల్లు కనుక్కుంటూ వెళ్ళి ముందు ఆ టెలిగ్రామ్ వాళ్ళ చేతుల్లో పెట్టే తర్వాత లోపలికెడదాం. సరేనా?
1: ఏడ్చినట్టుంది. పట్నం అసలు అడ్రస్ కనుక్కోవడం అంటే మాటలు రండి, ఓ అసే మీద యాగం చేసినట్టు. మీ పనులు అని ఇలాగే ఉంటాయి, తొలా తొకా లేకుండా. శ్రీ
2: గురువు పెట్టి దగ్గర ఉన్నప్పుడే వేసేయాలి, లేకపోతే పోలీసులు పట్టుకుంటారు.
0: అట్లాగా ఇగో ఇంత పట్టుకుపో, త్వరగా బెట్టింగ్.

0: ఇదో అంజుబాబు గురువు అడిగినట్టు చెప్పు.
1: అలాగే అలాగే.
2: ఏమండి వాడెవడండి మీకు తెలుసా?
3: ఇలాంటి విషయాల్లో తెలియాలంటే విరిదన. ఈ మాట అంటే ఈయనకు గురువులు బాగా తెలుసురా బాబు అనుకుని కాస్త జాగ్రత్తగా
2: పనిచేస్తాను. అప్పుడప్పుడు మీ ఊర్రా కాస్త పనిచేస్తుందండి.
3: అదే నేను నాకు అర్థం కావట్లేదు. మన ఇంట్లో గడియారం లాగా దాని ఇష్టం వచ్చినప్పుడు అది పనిచేస్తూ ఉంటుంది. ఏమిటి జనం హడావుడిగా పరిగెత్తున్నారు. రైలు వచ్చేస్తుంది కాబోలు. అంటే రైట్ టైమ్? ఏమిటి వాడ ఇంపాసిబుల్. అది నిన్నటిదో నెల రోజుల కిందో అయి ఉంటుంది.
2: లేవండి లేవండి, జనం అంతా హడావుడిగా అటు ఇటు పరిగెడుతున్నారు. నిజంగా రష్ గా ఉంటుందో ఏమిటో. లేవండి. అరే ఇంకా లేవరే, ఇప్పటి నుంచే రెడీ అయితే తప్ప మీరు రైలు ఎక్కలేరు.
3: ఊరుకోవే, మనకేమిటి మహారాజులాగా ఎక్కుతాం, మళ్ళీ మాట్లాడితే చక్రవర్తిలాగా ఎక్కుతాం. ఎక్కి చేయ్, మన కోసం అంజుబాబు చేత కేటాయించబడిన భర్తల పైన నిశ్చింతగా పాలిస్తాం. గిరీశ ఉన్నట్లు మన వాళ్ళు ఉట్టి విధవాలి. ఓ 2 రూపాయలు బెడ్డింగ్ నుంచి సీట్లు రిజర్వ్ చేసుకుంటే ఇన్ని రన్నింగ్ రేసులు కోతికొమ్మచ్చులు అక్కర్లేదు కదండి.
2: అందరూ మీలాగే దుబారా చేస్తారనుకున్నారా? నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటారేమిటండి? లేచి 7 శాతం లెక్క చూడండి.
3: ఇగో ఇలా లెక్క పెట్టుకోవడం కష్టంగా ఉంటుంది కానీ ఒక్క మంచి మన కుర్ర కుంక మన ఇద్దరం కలిసి మొత్తం 10 శాతం గుర్తుంచుకో.
0: కొంచెం పారు చూడు చూడు,
3: వీళ్ళ దొంపలు దిగ ఎలా చూసుకుంటున్నారు. ఏం కాసేపు ఆగి ఎక్కితే వీళ్ళ సొమ్మే పోయింది.
2: ఆ బెట్టికే చూడండి, ఈ తమ్ముళ్లాగానే ఉన్నాడు ఆయన హడావిళ్ళు. బహుశా ఏ అర్జునుడో భీముడు అయి ఉంటాడు. కిటికీలోంచి కుజేల సంతానాన్ని ఎత్తి లోపలికి విసిరేస్తున్నాడు.
3: పర్సనాలిటీలో నీకు సమవచ్చి మహాతల్లి. మేరు పర్వతానికి 3-4 కిలోలు బరువు తక్కువ ఉంటుందంటే. తలుపు గడ్డంగా నిలబడింది మహాతల్లి. దిగేవాళ్ళని దిగనివ్వకుండా ఎక్కేవాళ్ళని ఎక్కడ
2: చాలెదురు. మీ ఎత్తి పొడుగు మీరును, నేను కాస్త లావుగా ఉన్నాననేగా.
3: చాలే నీకు తెలివి, నేను కాస్త హడావుడి మనిషిననేగా.
4: దయచేసి వినండి, అభిరా నుండి మద్రాసు మైలు ప్లాట్ఫారం 3:05 పడుచున.
3: మా నాయన ఎంత కమ్మడి తిరిగి మాట్లాడారు తండ్రి. కృష్ణదేవరాయలు గారు కానీ భాష వినుంటే పొరపాటు స్టేట్మెంట్ ఇచ్చాన్ని తగ్గ ఇదైపోయేవాడు.
2: సరే అండి, వెళ్ళిపోతుందంటున్నాడు ఆనిలేడండి.
3: ఇవే అంజుబాబిడి
2: గురు శిష్యులిద్దరు చేరి బెట్టింగ్ లో భాగాలు పంచుకుని చక్కపోయి ఉంటారు.
3: ఊరుకోవే అపశకున పాటలు ఉనుగును. ఉండు ఈ కూలీని అడుగుదాం. ఉండు తాత.
5: ఏం బాబు?
3: చూడు బాబు ఈ బండి ఎప్పుడు పెడుతుంది?
5: ఏం బాబు తమరు ఏమైనా పట్టాలు దాటాలా?
3: వీడున్నాం అడిగిన దానికి జవాబు చెప్తాను రీ.
5: మయకాలో చెప్పినాడు కదా బాబు, టైం అయిపోరాది.
2: అయిపోయిందా? అయ్యో ఏడండి మీ ముద్దులు అంజుబాబు.
3: మరి వీడు అంటించా తాత. ఓ తాత ఆంజనేయ లేడి
5: అయ్యా మా సారంలో ఉన్నారండి పెద్దగుడే.
3: కాలని చూడు, నేను దేవుని గురించి కదా మాట్లాడేది. సీట్లు రిజర్వ్ చేయిస్తా అని చెప్పేసి బెట్టింగ్ కూర్చొని ఉడాయించాడు ఆంజనేయులు. వాడు
5: సవరాడికి బెట్టింగ్ ఇచ్చేసారా బాబు? వాడి పేరు ఆంజనేయులు కాదు గాబ్రేల్ బాబు. ఇక తుపాకీ తప్ప కూడా దొరకడం మీకు. అయినా ముక్కు ముఖం ఎరగడానికి బెడ్డింగ్లు పెట్టలు తీసుకోవడం ఏంటి బాబు?
3: ఇదేమిటి కర్మ?
2: ఆ తాతని తూరు పెట్ట కూడా అడగలేకపోయారా? ఆ మాట వినిపించుకుంటేనా మీరు? ఆ గురు శిష్యుల కథ నమ్మి బెడ్డింగ్ త్యాగం చేశారు. పదండి పదండి, సామాన్లు పుచ్చుకుని ఏదో పెట్టిలో జరబడదాం.
3: మరి అయితే ఇంకా బెడ్డింగ్
2: ఆంజనేయ అర్పణం ఓ దండం పెట్టుకోండి. పదండి పదండి, బండి దాటిపోతుంది.
3: నాయన బాబు ఎక్కడ ఉండి అయ్యా బాబు, చచ్చి మీ కడుపును పడతాం. బాబు కంపెనీ పిల్లలు కలవడం, బండి సామాన్లు కలవడం. బాబు అయ్యా మీసాలు ముసలు అయ్యా పక్క జరుగు బాబు, లాభం లేదు. నాయన ఇగో నాయన నువ్వు కొద్దిగా పక్క జరుగు బాబు. అయ్యో అదేవిటయ్యా అట్టా తోస్తావు, చోటు లేకపోతే లేదని చెప్పొచ్చుగా. బలప్రయోగం చేస్తాడు, చక్రం కింద పడి చచ్చేవాడు ఇప్పటికి.
2: అదే తండ్రి అడిగే లక్షణం. నాతో రండి పక్క పెట్టి దగ్గరికి. ఇదిగో తాత కొద్దిగా జరుగు బాబు, నీకు పుణ్యం ఉంటుంది, రైలు బయలుదేరిపోతుంది, కాస్త జరుగు తాత. అమ్మయ్యా అది ఎవరికి 2 చేతులు అయితే దండం పెడుతున్నారా?
0: తొందరపడి
2: అయ్యో సరే నా కర్మ, రండి రండి సామాన్ లోపల పడేయండి.
3: అమ్మయ్యా
2: శ్రీరామ
3: సామాన్ లెక్క చూడు ముందు.
2: అమ్మయ్యా
3: 1, 2, 3, 4, 5, 6 7వది
2: ఏడాది పాప ఆంజనేయులు వాడుకుంటున్నాడు.
3: మర్చిపోయాను. ఇదేం రైలే బాబు, ఇసుకేస్తే రాలకుండా ఉన్నారు జనం. పాపం ఏమే అంజిగారు చెప్పింది నిజమేనే. చూడు నేను ఒంటిగారి మీద నిలబడ్డాను. వీడేవాడే జనం గగ్గోలు ఎత్తిపోతుంటే చిదానందక పేపర్ చదువుకుంటూ నిలబడ్డాడు. అయ్యా మేస్తారు కొద్దిగా తమ పేపర్ చదవడం ఆపుతారా? అబ్బే మీరేం లేదు, ఆ పేపర్ మొహాన్ని కొట్టుకుని వస్తున్నాను అంతే.
6: సార్
3: మిమ్మల్ని సార్ పేపర్ గారు.
6: ఎన్నయ్యా ఏడెక్కినావు? నాదిదా పేపర్ 3 స్టేషన్ల నుంచి చదువుతా ఉండదా? నీ ఇప్పుడు ఆపమంటే
3: సచ్చంద్ర బాబు.
6: ఇది చూస్తివా
3: ఏమిటది,
6: బెంగాల్లో ఒరే మనిషికి 4 బిల్లులు.
3: మనిషికి బిల్లులా? ఇదేం పేపర్ స్వామి, తమరు ప్రైవేట్.

0: జనాభా దా పెరిగిపోతూ ఉండాలి. ఒరే మనిషికి నాలుగు పిల్లలు అయితే
1: నా తండ్రి అదే బాబు చంపేశావు కదా మహానుభావ. అయ్యా వాటిని తెలుగులో మాత్రం పిల్లలు అంటారండి, పిల్లులు కాదు. తమరు ఏ భాషలో మాట్లాడుతున్నారో ఏమిటో.
0: అద్దా అద్దా పిల్లలు పిల్లలు.
2: అబ్బా ఊరుకోండి, ఆయనతో ఏమిటి మీకు. ఈ సామాను కాళ్ళకి అడ్డం లేకుండా ఆ పైన పడేయరాదుకండి.
1: నా కాళ్ళకి తగ్గుతుంది కూడా ఉంటే చెప్తారా.
3: మా
1: సామాన్లు చాలా దూరం వెళ్ళాలి. మంట ఏమిటా ఎంత సరుకు తెరిచావు.
0: ఇది చూస్తువా
1: ఏమిటది.
0: బస్సు బయటికి పడే మస్తు మంది పెళ్లి వాళ్ళు కాదు, పెళ్లి మనిషి కూడా తెచ్చినాడంట.
1: పెళ్లి మనిషి. పెళ్లి మనిషి ఎవరయ్యా బాబు.
0: అద్దా పెళ్లివాడు, పెళ్లి చేసుకునే పిల్లవాడు.
1: సచ్చిపోదా పెళ్లి కొడుక. బాగుంది బాగుంది. ఇదేమిటే పారు, వీడు తెలుగు మాట్లాడే వల్ల యథాశక్తి బాధించడమే కాకుండా కొడుతున్నాడు కూడా. ఏంటో కర్మ ఈ పెట్టెక్కేమిటే బాబు. ఇంజన్లో కూర్చున్నా బాగుండిపోయేది.
2: కాసేపు ఎలాగోలా సర్దుకోండి, వెళ్ళిపోతాం.
1: అయ్యా ఏమండి ఆ కిటికీ పక్కన కూర్చున్న వారు తమరు ప్రయాణం ఎందాక.
4: ఆయన నిద్రపోతున్నాడయ్యా, ఆయన పక్క స్టేషన్లోనే దిగుతాట.
1: అలాగా. అయ్యా అయ్యా జాడీలు వారు మీకు 1000 నమస్కారాలు. వారు దిగంగానే ఆ సీట్లో మేము కూర్చుంటాం బాబు. కాస్త కనికరించండి, ఏదో పిల్లలు కలవాడిని.
4: అలాగే.
3: ఇదో ఆ పైన ఏదో కదులుతున్నట్టేదేవయ్యా, జాడీలు ముక్కలైపోతాయో ఏమో.
1: అయ్యా అయ్యా అయ్యా తమరు జాడీలకి నా ప్రాణం అవసరమైతే మా ఆడదాని ప్రాణం కూడా అటు వేసి కాపాడతాను. కానీ తమరు ఆ సీటు వ్యవహారం కాస్త.
4: అలాగేనయ్యా, నీ సీటు పూచి నాది.
3: ఏంటిదమ్మా కాళ్ళు
2: చూడలేదా. చూడలేదయ్యా ఊరుకో ఊరుకో బాబు. అరే నిన్నేనయ్యా బాబు ఊరుకోనైనా చూడలేదు.
3: ఏంటమ్మా ఏంటి ఊరుకునేది, మీరు ఎక్కించినారు. ఎడా పెడా నెత్తిన పొసల మీద సామాన్లు అడిగినారు, పైపించు కాళ్ళు చేతులు తగ్గిస్తున్నారు. అయ్యో అయిన అసలే జబ్బు మడిసిని ముసలాన్ని. అయ్యో అయ్యో అయ్యో చదువుకున్న వాళ్ళు ఇది మీకు న్యాయమేనా. అయ్యయ్యో కాళ్ళు నొప్పి ఇంకా తగ్గింది.
1: ఊరుకోవయ్యా బాబు, న్యాయ న్యాయాలు తేడా కృష్ణ పరమాత్ముడితోనే పోయింది. ఇప్పుడంతా నోరున్న వారిది రాజ్యం. పొరపాటు నన్నానయ్యా బాబు, నోరున్న వారిది రాజ్యం కాదు. కానే కాదు.
3: అయ్యో డబ్బులమ్మా కాంతా సింట నిలబడు. అమ్మో అయ్యో బుల్లోడా.
1: ఏనాయనా
3: నిప్పులు పెట్టేదా.
1: నిప్పులు పెట్టా. లేదు బాబు, నువ్వు అడుగుతావని తెలుసుంటే ఇందాకే కొన్ని తీసుకొచ్చేవాడిని.
3: ఏటో గంట అయిపోయినది చుట్ట వెలిగించి పొగనే కడుపులో వికారంగా ఉండిపోయినది.
1: నువ్వు చుట్ట వెలిగిస్తే మా కడుపులో వికారంగా ఉంటుంది. కానీ బంగారంగాను రాక్షసి విధవ సాగుడుతున్నావారా బాబు. ఏమిటి సారు ఇదే నా అంతిమే అతలాగుంది.
0: ఫ్రాన్స్లో తుఫానా
1: నా శాతం కూడా తాగేస్తుంది కదా. ఆయన 3 మడుగులు గుద్దు గుద్దు ఫ్రాన్స్ లో తుఫాను వాడి పిండాకున్నట్టాడు. ఏమిటి వీడు మరి వీడు వీడు తగలయ్యా, 3 మృగంలాగా ఉన్నాడు వీడు. అయ్యో నాయన నాయన
3: పైన ఏదో మోగుతుంది. కాస్త జాడీలు సరిగ్గా చూడు బాబు.
1: అయ్యా తమ జాడీలు మహా ఆరోగ్యంగా ఉన్నాయండి బాబు, తమ నిశ్చింతగా ఉండండి. మనుషులను చూస్తుంటే దిక్కు మొక్కులేదు కానీ జాడీలు జాడీలు. అబ్బా అబ్బా అబ్బా అబ్బా 3 వైపుల చేసి చంపేస్తున్నారు కదా. రైలు వెనకాల పట్టాలు ఇప్పుడు పరిగెత్తిన ఇంతకన్నా హైగా ఉండేది నాకు.
2: ఊరుకోండి, అందరూ మీకేసే చూస్తున్నారు. చూడండి మీ హడావుడికి, అసలు మాట్లాడకుండా నిలబడండి.
1: అమ్మయ్యా జాడీలు వారు మీ మేలు 10 జన్మలకైనా మర్చిపోలేమండి. మేము ఉపయోగం కలిసి కన్యాదానం కంటే విలువైందండి ఈ సీడుదానం మీరు చేసింది. ఏనాయనా ఏమిటి రా మళ్ళీ నువ్వు చూడయా, ఈ గోడ మీద చాలు కానీ ఏ ముందు నుంచి ఈ గోడ మీద గుర్తు. ఏమైంది ఇప్పుడు ఢిల్లీలో యాక్సిడెంటా కలకత్తాలో కూనీలా.
0: ఇల్లేపా గుజరాత్ లో ఎండ చాలా జాస్తిగా ఉందంటప్పా.
1: అక్కడికి వెళ్ళి తగలడు. అదే బాగుంది నాయన బాగుంది. చూడు బాబు నా పేపర్లో కంటే తమరి పేపర్లో విశేషాలు ఇంతలో చాలా ఎక్కువగా ఉన్నట్టున్నాయే. ఒకసారి ఇలా ఇస్తారా అంటే చూసిస్తాను.
0: ఉన్నాయా
1: అమ్మా. అమ్మా ఇచ్చాడే ఏ కళ్ళు ఉన్నాడు కానీ ఫోన్లే ఇక వీసు గుర్తులు తప్పుతాయి. హాయిగా కూర్చోవచ్చు.
2: ముట్టుకోలేదు తాత. నిజం ముమ్మటికి నిజం.
3: ఏడాడు సంపేత్తాను ఇయ్యాల రగదం.

0: ఎవరయ్యా బాబు? ఆ పేపర్ వాడేనా? అడుగు, ఎదురుకుండా కూర్చున్నాడు, త్వరగా పనిచేసి ఇక్కడ వదిలిపోతున్నాడు.
1: రాక్షసుడు
0: రాక్షసుడుగా బాగుంది బాగుంది. మా బంగారు తండ్రి, లౌడ్ స్పీకర్లు లేని కాలంలో పుట్టాల్సిన వాడి నువ్వు, లేక అంత లేటుగా పుట్టావు. మా బాబు పడుకో పడుకో పడుకో. అయ్యో అబ్బా, నా తండ్రి ఫ్యాక్టరీ కొట్టడంలాగా ఏం కొరకరా నాయన, పడుకో.
1: అయ్యా చూడండి నా జాలీలో, ఎందుకేనా మంచిది? ఏమీ లేదు, వాటి నిండా పచ్చడి గట్రా ఉన్నాయి, అందుకని.
0: బాగున్నాయి మహాప్రభువు, మీ జాడీలు చాలా కులాసాగా ఉన్నాయి.
2: ఇది ఏమి బళ్ళప్ప?
0: రైలు బళ్ళప్ప, ఏం అనుమానమా?
2: అది తెలియ.
0: మరేమి
2: ఎన్నా ఇది? జనం మాడి మీద ఎక్కి కూడుతూ ఉంటారా? రైళ్లు పెరిగే కొద్ది జనం జాస్తి అయిపోతూ ఉంటారప్ప. నా చిన్నప్పుడు ఈ మాదిరి జనం లేరప్ప.
0: అయ్యా చూడండి, తమకు ఎంతమందో పిల్లలు.
2: ఒరే ఊరు
0: ఒక్కడేనా? అబ్బ అదృష్టవంతులండి.
2: ఒరే మరి క్రికెట్ టీం
0: ఏంటి? 11 మంది. ఆహా మహా అదృష్టవంతులు బాబు. అయ్యా చూడండి, తమరు కూడా కాసేపు హాయిగా తాతలాగా నిద్రపోకూడదు, నా ప్రాణం దిగిపోతేను.
3: ఏమండి, ఏం స్టేషన్ ఇది?
0: ఏమో వాళ్ళగారు స్టేషన్. ఇలా అడ్డొచ్చిన ప్రతి స్టేషన్ లోనూ ఈ రైలు ఆగి రెస్ట్ తీసుకుంటుంటే మనం ఊరు చేరినట్టే. ఇంకా
4: కాఫీ కాఫీ కాఫీ టీ కాఫీ కాఫీ.
2: ఇదో తంబి, ఒరి కాఫీ కూడా సార్, కొంచెం కాఫీ అందివ్వండి.
0: ఇందా తప్పుతుందా మరి? ఏమిటా ఇది పదక
2: ఎన్న కాఫీ అబ్బాయి? కాఫీ నచ్చిన తల్లి అబ్బాయి చికాయ.
0: ఇదా తాగితే తాగు, లేకపోతే లేదు, అనవసరంగా మాటలు మిగులుకో.
2: ఎన్న అన్యాయం అబ్బాయి, దుట్టు లేదు పోడప్ప.
0: ఏం పెద్ద మనిషి అయ్యా, అడుక్కుంటే ఇచ్చేవాడికి ఆ కత్త కాఫీ కాస్త తాగి డబ్బులు ఇవ్వనంటావా? పేపర్ వారు ఇగో కాఫీలు బాబు, కాస్త శాంతి ఉండయ్యా బాబు. మీ తుంపల్దగా ఇద్దరు ఎడాపెడ రెండు జోలు తుప్పులు నుంచి పరిస్తున్నారు నాకు. ఇదిగో బాబు డబ్బులు ఇచ్చేయండి సార్, ఎందుకు పీచి? ఇదిగో ఈ ఊళ్ళో జనం ఆట్టి మంచివాడు కాదండి, రెండు కాళ్ళు ఓడపీకి ఓ మూట కట్టి మీ చేతికి ఇస్తారు, ఇచ్చేయండి.
2: అట్టనా? ఇదిగో పడ్డుడ్డు
0: ఇడియండి, మంచి బేరమే దొరికింది సార్, కొద్దిగా గ్లాస్ అందుకోండి. కర్మా ఎంగిల్ గ్లాస్ కూడా నేనే అందించాలి. కానీ బాబు ఇదిగో ఇదిగో ఇందా ఈ పెట్టి దగ్గరికి మళ్ళీ రాకు, వెళ్ళు వెళ్ళు.
3: ఏమిటండి? అయ్యో ఇదేం వేషం అండి?
0: అయ్యో అయ్యో, నేను ముందరే చెప్పాను కదయ్యా, దారిల మీద సామాన్లు పెట్టద్దు. ఏ కర్మయ్యా, ఊటాభిషేకం చేసామయ్యా. చిచ్చి వారిని ఆవకాయ తగలడుకోను, పచ్చడి దానిని రైల్లో తెచ్చుకుంటారయ్యా. చిచ్చి ఇదే మూట అయ్యా బాబు, జేబంత నిండిపోయింది. అయ్యయ్యో చొక్కా తెలిసి ముద్దయిపోయింది కదయ్యా బాబు, ఎంతసేపటి నుంచి ఇలా కడుతుందో ఏమో నేను చూడలేదు. ఇది
2: అది దాన్ని చూస్తానే ఉన్నాదా ఒరే ఒరు గంట నుంచి?
0: ఏమిటి గంట నుంచి? మరి చెప్పి తెచ్చావు కదా అమ్మాయ్యా.
2: నీ వడిగితివా చెప్పడానికే
0: చంపేశావు నాయన. మహాప్రభు అబ్బు ఎలాగే పరు ఈ పట్టాలతోను, ఈ ఎరుపు రంగు ఇది చూసి ఓ 2 డజన్ల మందిని పొడిచి పారేసి వచ్చానేమోనని నన్ను అపార్థం చేసుకుంటారో ఏమో జనం. అయ్యో ఒళ్ళంతా మంట పుడుతుంది కూడానే.
3: యాండి
0: ఏమిటి,
3: ఆవకాయ మహాఘాటుగా ఉంది, సేపాకి ఆయన ఆవాలు ఎక్కడకున్నారో కనుక్కోండి, వచ్చే ఏడాది మనం
0: కొనుక్కోవచ్చు. ఒక్కడే తక్కువయ్యా ఇప్పుడు.
3: ఊరుకోరా నాయనా బాబు, ఊరుకో.
0: అదేవిడే వాడు అలా కుక్క పట్టి ఎడుస్తుంటే కాస్త ఎత్తుకోనైనా ఎత్తుకో వీటివు రానన్నారా మా బాబు ఏమంటే మా నాన్న బంగారం గాను
3: మళ్ళీ ఏమైందండి?
0: ఈ ముద్దులు కొడుకు ఇందాక నుంచి ఆగి ఆగి నేను ఎత్తుకోగా నా మీదుగా ప్రేమ చేత ఉండంత అదేపడి వీడు వీడు సత్యంగా ఇప్పుడే ఈ ఊటాభిషేకాన్ని తోటి ఈ అభిషేకం కూడానా, అతను నీతిష్టే తగిలి ఏడ్చింది నాకు. ఆ చొక్కా వేసుకుంటే మీరు చాలా అందంగా ఉంటారండి అని తెగ ఏడ్చేదానివి.
3: నేను అలా అన్నానా? మీరు విప్పి పక్కన పెడితే ఈ చొక్కా చాలా అందంగా ఉంటుందని అన్నాను. కానీ
0: చూపు తగలడా కంపు కొడుతుంది కూడా ఈ చొక్కా.

0: రెండు కళ్ళు లేని కబోదిని బాబు, అనాయకుని బాబు, ఒక్క పైసా ధర్మం చేయండి బాబు, పుణ్యాత్ముడు.
1: రా బాబు రా, నువ్వు అక్కడ మీద తక్కువ నా ఒళ్ళు పుచ్చు చచ్చా అక్కడే ఉండు. నీ వేషంగా నా వేషంగా బాగుండి చచ్చింది. నన్ను కూడా నేను వెంట తీసుకెళ్ళి రాదు, నాలుగు రాళ్ళు ఎక్కువ
0: వస్తాయి.
1: పదగా అంత పుచ్చుకుని ఎలా అడగండి బాబు, ఎన్నో పడిపోకండి.

0: ఎవరో నోట్లు లోన కట్టుకోండి బాబు, పడిపోతాయి.
1: గుడ్డివాడి బాబు
2: చూసాడే పారు, అళ్ళు లేవంటూనే ఓ మూల వేలాడదని నోట్లు లోపల పెట్టుకోమని సలహా ఇస్తున్నాడు.
3: ఇదిగో బాబు. అయ్య బాబు,
2: ఏ
3: ఒంగోలు ఇంకా ఎంత దూరం ఉండాలి?
2: ఒంగోలా ఇందులోనే జాగ్రత్తగా కూర్చో, వచ్చేటప్పుడు దిగుదుగానే.
3: అదేంటి బాబు,
2: ఒంగోలు వెళ్ళి గంట అయిపోయిందయ్యా.
3: అయ్య బాబు, వాళ్ళమ్మ నాయన ఏంటిది, డ్రైవర్ కేకేసినాడు కదే మరి. అయ్య బాబు, ఎంత అన్యాయం చేసేసినాడు ఊరి నాయన, ఏంటి చెయ్యాలి ఇప్పుడు, ఘోరం జరిగిపోనది.
2: ఆగు ఆగు,
3: అయ్య బాబు
2: కథాకళీ చేయకయ్యా బాబు, కూర్చో
3: బాబు. మా రాజులు కూతంతా గొలుసులాగి బండి ఆపేసింది.
2: గొలుసు లాగమా
3: బాబు?
2: తండ్రి, ఆ గొలుసే మా చేతు కట్టి కటకటాల మీద కూర్చుని ఆడుకోమంటారు. 500 జరిమానా మరియు జైలు శిక్ష మాకు కలిగిస్తావా తండ్రి? బంగారు కొండే
3: అయ్య బాబు. ఓయ్ బాబులు, మీరేడు చేస్తున్నారు బాబు? మరి ఒంగోలు వచ్చి నన్ను నెగ్గొట్టలేకపోన్నారా?
2: నెగ్గొట్టాలని ఒంగోలులో చూస్తావో అరేబియా సముద్రంలో చూస్తావో మాకేటరిక, నువ్వు ముందే చెప్పలేకపోయావు నాయన. దిగు
3: అయ్య బాబు.
2: అరే అంత ఆగలేమయ్యా, నేను అక్కడ కాలిపోను. ఇప్పుడు దిగు, ఇంపాలి దిగు.
3: అయ్య బాబు.
2: అమ్మయ్యా, పాప గాలి ఆడటం లేదే, బండి ఆగితే చాలు ఊపిరి ఆడటం లేదు.
4: నమస్కారం సార్.
2: నమస్తే నాయన. ఏం బాబు, ఆంజనేయులు పంపించాడా ఈసారి పెట్టి పట్టుకురమ్మని?
4: క్షమించాలి, నాకు ఆంజనేయులు ఎవరో తెలియదండి. మీ అనుమతి అయితే ముందు చెట్టు కూర్చుంటాను.
2: అయ్యో రాయకే బాబు, కూర్చో, నిక్షేపంలా కూర్చోవచ్చు.
4: చాలా థ్యాంక్స్ అండి. నా పేరు రాముడండి, తన పేరు ధర్మరాజు అనుకుంటాను.
2: ఏం బాబు, వాడు ధర్మరాజు అని నా మొహాలుగానే ఏమన్నా రాసి ఉందా? ఏమిటి
4: తమరి పెట్టి మీద రాసి ఉంది కదండి.
2: ఊరు నీ వచ్చాం కూడా, ఏడు గట్టిపిండాలి మీరు.
4: ఎక్కడదాకా సార్?
2: గూడూరు దాకా. నువ్వెక్కడికి బాబు?
4: నేను పక్క స్టేషన్లో దిగిపోతానండి, ఆ ఊళ్ళోనే చదువుకుంటున్నా.
2: ఏంటి ఉండడం ఎక్కడ, చదువు అక్కడనా?
4: కాదండి, ఉండడము చదువు కూడా అక్కడనే. నాకు నాన్న వాళ్ళు ఎవరో లేరండి, ఏ కాకి ఆ ఊళ్ళో ఎవరో పుణ్యాత్ముడు దయతలిచి వాళ్ళ ఇంట్లో గదిచ్చి భోజనం పెట్టి మరీ చదివిస్తున్నారండి. పుస్తకాలకి జీతాలకి ఆయనే ఇచ్చినప్పటికీ పై ఖర్చులు కూడా ఆయన అడగడానికి మనసొప్పదు కదండి నాకు. అందుకని ఊళ్ళో ఒక వర్క్షాప్లో పనిచేస్తున్నానండి, రాత్రి 2 వరకు డ్యూటీ. అది అయిపోగానే కాసేపు అక్కడే పడుకుని వెళ్ళిపోతానండి. అమ్మగారిని చూస్తుంటే మా అక్క జ్ఞాపకం వస్తుందండి.
5: అలాగా ఎక్కడుంటారు బాబు ఆవిడే?
4: నన్ను ఈ లోకంలో ఒక్కడినే వదిలేసి అది వెళ్ళిపోయిందండి. మా బావ దుర్మార్గుడు, చెరతాకి మా అక్కని ఎప్పుడు కొడుతూ ఉండేవాడండి. భరించలేక అది ఒంటి మీద కిరసనాయిని పోసుకుని అంటిచ్చు చచ్చిపోయిందండి. అయినా మా బావ ఇంకా నన్ను వదిలిపెట్టలేదు, ఎప్పుడు వచ్చి రూపాయి 2 పట్టుకుపోతూ ఉంటాడు.
5: పాపం, నీ బాధలు వింటూ ఉంటే గుండె తరుక్కుపోతుంది బాబు.
4: చేతి గండి వచ్చిన తమ్ముడు ఈ మధ్య లారీ కింద పడి చచ్చిపోయాడండి. వాడు ఉంటే పేపర్లు అవి ఇచ్చి 4 డబ్బులు సంపాదించేవాడు. ఎటుచ్చి నేను ఒక్కడనే మిగిలిపోయాను. అంతేలేండి, పాపాత్ముడికి ఆయుర్దాయం ఎక్కువ.
5: ఊరుకో బాబు, ఊరుకో, బాధపడదు. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు చెప్పు. యాండి, పాప ఆ కుర్రాన్ని చూస్తే జాలేస్తోందండి. ఓ 5 ఇవ్వకూడదు పాప, అనవసరపు ఖర్చులకైతే వేలకు వెళ్ళి తగలేస్తారు. ఒక్క మంచి పని అయినా చేయబుద్ధి కాదు.
2: ఉండవే, ఓ మూల ఇవ్వమని చెబుతూ ఇవ్వనంత సేవనాథాలు కూడా పెడతామండి, ఇచ్చే టైం ఇవ్వకుండా. బాబు ఇందా ఈ 2 ఉంచుకో, ఖర్చులకు పనికొస్తాయి కాస్త.
4: వద్దు సార్.
2: పర్వాలేదు, తీసుకోబోయ్, మరీ అంత మొహమాట అయితే ఎలాగా?
4: మీరు ఈ జన్మలో తీర్చుకోలేనండి.
2: అబ్బాబా, ఇది అప్పుగా కాదయ్యా బాబు, మళ్ళీ తీర్చమని ఎవరు అడిగారు నిన్ను?
5: అబ్బా ఊరుకోండి, మాట వరుసగా అలా అంటారు అంతే.
2: మాట వరుసగా ఆ మాట ముందే చెప్పక్కర్లా. ఏమిటి గొంతు పడిపోను, ఏమిటే కావు కేకలు, కమ్మడికి అలా చెడగొట్టావు కదే. చూసే పారు, నువ్వు లేపేసరికి పెళ్లి భోజనాలు వచ్చిందానే. నేను
5: నా మొహాలే ఉంది, లేవండి, వచ్చే స్టేషన్ లో దిగాలి, లేకపోతే ఆ తాతలాగా రైలు వెనక్కి తిప్పమనాల్సి వస్తుంది. లేవండి, కదలరే.
2: వచ్చేసామిటప్పుడే మొత్తానికి భలే ఎంత పట్టింది, రైలు పెట్టిగా కూర్చుంటే ఉయ్యాల చుట్టూ పడుకున్నట్టుగా అనిపిస్తుంది నాకు. బ్రహ్మాండమైన నిద్ర పట్టింది.
5: మరేనండి, తెలియకుండా నాకు నిద్ర పట్టేసింది. సరే సరే, లేచి సామాన్లు సర్దండి.
2: సర్దడానికి ఏమున్నాయి లెక్క చూడు. 1, 2, 3, 4, 5 ఏమే 6 తేదీ
5: సీటు కింద కానీ దొరికిందేమో చూడండి.
2: దొరకటానికి అది ఏమైనా గుమ్మడికాయ ఏమిటని ఇచ్చేపోలంటే నా సూట్ కేసు అది.
5: వెతకండి.
2: ఇంకెక్కడ వెతకనేనా బొంత?
5: ఎక్కడికి పోతుందండి మరి?
2: అవును, ఏడా రావిగాడు అనాథ వాళ్ళు.
5: లేడే, మనం నిద్రపోతున్నప్పుడు దిగి తక్కాపోయాడేమో. అతను మంచివాళ్ళగా ఉన్నాడండి.
2: పెద్దవాళ్ళు తల కిందికి కాళ్ళు పైకి పెట్టి నడవరు. అయ్యో సందేహం లేదు, వాడే

0: పంపించాడు. ఓరు వీడిని ఉప్పు అతనయ్యా, కలబలి కబులు చెప్పి 2 రూపాయలు సూట్ కేసు కొట్టేశాడు కదా వీడు.
1: అదేంటండి, మనిషి మహాన మదస్తుల్లా ఉంటేను
0: ఉంటాడు ఉంటాడు. నిన్ను వాళ్ళ అక్కయ్యలా ఉన్నావని చెప్పి కళనీళ్ళు పెట్టుకోకనే నువ్వు కరిగి జావగారిపోయి రికమెండ్ చేసి 2 రూపాయలు ఇప్పించావు. అది తనకు నా పెట్టి కూడా పొట్టం పెట్టు చక్కపోయాడు చవటాన్ని.

0: చచ్చి వీడు ఏడిపోయి నా పెట్టే పట్టుకుపోయాడు. వీడు
1: ఎంత మోసం జరిగిపోయిందండి.
0: ఇప్పుడు ఎలాగే ఇప్పుడు ఎలా స్టేషన్లో దిగి వెళ్ళటం? అందులో వెళ్ళేది నీ పుట్టింటికి, పైగా ఇల్లు కూడా తెలియదు అయ్యే. ప్రతి ఇంటి దగ్గర ఆగి అడ్రస్ కనుక్కుంటూ పోతే జనం అపార్థం చేసుకుని దసరా రాశం అనుకుని పావాల అర్థం అమ్మానికి ఎలాటేస్తారు. అయ్యో ఎలాగే? ఒరే రావిగా, నువ్వు నిజంగా అంజిగాడి గురువేరా? వాడు పక్కా బెట్టింగ్ పుచ్చుకుపోతే నువ్వు నా కొత్త బట్టలు పెట్టే పట్టుకుపోచక్కపోయావు. వీడు చూడు ఈ అక్కుపచ్చి జాడీలు వాడు. ఆవకాయ కూడా నా నెత్తిని గుమరించింది కాకుండా గురువు పెట్టి నిద్రపోతున్నాడు వీడు. అందరూ దొరికారు నా ప్రాణానికి.
1: ఊరుకోండి, ఏం చేస్తాం, మనం బయలుదేరిన వేళ విశేషం అలాంటిది. పెట్టే బెట్టింగ్ 5 రూపాయల దక్షిణతో సహా పొతలు పెట్టుకున్నారు సన్నాసులు.
0: దిగు కుర్రకు ఇంకా జాగ్రత్త. 1, 2, 3, 4, 5, 6, 7 గోవిందో గోవింద. దిగు ఘాటు రోడ్లో ఎలా పెట్టుకుని రెడీగా ఉన్నాడు. దిగవే, ఇదిగో ఏ రిక్షా వాడు నిన్ను సరిగ్గా వాళ్ళ నాయనమ్మ లాగానో అమ్మమ్మ లాగానో ఉన్నావు అంటే కరిగిపోయి మళ్ళీ వాడికి 2 రూపాయలు పెట్టే గుడ్డల మూట దానం చేయకో. పద
1: అయినా మందే పొరపాట్లేండి, రైలు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండొద్దు.
0: అవును పెద్దవాళ్ళు చెప్పారు, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని. పద

తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త నాటిక విన్నారు. రచన జంజాల, నిర్వహణ సత్యం శంకరమంచి. ఇందులో విబి కనకదుర్గ, నండూరి సుబ్బారావు, శనగల కబీరదాస్, విన్నకోట విజయరాం, ఏఆర్ఎన్ శర్మ, రామనేని రాధాకృష్ణ, పేరి కామేశ్వరరావు, నరసింగరావు, శ్రీనివాసమూర్తి, సి రామ్మోహన్ రావు పాల్గొన్నారు.

మీరు ఇంతవరకు తస్మాస్ జాగ్రత్త జాగ్రత్త అన్నట్టుగా విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం మధుర గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా అమాయకుడు ఈ చిత్రం కోసం పివి శ్రీనివాస్ పి సుశీల పాడిన పాట విందాం.

మీరు ఇంతవరకు మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.